శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఈరోజు మా ప్రసారాలు సక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 20వ రోజు క్రీస్తు శకం 2026 అక్టోబర్ నెల 12వ తేదీ సోమవారం నిలయంలో సమయం 5 గంటల 59 నిమిషాల 45 సెకండ్లు శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు ప్రబోధ గీతం, దేశభక్తి గీతాన్ని వింటారు.

0: ఎప్పుడు కట్టింది భయ్యా గట్టి, ఎప్పుడు కట్టింది భయ్యా అభవ, ఎప్పుడు కట్టింది భయ్యా గట్టి,
1: ఎప్పుడు నీ బిల యోగత కుదన యదను చే.

0: ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శివభక్తి గీతాలను విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెట్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు సూక్తి ముక్తావళి వింటారు. వ్యాఖ్యానం శ్రీ పి వెంకట సుబ్రహ్మణ్యం.
1: విద్య నిగూఢగుప్తమగు విత్తము రూపము పూరుషాలికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడున్ విద్య విశిష్ట

0: విద్యను పాల పూజితము విద్య నెరుంగని వాడు మర్త్యుడే. అంటే మానవునికి చదువు అనేది చాలా అవసరం. అందుకే చదువు రహస్యంగా దాచిపెట్టబడిన ధనం వంటిదని, చదివే సౌందర్యమని, చదివే కీర్తి సుఖాలను ఇచ్చేదని, చదివే మనిషికి గురువు అంటే అన్నిటినీ తెలియజేసేదన్నమాట. పరాయి ప్రాంతాలలో చుట్టం లాంటిదని, చదువే మనకు కావలసినది ఇవ్వగల గొప్ప దైవమని, ఈ ప్రపంచంలో చదువుకు సమానమైన ధనమే లేదని, విద్యావంతుడైన వాణ్ణి రాజుల చేత పూజింపజేసేది ఈ చదివేనని, అటువంటి చదువు లేనివాడు మనిషేనా అంటాడు భర్తృహరి. అవును, విద్యాఘనతను తెలుసుకున్నవారు తప్పనిసరిగా చదువుతారు. చదువు కేవలం ఉద్యోగం కోసమో సర్టిఫికెట్ల కోసమో కాకుండా జ్ఞానార్జన కోసం, లోకజ్ఞత కోసము, లోకహితార్థం చదవాలి. అలాంటి విద్యను ఏ దొంగ దోచుకోలేడు. అందుకే నన్నయ, తిక్కన, ఎర్రన, సీనాధాది కవులంతా తమ జన్మస్థలాలను వదిలి పరప్రాంతాలకు వెళ్ళి తమ విద్వత్తును ప్రదర్శించడం వల్ల ఆ ప్రాంతాలు వారిని బంధువుల్లా ఆహ్వానించాయి. వారిలోని విద్వత్తే రాజుల చేత పూజింపజేసింది. వారి కావ్యాల ద్వారా కీర్తి ప్రతిష్టలు, సుఖభోగాలు లభించాయి. వీటన్నిటికీ కారణము వారిలోని విద్వత్తే. ఆ విషయంలో మరోచోట,
1: హర్తకు కాదు గోచరము అహర్నిశమున్ సుఖపుష్టి సేయు సత్కీర్తి ఘటించు విద్యయను ధనంబు అఖిలార్థి కోటికిన్ పూర్తిగణిచ్చినన్ పెరుగు పోదు యుగాంతపు వేళనైనా భూభర్తలు తద్ధనాధికుల పట్టున గర్వము మానుటొప్పగున్
0: అంటాడు. అంటే దొంగలు దోచుకోవటానికి వీలు పడదు, అన్ని వేళలా సుఖాన్ని సత్కీర్తిని ఇస్తుంది, విద్యార్థులకు బోధించడం వలన పెరుగుతుందే కానీ తరగదు. ప్రళయకాలంలోనైనా మనిషిని విడిచిపోనిది ఈ చదువు ఒక్కటే. అలాగే
1: భూషలు కావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్ భూషిత కేశ పాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలు కావు పురుషుని భూషితుజేయు పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము భూషణముల్లసియించునన్నియున్
0: అంటాడు. అంటే మనిషికి స్వర్ణ ఖచ్చిత కిరీటాలు, హారాలు, బాగా సంస్కరించబడిన వెంట్రుకలు, పన్నీటి స్నానాలు, ఇవేవి నిజమైన అలంకారాలు కావు. ఇవన్నీ తప్పక నశించిపోయేవే. పవిత్రమైన మాట ఒక్కటే నిజమైన అలంకారం. అదే మనిషికి నిజమైన ఆభరణము. అటువంటి వాక్కు కావాలంటే, మన నోటి నుండి రావాలంటే చదువే చక్కని దారి. కాబట్టి మనిషి నిజమైన చదువు చదవాలి.
2: ఇంతవరకు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యానం శ్రీ పి వెంకట సుబ్రహ్మణ్యం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు పొలం కబుర్లు వింటారు.
3: శుభోదయం రైతుమిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో రబీ వేరుశెనగలో పొగాకు లద్దెపురుగు యాజమాన్యం, అట్లే విత్తనాల నిల్వలో వృక్ష సంబంధ పదార్థాలు, వరిలో ఎరువులు మరియు నీటి యాజమాన్యం అన్న విషయాల గురించి తెలుసుకుందామా?

విషయానికి వస్తే, చిత్తూరు జిల్లాలో రబీలో వేరుశనగను ఆరుతడి పంటగా నీటి వసతి కింద సాగు చేస్తారు. రబీలో వేరుశనగను ఆశించి నష్టపరిచే పురుగులలో పొగాకు లద్దె పురుగు ముఖ్యమైంది. ఉధృతి అధికమైనప్పుడు రాత్రికి రాత్రే పంటను బాగా నష్టపరిచి కేవలం మోళ్లను మాత్రమే మిగిలేలా చేస్తుంది. పొగాకు లద్దె పురుగు ఆకులను పూర్తిగా తినివేసే లక్షణం కలిగి ఉంటుంది. పొగాకు లద్దె పురుగు విషయంలో రైతాంగం పంట తొలి దశ నుంచి సమగ్ర యాజమాన్య చర్యలు పాటించాలి. పురుగు వివిధ దశలను నియంత్రించే పలు యాజమాన్య చర్యలను పాటించాలి. కేవలం రసాయన పురుగు మందులపైనే ఆధారపడితే ఈ పురుగును నివారించడం అసాధ్యమైన పని. క్రిమి సంహారక మందులను విచక్షణ రహితంగా వాడడం కన్నా సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించి పురుగు తీవ్రతను ఆర్థిక నష్ట పరిమితి స్థాయి దాటకుండా చేయాలి. పొగాకు లద్దె పురుగు గుడ్డు దశ, లార్వా దశ, ప్యూపా దశ, రెక్కల పురుగు దశలను కలిగి ఉంటుంది. తల్లి రెక్కల పురుగు గుంపుగా వందల కొద్దీ గుడ్లను పెట్టి పైన నూగుతో కప్పుతుంది. గుడ్ల నుంచి పురుగులు బయటకు రావడానికి 3 రోజులు పడుతుంది. పిల్ల దశలో ఆకులను తిని బాగా పెద్దవై 3 వారాల తర్వాత కోశస్థ దశకు చేరుకుంటుంది. 4 రోజుల్లో ప్యూపా నుండి రెక్కల పురుగులు వెలువడి ఒక్కొక్క తల్లి పురుగు 500 నుండి 1000 గుడ్లను గుంపులుగా పెడుతుంది. ఈ దశలపైన రైతాంగం మంచి అవగాహన కలిగి ఉండి ఒక క్రమ పద్ధతిలో వివిధ రకాల పద్ధతులను సమగ్రంగా ఆచరించాలి. సాగు చేసేది రబీలో అయినప్పటికీ వేసవిలో లోతు దుక్కులు చేయడం వల్ల వీలైనన్ని ప్యూపాలు బయటపడి నాశనమవుతాయి. రెక్కల పురుగుల ఉనికిని ఉధృతిని అంచనా వేయడానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. రెక్కల పురుగుల ఉధృతి పెరగడం గమనించినప్పుడు తల్లి పురుగులు పంటపై గుడ్లు పెట్టడాన్ని నివారించడానికి 5% వేపగింజల కషాయం గాని లేదా 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ చొప్పున వేప నూనెను గాని కలిపి పిచికారీ చేయాలి. సొంతంగా వేపగింజల కషాయం చేసుకుని వాడితే సాగు ఖర్చును తగ్గించుకోవచ్చు. వేరుశనగ చేనులో అక్కడక్కడా ఎకరానికి 50 నుండి 100 ఆముదం మొక్కలను ఎరపంటగా వేసుకోవాలి. ఈ ఆముదం మొక్కలపై గుడ్ల సముదాయాన్ని గమనించినప్పుడు గుడ్లున్న ఆకులను తుంచి నాశనం చేయాలి. వీలైనన్ని లద్దె పురుగు గుడ్ల సమూహాలను వేరుశనగ ఆకులపై గమనించి ఆకులతో సహా తుంచి నాశనం చేయాలి. తొలి దశలోనే 100 పురుగులను గుడ్డు దశలోనే చంపడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. కాస్త శ్రమ అయినా మంచి ఫలితం ఉంటుంది. గుడ్ల నుంచి వెలువడిన పిల్ల పురుగులు గుంపుగా ఆకులను గోకి తింటూ ఆకులను జల్లెడాకులుగా మార్చివేస్తాయి. ఈ దశలో కూడా వీటి ఉనికిని ఆకులపై సులభంగా గమనించవచ్చు. గుడ్డు దశలో నివారించలేకపోయినా కనీసం ఈ దశలోనైనా వాటిని ఆకులతో సహా తుంచి నాశనం చేయాలి. ఇక విత్తనాల నిల్వలో వృక్ష సంబంధ పదార్థాలు అన్న విషయానికి వస్తే, నిల్వ సమయంలో విత్తనాలను కీటకాలు ఆశించి నష్టపరుస్తాయి. పంట కోత నుండి నిల్వ వరకు, అంటే మళ్లీ విత్తనాలను విత్తుకునే వరకు విత్తనాల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడాలి. సాధారణంగా అధిక తేమ, బూజు, కీటకాలు, తెగుళ్ళు, ఎలుకలు విత్తనాల నిల్వలో నష్టం కలిగించి విత్తన నాణ్యతను తగ్గిస్తాయి. విత్తనాలను కీటకాలు, తెగుళ్ళు బారి నుండి రక్షించడానికి క్రిమి సంహారక మందులు వాడవచ్చు. కానీ దీనివల్ల వాతావరణ కాలుష్యం పెరగడమే గాక పురుగుల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మన పరిసరాల్లో ఉండే ఎన్నో మొక్కలు, వృక్షాల్లోని ఆకులు, కొమ్మలు, కాయలు, నూనెల్లో సహజ కీటకనాశిని గుణం ఉంది. వీటిని వాడటం వల్ల విత్తన నాణ్యతను కాపాడవచ్చు. వేప ఆకులను ఉపయోగించి వరి, గోధుమ వంటి పంటలను కీటకాల బారి నుండి కాపాడవచ్చు. పప్పు ధాన్యాల నిల్వకు వేరుశనగ నూనె, ఆవ నూనె, నువ్వుల నూనె మొదలైనవి క్వింటాలుకు 250 గ్రాముల చొప్పున పట్టిస్తే 6 నెలల వరకు పుచ్చు పురుగు పట్టకుండా నివారించవచ్చు. పప్పు ధాన్యాలైన మినుము, పెసర, ఉలవలు మొదలైన వాటిలో కిలో విత్తనానికి 5 నుండి 10 మిల్లీలీటరు ఆవు నూనె పట్టించి నిల్వ ఉంచితే పెంకు పురుగు నుండి విత్తనాన్ని రక్షించవచ్చు. అపరాలను పురుగుల బారి నుండి రక్షించేందుకు వేప ఆకులతో, కుంకుడు ఆకులతో లేదా చెక్క బూడిద లేదా ఆవు పేడ బూడిదతో కలిపి డబ్బాల్లో లేదా సంచుల్లో నిల్వ చేయవచ్చు. వేప నూనె, వేపగింజల పొడి, నూరిన వెల్లుల్లి, వేపాకు, కానుగ గింజల పొడి, సపోటా గింజల పొడి, సీతాఫలం గింజల పొడి వీటిలో ఏదైనా 200 గ్రాముల చొప్పున 100 కిలోల విత్తనానికి కలిపి 6 నెలలు పురుగులు పట్టకుండా నివారించవచ్చు. అలాగే ఉత్తరేణి ఆకుల పొడి, కుక్కమిరప ఆకుల పొడి, నేల ఉమ్మెత్త ఆకుల పొడి 4% వాడితే విత్తనానికి దాదాపు 3 నెలల వరకు పురుగు పట్టదు. మిరియాల పొడి,
యూకలిప్టస్ ఆకుల

పొడి, పుదీనా ఆకుల పొడి మొదలగు వాటిని 100 ఫాళ్ల ధాన్యానికి 3 ఫాళ్లు కలిపి నిల్వ చేసుకోవచ్చు. కాకర, సొర విత్తనాలను తాజా ఆవు పేడతో కలిపి పిడకలుగా చేసి 2 లేదా 3 రోజులు ఎండలో బాగా ఎండనిచ్చి భద్రపరచవచ్చు. ఆవు పేడ విత్తనాన్ని కీటకాల నుండి కాపాడటమే గాక విత్తనం మొలక శాతాన్ని, జీవశక్తిని కూడా మెరుగుపరుస్తుంది. ఈ విధంగా వృక్ష సంబంధ క్రిమినాశకాలను ఉపయోగించి తక్కువ ఖర్చుతో విత్తనాలకు ఎటువంటి హాని లేకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంచవచ్చు. ఇక వరిలో ఎరువులు మరియు నీటి యాజమాన్యం విషయానికి వస్తే, వరిలో ఖరీఫ్లో అయితే ఎకరాకు 32 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరము, 16 కిలోల పొటాష్ ఎరువులను వేయాలి. నత్రజనిని 3 సమఫాళ్లుగా నాటడానికి ముందు దమ్ములోను, దుబ్బు చేయు దశలోను, అంకుర దశలలోను వేయాలి. 36 నుండి 48 గంటల తర్వాత పలుచగా నీరు పెట్టాలి. 50 కిలోల యూరియాకి 10 కిలోల వేపపిండి కలిపి 2 రోజులు నిల్వ ఉంచి వాడితే నత్రజని వినియోగం పెరుగుతుంది. మొత్తం భాస్వరం ఎరువులను దమ్ములోనే వేయాలి. పొటాష్ ఎరువులను సగం దమ్ములోను, సగం అంకురం ఏర్పడే దశలోనూ వేయాలి. రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు, కంపోస్టు, కోళ్ళ ఎరువులను వాడినట్లయితే 20 నుండి 25% వరకు నత్రజనిని ఆదా చేయవచ్చు. అపరాలు, జీలుగ, జనుము, పిల్లి పెసర లాంటి పచ్చిరొట్ట పైరులను పెంచి నేలలో కలయదునటం వల్ల భూసారం పెరగటమే కాకుండా సుమారు 20 నుండి 25% నత్రజని, భాస్వరం, పొటాషులను ఆదా చేయవచ్చు. జీవన ఎరువులైన నీలిపచ్చ నాచు, అజొల్లా, అజోస్పైరిల్లం, పాస్ఫో బ్యాక్టీరియా మొదలైనవి వాడటం వల్ల నత్రజని, భాస్వర మోతాదులను 10 నుండి 20% తగ్గించుకోవచ్చు. రబీ సీజన్లో అయితే ఆఖరి దమ్ములో ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ వేసినట్లయితే జింక్ లోపాన్ని అరికట్టవచ్చు. అట్లే నీటి యాజమాన్యం విషయానికి వస్తే, నాట్లు వేసేటప్పుడు నీరు పలచగా ఉండాలి. ఎండలు ఎక్కువగా ఉంటే నాటిన వెంటనే 50 సెంటీమీటర్ల వరకు నీరు నిలబెట్టాలి. మూన తిరిగిన రోజుల నుండి పైరు దుబ్బు చేయడం పూర్తి అయ్యే వరకు పొలంలో పలుచగా, అంటే 2 నుంచి 3 సెంటీమీటర్లు నీరు ఉండాలి. ఎక్కువ నీరు ఉంటే పైరు బాగా దుబ్బు చేయదు కాబట్టి చిరుపొట్ట దశ నుండి గింజ గట్టిపడే వరకు 5 సెంటీమీటర్ల నీరు ఉంచాలి. కోతకు 10 రోజుల ముందుగా నీటిని నెమ్మదిగా తగ్గించి ఆరబెట్టాలి.

0: ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు.
1: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
2: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
2: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
1: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
2: తప్పక వినండి రత్న దీపికావళి
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
2: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలను వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ ఖ్యాతి దేశవ్యాప్తంగా చాటేలా విజయవాడ ఉత్సవ్ 2.0 ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్ పంటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ ఉత్సవ్ సరస్మేళ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా సందర్భంగా వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. విజయవాడ ఉత్సవ్ 2.0 పున్నమి ఘాట్లో రేపటి నుంచి జరిగే జాతీయ సరస్మేళను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము రాష్ట పర్యటన ఏర్పాట్లను అన్ని శాఖల సమన్వయంతో చేపట్టాలని ఆదేశించారు. కాగా సమీక్షలో పాల్గొన్న కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ సరస్మేళపై పాత్రికేయులతో మాట్లాడుతూ
1: దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరినీ కూడా ఒక ప్రాంతాన్ని తీసుకొచ్చి వివిధ ప్రాంతాల్లో సక్సెస్ అయినటువంటి ఉత్పత్తులన్నీ ఇక్కడ డిస్ప్లే చేసి అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరినీ కూడా ఇన్స్పైర్ చేసే విధంగా సక్సెస్ స్టోరీస్, బెస్ట్ ప్రాక్టీసెస్, మార్కెటింగ్ టెక్నిక్స్ నేర్పించే విధంగా చేయబోతా ఉన్నాం. సరస్మేళకు వచ్చి ఆ మహిళలు చేసే వాటన్నిటిని మీరు ప్రోత్సహించి అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ని టేస్ట్ చేసి గ్రామీణ మహిళలకి మనం ఒక అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరందరూ సహకరించి సక్సెస్ చేయాలని కోరుకుంటా ఉన్నాం.
0: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరంలో సర్వేపల్లి కట్ట ప్రాంతంలో నివాసితులకు ఇళ్ల పట్టాల పంపిణీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి క్యాంపు కార్యాలయం నుంచి దృశ్యమాధ్యమ విధానంలో నిన్న ప్రారంభించారు. దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు శాశ్వత భద్రత కల్పించామని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ
2: నెల్లూరులో పేదలకు పట్టాభిషేకం కింద సర్వేపల్లి కట్టలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చాం. దగ్గర దగ్గర 939 మందికి 600 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి, 22 ఎకరాల 31 సెంట్లు పట్టాలు ఇవ్వడం నేను చాలా ఆనందపడుతున్నా. బెనిఫిట్ పొందుతున్నటువంటి 923 మందికి మనస్ఫూర్తిగా అభినందనలు. రాబోయే రోజుల్లో మా అందరి ఆలోచన ఒకటే, వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ.
0: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేపట్టిన 3 రోజుల స్పెయిన్ పర్యటన ముగిసింది. స్పెయిన్లోని సెవిల్లే నగరంలో జరిగిన టూరిజం ఇన్నోవేషన్ సమిట్ 2026లో మంత్రి పాల్గొని రాష్ట పర్యాటక అవకాశాలను అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశాన్ని ఇప్పటికే సందర్శించామని భావించేవారు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్కు వచ్చి చూడాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను ప్రముఖ ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ విద్య సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఈరోజు గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మరోవైపు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ రోజు నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నిన్న సాయంత్రం అంకురార్పణ నిర్వహించారు. శ్రీశైల క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిన్న వైభవంగా ప్రారంభమయ్యాయి. భ్రమరాంబాదేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ముద్దపప్పు బతుకమ్మను నిర్వహిస్తున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని మాకినేని బస ఉపనయ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత, పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి నిన్న సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విజయవాడ ఖ్యాతి దేశవ్యాప్తంగా చాటేలా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

0: చెప్పారు. ఈ ఉత్సవాల్లో స్థానిక కళాకారులకు ప్రాధాన్యమిచ్చామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: కళాకారులకు కూడా మనం ఒక వేదిక క్రియేట్ చేశాం. 9 రోజుల్లో లోకల్ టాలెంట్, రాష్ట్రంలో ఉన్న టాలెంట్, దేశంలో ఉన్నటువంటి అనేక మందికి ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళందరికీ కూడా పెర్ఫామ్ చేసే అవకాశం వస్తుంది. ఒక కంప్లీట్ ఫెస్టివల్ లాగా ఈ యొక్క విజయవాడ ఉత్సవం జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ విజయవాడ ఉత్సవ్ ప్రతి ఒక్కరికి కూడా ఒక గ్రేట్ ప్రైడ్ లాగా ఉండాలి. విజయవాడ ఉత్సవ చూడడానికి రండి, ప్రతి ఒక్కరు కూడా గర్వంగా రేపటి నుంచి మీరు చెప్పుకుంటారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జీఎస్టీ సంస్కరణలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో అభివృద్దిపై ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తోకతిప్ప వద్ద అప్రోచ్ రోడ్ల నిర్మాణం కోసం ఏర్పాటు చేస్తున్న యనమదుర్రు కాలువ పైవంతెనలకు కేంద్ర మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, అధికారులతో సమన్వయం చేసుకుంటూ వంతెనల అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఈ రహదారుల నిర్మాణంతో యనమదుర్రు కాలువకు ఇరువైపులా రవాణా సదుపాయాలు మెరుగుపడనున్నాయని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్ పంటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా జుజ్జురాలరావుపేటలో సాగునీటి పథకం ట్యాంకు నిర్మాణానికి మంగళితండాలో పంచాయతీ భవనాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో రాష్టంలో విద్యుత్తు, తాగునీటి సమస్యలు అధికమవుతున్నాయని, వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు రెండో పంట సాగు చేయకుండా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సాగులో ఉన్న పంటల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్ నిన్న పర్యటించారు. ఈ సందర్బంగా రేపల్లె మండలంలో మొత్తం 144 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పూర్తయిన పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్దికి సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ది కార్యక్రమాలను చేపడుతున్నామని మంత్రులు ఈ సందర్బంగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానాములపై దిగువ ట్రోపో ఆవరణలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర, యానాములలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీశైలం ఎడవకాల్మ సొరంగ మార్గం పనులను 2028 జూన్ నాటికి పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని తెలంగాణ రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కనగల్ మండలంలోని గ్రామాల్లో 74 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రహదారుల విస్తరణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, తేలకంటిగూడెం నుంచి తొరగల్, జంగమాయిగూడెం మీదుగా ముషంపల్లి వరకు, అలాగే చెట్ల చెన్నారం నుంచి చిన్న మాదారం, తంగెళ్లవారిగూడెం మీదుగా ముషంపల్లి వరకు రహదారుల విస్తరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. రహదారుల అభివృద్దితో పరిశ్రమల స్థాపనకు అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ ఖ్యాతి దేశవ్యాప్తంగా జాటిలా విజయవాడ ఉత్సవ 2.0 ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కేర్ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్ పంటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలను వింటారు. ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు అనంతరం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం పీఎం రాహత్ రహ్వీర్ పథకాల గురించి తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కె మురళీమోహన్ గారితో పరిచయ కార్యక్రమం వినవచ్చు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 కృష్ణా జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:35 రత్నదీపికావళి పద్మ విభూషణ్ అవార్డ్ గ్రహీతల గురించిన కార్యక్రమంలో భారత న్యాయవాది భారత రాజ్యాంగ పరిషత్ కార్యక్రమం. రాజ్యాంగ సభ్యులు మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్ శ్రీ హరివినాయక్ పాటస్కర్ గారి జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం వినవచ్చు. 9:00 హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రోతలు ఫోన్ ద్వారా కూరిన చిత్రగీతాలను వినవచ్చు. 10:00 ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జీఎస్టీ సంస్కరణలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:30 దార్శనిక భారత్ ఆకాశవాణి కర్నూలు కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:45 వేదభారతి కార్యక్రమాలను వినవచ్చు విజయవాడ కేంద్రం నుండి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 వేదభారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు వినవచ్చు విజయవాడ కేంద్రం నుండి. 1:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇక సాయంత్రం మా ప్రసారాలలో 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో, దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా 2025 లేబర్ కోడ్లు, సరళమైన నిబంధనలు, విస్తృతమైన సామాజిక భద్రత అంశం గురించిన విశేషాలను వినవచ్చు. అనంతరం శ్రీమతి ఎంఎస్ శాంతికృష్ణ గారి స్వీయ కవితలను వినవచ్చు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం సినీధమాగా వినవచ్చు. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలను వినవచ్చు ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 కేర్ ఆఫ్ ఆకాశవాణి ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలిచ్చే కార్యక్రమం. సమాధానాలిస్తున్నవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 వ్యవసాయ పాఠశాల వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాభావ పరిస్థితుల్లో జొన్న సాగు ప్రాముఖ్యత మరియు సాగుకు సూచనలు. నంద్యాల జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్లాంట్ బ్రీడింగ్ విభాగపు శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ ఈషా పర్వీర్ గారి ప్రసంగం వినవచ్చు. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 8:00 2026 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వినవచ్చు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:15 స్పాట్లైట్ వినవచ్చు ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 10:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి మండపాక శ్రీదేవి గారి వీణావాద్య కచేరి, మృదంగ సహకారం శ్రీ మండపాక రవి. విశాఖపట్నం కేంద్రం సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలను విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలను వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపగల ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. రష్యా ఉక్రెయిన్లు ఇంధన కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 3వ టీ20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపగలిగే ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. చెన్నైలో నిన్న జరిగిన జై గోపాల్ రగోడియా హిందూ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మోదీ మాట్లాడుతూ వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. యువతకు దేశంలో అపారమైన అవకాశాలున్నాయని వారి సామర్థ్యాన్ని గుర్తించి దేశాభివృద్దికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. యువత వినూత్న ఆలోచనలు పరిష్కారాలు కేవలం భారత్ భవిష్యత్తునే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతాయన్నారు. సమిష్టి కృషితో దేశ ఆశయాలను సాధించవచ్చని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశ తయారీ రంగాన్ని ప్రస్తావిస్తూ ఈ రంగం విస్తరణ యువతకు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించిందని తెలిపారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డులు సృష్టించాయని ఆయన పేర్కొన్నారు. భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని చెప్పారు. 2014 నుండి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగినట్టు తెలియజేశారు.
1: వికసిత్ భారత్ కే లియే జో నయే ఐడియాస్ చాహియే జో నయే సొల్యూషన్స్ చాహియే ఉన్సే భారత్ హి నహీ విశ్వ కా భవిష్య భీ తయ హోగా. టుడే ద వరల్డ్ ఇస్ లుకింగ్ ఫర్ సొల్యూషన్స్ అండ్ యు హావ్ ద పొటెన్షియల్ టు ప్రొవైడ్ దోస్ సొల్యూషన్స్.
0: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలు నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ఎంటీ వాల్తేరా ట్యాంకర్ హార్మోజ్ జలసంధిలో గుర్తు తెలియని క్షిపణి దాడికి గురైందని దానిలో 11 మంది భారతీయ నావికులు ఉన్నారని పోర్టులు షిప్పింగ్ జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనేవాల్ తెలిపారు. ఈ దాడి వల్ల నౌకలో మంటలు చెలరేగాయని అన్నారు. అయితే 11 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నట్టు సోషల్ మీడియా పోస్టులో సోనోవాల్ పేర్కొన్నారు. అలాగే సోహార్ యాంకరేజ్ వద్ద 11 మంది భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న ఎంటీ పెట్రో డాల్ఫిన్ ట్యాంకర్ డ్రోన్ దాడికి గురైనట్టు ఆయన తెలిపారు. ఇందులో 9 మంది భారతీయ సిబ్బందిని రక్షించామని, ఇద్దరు మాత్రం గల్లంతయ్యారని వెల్లడించారు. స్థానిక కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో గాలింపు రెస్క్యూ ఆపరేషన్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. హార్మోజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిని విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. హార్మోజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. భారతీయ నావికుల భద్రత రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై మళ్లీ మళ్లీ జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడులు ఇప్పటికే అస్థిరంగా ఉన్నటువంటి పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉందని పేర్కొంది. తక్షణమే ఉద్రిక్త

ఉష్ణోగ్రతలు తగ్గించాలని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారా ప్రస్తుత సంఘర్షణలకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటించింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులను తక్షణమే నిలిపివేయాలని, సముద్రపు నావిగేషన్ స్వేచ్ఛ, సజావుగా సాగే సముద్ర వాణిజ్యం కొనసాగేలా చూడాలని భారత్ కోరింది. రష్యా, ఉక్రెయిన్లు కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ కాల్పుల విరమణ తక్షణమే అమల్లోకి వస్తుందని ట్రంప్ పేర్కొంటూ ఈ ఒప్పందాన్ని గౌరవించాలని ఇరు దేశాలను కోరారు. మరోవైపు ఈ కాల్పుల విరమణ ప్రకటనపై రష్యా గాని ఉక్రెయిన్ గాని వెంటనే ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు. రష్యాలోని డీజిల్ సౌకర్యాలపై జరిగిన దాడులకు ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీయే కారణమని, ఈ దాడుల వల్లనే ప్రపంచవ్యాప్తంగా డీజిల్ కొరత ఏర్పడిందని ట్రంప్ ఆరోపించిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడ్డం గమనార్హం. అంతకుముందు రష్యాతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో ఉక్రెయిన్ అధ్యకులు విఫలమయ్యారని ఆరోపిస్తూ ఉక్రెయిన్ నాయకత్వంలో మార్పు రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. అలాగే అమెరికాలో డీజిల్ ధరలు పెరగడానికి కూడా ఆయనే కారణమని విమర్శించారు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 3వ T20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. 224 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్ అయింది. అభిషేక్ శర్మ 69 పరుగులు చేశారు. అర్షదీప్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. లక్నోలో జరిగిన తొలి T20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాంచీలో జరిగిన 2వ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్ను ఓడించి సిరీస్ను సమన్ చేసింది. నిన్నటి గెలుపుతో 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్లోని 4వ మ్యాచ్ ఎల్లుండి హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతుంది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 2 రోజుల్లో తూర్పు భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల నుండి, ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు మరింతగా వెనక్కు వెళ్లేందుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నట్టు ఐఎండీ తెలిపింది. అలాగే హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, కేరళ కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటి తీరానికి సమీపంలో 305 మంది వలసదారులతో వెళుతున్న పడవ మునిగిపోవడంతో 15 మంది పిల్లలతో సహా 139 మంది మృతి చెందారని అంతర్జాతీయ వలస సంస్థ ఐఓఎం తెలిపింది. గురువారం రోజు రాత్రి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ నౌక తీరానికి అతి సమీపంలో మునిగిపోయినట్టు ఐఓఎం తెలిపింది. 84 మంది గల్లంతయ్యారు. గాలింపు, రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియా రియాద్లోని కింగ్ ఖాలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో గాయపడిన ఒక భారతీయ పౌరుడు మృతి చెందినట్టు రియాద్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఎంబసీ మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించడంతో పాటు అవసరమైన సహాయాన్ని అందించడానికి సిద్దంగా ఉన్నట్టు పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపగల ప్రతిభ, సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. రష్యా, ఉక్రెయిన్లు
ఇంధన కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

0: ప్రభాత రేఖలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ప్రభాత రేఖలు కార్యక్రమంలో మీరు వినబోతున్న అంశాలు, ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం పీఎం రాహత్ రాహ్వీర్ పథకాల గురించి తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కె మురళీమోహన్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ముందుగా ప్రకటనలు విందాం.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ప్రకటనలు విన్నారు, ఇప్పుడు చరిత్రలో ఈరోజు వింటారు. చరిత్రలో ఈరోజు జరిగిన విశేషాలను తెలుసుకుందాం. ఈరోజు ప్రసిద్ధ పర్వతారోహకుడు యుషిరో మియురా గారి జయంతి నేడు. ఈయన 1932 అక్టోబర్ 12 జపాన్లోని ఓజోరియాలో జన్మించారు. 2023 70 ఏళ్ల వయసులో మరియు 2008 75 ఏళ్ల వయసులో, అలాగే 2013 తన 80వ ఏట ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వయసులో ఎవరెస్ట్ ఎక్కిన వ్యక్తిగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ను సాధించారు. ఎవరెస్ట్ ఎక్కడానికి ముందే ఆయనకు 4 సార్లు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు జరిగాయి. అయినా ముక్కవోని దీక్షతో ఆయన ఈ ఘనత సాధించారు. 1970లోనే ఎవరెస్ట్ శిఖరంపై సుమారు 8,000 మీటర్ల ఎత్తు నుండి విజయవంతంగా కిందకు స్కైయింగ్ చేసిన మొదటి వ్యక్తిగా అంతర్జాతీయ గుర్తింపును పొందారు. ఈ సాహసయాత్ర ఆధారంగా రూపొందించిన ద మ్యాన్ హూ స్కీ డౌన్ ఎవరెస్ట్ అనే డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు కూడా గెలుచుకుంది. ప్రపంచంలోనే 7 ఖండాలలో ఉన్న అత్యంత ఎత్తైన 7 పర్వతశిఖరాల నుండి స్కైయింగ్ చేసిన రికార్డు కూడా ఈయన పేరిట ఉంది. ఇవండి చరిత్రలో ఈరోజు జరిగిన విశేషాలు. కార్యక్రమంలో మరో ప్రకటన విందాం.
2: क्या आपको किसी सरकारी विभाग से जुड़ी कोई शिकायत दर्ज करनी है?
3: तो आपकी सहायता करेगी भारत सरकार के प्रशासनिक सुधार और लोक शिकायत विभाग के सीपी ग्राम्स पोर्टल पर समाधान दीदी.
2: समाधान दीदी 22 भारतीय भाषाओं में आपकी बात सुनती और समझती है. आपको बस अपनी शिकायत को बोलना है. समाधान दीदी की AI तकनीक आपकी शिकायत को सीधे सही मंत्रालय तक पहुँचाती है.
3: आज ही www.pjportal.gov.in पर जाएं और अपनी शिकायत दर्ज करें.
2: सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की సమాధానం దీది.
1: ప్రకటన విన్నారు, ఇప్పుడు ప్రభాత రేఖలు కార్యక్రమంలో పిఎం రాహత్ రహవీర్ పథకాల గురించి తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కేర్ మురళీమోహన్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త

0: శ్రీడ్డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతలకు నమస్కారం. రోడ్డుపై ప్రమాదం ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఒక ప్రమాదం బాధితుడి జీవితాన్నే కాదు, కుటుంబం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. అలాంటి క్లిష్ట సమయంలో సకాలంలో వైద్యం అందడం, ప్రాణాలను కాపాడటం అత్యంత కీలకం. ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించడానికి, ఆ విధానాన్ని బలోపేతం చేయడానికి, అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేసిన వారికి ప్రోత్సాహం కల్పించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పిఎం రాహత్, రాహ్వీర్ వంటి పథకాలను మన ముందుకు తీసుకొచ్చింది. మరి వీటిపై మరింత అవగాహన కల్పించేందుకు మనతో పాటు తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కె. మురళీమోహన్ గారున్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం అండి, శ్రోతలకు నమస్కారం.
1: సార్, ముందుగా ఈ పిఎం రాహత్ పథకం ప్రధాన ఉద్దేశం ఏంటి, అలాగే రోడ్డు ప్రమాద బాధితులకు ఇది ఏ విధంగా తక్షణ సహాయాన్ని అందిస్తుంది ఈ పథకం కింద?
2: పిఎం రాహత్ అంటే ప్రైమ్ మినిస్టర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్ ట్రీట్మెంట్. దీన్ని సరళంగా చెప్పాలంటే, ఈ రహదారి ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి డబ్బు లేకపోవటం వలన కొంచెం అటువంటి పరిస్థితుల్లో అత్యవసర వైద్యం ఆలస్యం కాకూడదనే ఒక సదుద్దేశంతో ముఖ్యంగా గోల్డెన్ అవర్లో వైద్య చికిత్స అందించాలి అనేదే ఈ యొక్క పథకం ప్రధాన ఉద్దేశం. ప్రమాదం జరిగిన వెంటనే బాధితుని కూడా సమీప డిజిగ్నేటెడ్ హాస్పిటల్, అంటే ఈ పిఎం రాహత్ కింద డిజిగ్నేటెడ్ హాస్పిటల్స్ కొన్ని ఉంటాయి, వాటిలో అత్యవసర చికిత్స అందించడానికి ఈ వ్యవస్థ రూపు పొందింది. అట్లాగే ప్రతి అర్హత కలిగిన బాధితుడు కూడా 150,000 రూపాయల వరకు, గరిష్టంగా 7 రోజుల వరకు ఈ నగదు రహిత చికిత్స అందుతుంది. అంటే ఎవరు ఏం 10 పైసలు లేకుండా కూడా హాస్పిటల్లో చేరిన వెంటనే వీళ్ళందరికి కూడా ఆ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇది ఏదైనా ఒక ప్రత్యేక రహదారిలో మోటార్ వాహనం ఏదైనా కారణంగా జరిగిన యాక్సిడెంట్ కు ముఖ్యంగా వర్తిస్తుంది ఇది.
1: సార్, అయితే ఈ పథకం కింద ఇందాక మీరు చెప్పినట్టు ఎవరు అర్హులు, అలాగే ఈ రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రతి వ్యక్తికి ఈ పథకం వర్తిస్తుందా, దీనికి సంబంధించిన ముఖ్యమైన అర్హత నిబంధనలు ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
2: ఈ మోటార్ వాహనం వినియోగం వల్ల జరిగిన రహదారి ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరి చికిత్స అవసరమైన బాధితుడు ఈ పిఎం రాహత్ కింద తీసుకోవచ్చు. అయితే కొన్ని ముఖ్యమైన నిబంధనలు దీంట్లో ఏంటంటే, ఈ ప్రమాదం అనేది మోటార్ వాహనం కారణంగా జరిగి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్ గా. అట్లాగే ఈ గాయాలకు ఆసుపత్రిలో చికిత్స కంపల్సరీ అవసరమై ఉండాలి, అంటే ఆ రీజనబిలిటీ ఉండాలి ఆ చికిత్సకు. అట్లాగే మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రమాదం జరిగిన 24 గంటల లోపల మాత్రమే అడ్మిట్ చేసిన వెంటనే ఈ పథకం అమలవుతుంది. 24 గంటలు దాటిన తర్వాత ఈ పథకం అమలు కావడానికి చాలా ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉన్నాయి. అట్లాగే చికిత్స మాత్రం కొన్ని డిసిగ్నేటెడ్ హాస్పిటల్స్ లో మాత్రమే జరుగుతుంది. అందువల్ల ప్రమాదం జరిగింది కాబట్టి ప్రతి సందర్భంలో ఏ విధమైన చికిత్స అయినా ఎప్పుడైనా పిఎం రాహత్ కింద వస్తుందని భావించకూడదు. పథకంలో ఎలిజిబిలిటీ ట్రీట్మెంట్ ప్రాసెస్ ను గుర్తించాలి.
1: సార్, అయితే ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లే విషయంలో ప్రజలకు ఎలాంటి భరోసా ఉంది? అంటే ప్రజలకు మామూలుగా ఇలాంటి విషయాల్లో ఎలా అంటే, తీసుకెళ్తే మనపైన ఏమైనా కేసు నమోదవుతుందా, ఇలాంటి భయాలున్నాయి. మరి దీంతో పాటు ఇప్పుడు చికిత్స ప్రారంభించడానికి ఇందాక మీరు మాట్లాడుతూ నగదు రహితంగా అందిస్తారన్నారు, మరి ఎటువంటి డబ్బు లేకుండా, ముందస్తు చెల్లింపు లేకుండా చికిత్స ప్రారంభిస్తారా?
2: డిఫరెంట్ గా అండి, ఇది ప్రజల్లో చాలా విస్తృతంగా అవగాహన కల్పించవలసి ఉంది. గతంలో ఏంటంటే ఏదైనా హాస్పిటల్కి వెళ్లాలంటే ముందు డబ్బు తర్వాత చికిత్స అనే ఆలోచన ఉంది. అసలు ఆలోచన పక్కన పెడితే ముందు ప్రాణం తర్వాత విధి విధానాలు, అంటే గోల్డెన్ అవర్ లో చికిత్స ప్రాణరక్షణకు తొలి అడుగు అనేదే ఈ పిఎం రాహత్ పథకం కాబట్టి, ఆ డిసిగ్నేటెడ్ హాస్పిటల్ తీసుకెళ్తే ఎవరు కూడా అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళ ఆర్థిక స్తోమతను మిగతా ఏవి ఆలోచించకుండా వాళ్లకి ఉచితంగా నగదు రహిత చికిత్సను అందిస్తారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇది చాలా మంచి అంశం ఈ పిఎం రాహత్లో ఇది.
1: సరే, అయితే ఈ పథకం కింద నగదు రహిత చికిత్సను అందిస్తారని చెప్పారు ఆసుపత్రులు. అయితే ఈ ఆసుపత్రులను ఎలా గుర్తించాలి, మన జిల్లాలో ఎన్ని ఆసుపత్రులు ఈ విధానంలో మనకు అందుబాటులో ఉన్నాయి, మన శ్రోతలకు తెలియజేస్తారా?
2: తప్పకుండా అండి, ఈ పిఎం రాహత్లో డిసిగ్నేటెడ్ హాస్పిటల్స్ అనేది చాలా కీలకమైన భాగం. అంటే ఏబి పిఎంజే లో ఎం ప్యానల్ హాస్పిటల్ పథకానికి సంబంధించిన నిబంధనలు చేర్చారు. అంత దూరం కాకుండా మనకి డిసిగ్నేటెడ్ హాస్పిటల్స్ 112 కాల్ చేస్తే అది అనుసంధానమై ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ కింద 112 కాల్ చేస్తే విక్టిమ్ ను ఎక్కడ తీసుకెళ్లాలనేది ఇమ్మీడియట్ గా అందరికీ తెలుస్తుంది. అక్కడ నగదు రహిత చికిత్స అందించబడుతుంది. కాబట్టి తిరుపతి జిల్లాలో కూడా మనకి ఎన్టీఆర్ వైద్య సేవా వ్యవస్థ మరియు ఈ డేమండ్ హెచ్ఓకు అనుసంధానమైన హాస్పిటల్స్ అన్ని కూడా ఆ 112 ద్వారా మనకి ఇమ్మీడియట్ గా తెలిసే అవకాశం ఉంటుంది మనకి.
1: సార్, మరి ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి ఆసుపత్రికి బాధితుడిని తరలించే ప్రక్రియలో ఈ 108 కాని, పోలీసులు ఇంకా రవాణా శాఖ, ఈ ఆసుపత్రుల మధ్య సమన్వయం ఎలా ఉంటుంది, ఈ వ్యవస్థను మరింత వేగవంతం చేయడానికి

0: దానికి జిల్లా స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
1: చాలా మంచి ప్రశ్న అండి. ఇది ఉమ్మడి రెస్పాన్సిబిలిటీ, ఒక శాఖ బాధ్యత కాదు ఇది. ఇది ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ చైన్. ఈ ప్రమాదం జరిగినప్పుడు ముఖ్యంగా మనకి ఏంటంటే ప్రమాద స్థలము, ఎమర్జెన్సీ కాల్, తర్వాత అంబులెన్స్, నెక్స్ట్ పోలీస్ ఆథెంటికేషన్, డిసిగ్నేటెడ్ హాస్పిటల్, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్, అంటే ఈ సిస్టమ్ ద్వారా ఉన్నప్పుడు మనకి ఈ నగదురహిత చికిత్స అందించడానికి చాలా చక్క విలువ ఉంది. ఇవన్నీ కూడా అనుసంధానమై ఉన్నాయి. ఈడార్ అనే సిస్టమ్ లో అనుసంధానమైనాయి. జాతీయ స్థాయిలో ఈ 112 ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ కూడా పీఎం రావత్ తో అనుసంధానం చేస్తున్నారు ఆల్రెడీ. ఈ ప్రమాద స్థలంలో ఉన్న వ్యక్తి, బాధితుడు లేదా ఆ గోల్డ్ సమర్టియన్ ఆ 112 ఫోన్ చేసి వెంటనే సమీప హాస్పిటల్ గనక వివరాలు, అంబులెన్స్ అసిస్టెన్స్ ను వెంటనే ఇమ్మీడియట్ గా పొందేదానికి అవకాశం ఉంది. అట్లాగే ఈ 108 రాష్ట్ర అత్యవసర అంబులెన్స్ ఉంది కదా వ్యవస్థ, అది పోలీస్ శాఖ, ఆరోగ్య శాఖ, రవాణా శాఖ మరియు ఆసుపత్రులు సమన్వయంతో పనిచేయటం వలన ఈ గోల్డ్ అవర్ లో క్యాజువాలిటీ టైం కూడా తగ్గేదానికి అవకాశం ఉంది. ఇది వచ్చేసి ఉమ్మడి రెస్పాన్సిబిలిటీ, రోడ్ సేఫ్టీ కోఆర్డినేషన్, యాక్సిడెంట్ డేటా, ఈడార్ డిస్టిక్ట్ రోడ్ సేఫ్టీ మెకానిజం, ఇవన్నీ కూడా స్టేక్ హోల్డర్ కోఆర్డినేషన్ లో జరుగుతుంది. దీనికి డిస్టిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ ఉంటుంది, దాని ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా పనిచేస్తూనే ఉంటాయి.
0: సార్, మరి ఇప్పుడు చికిత్సకు సంబంధించిన ఈ వివరాలు గాని, ప్రమాద బాధితుడి సమాచారం గాని, ఆసుపత్రి వివరాలు వంటి అంశాలను డిజిటల్ విధానంలో అనుసంధానం చేయడంలో ఈ పీఎం రాహత్ లో ఎలా జరుగుతుంది ఈ ప్రక్రియ? దీనివల్ల బాధితుడికి ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది?
1: ఈ పీఎం రాహత్ లో గొప్ప మార్పు ఏంటంటే టెక్నాలజీ బేస్డ్ ఇంప్లిమెంటేషన్. ఇదంతా కూడా ఈడార్ కు సంబంధించి ఉంటుంది. ఎలక్ట్రానిక్ డీటెయిల్డ్ యాక్సిడెంట్ రిపోర్ట్ వ్యవస్థ, అది నేషనల్ హెల్త్ అథారిటీకి చెందిన ఈ టీఎంఎస్ 2.0, అట్లాగే ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్ తో అనుసంధానం ఉంటుందన్నమాట. ఇది హాస్పిటల్లో ఫస్ట్ బాధితుడు జాయిన్ అయినప్పుడు ఈ టీఎంఎస్ 2.0 ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ ద్వారా ఫస్ట్ యాక్సిడెంట్ రిపోర్టింగ్, తర్వాత విక్టిమ్ డీటెయిల్స్ తీసుకున్నాక నెక్స్ట్ 24 అవర్స్ లో పోలీస్ ఆథెంటికేషన్ ఇవ్వాలి. దాని తర్వాత ఇప్పుడు హాస్పిటల్ అడ్మిషన్, ఇవన్నీ కూడా యాజ్ యూజువల్ గా జరుగుతాయి. ఆ ట్రీట్మెంట్, క్లెయిమ్ పేమెంట్ అంతా కూడా ఇంకా ఏం అవసరం లేకుండా, అది తర్వాత మిగతా కూడా అవి జిల్లా కలెక్టర్ లెవెల్లో అవి బ్యాక్గ్రౌండ్ లో ఉంటుందన్నమాట. సో మేజర్ గా ఈడార్ సిస్టమ్ లో చాలా బ్యూటిఫుల్ అనుసంధానం అనే వ్యవస్థ ఇది నడుస్తుంది. అంటే ముఖ్యంగా ఇది వచ్చేసి పోలీసు, అట్లాగే హాస్పిటల్, తర్వాత రెవెన్యూ, ఈ 3 సిస్టమ్స్ మీద వెళ్ళిపోతుంది.
0: కాబట్టి బాధితుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సుగమంగా అయిపోతుంది.
1: డెఫినెట్ గా ఆసుపత్రి చికిత్స రీయింబర్స్మెంట్ పై భరోసా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేకుండా ఇటువంటి విక్టిమ్స్ ను వెంటనే కూడా హాస్పిటల్ చేర్పించడానికి అవకాశం ఉంటుంది.
0: సరే, అయితే మన పీఎం రాహత్ అమలులో మన జిల్లా స్థాయిలో ఇప్పటి వరకు మీకు ఎదురైన ప్రధాన సవాళ్లు ఏంటి, అలాగే ఈ ఆసుపత్రులు, పోలీసులు, రవాణా శాఖల మధ్య సమన్వయంలో మీరు ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా?
1: డెఫినెట్ గా, అంటే ఒక రోడ్లో యాక్సిడెంట్ అయినప్పుడు అదర్ స్టేట్ వ్యక్తి కానీ ఎవరైనా వేరే దూర ప్రాంతాల వ్యక్తులు ఉన్నప్పుడు రికార్డ్ చేస్తాము, మీ డీటెయిల్స్ ఇవ్వండి అవి ఇవి అన్నప్పుడు కూడా వాళ్ళు లేదు, మాకు అవసరం లేదు, ఎందుకంటే ఎటు పోతుందో, ఎక్కడ పోతుందో, ఎక్కడ నమోదవుతాయి, ఇవన్నీ కూడా కొంతమందికి తెలియని భయము, ఆందోళన కూడా ఉంది. కొన్ని ప్రధానంగా రిపోర్ట్ కావటం లేదు, అట్లాగే పేషెంట్ ఐడెంటిఫికేషన్ కూడా ఉండడం లేదు, ఇట్లాగే పోలీస్ ఆథెంటికేషన్ కూడా నిర్ణీత సమయంలో ఆ 24 అవర్స్ లో జరగదు. ఎందుకంటే ఆ పోలీస్ ఆథెంటికేషన్ అంటే టెక్నికల్ గా అది 24 అవర్స్ లో వచ్చిన వెంటనే అప్రూవ్ చేయడం అనేది కూడా చేయాలి. అది కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పోలీసింగ్ సిస్టమ్ కూడా, దాన్ని ఇప్పుడిప్పుడే విస్తృతంగా ప్రచారం చేసి వాళ్ళు కూడా అవగాహన కల్పిస్తున్నారు. సో ఈడార్ మరియు హాస్పిటల్ డిజిటల్ సిస్టమ్ లో ఈ డేటా అక్యురసీ కూడా ఇవన్నీ మెయింటైన్ చేయడానికి, అంటే కొత్తగా పథకం అమలవుతుంది కాబట్టి ఆదిలో ఉన్న కష్టాలు ఇవన్నీ కూడా పబ్లిక్ అవేర్నెస్ మరియు శాఖల మధ్య రియల్ టైం కోఆర్డినేషన్ తో ఇవన్నీ కూడా సమన్వయపరచుకుని ముఖ్యంగా అంటే ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇదంతా కూడా.
0: సార్, మరి ఇప్పుడు పీఎం రాహత్ తో పాటు మనం ఈ రాహవీర్ పథకం గురించి కూడా వింటున్నాం. అసలు ఈ రాహవీర్ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి?
1: అంటే మెయిన్ ముఖ్యంగా పీఎం రాహత్ పథకం పెట్టిండేదే ఒక విక్టిమ్ కి సహాయం చేయాలని చెప్పేసి. ఒక విక్టిమ్ కి సహాయం చేయాలన్నప్పుడు బాధితుడిని హాస్పిటల్లో చేరిస్తే లేకపోతే పోలీస్ స్టేషన్ నుంచి మనకు ఏమైనా సమస్య వస్తుంది అనే భయం చాలా మందికి ఉంటుంది. జనరల్ గా పోలీస్ కేసు, కోర్టు భయము, ఆసుపత్రి ఖర్చు, ఇవన్నీ ఎక్కడ వాళ్ల మీద ఉంటుందో అనే భయం అనేది ఉంటుంది. సో ఈ భయాలంతా తొలగించి ప్రమాద బాధితుడిని కాపాడటం ప్రతి పౌరుడి మానవ బాధ్యత కిందికి రహవీర్ అనేదాన్ని మనం గుర్తించి దాని ప్రధాన ఉద్దేశంగా పెట్టి, అంటే ఇమ్మీడియట్ గా యాక్సిడెంట్ అయిన వెంటనే ఆ వ్యక్తిని హాస్పిటల్లో చేర్పించిన వ్యక్తి మీద ఎటువంటి భయాందోళన అవసరం లేదనేది ఈ యొక్క రహవీర్ యొక్క ప్రధాన ఉద్దేశం. వాళ్ళకి 25,000 రూపాయల నగదు బహుమతి కూడా ఉంటుంది. అంటే వాళ్ళని ఐడెంటిఫై చేయాలా, అదొక సిస్టమ్ సపరేట్ గా ఉంటుందండి.
0: సార్, మరి ఇప్పుడు ఈ ప్రమాదం జరిగినప్పుడు ఈ గోల్డెన్ అవర్ అని వింటుంటాం, ఈ గోల్డెన్ అవర్ అంటే ఏంటి? అలాగే ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఈ 9 గంటలో బాధితుడికి వైద్య సహాయం అందించడం ఎంతవరకు కీలకమంటారు?
1: ఈ గోల్డెన్ అవర్ అంటేనే తీవ్రమైన గాయం జరిగిన తర్వాత ఒక కేవలం ఒక మొదటి గంట అన్నమాట. అది తక్షణం అతన్ని హాస్పిటల్ చేర్చగలిగితే ఆ తీవ్రమైన రక్తస్రావం, తలగాయము, ఛాతీ గాయం కానీ, వెన్నెముక గాయం కానీ, అవి ఏవైనా కానీ అవి ఆ పరిస్థితుల్లో చాలా కీలకమైన అంశాలు కాబట్టి

0: వాటికి సత్వరమే మనం ట్రీట్మెంట్ ఇవ్వాలా. సో తక్షణ వైద్య సహాయం అందితే ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ గోల్డెన్ అవర్ లో ఇమ్మీడియట్ గా చేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఎప్పుడు కూడా ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి చేరే సమయాన్ని తగ్గిస్తేనే అది గోల్డెన్ అవర్ కిందకి వస్తుంది మనకి.
1: సార్, మరి ఇప్పుడు ఒక సాధారణ పౌరుడు ప్రమాద బాధితుడికి సహాయం చేయాలనుకుంటే చట్టపరంగా లేదా పోలీసుల పరంగా వారికి ఏమైనా సమస్యలు ఇబ్బందులు ఎదురవుతాయని వాళ్ళు భయపడుతుంటారు. ఈ భయపడాల్సిన అవసరం ఇప్పుడు ఉందా? అలాగే ఈ గుడ్ సమారిటన్ కు ఉన్న రక్షణలు హక్కుల గురించి వివరించగలుగుతారా?
0: డెఫినెట్ అండి, ఎటువంటి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనకి గుడ్ సమారిటన్ కి కొన్ని రక్షణలు కల్పించబడ్డాయి. మోటార్ వెహికల్ యాక్ట్ 134A కింద కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. ఎవరైనా సరే ఆ టైంలో ఆ బాధితుడికి సహాయం చేసిన వ్యక్తి ఎప్పుడు కూడా సివిల్ లేదా క్రిమినల్ లయబిలిటీకి ఎప్పుడు గురి కాకూడదు. ఫస్ట్ బేసికల్ గా అది చాలా ఇంపార్టెంట్. సెకండ్, ఆసుపత్రిలో అనవసరంగా అతన్ని నిలిపేయకూడదు. అతని వ్యక్తిగత వివరాలు బలవంతంగా అడగరాదు. అట్లాగే బాధితుడి చికిత్స కోసం డబ్బు చెల్లించమని అతన్ని బలవంతం చేయరాదు. పోలీసు విచారణ అవసరమైతే కూడా అతని సమ్మతితో సాధారణంగా విచారణ చేయొచ్చు. కోర్టుకు అతను వస్తానంటే తీసుకోవచ్చు, లేదు అంటే కనుక కేవలం ఆ యొక్క గుడ్ సమరిటన్ యొక్క సమ్మతితో మాత్రమే ఏదైనా చేయగలగాలి, కానీ ఆర్ అదర్వైజ్ ఏది చేయకూడదు. అందుకే ప్రజలు గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే, సహాయం చేస్తే కేసులో ఇరుక్కుంటాననే భయంతో ప్రాణాన్ని కోల్పోయేలాగా చేయకండి. మనకి ఈ గుడ్ సమరిటన్ అనేది ఈ చట్టం చాలా అన్ని విధాలుగా మనకు రక్షణ కల్పించింది. కాబట్టి దయచేసి ఈ 134A నియమ నిబంధనలన్నీ కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి. ఈ సివిల్ లయబిలిటీ ఏ లయబిలిటీ ఉండదని చెప్పేసి మరొకసారి చెప్తున్నా.
1: కాబట్టి ఈ సహాయం చేయాలనుకునే వాళ్ళు ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా తక్షణం సహాయం అందించొచ్చు అంటారు?
0: అబ్సల్యూట్
1: సార్. మరి ఇప్పుడు రాహవీర్ గా గుర్తింపు పొందడానికి ఏ ప్రమాణాలున్నాయి? అంటే ఇప్పుడు సహాయం చేసే వారికి ఏమైనా ప్రత్యేకంగా ఈ ప్రమాణాలుంటే వాళ్ళు రాహవీర్ గా వాళ్ళని గుర్తించబడతారా? అలాగే ఈ ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తరలించిన వ్యక్తి తన సహాయాన్ని ఎలా నమోదు చేసుకోవాలి? మరి చివరిగా ఇది ఎవరి ద్వారా ధృవీకరణ జరుగుతుంది?
0: చాలా మంచి ప్రశ్న అండి. ఈ రాహవీర్ అవార్డు కోసం ఇప్పటి వరకు ఐడెంటిఫై చేయాలంటేనే చాలా కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే ఈ రాహవీర్ అవార్డు కోసం మనం సాధారణంగా ఎవరు ఇటువంటి పనులు చేస్తున్నారు అని ఆలోచిస్తే వాళ్ళ యొక్క వివరాలు ఎక్కడ కూడా నమోదు కావటం లేదు. కానీ దానికి మన గోల్డెన్ అవర్ లో ఆసుపత్రిలో చేర్పించినప్పుడు ఆ ట్రామా కేర్ కూడా ఇమీడియట్ గా తరలిస్తారు కదా, అప్పుడు ఆ కీలక పాత్ర పోషించిన ఆ వ్యక్తి యొక్క వివరాలని అక్కడ మెడికల్ అథారిటీస్ కంపల్సరీగా పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయాలా. ఆ సహాయం చేసిన వ్యక్తి వివరాలని అప్పుడు ధృవీకరించుకుని ఆ ప్రక్రియ ద్వారా అనంతరం జిల్లా స్థాయిలో అప్రైజల్ మెకానిజం అనేది ఉంటుంది. దాని ద్వారా ఆ పరిశీలన ద్వారా మనము నిర్ధారణ చేసి ఆ ఈడారులో కూడా ఎంట్రీ ఉంటుంది ఆ వ్యక్తి యొక్క వివరాలు. సో అప్పుడు అతని గుడ్ సమరిటన్ గా మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఇది కొంచెం కష్టమైన ప్రక్రియ. చాలా మంది తమ వివరాలు నమోదు చేయడానికి ముందుకు రావటం లేదు.
1: సార్, మరి ఇప్పుడు రాహవీర్ పథకం కింద లభించే నగదు పురస్కారం గురించి ఇందాక మీరు చెప్పారు, అది మరోసారి వివరించగలుగుతారా? అలాగే ఒకే ప్రమాదంలో ఒకవేళ ఒకరికంటే ఎక్కువ మందికి వారు సహాయం చేసినట్టయితే ఈ నగదు పురస్కారాన్ని ఎలా పరిగణిస్తారు?
0: ఈ ప్రస్తుత రాహవీర్ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఘటనకు 25,000 వరకు అవార్డు ఉంటుంది. ఒక రాహవీర్ ఒకే ప్రమాదంలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది బాధితుల ప్రాణాలను కాపాడితే కూడా ఆ ఘటనకు అవార్డు 25,000 రూపాయలే. అయితే ఒకే బాధితుడిని ఒకరికి మించి రాహవీర్లు కలిసి కాపాడితే ఆ 25,000 మొత్తాన్ని కూడా అర్హత కలిగిన ఆ గుడ్ సమరిటన్ల మధ్య సమానంగా పంచే విధానం ఉంది. ఇక్కడ ముఖ్యమైనది డబ్బు కాదండి, బాగా గుర్తుపెట్టుకోండి. 25,000 రూపాయలు అనేది ఒక మనిషి ప్రాణం దాని విలువ కట్టేదాని కాదు. ఈ అవార్డు ప్రధానంగా ప్రజల్లో లైఫ్ సేవింగ్ బిహేవియర్ ను ప్రోత్సహించే రికగ్నిషన్ మెకానిజం ఇది.
1: చాలా మంచి విషయం తెలియజేశారు సార్. మరి ప్రమాదాన్ని చూసి చాలా మంది సహాయం చేయడానికి వెనుకాడుతుంటారు. మరి ఈ భయాన్ని తొలగించి బాధితుడికి సహాయం చేయడం మన సామాజిక బాధ్యత అనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రవాణా శాఖ తరపు నుంచి ఎటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు?
0: చాలా మంచి ప్రశ్న ఇది. ప్రధానంగా మనకు మూడు భయాలు కనిపిస్తాయి. ఏంటంటే పోలీసులు ప్రశ్నిస్తారు, కోర్టుకు పిలుస్తారు, డబ్బు ఖర్చు అవుతుంది అనే ఈ మూడు భయాల్ని తొలగించడంలో మనకి గుడ్ సమరిటన్ ప్రొటెక్షన్స్, అట్లాగే పీఎం రాహత్తు, రాహవీర్ వంటి వ్యవస్థలు ఎంతో బాగా ఉపయోగపడతాయి. అట్లాగే రవాణా శాఖ తరఫున మేము ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లో డ్రైవర్స్ కి, ఆటో టాక్సీ డ్రైవర్లకి, అట్లాగే ద్విచక్ర వాహనదారులకి, విద్యార్థులకి, కళాశాల యువతకి, ప్రజా రవాణా సిబ్బంది అంటే ఆర్టీసీ వీళ్ళకి అందరికి కూడా ఈ గోల్డెన్ అవర్ ని, అట్లాగే ఈ 112 ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ ని, అట్లాగే గుడ్ సమరిటన్ ప్రొటెక్షన్ ని, పీఎం రాహత్ ని, రాహవీర్ అంశాలపై అవగాహన కల్పిస్తూనే ఉంటాం. జనరల్ గా ప్రమాదాన్ని చూసి వీడియో తీయటం కాదు, ముందుగా ప్రాణాన్ని కాపాడాలి అనే మన సందేశం కూడా అందరికీ ఉండాలి ఇక్కడ.
1: చాలా మంచి విషయం తెలియజేశారు సార్. మరి మన జిల్లాలో పీఎం రాహత్, ఇంకా ఈ రాహవీర్ పథకాలపై ప్రజలకు ఇంకా తెలియాల్సిన

0: ముఖ్యమైన విషయాలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా ఇందాక మీరు చెప్పినట్టు డ్రైవర్లు, ఈ ద్విచక్ర వాహనదారులు, విద్యార్థులు, యువత, ఈ పథకాల గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలేంటి?
1: నేను ఒక 5 విషయాలు చెప్తా దీంట్లో. ఫస్ట్, మొదట ప్రమాదం జరిగిన వెంటనే 112కు సమాచారం ఇవ్వండి. సెకండ్, అంబులెన్స్ వచ్చే వరకు పరిస్థితిని బట్టి సురక్షితమైన ప్రాథమిక సహాయం అందించండి. బాధితుడిని అనవసరంగా కదిలించకుండా జాగ్రత్త వహించాలి. థర్డ్, బాధితుడిని సాధ్యమంత త్వరగా ఆ యొక్క డిజిగ్నేటెడ్ హాస్పిటల్కి తరలించాలి. నాలుగవది, బాధితుడికి డబ్బు లేకపోయినా అత్యవసర చికిత్స ఆలస్యం కాకూడదనేది పీఎం రాహత్ ఉద్దేశమనే విషయాన్ని గమనించగలిగితే ఇమీడియట్ గా తక్షణ సాయం చేసే వ్యక్తి ఎప్పుడు కూడా వెంటనే స్పందించడానికి అవకాశం ఉంటుంది. ఐదవది, సహాయం చేసిన గుడ్ సమరటెన్కి చట్టపరమైన రక్షణలు అన్ని ఉన్నాయి. ఇందాక చెప్పాము, ఈ అర్హత ఉన్న సందర్భంలో రహవీర్ రికగ్నిషన్ కూడా, ఫైనాన్షియల్ అవార్డు కూడా ఉంటుంది. ఈ ఇంకా ప్రత్యేకంగా యువతకు నా విజ్ఞప్తి ఏంటంటే, రోడ్డుపై మీ ఒక్క నిర్ణయం మీ కుటుంబాన్ని నిలబెడుతుంది. అందువల్ల సేఫ్ డ్రైవ్ అనేది ఆల్వేస్ మనల్ని సేఫ్ జర్నీగా ఉంచుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
0: సార్, మరి చివరగా ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజల బాధ్యత కూడా చాలా కీలకం. మరి ప్రమాదం జరిగినప్పుడు బాధితుడి ప్రాణాన్ని కాపాడేందుకు ప్రతి పౌరుడు పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు మన శ్రోతలకు తెలియజేస్తారా?
1: రోడ్ సేఫ్టీ ఇస్ ద యునైటెడ్ రెస్పాన్సిబిలిటీ. అది అందరి సామాజిక బాధ్యత. దాన్ని అందరం గుర్తుపెట్టుకోవాలా? ఫస్ట్ బేసికల్ గా 112కి ప్రతి పౌరుడు కూడా 112 కాల్ చేయాలా? అట్లాగే గోల్డెన్ అవర్ని ఎప్పుడు కూడా వృధా చేయకూడదు, భయపడకుండా సహాయం చేయాలి. శ్రోతలందరికీ నా హృదయపూర్వక విజ్ఞప్తి ఏంటంటే, రోడ్డు ప్రమాదాన్ని పూర్తిగా నివారించడం అనేది మన ప్రధాన లక్ష్యం. అయితే ప్రమాదం జరిగిన తర్వాత ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం మన ముందుకొస్తే దాన్ని జీవితంలో ఎప్పుడూ వదులుకోకూడదు. అంతకంటే మనకు అవకాశం ఇంకా వేరే రాదు కూడా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అట్లాగే బాధితుడికి డబ్బు అడ్డం కాకుండా చికిత్సే వ్యవస్థ కూడా ఉంది. దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలా? రహవీర్ అనేది బాధితుడు సహాయం చేసి పౌరుని గౌరవించే వ్యవస్థను కూడా ప్రభుత్వం మనకిచ్చింది. గోల్డెన్ అవర్ యొక్క విలువను తెలుసుకోవాలి. కాబట్టి మనమందరం కలిసి ఒక రహదారి భద్రతా సంస్కృతి నిర్మిద్దాం. ప్రమాదం జరగకుండా నివారిద్దాం. ప్రమాదం జరిగితే ప్రాణాన్ని కాపాడదాం. సహాయం చేయడానికి ముందుకొస్తే ఒక కుటుంబాన్ని నిలబెడదాం. ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు. ప్రతి నిమిషము విలువైనదే, ప్రతి ప్రాణము అమూల్యమైనదే.
0: ధన్యవాదాలు సార్. మరి మీరు ఇందాక చెప్పినట్టు ఇది సమిష్టిగా సామాజిక బాధ్యతను మీరు తెలియజేశారు. తప్పకుండా మన కార్యక్రమం విన్న శ్రోతలందరూ కూడా ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా, ఇటువంటి ప్రమాదాలు ఏవైనా జరిగితే తక్షణమే సహాయం అందించడానికి సంకోచించకుండా ఆ బాధితుడికి వెంటనే సహాయం అందించాలని కోరుకుంటూ నమస్కారం సార్.
1: నమస్కారం, ధన్యవాదాలు. ముఖ్యంగా విస్తృతంగా ఈ యొక్క పీఎం రాహత్ గురించి ఇటువంటి ప్రచారం జరుగుతున్న ఈ ఆల్ ఇండియా రేడియో వారికి మా రవాణా శాఖ తరఫున ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
2: ఇంతవరకు పీఎం రాహత్ రహ్వీర్ పథకాల గురించి తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కె మురళీమోహన్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఇప్పుడు ప్రకటన విందాం.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?
4: ఏ

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం.

ఇంతవరకు ప్రభాత రేఖలు కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు ఉదయరాగం చిత్రగీతల కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా ఇద్దరమ్మాయిలతో చిత్రం కోసం డేవిడ్ సైమన్ అనిత పాడిన ఈ పాటకు సంగీతం దేవిశ్రీప్రసాద్, రచన విశ్వ

103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట ద్రోణ చిత్రం కోసం హర్షిక రంజిత్ పాడిన ఈ పాటకు సంగీతం అనుప్ రుబెన్స్, రచన అనంత శ్రీరామ్.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని

0: ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
0: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
2: రత్న దీపికావళి.
1: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
0: తప్పక వినండి రత్న దీపికావళి
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
0: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
3: ఈరోజు ఉదయం 8:35 రత్నదీపికావళి పద్మ విభూషణ్ అవార్డ్ గ్రహీతల గురించిన కార్యక్రమంలో భారత న్యాయవాది, భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు, మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్ శ్రీ హరివినాయక్ పాటస్కర్ గారి జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం వినవచ్చు. ఈరోజు ఉదయం 8:35 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత పాట శివం చిత్రం కోసం సాగర్ హరిప్రియ పాడిన ఈ పాటకు సంగీతం దేవిశ్రీప్రసాద్, రచన భాస్కర్ పట్లం.

0: చరిత్రలో మొదటిసారి మనిషి తొలిసారి అగ్నిని కనుగొన్న క్షణం నుంచి ఆకాశాన్ని జయించి రాకెట్ ప్రయోగించిన క్షణం వరకు,
1: చీకటిని వెలుగుగా మార్చిన విద్యుత్ దీపం నుంచి ప్రపంచాన్ని మన చేతిలోకి తెచ్చిన స్మార్ట్ ఫోన్ వరకు,
0: ప్రతి ఆవిష్కరణ వెనుక ఒక ప్రశ్న,
1: ప్రతి ప్రశ్న వెనుక ఒక ఆలోచన,
0: ప్రతి ఆలోచన వెనుక ఒక మనిషి.
1: ఎడిసన్ నుంచి రైట్ సోదరుల వరకు,
0: సివి రామన్ నుంచి ఐన్స్టీన్ వరకు,
1: ఇలా ప్రపంచాన్ని మార్చిన ఆవిష్కరణలు,
0: ఆ ఆవిష్కరణల వెనుక నిలిచిన మహనీయుల జీవిత విశేషాలు మీకు అందించే కార్యక్రమం
1: చరిత్రలో మొదటిసారి.
0: శాస్త్రం, సాంకేతికత, వైద్యం, అంతరిక్షం, రవాణా,
1: ప్రతి రంగంలో మానవ ప్రగతికి బాటలు వేసిన వారి అద్భుత ప్రయాణాన్ని
0: తప్పక వినండి. ప్రతి మంగళవారం ఉదయం 8:35 ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2/107.5 MHz పై
1: చరిత్రలో మొదటిసారి.
2: .2/107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత పాట ఏక్ నిరంజన్ చిత్రం కోసం రంజిత్ నలిని పాడిన ఈ పాటకు సంగీతం మణిశర్మ, రచన విశ్వా.

ఉదయరాగం చిత్రగీతల కార్యక్రమంలో చివరగా నువ్వొస్తానంటే నేను వద్దంటానా చిత్రం కోసం కార్తీక్ సుమంగలి పాడిన ఈ పాటకు సంగీతం దేవిశ్రీప్రసాద్, రచన సీతారామ శాస్త్రి.

ఇంతవరకు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ అభిషేక్ ముఖోపాధ్యాయ్. ద హెడ్లైన్స్: ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హైలైట్స్ పొటెన్షియల్ ఆఫ్ ఇండియాస్ యూత్ ఇన్ సాల్వింగ్ గ్లోబల్ ఛాలెంజెస్ వైల్ రిమైనింగ్ యాంకర్డ్ ఇన్ ద ఏన్షియంట్ కల్చరల్ రూట్స్. Delhi government to distribute 1300 e-autos to women and transgenders under Durga scheme.

0: runs, while Kamil Puran scored 42. For India, Arshdeep Singh scalped 3 wickets. Earlier, the West Indies won the toss and opted to bowl. Put into bat, India were all out for 223 in the stipulated 20 overs. Heavy rainfall hit parts of New Delhi this morning. According to Indian Meteorological Department IMD, thunderstorms and lightning conditions will continue over the national capital till tomorrow. Weather agency also predicted thunderstorms accompanied by lightning and gusty winds over Haryana, Chandigarh, Punjab, Himachal Pradesh and Chhattisgarh today. Similar weather conditions are expected over Tamil Nadu, Puducherry, Karaikal, Andhra Pradesh, Kerala and Mahe for the day. Meanwhile, strong surface winds are expected over Andhra Pradesh during the next 2 days. In Jammu and Kashmir, a total of 47,346 pilgrims paid obeisance at the Holy Sri Mata Vaishno Devi Shrine on the first day of the Shardiya Navaratras, witnessing a significant influx of devotees at the shrine nestled in the Three Kuta Hills. The auspicious occasion marked the beginning of the 9-day festival, with devotees arriving in large numbers at the base camp of Katra to seek the blessings of Mata Vaishno Devi. In a bilingual live phone-in program, Public Speak, at 9:30 p.m. tonight, we will bring an insightful discussion on GST, transformative role in India's tax reforms, with Gaurav Singh, Commissioner GST Policy Wing, CBIC. During the program, listeners can ask questions on the subject. To participate, simply dial the telephone numbers 011-2331-0481, 011-2371-7117 from 9:30 p.m. onwards tonight. And now, for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
1: Thank you, Abhishek. Prime Minister Narendra Modi's visit to Tamil Nadu, his first since the summer's assembly elections, is covered prominently by most of the dailies. Modi calls on youth to drive India's growth, writes Hindustan Times. The Pioneer, quoting the Prime Minister, says, "Present era belongs to youth." Modi invokes Tamil pride, vows helping hand to see Joseph Vijay, informs the Asian Age. Sporadic protests break uneasy calm in the national capital, states the Hindu. On the Riyadh airport attack, the Indian Express says one Indian killed, 10 others injured. Government says unacceptable. Islamabad suspends Khyber government amid PTI protest march, reports the Statesman. And finally, on the newly appointed Indian women's cricket captain, the Pioneer reports Smriti Mandhana named celebrity advocate by UNICEF India. And with that, it's back to you, Abhishek.
0: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi highlights potential of India's youth in solving global challenges while remaining anchored in the ancient cultural roots. Delhi government to distribute 1,300 e-autos to women and transgenders under Durga scheme. One person killed and 11 injured in second Houthi strike on Riyadh airport in 2 days. US President Donald Trump announces an energy ceasefire between Russia and Ukraine with immediate effect. 139 people killed after overcrowded boat capsized off Djibouti coast. And in cricket, India beat West Indies by 14 runs in the third T20 international to take 2-1 lead in the 5-match series. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి కృష్ణా జిల్లా సమాచారాలకు వింటారు రచనాశ్రీ సామా సునీల్.
3: ఈనాటి కృష్ణా జిల్లా సమాచార లేఖలో జిల్లా అభివృద్ధి, కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందించిన సహాయ సహకారాలు, ప్రభుత్వ నిధులతో గ్రామీణ ప్రాంతాలలో చేపట్టిన అభివృద్ధి పనులు, మంత్రుల పర్యటన తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. గిలకలదిండి షిప్పింగ్ హార్బర్ పనుల నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి మంత్రి కుల్లు రవీంద్ర ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కాంట్రాక్టు ప్రతినిధులు మరియు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం హార్బర్ నిర్మాణానికి 447 కోట్ల రూపాయలను కేటాయించిందని, 4 నెలల సమయంలో కాంట్రాక్టు సంస్థ పనులను 100% పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను ఆదేశించినట్లు తెలిపారు. జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఎటువంటి పొరపాట్లు తావులేకుండా సమర్థవంతంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో మొదటి దశగా బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, కౌంటింగ్, పోస్టల్ బ్యాలెట్ తదితర కీలక బాధ్యతలకు నోడల్ అధికారులను నియమించి వారి బాధ్యతలను స్పష్టంగా నిర్దేశించామని తెలిపారు. ఎన్నికల పోలింగ్ సామగ్రి సకాలంలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో జరుగుతున్న రీసర్వే,

0: 22A భూముల సమస్యలపై ప్రత్యేకమైన దృష్టి సారించి సమస్యలు పరిష్కరించడానికి రాష్ట భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయ జాయింట్ సెక్రటరీ వి వీరబ్రహ్మయ్య మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల విధులు, రీసర్వే, 22A భూములు తదితర అంశాలను ఏకకాలంలో అధికారులు నిర్వహించాల్సి ఉన్నందున ప్రాధాన్యతలను స్పష్టంగా నిర్దేశించుకుని పనిచేయాలని అధికారులకు తెలిపారు. భారత రాష్టపతి ద్రౌపది ముర్ము జిల్లాలో ఈ నెల 14-15 తేదీలలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ బాలాజీ జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడుతో కలిసి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నందు అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్టపతి పర్యటన సందర్బంగా విమానాశ్రయం, పరిసర ప్రాంతాలు, రాకపోకల మార్గాలు, పార్కింగ్ బందోబస్తు ఏర్పాట్లను ట్రాఫిక్ పోలీసులు ఇతర విభాగాల సిబ్బందితో కలిసి సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపట్టే విధంగా సూచనలు చేశామని తెలిపారు. రాష్టపతి వెంట వచ్చే ఉన్నతాధికారులు సిబ్బంది కోసం అంతర్జాతీయ విమానాశ్రయం నందు గ్రీన్ రూముల ఏర్పాటు, త్రాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం విధులలో ఎటువంటి ఆటంకం లేకుండా రెవెన్యూ సిబ్బంది మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకునే విధంగా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవం సందర్బంగా విభిన్న ప్రతిభావంతులు వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట ప్రభుత్వం వయోవృద్దుల రక్షణకు ప్రత్యేకమైన చట్టాలు రూపొందించిందని, వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి నుండి మండల స్థాయి వరకు వయోవృద్దుల రక్షణ కోసం ప్రత్యేకమైన కమిటీలు ఏర్పాటు చేశామని, రాష్ట ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రతి నెల 1వ తేదీన వృద్దులకు 4,000 రూపాయల పింఛను జిల్లాలో అందిస్తున్నామని మంత్రి తెలిపారు. గుడివాడ నియోజకవర్గంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జిల్లా అధికారులతో కలిసి రాష్ట వ్యాప్తంగా 20,067 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ విలేజ్ హెల్త్ క్లినిక్లను వర్చువల్ విధానంలో లాంఛనంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా వారి గ్రామంలోని ప్రాథమిక వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసిందని తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతి నియోజకవర్గ అభివృద్ది కోసం రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాలకు నిధులను కేటాయిస్తున్నారని, ఒక్కొక్క గ్రామానికి 1,00,000 రూపాయల నిధులు అందించడం ద్వారా రహదారి నిర్మాణం, ప్రజలకు అవసరమైన త్రాగునీరు అందించడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట వ్యాప్తంగా 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 11,359 కోట్ల రూపాయల అభివృద్ది పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గానికి 51 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ది పనులను రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర లాంఛనంగా ప్రారంభించారు. త్రాగునీరు, డ్రైనేజీ, రహదారులు, మౌలిక వసతులతో పాటు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పట్టణాన్ని అభివృద్ది చేసేందుకు ఈ నిధులు ఉపయోగించుకుని సమగ్ర ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో నవంబర్ నెల సమాచార లేఖ విందాం. రచన సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి
2: తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు విందాం

రత్నదీపికావళి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రత్నదీపికావళి కార్యక్రమంలో పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత గురించిన కార్యక్రమంలో భారత న్యాయవాది, భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు, మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్ శ్రీ హరివినాయక్ పాటస్కర్ గారి జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. హరివినాయక్ పాటస్కర్ గారు 1892 మే 15 మహారాష్ట్రలోని పూణే సమీపంలో ఇందాపూర్లో జన్మించారు. ప్రాథమిక విద్యను పూణేలోని న్యూ ఇంగ్లీష్

పాఠశాలలో ఉన్నత విద్యను పూణేలోని ఫెర్గూసన్ కళాశాల నుంచి అభ్యసించారు. బాంబేలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుండి బీఏఎల్ఎల్బి పట్టా పొందారు. 1920లో భారత జాతీయ కాంగ్రెస్లో చేరి ప్రాంతీయ రాజకీయాలలో చురుకైన భాగస్వామి అయ్యారు. 1926లో బాంబే కౌన్సిల్కు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక దేశభక్తి గీతాన్ని విందాం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: రత్న దీపికావళి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో భారత న్యాయవాది, భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు, మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్ శ్రీ హరివినాయక్ పాటస్కర్ గారి జీవిత విశేషాలను తెలుసుకుంటున్నారు. అర్హత గల న్యాయవాది అయిన ఆయన 1925 నుండి 1945 మధ్య రాజకీయ ఖైదీలకు ఉచిత న్యాయ సేవలను అందించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు 1942 పాటస్కర్ గారు జైలు జీవితాన్ని అనుభవించారు. బ్రిటిష్ కాలంలోనే బాంబే లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడిగా 2 సార్లు సేవలందించారు. భారతదేశ స్వాతంత్ర సమరంలో క్రియాశీల పాత్ర పోషించారు. స్వతంత్ర భారత రాజ్యాంగాన్ని రచించిన రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా పనిచేశారు. భారత పరిషత్ బాంబే ప్రావిన్స్ తరపున ప్రాతినిధ్యం వహించారు. రాజ్యాంగ చర్చల్లో నిరోధక నిర్బంధం మరియు చట్టపరమైన ప్రక్రియలను పై కీలక వాదనలు వినిపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చట్టాల ఏకరూపిత తీసుకురావడంలో తన వంతు కృషి చేశారు. 1952 జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో జల్గావ్ నియోజకవర్గం నుండి లోక్సభకు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో మరొక దేశభక్తి గీతాన్ని విందాం.

రత్నదీపికావళి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో భారత న్యాయవాది, భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు, మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్ శ్రీ హరివినాయక్ పాటస్కర్ గారి జీవిత విశేషాలను తెలుసుకుంటున్నారు. జవహర్లాల్ నెహ్రూ గారి మంత్రివర్గంలో కేంద్ర కేబినెట్లో న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఆయన చేసిన సేవలలో హిందూ కోడ్ బిల్ ప్రవేశపెట్టడం అత్యంత ముఖ్యమైనది. హిందూ సమాజంలో వివాహ ఉత్తరాయణ చట్టాలను సంబంధించిన సంస్కరణలను ఈ బిల్లు పునాది వేసింది. 1955 నుండి 1957 వరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా సేవలందించారు. 1957 నుండి 1965 వరకు మధ్యప్రదేశ్ రాష్ట్ర రెండవ గవర్నర్గా పనిచేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక కాలం గవర్నర్గా పనిచేసిన వ్యక్తిగా నిలిచారు. గవర్నర్గా పదవీ కాలంలో పరిపాలనాపరమైన అనేక సంస్కరణలను తెచ్చారు. ప్రజా వ్యవహారాలలో ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపు లభించింది. 1963లో భారతదేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు. కార్యక్రమంలో మరొక దేశభక్తి గీతాన్ని విందాం.

రత్నదీపికావళి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో భారత న్యాయవాది, భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు, మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్ శ్రీ హరివినాయక్ పాటస్కర్ గారి జీవిత విశేషాలను తెలుసుకుంటున్నారు. రాజకీయ జీవితం ముగిశాక విద్యారంగానికి సేవలందించారు. పూణే విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా సేవలందించారు. విద్యా సంస్థల అభివృద్ధికి మరియు విద్యార్థుల సంక్షేమానికి పాటుపడ్డారు. దేశ నిర్మాణంలో మరియు చట్టరూప కల్పనలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైనది. భారత రాజకీయాల్లో, న్యాయ రంగాలలో ఆయన ఒక ప్రముఖ మార్గదర్శిగా నిలిచారు. ఈయన 1970 ఫిబ్రవరి 21న తన 77వ ఏట పూణేలో పరమపదించారు. ఆయన మరణం తర్వాత కూడా రాజకీయ, విద్యా రంగాలలో ఆయన చేసిన సేవలు స్మరించబడ్డాయి. ఆయన జీవితం దేశభక్తికి, నిస్వార్థ సేవలకు చక్కటి ఉదాహరణగా నిలిచింది. కార్యక్రమం చివరగా ఈ పాట విందాం.

0: ఇంతవరకు రత్నదీపిక వలి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ప్రకటన విన్నారు. ఇప్పుడు హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం వింటారు. హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష

0: ప్రసారంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన చిత్రగీతాలను వింటారు. శ్రోతలు మీకు ఇష్టమైన పాటను ఫోన్ ద్వారా కోరుకోవాలనుకుంటే మాకు డయల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2246605, మరొక నంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. కార్యక్రమంలో మొదటి శ్రోతను పలకరిద్దాం.
1: హలో
0: హలో
1: గుడ్ మార్నింగ్ మేడం. హలో గుడ్ మార్నింగ్ మేడం.
0: నమస్తే అండి. హలో ఆకాశవాణికి స్వాగతం.
1: మేడం మేము కలికినింటి దర్బార్ ఖాన్ మేడం.
0: బాగున్నారా?
1: బాగున్నా మేడం. మీరు బాగున్నారు మేడం?
0: బాగున్నామండి.
1: మేడం
0: చెప్పండి.
1: అల్లుడా మజాక సినిమా మేడం. దాంతో పాటు కాదు మేడం.
0: అల్లుడా మజాక నుంచి ఏ పాట
1: మేడం? రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సినిమా ఆ పాట మేడం.
0: ఓకే, కోరుతున్న శ్రోతలు ఎవరైనా ఉన్నారా?
1: నెల్లూరు నుండి ఖాదర్ భాష, ఎడుగురు నుండి మహమ్మద్ రఫీ, ముఖ్యంగా మీకోసం శ్రోతలందరి కోసం మేడం.
0: ఓకేనండి, పాట రెడీగా ఉంది, వినేద్దాం మరి.
1: ఓకే మేడం,
0: ధన్యవాదాలండి.

0: 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో హలో ఆకాశవాణి ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం. హలో
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి. హలో ఆకాశవాణికి స్వాగతం.
1: మేడం, నా పేరు వెంకటరమణ. మేడం,
0: వెంకటరమణ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: మేడం, రేణిగుంట ఆటో నగర్ నుండి కాల్ చేస్తున్నాను మేడం.
0: ఓకే, ఏం చేస్తుంటారు సార్?
1: మేడం,
0: ఏం చేస్తుంటారండి?
1: నేను ఖాళీగా ఉంటున్నాను మేడం, చదువుకున్నాను, జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను.
0: ఓకేనండి. ఇవాళ ఏ పాట కోరుకుంటున్నారు?
1: ఈరోజు సర్దార్ పాపారాయుడులో తెల్ల చీర మల్లె పూలు అనే పాట ఉంది కదా మేడం, పాట కావాలి మేడం.
0: కొంచెం కొత్త సినిమాలో నుంచి కోరుకోండి.
1: మేడం,
0: కొత్త సినిమాలో నుంచి కోరుకోండి.
1: కొత్త సినిమాలో ఉంటే కొత్త సినిమా ఉండవు మేడం మాకు.
0: హలో, మీ వాయిస్ కట్టే కట్టే వస్తుందండి.
1: హలో
0: హలో
1: హలో
0: హలో, మీ వాయిస్ కట్టే కట్టే వస్తుందండి.
1: మేడం, టవర్ సరిగ్గా రాలేదు మేడం నాకు. వానా సినిమాలో పాట వేయండి మేడం.
0: వానాలో ఏ పాట వేయాలి?
1: వానా అదే మేడం, పాట గుర్తులేదు మేడం. టైటిల్ సాంగ్ ఒకటి ఫస్ట్ ఉంది మేడం.
0: ఓకేనండి, పాట రెడీగా ఉంది, వేసిస్తాను, వినేసేయండి.
1: సరే మేడం.
0: ఓకేనండి.
1: ఓకే మేడం, థ్యాంక్స్ మేడం.
0: వెల్కమ్ అండి.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
4: చెప్పండి.
3: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
4: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
3: కానీ ఇది ఎలాగవుతుంది?
4: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ATM లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే BC వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
3: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
4: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి KYC అప్డేట్ చేసుకోవచ్చు.
3: అంతేనా?
4: అంతే.
3: అర్థమైంది.
4: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ KYC అప్డేట్ చేసుకోవచ్చు.
5: RBI అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి FM వింటున్నారు. హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రోతలు ఫోన్ ద్వారా కూరిన చిత్రగీతాలను వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం. హలో.
7: హలో, నమస్తే మేడం.
6: నమస్తే అండి. హలో ఆకాశవాణికి స్వాగతం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
7: బాగున్నారా మేడం?
6: బాగున్నామండి.
7: మండలం గోడవాళ్ళ పని, రావణ గారి పని నుంచి మేడం. జానకి.
6: జానకి గారు ఏం చేస్తారు?

0: వస్తుంటారమ్మా?
1: ఏం చేయండి మేడం, ఖాళీ రెంట్ కాడే ఉంటాము.
0: ఓకే.
1: ఎవరి పనులు ఉంటే పనులు అవ్వతాము, లేకపోతే ఇంటికాడే ఉంటాము.
0: ఓకే అమ్మా, మీ పక్కన రెడీ.

0: వచ్చిన వారి పేరు పలికితే ఆ అనుభూతే వేరు.
1: మీ మనసులోని మాటలను ఓ ఉత్తరంగా రాయండి.
0: మీకు నచ్చిన పాటను కోరుకోండి.
1: మీ ఆత్మీయుల కోసం ఆ పాటను అంకితం చేయండి.
0: మీ ఉత్తరం, మీ కోరిక, మీకు నచ్చిన పాట,
1: అన్నీ కలిసే మధురమైన వేదిక చిత్రలేఖ.
0: ప్రతి మంగళ శుక్రవారాలు ఉదయం 9 గంటలతో పాటు,
1: సోమ గురువారాలు రాత్రి 9:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
0: తప్పక వినండి. మీ ఆకాశవాణి తిరుపతి FM 103.2 107.5 MHz పై
1: చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం.

మనసులో మెదిలే జ్ఞాపకానికి మధురమైన ఓ పాట తోడైతే ఆ పాటకు ముందు మనకు

హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన చిత్రగీతాలను వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రోతలు ఫోన్ ద్వారా కూరిన చిత్రగీతాలను వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం. హలో,
4: హలో,
3: నమస్తేనండి. హలో ఆకాశవాణికి స్వాగతం.
4: నమస్కారం అండి.
3: మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మా పేరు వెంకటేశ్వర్లు అండి. నేను తిరుపతి జిల్లా నుండి మాట్లాడుతున్నాం అండి.
3: ఓకే, ఏం చేస్తుంటారండి?
4: మాది ప్రొజెక్ట్.

0: చెప్పండి.
1: ఓకే, వింటుంటారా మా కార్యక్రమాలన్నీ?
0: అన్నీ వింటుంటాను, న్యూస్ అన్నీ వింటుంటాను, అన్ని కార్యక్రమాలన్నీ.
1: ఓకే, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
0: భక్త రామదాస్ అండి.
1: భక్త రామదాసు. కొంచెం కొత్త సినిమాలో నుంచి కోరుకోవచ్చు కదండి.
0: ఈరోజు సోమవారం సినిమా.
1: భక్త రామదాసులో నుంచి.
0: ఏ పాట అయినండి ఇబ్బంది.
1: ఓకే, కోరుతున్న శ్రోతలు ఎవరైనా ఉన్నారా?
0: అందరి కోసం అండి.
1: ఓకేనండి, పాట రెడీగా ఉంది, వేసేద్దాం, వినండి.
0: ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు
0: ధన్యవాదాలు.
1: అండి.

0: ఆకాశంలో సగభాగమైన అతివల కోసం ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనితా లోకం.
1: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
0: మహిళల హక్కులపై అవగాహన, మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గనిర్దేశనం చేసే
1: కథలు, కథానికలు, కవితలు, నాటికలు, స్ఫూర్తిగాథలు ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం
0: వనితాలోకం. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 107.5, 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక వినండి.
1: వనితాలోకం స్త్రీల కార్యక్రమం.

ఈరోజు సాయంత్రం 5 గంటలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా 2025 లేబర్ కోడ్లు, సరళమైన నిబంధనలు, విస్తృతమైన సామాజిక భద్రత అంశం గురించిన వివరాలు, అనంతరం శ్రీమతి ఎంఎస్ శాంతికృష్ణ గారి స్వీయ కవితలు వింటారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం. హలో హలో హలో

0: నమస్తే అండి, హలో అకాశవాణికి స్వాగతం.
1: ఇల్లు నీతి హైదరాబాద్ సార్ మేడం. బాగున్నారు?
0: బాగున్నామండి, మీరు బాగున్నారా? అది ఆల్రెడీ పొద్దున వేసానండి.
1: అయిపోయిందా? కోరారా పాట?
0: నేను వేశాను. నాగార్జున గారిదా? నువ్వొస్తావనిలో ఓకే. కోరుతున్న శ్రోతలు ఎవరైనా ఉన్నారా?
1: ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.

0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓ బాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
2: హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన చిత్రగీతాలను వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం. హలో

0: హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ అండి.
0: నమస్తే అండి. హలో, ఆకాశవాణికి స్వాగతం.
1: గుడ్ మార్నింగ్ అండి. ఇనుమడుగు నుంచి మొహమ్మద్ రఫీ అండి, రాయల్ టైలర్. బాగున్నారండి?
0: బాగున్నామండి. మీరు బాగున్నారా?
1: ఆ, దేవుడి దయ బాగున్నాను.
0: ఓకే.
1: ఈ రోజు భలే మునుగాడు కాంతారావు. ఏ ఊరు ఏ పయన్నం.
0: కొంచెం కొత్త సినిమాల నుంచి కొనుక్కోవచ్చు కదండి.
1: కొత్త సినిమాలు అది లేదండి, ఈరోజు సినిమా వస్తుంది. లేదంటే దేవత అండి, తమిళంలో మిస్ మిస్సులు.
0: దేవతనా?
1: ఉన్నారండి.
0: చెప్పండి.
1: ధనలక్ష్మిపురం నుంచి జాకిర్ భాయ్, బాలాజీ నగర్ నుంచి నాగర్ భాషా గారు, బుచ్చిరెడ్డి పని తిమ్మచల్ల గోపినాథు, ఆలగడ్డ పాలయ్య, ఇదే శ్రోతలు అందరు కోసం అండి.
0: ఓకేనండి, పాట రెడీగా ఉంది, వినేద్దాం మరి.
1: ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.

0: మనసులో మెదిలే జ్ఞాపకానికి మధురమైన ఓ పాట తోడైతే ఆ పాటకు ముందు మనకు నచ్చిన వారి పేరు పలికితే ఆ అనుభూతే వేరు. మీ మనసులోని మాటలను ఓ ఉత్తరంగా రాయండి, మీకు నచ్చిన పాటను కోరుకోండి. మీ ఆత్మీయుల కోసం ఆ పాటను అంకితం చేయండి. మీ ఉత్తరం, మీ కోరిక, మీకు నచ్చిన పాట, అన్నీ కలిసే మధురమైన వేదిక చిత్రలేఖ. ప్రతి మంగళ శుక్రవారాలు ఉదయం 9 గంటలతో పాటు, సోమ గురువారాలు రాత్రి 9:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. తప్పక వినండి. మీ ఆకాశవాణి తిరుపతి FM 103.2 107.5 MHz పై చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం.
1: కార్యక్రమం చివరగా ఈ పాట విందాము.

ఇంతవరకు హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రోతలు ఫోన్ ద్వారా కూరిన చిత్రగీతాలను విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జీఎస్టీ సంస్కరణలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి వింటారు.

0: సేవతో దేశ సేవలో భాగంగా జీఎస్టీ సంస్కరణలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: వస్తుసేవల పన్ను జీఎస్టీ దేశంలో జూలై 1, 2017 నుండి అమల్లోకి వచ్చింది. దేశ ఆర్థిక ప్రయాణంలో జీఎస్టీ ఒక చారిత్రక మలుపు వంటిది. జీఎస్టీ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విధించే బహుళ పరోక్ష పన్నులను సరళీకృతం చేసింది, పారదర్శకతను పెంచింది. ఈ పునాదిపై భారత ప్రభుత్వం తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు ఆమోదించింది. ఇది పన్ను వ్యవస్థను మరింత సజావుగా, సమర్థంగా, సాంకేతికతతో నడిచేలా చేయడానికి రూపొందించబడింది. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు సామాన్యులు, రైతులు, ఎంఎస్ఎంఈలు, మహిళలు, యువత, మధ్యతరగతి కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తాయని, భారతదేశ దీర్ఘకాలిక వృద్ధిని బలోపేతం చేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సెప్టెంబర్ 22వ తేదీ నుండి అమల్లోకి వచ్చిన నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు వినియోగదారులకు ఎక్కువ ప్రయోజనాలు అందిస్తూనే వ్యాపారులను శక్తివంతం చేయడంలోనూ, సంక్లిష్టతలను తగ్గించడంలోనూ, వ్యాపారం చేయడంలో సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి ఇతోధికంగా దోహదపడుతున్నాయి. జీఎస్టీ సంస్కరణల వల్ల అనునిత్యం ప్రజలు వినియోగించే నిత్యావసర వస్తువులు చౌకగా మారాయి. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా జీఎస్టీ సంస్కరణలు రూపొందించబడ్డాయి. జీఎస్టీ కింద గతంలో 12% పన్ను విధించిన 99% వస్తువులను ఇప్పుడు 5% తగ్గించారు. జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా ఇప్పటి వరకు ఉన్న 4 స్లాబులను 2 స్లాబులకు తగ్గించారు. ఇకపై 5%, 18% పన్ను స్లాబులు మాత్రమే కొనసాగుతాయి. పెన్సిల్స్, క్రేయాన్స్, ఎక్సర్సైజ్ పుస్తకాలు, మ్యాప్లు, అట్లాస్లు మొదలైన విద్యా సంబంధిత వస్తువులపై జీఎస్టీని మినహాయించడం వల్ల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. నిత్యం ఉపయోగించే టూత్ పేస్టు, సబ్బులు, టూత్ బ్రష్లు, హెయిర్ ఆయిల్ మొదలైన వాటిపై పన్నును 18% నుంచి 5% తగ్గించారు. వెన్న, నెయ్యి, డైరీ పదార్థాలపైన, నమ్కిన్స్, భుజియా, మిక్చర్పై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించారు. వైద్యులు, ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ కేంద్రాలు అందించే ఆరోగ్య సంరక్షణ సేవలు జీఎస్టీ నుంచి మినహాయించబడ్డాయి. ఆరోగ్యానికి అనుకూలమైన పన్ను విధానాన్ని ప్రోత్సహించడం, మందులు, ముఖ్యమైన వైద్య పరికరాల ఖర్చును తగ్గించడం, బీమా కవరేజ్ను పెంచడం జీఎస్టీ హేతుబద్ధీకరణ లక్ష్యం. మందులపై జీఎస్టీని 12 నుండి 5% తగ్గించారు. కొన్నిటిపై జీఎస్టీని పూర్తిగా మినహాయించడం వల్ల ముఖ్యమైన మందుల ఖర్చులు తగ్గాయి. తద్వారా రోగులపై ఆర్థిక భారం తగ్గుతుంది. ఎనస్థీషియా, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, బ్యాండేజ్లు, డయాగ్నోస్టిక్ కిట్లు, సర్జికల్ గ్లోవ్స్, గ్లూకోమీటర్లు, థర్మామీటర్లు, ఇతర వైద్య ఉపకరణాలపై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించడం వల్ల ఆరోగ్య సంరక్షణ సేవలు చౌకగా లభిస్తున్నాయి. కంటి అద్దాలు, కంటి అద్దాల లెన్స్లు, కాంటాక్ట్ లెన్స్, గోగుల్స్పై జీఎస్టీని 12% నుండి 5% తగ్గించడం వల్ల సామాన్య ప్రజలకు దృష్టి దిద్దుబాటు సేవలు అందుబాటులో ఉంటాయి. దీనివల్ల విద్యార్థులు, వృద్ధులు, తక్కువ ఆదాయ కుటుంబాలకు చెందినవారు ప్రయోజనం పొందుతారు. బయోమెడికల్ వ్యర్థాల శుద్ధి సేవలు 12 నుండి 5% తగ్గించబడ్డాయి. ఔషధ వస్తువుల తయారీకి సంబంధించిన పనులపై జీఎస్టీ 12% నుండి 5% తగ్గింది. వ్యక్తిగత ఆరోగ్య బీమాపై జీఎస్టీ లేదు. మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్య బీమా ప్రీమియం ఇక నుండి చౌకగా ఉంటుంది. ఇది ఆరోగ్య బీమా అధికారిక వైద్య సంరక్షణను వ్యాప్తి చేయడంలో సహాయపడుతుంది. అమోనియా, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం మొదలైన ఎరువులపై జీఎస్టీని 18% నుండి 5% తగ్గించడం వల్ల ఎరువుల ఖర్చు ఆదా అవుతుంది. ఈ తగ్గింపు ఎరువుల సంస్థలకు ఇన్పుట్ ఖర్చును తగ్గించి ధరల పెరుగుదలను నివారిస్తుంది, రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. 12 రకాల బయో పెస్టిసైడ్లు అంటే జీవ పురుగు మందులు, అనేక సూక్ష్మ పోషకాలపై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించారు. ఈ నిర్ణయం పర్యావరణ అనుకూలమైన స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. ఈ తగ్గింపు చర్య రైతులు రసాయన పురుగు మందుల నుండి జీవ పురుగు మందుల వైపు మళ్లడానికి ప్రోత్సహించి నేల ఆరోగ్యాన్ని, పంట నాణ్యతను మెరుగుపరుస్తుంది. బయో పెస్టిసైడ్లు, సూక్ష్మ పోషకాలపై జీఎస్టీని తగ్గించడం వల్ల సేంద్రియ విధానంలో పంటలు సాగు చేసే చిన్న రైతులకు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు ప్రయోజనం చేకూరుతుంది. సహజ వ్యవసాయ మిషన్కు అనుగుణంగా ఉంటుంది. వ్యవసాయ యంత్రాలు, నీటిపారుదల పరికరాలపై జీఎస్టీని 12% నుండి 5% తగ్గించడం వల్ల వ్యవసాయ ఖర్చులు తగ్గుతాయి. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు రైతు సంక్షేమాన్ని మెరుగుపరుస్తాయి, స్థిరమైన వ్యవసాయానికి మద్దతు ఇస్తాయి, పరిశ్రమల మధ్య ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంచడానికి నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు దోహదపడతాయి, అందరికీ ఆరోగ్యం అనే ప్రభుత్వ దార్శనికతను జీఎస్టీ సంస్కరణలు బలోపేతం చేస్తాయి. సామాన్య మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలను, రైతులు ఎంఎస్ఎంఈల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు అన్ని వర్గాలకు ఇతోధికంగా మేలు చేస్తాయి. ప్రజల జీవన సౌలభ్యాన్ని లక్ష్యంగా చేసుకుని తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు రూపొందించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ సంస్కరణలు అందరికీ ప్రయోజనం చేకూరుస్తాయని నరేంద్ర మోదీ పేర్కొంటూ
2: 22 సితంబర్ సే దేశ్ మే జీఎస్టీ ఏక్దమ్ కమ్ హో జాయేగి. దేశ్ మే ఆప్కీ రోజ్మర్రా కీ జరూరత్ కీ జ్యాదాతర్ చీజో పర్ జీఎస్టీ మే బడీ కమీ కీ గయీ హై. జీఎస్టీ కమ్ హోనే సే మాతాఓ బహనో కా రసోయి కా ఖర్చ్ బహుత్ కమ్ హోనే వాలా హై. మంజన్ సాబున్ శాంపూ సే లేకర్ ఘీ ఆర్ ఖానే కీ కై చీజే సస్తీ హో జాయేగి. బచ్చో కీ పఢాయి మే కామ్ ఆనే వాలీ స్టేషనరీ కీ కీమత్ గడ్ జాయేగి.
1: పునరుత్పాదక ఇంధన సాంకేతికతలు, వ్యర్థాల నిర్వహణ సేవలు, బయోడిగ్రేడబుల్ ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గించారు. సౌర పవన విద్యుత్ పరికరాలపై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించారు. జీఎస్టీ తగ్గింపు వల్ల సౌర ఫలకాలు, ఫోటో వోల్టాయిక్ సెల్స్, విండ్ టర్బైన్లు, సంబంధిత పరికరాల ఖర్చులు నేరుగా తగ్గుతాయి. ఈ తగ్గింపు సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులకు ప్రోత్సాహకంగా ఉంటుంది. ఇళ్లలోనూ పారిశ్రామిక అవసరాలకు పునరుత్పాదక ఇంధన వినియోగ ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, సిఈటిపిలు, మురుగునీటి శుద్ది ప్లాంట్లు అందించే సేవలపై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించారు. ఈ తగ్గింపు చర్య పరిశ్రమలు కేంద్రీకృత వ్యర్థాల శుద్ది పద్ధతులను ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తుంది. ఫలితంగా కాలుష్య రహిత వాతావరణం ఏర్పడుతుంది, పారిశ్రామిక ప్రాంతాల్లో స్థిరమైన అభివృద్ధికి తోడ్పడుతుంది. బయోడిగ్రేడబుల్ సంచులపై జీఎస్టీని 18% నుండి 5% తగ్గించారు. ఇవి ఇక నుండి తక్కువ ధరకు లభ్యమవుతాయి. వినియోగదారులు, దుకాణదారులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు దూరంగా ఉండేలా ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. బయోడిగ్రేడబుల్ బ్యాగ్ ఉత్పత్తిదారులు చిన్న మధ్యతరహా సంస్థలు లేదా స్టార్టప్లు కాబట్టి తక్కువ జీఎస్టీ వారి మార్కెట్ ప్రవేశాన్ని సులభతరం చేస్తుంది. మినీ బస్సులపై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించారు. అలాగే వాణిజ్య వస్తువులను రవాణా చేసే ట్రక్కులు, డెలివరీ వ్యాన్లపై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించారు. జీఎస్టీ రేటు తగ్గింపు వాహనాల విస్తరణ, ఆధునికీకరణను ప్రోత్సహిస్తుంది. పాత వాహనాలను దశలవారీగా తొలగించడం వల్ల కాలుష్యం, ఉద్గారాలు తగ్గుతాయి. జీఎస్టీ సంస్కరణలు దేశంలో హరిత పరివర్తనకు శక్తినిస్తాయి. వాణిజ్య వస్తువులను రవాణా చేసే వాహనాలపై జీఎస్టీని తగ్గించడం వల్ల సరుకు రవాణా రేట్లు తగ్గి వస్తువులు చౌకగా లభించడానికి తదుపరి తరం జీఎస్టీ మార్గం సుగమం చేసింది. ఇది వ్యవసాయ వస్తువులు, సిమెంటు, ఉక్కు మొదలైన అనేక ఉత్పత్తులను చౌకగా తరలించడానికి వీలు కల్పిస్తుంది. రహదారి రవాణా రంగంలో పెద్ద వాటాను కలిగి ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా ట్రక్ యజమానులను ప్రోత్సహించే విధంగా ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ లాజిస్టిక్స్ విధానం లక్ష్యాలకు అనుగుణంగా సహాయపడుతుంది. సామాన్య ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జీఎస్టీలో 2 స్లాబులు మాత్రమే కొనసాగించాలని నిర్ణయించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. చాలా ఆహార పదార్థాలపై 0% జీఎస్టీ ఉంటుందని, పేదలు, సామాన్యులు అధికంగా వాడే వస్తువులపై 5% మాత్రమే జీఎస్టీ విధించినట్టు నిర్మలా సీతారామన్ వివరిస్తూ,
3: దగ్గర దగ్గర 17 టైప్స్ ఆఫ్ ట్యాక్స్ ఉండేవి, దానిపైన 8 సెస్లు ఉండేవి. సో మొత్తం అన్నిటినీ కలిపి దేశ వ్యాప్తంగా ఒకే ట్యాక్స్ 4 టైప్ ఆఫ్ రేట్స్ లో తీసుకొచ్చినదే జీఎస్టీ. మనం ఇంకో కొంచెం తగ్గించి జనానికి మీద ఉన్న భారాన్ని తగ్గించగలుగుతామా అనే ఆ దృష్టిలో ఆలోచించే ఒకే బాడీ జీఎస్టీ కౌన్సిల్. 12% ఉన్నటువంటి 99% ఐటమ్స్ 5% వెళ్ళిపోయింది. ఈ 28% లో ఉన్నటువంటి ఐటమ్స్ మీరు చూస్తే 90% ఐటమ్స్ 18 వచ్చేసాయి. దాంట్లో కూడా 10% మీకు తగ్గింది.
1: జీఎస్టీలో తగ్గింపు ఫలితంగా ఎలక్ట్రానిక్ వస్తువులు చౌక ధరలో లభిస్తున్నాయి. జీఎస్టీ సంస్కరణలతో డిజిటల్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాల సాధన కూడా వేగం పుంజుకుంటుంది. ఎయిర్ కండిషనర్లు, డిష్ వాషర్లు, ఎల్సీడి, ఎల్ఈడి టీవీలపై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించడం వల్ల చౌక ధరకు లభించే ఈ వస్తువులు మరిన్ని కుటుంబాలకు అందుబాటులోకి వస్తాయి. ఈ సంస్కరణలు స్థానిక తయారీని ప్రోత్సహిస్తాయి, దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది. టీవీతో సంబంధం లేని మానిటర్లు ప్రొజెక్టర్లపై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించారు. ఈ తగ్గింపు వల్ల విద్యా సంస్థలు, కార్యాలయాలతో పాటు డిజిటల్ శిక్షణ కేంద్రాలకు ఖర్చులు తగ్గుతాయి. ఇదేవిధంగా పవర్ బ్యాంకులు సహా లిథియం అయానేతర ఎలక్ట్రిక్ ఎక్యుమిలేటర్లపై జీఎస్టీని 28% నుంచి 18% పరిమితం చేయడంతో ఇంధన నిల్వ సేవలు మరింత చౌకధరలో అందుబాటులోకి వచ్చాయి. రెండు వైపుల ప్రసారాలకు వాకీటాకీలపై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించారు. ఈ తగ్గింపు వల్ల పోలీసు, పారామిలిటరీ, రక్షణ దళాలకు కొనుగోలు ఖర్చులు తగ్గుతాయి. కంపోస్టింగ్ యంత్రాలపై ఇక నుండి 12% బదులు 5% జీఎస్టీ వర్తిస్తుంది. ఇది వ్యర్థ పదార్థాల నుంచి ఇంధనాన్ని ఉత్పత్తి చేసే ప్రక్రియతో పాటు కంపోస్టింగ్ సాంకేతికతలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ సంస్కరణలతో ఎలక్ట్రానిక్స్, సాంకేతిక విజ్ఞాన అనుబంధ రంగాల్లో గణనీయమైన అభివృద్ది నమోదవుతుందని భావిస్తున్నారు. గిరాకీ పెరగడంతో పాటు ఖర్చులు తగ్గుతాయి. కాబట్టి ఎంఎస్ఎంఈలకు, దేశీయ తయారీదారు సంస్థలకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ద్విచక్ర వాహనాలు, చిన్న కార్లపై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించడం వల్ల మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. సిమెంట్పై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించగా, మార్బుల్, గ్రానైట్ బ్లాక్స్ పై పన్నును 12% నుంచి 5% తగ్గించారు. హస్తకళా ఉత్పత్తులు, పెయింటింగ్లు, వివిధ రకాల బొమ్మలపై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుతుంది. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలపై ప్రజలకు అవగాహన పెంపొందించడానికి భారత ప్రభుత్వం బ్లాగ్ రచన పోటీ, ఇన్ఫోగ్రాఫిక్స్ డిజైనింగ్ పోటీలు నిర్వహిస్తోంది. ఆసక్తి గల దేశ ప్రజలు, ముఖ్యంగా యువత, విద్యావేత్తలు, డిజైన్ నిపుణులు నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ బ్లాగ్ రచన, ఇన్ఫోగ్రాఫింగ్ డిజైనింగ్ పోటీల్లో పాల్గొని ఆకర్షణీయమైన నగదు బహుమతులు పొందవచ్చు. సెప్టెంబర్ 15 ప్రారంభమైన పోటీలు అక్టోబర్ 15 సాయంత్రం 5:30 ముగుస్తాయి. మరిన్ని వివరాలకు mygov.in ను సందర్శించవచ్చు. ఈ విధంగా ప్రజలకు అవసరమైన

0: అన్ని రంగాలకు జీఎస్టీ సంస్కరణలు ఉపయోగపడుతున్నాయి. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు ప్రజలకు జీవన సౌలభ్యం, సంస్థలకు వ్యాపార సౌలభ్యాన్ని నిర్ధారిస్తూ సరళమైన వృద్ధి ఆధారిత జీఎస్టీ వ్యవస్థను రూపొందించాలనే కేంద్ర ప్రభుత్వ నిబద్దతను ప్రతిబింబిస్తున్నాయి. సరళీకృత జీఎస్టీ వ్యవస్థ భారతదేశ పన్ను ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.
1: వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
2: వామపక్ష తీవ్రవాదం ఒకప్పుడు దేశంలోని మారుమూల అటవీ గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి శాంతి భద్రతలకు సవాలుగా నిలిచిన సమస్య. హింస భయాందోళనల కారణంగా అనేక ప్రాంతాల్లో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. ప్రభుత్వ సేవలు, మౌలిక వసతులు, విద్య, వైద్యం, ఉపాధి వంటి అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు పూర్తి స్థాయిలో చేరడం కష్టంగా మారింది. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు భద్రతా చర్యలతో పాటు అభివృద్ది, ప్రజా సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సుపరిపాలనకు సమాన ప్రాధాన్యమిస్తూ సమగ్ర వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఒకవైపు భద్రతా బలగాల కార్యకలాపాలను విస్తరిస్తూనే మరోవైపు మారుమూల గ్రామాలకు రహదారులు, వంతెనలు, విద్యుత్, మొబైల్ నెట్వర్క్, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, బ్యాంకింగ్, ఉపాధి అవకాశాలను చేరువ చేస్తున్నారు. భద్రతతో కూడిన అభివృద్ది, అభివృద్దితో పెరిగే ప్రజల విశ్వాసం, ప్రజల భాగస్వామ్యంతో బలోపేతమయ్యే సుపరిపాలన, ఈ సమన్వయ విధానం వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో క్రమంగా మార్పుకు దారితీస్తోంది. హింసకు బదులుగా అభివృద్ది, భయానికి బదులుగా భద్రత, వెనుకబాటుతనానికి బదులుగా అవకాశాలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఈ ప్రాంతాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే ప్రయత్నాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. దేశ అభివృద్దికి, అంతర్గత భద్రతకు, సామాజిక స్థిరత్వానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్న వామపక్ష తీవ్రవాదాన్ని సమూలంగా అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం భద్రత, అభివృద్ది, హక్కుల పరిరక్షణ, స్థానిక పరిపాలన పెంపుదల అనే బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతి భద్రతలను పునరుద్దరించడానికి, స్థానిక ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి కృషి చేస్తున్నాయి. సురక్షితమైన రక్షణ వలయంతో పాటు మౌలిక వసతుల కల్పన, ఉపాధి, విద్య, వైద్యాన్ని విస్తరించడం ద్వారా ఈ ప్రాంతాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకువస్తున్నారు. అటవీ, కొండ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలను సమీప పట్టణాలతో అనుసంధానించేందుకు వేల కిలోమీటర్ల మేర పక్కా రోడ్లు, వంతెనలను నిర్మిస్తున్నారు. రక్షణ దళాల సమాచార వ్యవస్థతో పాటు స్థానిక ప్రజలకు డిజిటల్ సేవలు అందించేందుకు వేలాది 4G 5G మొబైల్ టవర్లను ఏర్పాటు చేశారు. వేలాది పోస్టాఫీసులు, బ్యాంకింగ్ కరెస్పాండెంట్లను నియమించి ప్రభుత్వ పథకాల నిధులను నేరుగా లబ్దిదారులకు జమ చేస్తున్నారు. రహదారులు, తాగునీరు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తదితర మౌలిక సదుపాయాలు త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రతి ప్రభావిత జిల్లాల్లో పారిశ్రామిక శిక్షణ కేంద్రాలు, నైపుణ్యాభివృద్ది కేంద్రాలను నెలకొల్పి ఉచిత శిక్షణ ఇస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఏకలవ్య మోడల్ నివాస పాఠశాలలు స్థాపించడం, పోస్టాఫీసులు, బ్యాంకింగ్ వ్యవస్థల ద్వారా ఆర్థిక సేవలను ఇంటింటికి చేరవేయడం జరుగుతోంది. గిరిజనులకు, స్థానిక ప్రజలకు అటవీ భూములపై హక్కుపత్రాలు అందించి వారి భూములపై యాజమాన్య హక్కులను కల్పిస్తున్నారు. హింసను విడి జనజీవన స్రవంతిలోకి వచ్చే తీవ్రవాదులకు ఆర్థిక సహాయం, నివాసం, స్వయం ఉపాధి శిక్షణ అందిస్తున్నారు. ఒకప్పుడు 100 కంటే ఎక్కువ జిల్లాల్లో విస్తరించిన నక్సల్ ప్రభావం అభివృద్ది, భద్రతా చర్యల వల్ల గణనీయంగా తగ్గింది. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో రోడ్లు, నెట్వర్క్, ఉపాధి పనులు అందడంతో స్థానికులు అభివృద్ది వైపు అడుగులు వేస్తున్నారు. మారుమూల గ్రామాల్లో పోలీస్ స్టేషన్లు, సీఆర్పీఎఫ్ క్యాంపులతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విస్తృత భద్రతా చర్యలు, మౌలిక వసతుల అభివృద్ది వ్యూహాల వల్ల అనేక నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో హింస తగ్గి సాధారణ స్థితి నెలకొంటోంది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
3: సాల్ 2013 మే 180 సే అధిక జిల్లే 180 సే జ్యాదా డిస్ట్రిక్ట్ మావోవాది ఆతంక్ సే ప్రభావిత థే. ఆజ్ माओवादी आतंक से प्रभावित जिलों की संख्या सिंगल डिजिट में पहुंच चुकी है.
2: छत्तीसगढ़లోని బస్తర్ డివిజన్లో వామపక్ష తీవ్రవాదాన్ని సంపూర్ణంగా నిర్మూలించడానికి భారత భద్రతా బలగాలు, రాష్ట పోలీసులు ఉమ్మడిగా అతిపెద్ద కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్ కాగర్ ప్రారంభించాయి. మావోయిజం నక్సల్ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడం, ఇప్పటివరకు మావోయిస్టులకు సురక్షిత స్థావరాలుగా ఉన్న దండకారణ్యం, అబూజ్ మాడ్, బీజాపూర్ సుక్మా సరిహద్దు

0: అమిత్ షా మాట్లాడుతూ,
1: బస్తర్ వాళ్ళే ఇస్లియే చూట్ గయే థే కి వహాన్ లాల్ ఆతంక్ కా పర్ఛాయా థా, ఇస్లియే వహాన్ వికాస్ నహీ పహుంచా. లాల్ ఆతంక్ కా పర్ఛాయా వికాస్ నహీ హై, ఇస్లియే నహీ గయా థా. లాల్ ఆతంక్ కా పర్ఛాయి వహాన్ పడా థా, ఇస్లియే వికాస్ నహీ పహుంచా థా. ఆజ్ పర్ఛాయి హట్ గయీ హై ఔర్ బస్తర్ వికసిత్ హో రహా హై మాన్యవర్, బస్తర్ మే వికాస్.
0: రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒకప్పుడు వామపక్ష తీవ్రవాద ప్రభావం కారణంగా అభివృద్ది కార్యక్రమాలకు పలు సవాళ్లు ఎదురయ్యాయి. అయితే భద్రతా చర్యలతో పాటు ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలను విస్తరించడంతో మారుమూల గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. కొండలు, అటవీ ప్రాంతాల్లోని గ్రామాలను సమీప పట్టణాలు, మండల కేంద్రాలతో అనుసంధానించేందుకు రహదారులు, వంతెనల నిర్మాణం చేపడుతున్నారు. విద్యుత్, తాగునీరు, మొబైల్ నెట్వర్క్, పాఠశాలలు, ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో గిరిజన ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువవుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్దిదారులకు నేరుగా అందించడం ద్వారా మారుమూల ప్రాంతాల్లో సుపరిపాలనను బలోపేతం చేసే చర్యలు కొనసాగుతున్నాయి. గిరిజన యువతకు విద్య, నైపుణ్యాభివృద్ది, ఉపాధి అవకాశాలను పెంచడం ద్వారా వారిని అభివృద్ది ప్రక్రియలో భాగస్వాములను చేస్తున్నారు. గిరిజనుల జీవనోపాధికి కీలకమైన అటవీ ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాలు కల్పించడం, అటవీ హక్కుల గుర్తింపు ద్వారా అర్హులైన వారికి హక్కులను కల్పించడం వంటి చర్యలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భద్రత, అభివృద్ది, ప్రజా సంక్షేమం సమన్వయంతో ముందుకు సాగితే మారుమూల గిరిజన ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడే అవకాశముంది. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ది కార్యక్రమాలు కొనసాగించడం ద్వారా అల్లూరి సీతారామరాజు జిల్లా మరింత వేగంగా ప్రగతి పదంలో ముందుకు సాగేలా చర్యలు చేపడుతున్నారు. దీనిపై ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదిత్య వర్మ మాట్లాడుతూ,
2: We have been able to successfully target and cut down the left-wing extremism. First of all, from the police side, there is a eagle team that is particularly dedicated for the ganja cultivation areas. There, this team is continuously dedicated to identifying those families and refurbishing those families back into the normal cultivation. For doing that, we are trying to serve them on the employment front as well and making them back into the agricultural areas by giving them some alternate crops as well.
0: ఒకప్పుడు మావోయిస్టులకు కేంద్రంగా ఉన్న ప్రాంతాల్లో 30కి పైగా కొత్త సెక్యూరిటీ క్యాంపులు ఏర్పాటయ్యాయి. దీనివల్ల రోడ్లు, నెట్వర్క్ విస్తరణ సులభమయ్యింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళిక ప్రకారం దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే క్రమంలో ఆపరేషన్ కాగర్ అత్యంత నిర్ణయాత్మకమైనదిగా చెప్పవచ్చు. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాకుండా అడవుల్లో ప్రభుత్వ అభివృద్ది పథకాలు వేగంగా అమలు కావడానికి మార్గం సుగమం చేస్తోంది. 2010లో అత్యధికంగా 1936 హింసాత్మక ఘటనలు నమోదు కాగా, ప్రభుత్వ వ్యూహాత్మక చర్యల వల్ల ఈ సంఖ్య 85% పైగా తగ్గి చారిత్రాత్మక కనిష్టానికి చేరుకుంది. 2014 నాటికి దేశవ్యాప్తంగా 126 జిల్లాలు నక్సల్ ప్రభావితంగా ఉండగా ఈ సంఖ్య కేవలం 2 జిల్లాలకు పరిమితమైంది. ఒకప్పుడు 35 జిల్లాలు అత్యంత ప్రభావిత జాబితాలో ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 0కి పడిపోయింది. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ద్వారా మావోయిస్టులకు ఆర్థిక సహాయం అందించే వ్యవస్థలను, విలువైన ఆస్తులను జప్తు చేశారు. ఆయుధాలు విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చేవారికి పునరావాసం, ఆర్థిక సహాయం అందించడం ద్వారా మావోయిస్టు సభ్యులు చేజారేలా చేశారు. అటవీ ప్రాంతాల్లో వేలాది కిలోమీటర్ల మేర రహదారులు, వంతెనల నిర్మాణం చేపట్టడంతో భద్రతా బలగాల పటాలాలు సులువుగా పహారా కాయడానికి గిరిజనులకు మార్కెట్ అనుసంధానం వీలయ్యింది. మారుమూల గ్రామాలకు ఆరోగ్య సేవలు అందించేందుకు కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సంచార వైద్య వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో నక్సల్ ప్రభావం పూర్తిగా తగ్గిపోగా ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనూ ప్రభావం తగ్గింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర విధానం వల్ల నక్సలిజం ప్రజల మద్దతును కోల్పోయి అంతిమ దశకు చేరుకుందనే చెప్పాలి. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతి భద్రతలను పటిష్టం చేయడంతో పాటు గిరిజనుల్లో నమ్మకాన్ని పెంచడానికి అటవీ హక్కుల గుర్తింపు చట్టం, పునరావాస విధానాలు అత్యంత కీలకమైన సాధనాలుగా పనిచేస్తున్నాయి. నక్సలైట్లు ప్రధానంగా గిరిజనుల భూమి, హక్కుల అసంతృప్తిని ఆసరాగా చేసుకుని ప్రాబల్యం పెంచుకున్నారు. దీనికి పరిష్కారంగా అటవీ హక్కుల చట్టాన్ని వేగవంతం చేశారు. అడవుల్లో తరతరాలుగా సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాదారు పాసపుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. దీనివల్ల వారికి భూమిపై చట్టబద్దమైన యాజమాన్య హక్కులు లభిస్తున్నాయి. అటవీ హక్కుల గుర్తింపు ఆర్ఓఎఫ్ఆర్ పట్టా పొందిన రైతులకు నేరుగా పీఎం కిసాన్, ఉపాధి హామీ పథకం, బోరుబావులు, బిందు సేద్యం వంటి సదుపాయాలను అందిస్తున్నారు. ఇప్పపూలు, తేనె, తమలపాకులు, చింతపండు వంటి అటవీ ఉత్పత్తులకు గిరిజన సహకార మార్కెటింగ్,

0: అభివృద్ది సమాఖ్య ట్రైఫెడ్ ద్వారా మద్దతు ధర ఇచ్చి దళారుల అక్రమాలను అరికట్టారు. హింసను వీడి సాధారణ జీవితంలోకి రావాలనుకునే మావోయిస్టుల కోసం కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను అమలు చేస్తోంది. లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ ఉపశమనం కింద 2,50,000 రూపాయల నుండి 5,00,000 రూపాయల వరకు సహాయం అందిస్తోంది. స్వయం ఉపాధి లేదా నైపుణ్యాభివృద్ది శిక్షణ పొందే కాలంలో నెలకు 6,000 రూపాయల వరకు ఉపకార వేతనం చెల్లిస్తారు. ఆయుధాలతో లొంగిపోతే ఆ ఆయుధాల స్థాయిని బట్టి అదనంగా ప్రత్యేక నగదు బహుమతి అందిస్తున్నారు. తీవ్రమైన నేరాలు లేని వారిపై ఉన్న పాత కేసులను ఉపసంహరించుకోవడం లేదా వేగవంతమైన విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం జరుగుతోంది. లొంగిపోయిన వారి కుటుంబాలకు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నారు. దీనిపై మాజీ మావోయిస్టు సభ్యులు మాట్లాడుతూ,
1: నా పేరు వంతాల బాలకృష్ణం నాయుడు. మా గ్రామం ఎకరాపల్లి గ్రామం, బొయితెల పంచాయతీ, జీమాడుగుల మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా. నేను మావోయిస్టు పార్టీలో 2016 చివరి ఏడాదిలోని జాయిన్ అయ్యడం జరిగింది. అంతకు ముందు హైదరాబాద్ లోని బీటెక్ డిస్కంటిన్యూ గ్రాడ్యుయేట్ చదివి ఉన్నాను. నేను ఉన్న 2 సంవత్సరాల పాటు పనిచేయడం జరిగింది. అదే క్రమంలోని మావోయిస్టు పార్టీ తరపున అనేక పోరాటాలు ప్రజల తరపున చేయడం జరిగింది. ఆ క్రమంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపు మేరకు నేను జనజీవన స్రావంతిలోని స్వచ్ఛందంగా కలవడం జరిగింది. అప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా అయినటువంటి పోలీస్ వారు ప్రభుత్వం నన్ను సాధారణంగా ఆహ్వానించి నన్ను చక్కగా చూసుకోవడం జరిగింది. నాకు ప్రభుత్వం నుండి రావాల్సిన రివార్డు మొత్తం వెంటనే ఇవ్వడం జరిగింది. నేను కుటుంబంతో బతుకుతున్నాను. మారుమూల గ్రామంలోని పోడు వ్యవసాయం చేసుకుంటూ నేను బ్రతుకుతున్నాను. అలాగే ప్రభుత్వం వారు నా నుండి ఎటువంటి సహకారం కావాలన్నా ప్రభుత్వానికి స్వచ్ఛందంగా సహకరిస్తానని నేను తెలియజేస్తున్నాను.
0: స్థానిక ఎన్నికలు సజావుగా సాగడంతో గిరిజన గ్రామాలు నిధుల కేటాయింపుల్లో స్వయం నిర్ణయాధికారం సాధిస్తున్నాయి. హింస తగ్గుముఖం పట్టడం, సుపరిపాలన చేకూరడం వల్ల ఈ ప్రాంతాలు తీవ్రవాదం నీడ నుంచి బయటపడి వేగంగా అభివృద్ది పదంలో పయనిస్తున్నాయి. ఒకప్పుడు వామపక్ష తీవ్రవాద ప్రభావంతో వెనుకబడిన ప్రాంతాల్లో ఇప్పుడు అభివృద్ది, విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం పెరుగుతోంది. అభివృద్ది ఫలాలు చివరి వ్యక్తికి చేరినప్పుడే సమగ్ర అభివృద్ది సాధ్యమవుతుందనే కేంద్ర ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యాలు చేరడం, విద్యాసంస్థలు అందుబాటులోకి రావడం, ఆరోగ్య సేవలు విస్తరించడం, యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ది అవకాశాలు లభించడం వంటి పరిణామాలు సామాజిక మార్పుకు దోహదపడుతున్నాయి. ప్రజలకు భద్రతతో పాటు అభివృద్ది అవకాశాలు అందుబాటులోకి వచ్చినప్పుడు ప్రాంతాల ఆర్థిక సామాజిక పరిస్థితుల్లోనూ మార్పు వస్తుంది. ముఖ్యంగా యువతను అభివృద్ది ప్రక్రియలో భాగస్వామ్యులను చేయడం, వారికి విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడం భవిష్యత్తు ప్రగతికి కీలకంగా మారుతుంది. ఇక శాంతి నెలకొన్న చోట అభివృద్దికి అవకాశాలు విస్తరిస్తాయి. అభివృద్ది వేగం పుంజుకున్న చోట ప్రజలకు మెరుగైన జీవన భద్రత అవకాశాలు అందుతాయి. ఈ రెండింటిని సమన్వయంతో ముందుకు తీసుకువెళ్లడం ద్వారా వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో సుస్థిరమైన సమగ్ర అభివృద్దికి పునాదులు వేయవచ్చు.
2: ఆకాశవాణి ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జీఎస్టీ సంస్కరణలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో అభివృద్దిపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: తడియ గడువు కడితే తడిసి కడివెడవుట. ఆకాశవాణి దార్శనిక భారత్. జాతి నిర్మాణంలో పన్నులు ఒక అనివార్య శక్తి. ఈ అంశం గురించి చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ కె బాలకృష్ణ గారితో పరిచయం వింటారు. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
1: ఈరోజు కర్నూలు ఆకాశవాణి కేంద్రంలో శ్రీ కె బాలకృష్ణ గారు ఉన్నారు. వీరు పలు రాష్ట్రాల్లో చార్టర్డ్ అకౌంటెంట్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. దార్శనిక భారత్ పరంపరలో భాగంగా 2047 నాటికి అభివృద్ది చెందిన దేశానిగా చూడాలనే దార్శనిక భావంతో మన ప్రియతమ ప్రధాని దార్శనికతతో ఈ ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను ప్రజలకు సుపరిపాలన అందించే క్రమంలో ప్రవేశపెట్టింది. దానిలో భాగంగా పన్నులకు సంబంధించి చట్టాలలో ఎన్నో సంస్కరణలను తెచ్చారు. మరి వాటి గురించి శ్రీ కొవ్వూరు బాలకృష్ణ గారితో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీ కొవ్వూరు బాలకృష్ణ గారు.
2: నమస్కారం సార్. ఆకాశవాణి ద్వారా శ్రోతలందరితో ఈ ముఖ్యమైన విషయం మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.
1: ఇక చాలా సంతోషం అండి ఈరోజు ఆకాశవాణి కర్నూలు కేంద్రానికి మీరు రావడము. ఈ సందర్భంలో ఈరోజు మనము పన్నుల గురించి మాట్లాడుకుంటున్నామండి. అంటే ప్రపంచ వ్యాప్తంగా పన్నుల గురించి చాలా వరకు మాట్లాడుకుంటున్నారు. అయితే మన దేశంలో దీన్ని లక్ష్యంగా పెట్టుకుని దార్శనిక భారత్ 2047తో ఎలా జోడిస్తారో తెలియజేస్తారండి.
2: చాలా బాగా అడిగారు సార్. 2047లో మన దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. ఆ సందర్భంగా భారత్ను పూర్తి స్థాయి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్నదే దార్శనిక్ భారత్ 2047 లక్ష్యం. ఈ లక్ష్యానికి పన్నుల వ్యవస్థ ఒక వెన్నముక్కలా పనిచేస్తుంది. ఉదాహరణకు 2017లో వచ్చిన GST అంటే వస్తు సేవల పన్ను. 17 రకాల కేంద్ర రాష్ట్ర పన్నులను 13 సెస్సులను ఒకే పన్నుగా మార్చింది. దీనివల్ల దేశం ఒకే మార్కెట్గా మారింది. 2017లో 66.5 లక్షలుగా ఉన్న రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్లు 2026 మే నాటికి 65 లక్షలుగా పెరిగారు. అలాగే GST వసూళ్లు 2017-18లో 7.4 లక్షల కోట్ల నుండి 2025-26లో 22 లక్షల కోట్లుగా పెరిగాయి. ఇలా పన్నుల వ్యవస్థ బలపడితేనే ప్రభుత్వానికి రోడ్లు, ఆసుపత్రులు, పథకాల కోసం నిధులు అందుతాయి. అదే దేశాభివృద్ధికి పునాదిగా మారుతుంది.
1: చాలా చక్కగా చెప్పారండి. అంటే మనకు నిత్యావసరమైన కొన్ని అవసరాలుంటాయి. అంటే మన గ్రామీణ ప్రాంతాల్లో కానీ మన సిటీస్లో కానీ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు సరిగ్గా లేకపోవడం, తర్వాత నీటి వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ కూడా మన ట్యాక్స్ రూపంలో మన ప్రభుత్వం కలెక్ట్ చేసి ఆ తర్వాత మనకే మన సౌకర్యార్థమే దాన్ని ఉపయోగిస్తున్నారని వచ్చిన సారాంశంగా మీరు చెప్తాను.
2: అవునవును సార్, ఎగ్జాక్ట్గా.
1: అయితే అండి ఇక పన్ను అంటే ఏంటో మా శ్రోతలకు కాస్త వివరిస్తారా అండి?
2: ఖచ్చితంగా అండి. సులభంగా చెప్పాలంటే పన్ను అనేది ప్రజలు, వ్యాపారులు తమ ఆదాయం లేదా వారు కొనుగోలు చేసే వస్తువులు సేవలపై ప్రభుత్వానికి తప్పనిసరిగా చెల్లించే మొత్తం. ఇది ఏదో ఒక ప్రత్యేక సేవకు నేరుగా ప్రతిఫలం కాదు. దీనికి బదులుగా ఈ డబ్బును ప్రభుత్వం రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, రక్షణ వ్యవస్థ వంటి ప్రజా అవసరాల కోసం ఖర్చు చేస్తుంది. అంటే పన్ను అనేది ఒక దేశం, సమాజం కలిసి నడవడానికి ప్రజలందరూ కలిసి పోగు చేసే ఒక సామాజిక వనరు అని అర్థం చేసుకోవచ్చు.
1: చాలా చక్కగా వివరించారండి. అంటే చాలా వరకు పన్ను కడతా ఉన్నాము, మనకు ఎందుకు కడుతున్నామో కూడా తెలియదు. అయితే మీరు ఇందాక తెలియజేశారు, ఈ పన్ను ద్వారానే మన ప్రభుత్వం రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, తర్వాత రక్షణ వ్యవస్థ, ఇంకా ప్రజా అవసరాల కోసము ఎన్నో లబ్ధి చెందే కార్యక్రమాలు ఈ పన్నుల ద్వారానే వారు అందిస్తున్నారని తెలియజేశారండి. చాలా మంచిదండి. ఇక మరొక ప్రశ్న అండి బాలకృష్ణ గారు, పన్ను కట్టడం వల్ల సాధారణ పౌరుడికి, దేశానికి కలిగే ప్రయోజనాలు గురించి తెలియజేస్తారండి.
2: మనం చెప్పుకోవాలంటే పన్నుల వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి. మొదటిది నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రభుత్వం రోడ్లు, వంతెనలు, రైల్వేలు వంటి మౌలిక సదుపాయాలు నిర్మించగలుగుతుంది పన్నుల వల్లే. రెండవది విద్య, ఆరోగ్యం వంటి ప్రజా సంక్షేమ పథకాలు నడపడానికి ఇదే ప్రధాన ఆధారం. ఉదాహరణకు ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు తీసుకున్నామంటే ఇందులో కోట్లాది కుటుంబాలకు ఆరోగ్య బీమా అందుతుంది. మూడోది రక్షణ, పోలీసు వ్యవస్థ వంటి భద్రతా వ్యవస్థలను నిర్వహించడానికి కూడా పన్నులే ఆధారం. ఇక నాలుగవది, పన్నుల ద్వారానే ప్రభుత్వం ఆదాయ అసమానతలను కొంతమేర తగ్గించే ప్రయత్నం చేయగలుగుతుంది. ఎక్కువ సంపాదించేవారు ఎక్కువ పన్ను కట్టడం ద్వారా ఆ డబ్బు పేద మధ్యతరగతి వర్గాలకు సంక్షేమానికి ఉపయోగపడేలా చేయగలుగుతుంది. కాబట్టి పన్ను కట్టడం అంటే పరోక్షంగా మనలో ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగమవ్వడమే అన్నమాట.
1: చాలా సంతోషం అండి. ఇక మరొక ప్రశ్న అండి, పన్నులు ప్రధానంగా ఎన్ని రకాలు ఉంటాయో తెలియజేస్తారా అండి?
2: ఈ పన్నులను మనం ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్ అంటే ప్రత్యక్ష పన్ను, రెండవది ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే పరోక్ష పన్ను. ఈ రెండింటి మధ్య తేడా ఏంటంటే డైరెక్ట్ ట్యాక్స్ ని ఒక వ్యక్తి లేదా సంస్థ నేరుగా తన ఆదాయంపై ప్రభుత్వానికి చెల్లిస్తారు, దీన్ని ఇంకొకరికి బదిలీ చేయలేరు. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే వస్తువులు లేదా సేవల కొనుగోలు చేసేటప్పుడు మనం చెల్లించే పన్ను. ఇది వినియోగదారుడి నుండి వసూలు చేసి వ్యాపారి ప్రభుత్వానికి చెల్లిస్తారు.
1: అంటే మనం మార్కెట్లో కొనుక్కుంటున్న సబ్బులు, కిరాణా వస్తువులు వీటి మీద కూడా ఇప్పుడు పన్నులు వేస్తా ఉన్నారు కదండి?
2: అవునండి.
1: ఇది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కింద వస్తుంది.
2: అంతే అండి, నిత్యావసర వస్తువుల మీద వ్యాపారి వినియోగదారు దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి దాన్ని గవర్నమెంట్ కి పే చేస్తారు.
1: కార్లు,
2: ఈ లగ్జరీ ఐటమ్స్ మీద ట్యాక్స్ రేట్ ఎక్కువ ఉంటుంది, నిత్యావసర వస్తువుల మీద ట్యాక్స్ రేట్ తక్కువ ఉంటుంది లేదా అసలు ఉండదు కొన్ని వస్తువుల మీద.
1: చాలా చక్కగా చెప్పారండి. ఇక పోతే అండి, డైరెక్ట్ ట్యాక్స్ గురించి కొంత వివరంగా చెప్పండి, ఉదాహరణలు కూడా ఇస్తే బాగుంటుందండి. ఎందుకంటే మా శ్రోతలందరూ గ్రామీణ ప్రాంత శ్రోతలు, తర్వాత వారికి బాగా మనం అర్థమయ్యేటట్టు చెప్తే ఇంకా బాగుంటుందని ఆశిస్తూ మరి మీ ద్వారా వారికి వివరంగా తెలియజేయాలనుకుంటున్నాను.
2: ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనము డైరెక్ట్ ట్యాక్స్ లో అతి ముఖ్యమైనది ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఆదాయపు పన్ను. ఇది ఒక వ్యక్తి సంపాదించే జీతం, వ్యాపార లాభం, పెట్టుబడుల మీద వచ్చే ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. దీనితో పాటు కార్పొరేట్ ట్యాక్స్ అంటే కంపెనీలు తమ లాభాలపై చెల్లించే పన్ను, దీన్ని కూడా డైరెక్ట్ ట్యాక్స్ కిందకే వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ఇటీవల చాలా సంస్కరణలు వచ్చాయి. ఉదాహరణకు ఫేస్లెస్ అసెస్మెంట్ విధానం వచ్చాక పన్ను చెల్లింపుదారు ఏ అధికారిని కలవాల్సిన అవసరం లేకుండా ర్యాండమ్ గా కేసులు కేటాయించి రిస్క్ అనాలిటిక్స్ ఆధారంగా పరిశీలిస్తారు. 2023-24 నుండి డిఫాల్ట్ గా వచ్చిన కొత్త పన్ను విధానం అంటే న్యూ ట్యాక్స్ రెజీమ్ లో 2025 బడ్జెట్ ప్రకారం జీతం ద్వారా 12,75,000 వరకు ఆదాయం ఉన్నవారు ఏ పన్ను కట్టాల్సిన అవసరం లేదు, అంటే సున్నా పన్ను. అంతేకాకుండా 2026 ఏప్రిల్ 1 నుండి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టం 2025 అమల్లోకి వచ్చింది. అది పాత చట్టంలో ఉన్న 819 సెక్షన్లను 536కి, 512 రూల్స్ను 333కి కుదించింది. చట్టాన్ని చాలా సరళంగా మార్చింది. ఫలితంగా 2014-15 6.4 కోట్లుగా ఉన్న ట్యాక్స్ పేయర్ల సంఖ్య 2024-25 నాటికి 10 కోట్లకు పైగా చేరింది.
1: మరి ఇది ఎంతో సంతోషించదగ్గ విషయం అండి. ఎందుకంటే 6 కోట్ల నుంచి మీరు అన్నింది 10.9 కోట్లు అని చెప్పారు, అంటే 11 కోట్లు, 5 కోట్ల పైగా పన్ను కట్టేవారు పెరిగారు అని చెప్తే, ట్యాక్స్ పేయర్స్ పెరిగారు అంటే నిజంగా సంతోషం అనిపిస్తా ఉంది. అయితే ఇందాక డైరెక్ట్ ట్యాక్స్ గురించి చెప్పారండి, ఇండైరెక్ట్ ట్యాక్స్ గురించి కూడా మా శ్రోతలకు కాస్త బాగా వివరించండి. అందులో ఇటీవలి కాలంలో జిఎస్టి అనేది చాలా వింటున్నామండి, ఈ జిఎస్టి ఎలా వస్తుందో కూడా తెలియజేయండి.
2: తప్పకుండా అండి. ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్స్ విషయానికి వస్తే ఇందులో ప్రస్తుతం అతి ముఖ్యమైనది జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. మనం ఒక వస్తువు కొన్నా, ఒక సేవ తీసుకున్నా దాని ధరలో జిఎస్టి కలిసి ఉంటుంది. అంతకుముందు ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ లాంటి అనేక పన్నులు వేరువేరుగా ఉండేవి. రాష్ట్రాల మధ్య సరుకు రవాణా చేసేటప్పుడు అనేక సార్లు తనిఖీలు, పన్నులు కట్టాల్సి వచ్చేది. 2017 జిఎస్టి వచ్చాక ఇవన్నీ ఒకే పన్నుగా మారి దేశం మొత్తం ఒకే మార్కెట్ గా మారింది.
1: చాలా చక్కగా చెప్పారండి. ఇక ఇలాంటి పన్నుల సంస్కరణలు సాధారణ పౌరుడి జీవితంపై, దేశ ఆర్థిక వ్యవస్థపై చాలా ప్రభావం చూపిస్తుందండి. అది ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మా శ్రోతలకు కాస్త వివరిస్తారండి.
2: ఇప్పుడు మనం చూసామంటే ఇలాంటి సంస్కరణల ప్రధాన ఉద్దేశం పన్ను చెల్లించడం సులభతరం చేయడం, పన్ను వ్యవస్థపై నమ్మకం పెంచడం. పన్నులు సరళంగా పారదర్శకంగా ఉంటే ఎక్కువ మంది స్వచ్ఛందంగా పన్ను వ్యవస్థలోకి వస్తారు. దీనివల్ల ప్రభుత్వానికి ఎక్కువ వనరులు అందుతాయి. ఆ వనరులతో మరిన్ని అభివృద్ధి పథకాలు చేపట్టగలుగుతుంది. ఇది ఒక సైకిల్ లాంటిది. సులభమైన పన్ను విధానం ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది, ఎక్కువ వసూళ్లు జరుగుతాయి, ఆ డబ్బు దేశాభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఇదే ప్రక్రియ మెల్లగా మనల్ని దార్శనిక భారత్ 2047 లక్ష్యానికి దగ్గరగా తీసుకువెళ్తుంది.
1: ఇకండి, ఒక సాధారణ పౌరుడిగా పన్ను సక్రమంగా చెల్లించడం ఎందుకు ముఖ్యం అని మీరు చెప్తారు?
2: చాలా మంది పన్ను చెల్లించడం అనేది ఒక భారంగా భావిస్తారు, కానీ నిజానికి ఇది ఒక బాధ్యత, అలాగే ఒక అవకాశం కూడా. మనం ఉపయోగించే రోడ్డు, మనం చదివే ప్రభుత్వ పాఠశాల, మనం వెళ్లే ప్రభుత్వ ఆసుపత్రి, ఇవన్నీ పన్నుల ద్వారానే సాధ్యమవుతాయి. సక్రమంగా సకాలంలో పన్ను చెల్లించడం వల్ల మనం చట్టపరమైన సమస్యల నుండి దూరంగా ఉండటమే కాకుండా రుణాలు తీసుకోవడం, వీసా ప్రాసెస్ లాంటి విషయాల్లో కూడా మన ఆదాయపు పన్ను రిటర్న్లు ఉపయోగపడతాయి. అందుకే ఒక సీఏగా నేను అందరికీ చెప్పేది ఏమిటంటే, పన్ను తప్పించడం కాకుండా పన్ను ప్లానింగ్ సరిగ్గా చేసుకొని చట్టపరంగా ఉన్న అన్ని మినహాయింపులు ఉపయోగించుకొని సక్రమంగా పన్ను చెల్లించడమే ఉత్తమమైన మార్గం.
1: చాలా చక్కగా చెప్పారండి. జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ సంస్కరణలు, పన్ను వ్యవస్థ గురించి మా శ్రోతలకు ఎన్నో విషయాలు వివరించారు. దార్శనిక భారత్ 2047లో భాగంగా పన్నుల గురించి మా శ్రోతలకు ఎంతో వివరంగా వివరించారండి. ముఖ్యంగా డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అవి ఎలా ఉపయోగపడతాయి, తర్వాత వీసా లాంటి ప్రక్రియల్లో ఎలా ఉపయోగపడతాయి, ఇలాంటి విషయాలు ఎన్నో చెప్పారండి. ఇక ఈరోజు మా స్టూడియోకి వచ్చి దార్శనిక భారత్ గురించి చాలా చక్కగా చెప్పినందుకు మీకు, కర్నూలు ఆకాశవాణి శ్రోతలందరి తరఫున, తర్వాత వింటున్న ఉభయ రాష్ట్ర శ్రోతలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి.
2: నమస్కారం. థ్యాంక్ యూ.
0: మీరింతవరకు జాతి నిర్మాణంలో పన్నులు ఒక అనివార్య శక్తి ఈ అంశం గురించి చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ కె బాలకృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్, కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి విశిష్టత. ఈ ప్రశ్నల వల్ల ఎన్నో తెలియని విషయాలు మాకు తెలుస్తున్నాయి రోజు. సో ఈ కార్యక్రమం రూపొందించడానికి గల ప్రధాన కారణం కూడా అదే అండి. సో థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు అండ్ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం మహమ్మద్ జైనుద్దీన్ స్నేహమాను జైనుద్దీన్ గారు ఇందాకటి క్వశ్చన్ కి పంపించారు, ధన్యవాదాలు మీకు కూడా. విజయవాడ నుంచి నందు, థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్ నందు. అండ్ సత్య భార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి పంపించారు సరైన ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు వికసిత్ గుజరాత్ అంటూ పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. అలాగే రికిల్ ఫ్రమ్ ఇంగ్లాండ్ సరైన సమాధానం. సైనిక్ పురి కాలనీ నుంచి హైదరాబాద్ నుంచి బృందావనం పద్మశ్రీ ఇంకా శ్యామ్ గారు పంపించారు సరైన సమాధానం. కలమందరపాడు గ్రామం నుంచి కాసిం అండ్ ముత్తుజావలి ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. వీరరాఘవమ్మ, రేఖ అండ్ నవీను, సాయి, మౌనిక అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో రైట్ ఆన్సర్స్ పంపించారు. ఇంతకీ సమాధానం ఏంటి అంటే 11th వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2027 అది 10th నుంచి 12th జనవరి 2027 లో జరగబోతోంది గాంధీనగర్ గుజరాత్ లో. అండ్ థీమ్ వచ్చేసి వికసిత్ గుజరాత్ షేపింగ్ ద గ్లోబల్ ఫ్యూచర్ అన్నమాట. షేపింగ్ ద గ్లోబల్ ఫ్యూచర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ కంగ్రాట్స్ అందరికీ.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
6: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
7: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
6: ఓ పాట కనులు తుడిస్తే
7: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
6: ఓ పాట మనసుకి హత్తుకుంటే
7: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
6: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
5: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
6: 101.3.
0: వెల్ మరి 10:45 మన క్లాక్ లో టైం. మరి నెక్స్ట్ క్వశ్చన్, ఆర్కే లక్ష్మణ్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్సీని పొందినటువంటి మొదటి వ్యక్తి ఎవరు? ఆర్కే లక్ష్మణ్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్సీను పొందినటువంటి మొదటి వ్యక్తిగా ఎవరు ఎంపికయ్యారు? సో రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662428114 కి వాట్సాప్ చేస్తుండండి బాల్స్. ఆర్కే లక్ష్మణ్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ను పొందిన మొదటి వ్యక్తిగా ఎవరు ఎంపికయ్యారు? సో పంపిస్తూ ఉండండి మీ ఆన్సర్స్. అండ్ ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ కెమెరామెన్ గంగతో రాంబాబు.

0: వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేఎస్వితో. సో నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, ఆర్కే లక్ష్మణ్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ను పొందిన మొట్టమొదటి వ్యక్తిగా ఎవరు ఎంపికయ్యారు అని చెప్పి. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు, చూద్దాం ఎవరు ఆన్సర్స్ పంపించారు. హాయ్ జేఎస్వి, వెరీ గుడ్ మార్నింగ్ అంటూ పోరంకి నుంచి వీరరాఘవమ్మ, రేఖ, సాయి, మోనిక. ఓకే, మరి ఆన్సర్ ఎక్కడండి? ఈసారి ఆన్సర్ కూడా పంపించండి. అండ్ నెక్స్ట్ రామ్నగర్ నుంచి రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. విజయవాడ నుంచి నందు రైట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు పెడ నుంచి, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి, అండ్ సత్య భార్గవి గారు తాడిపత్తి అనంతపురం డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. కలముందరపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావలి గారు సరైన సమాధానం సైనిక్పురి కాలనీ నుంచి మన కోసం మెసేజ్ చేశారు. ఎస్, బృందావనం పద్మశ్యామ్ గారు శ్రీవత్స హైదరాబాద్ నుంచి, థ్యాంక్ యూ. అండ్ శుభోదయం అండి, మీకు కూడా శుభోదయం. కార్తికేయ ఖమ్మం నుంచి, అలాగే రవీంద్ర రెడ్డి గారు సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ రికిల్ ఫ్రమ్ ఇంగ్లాండ్ రైట్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య కర్నూల్, హాయ్ జయస్వి, హాయ్, మా బాలయ్య డైలాగ్ చెప్పండి ప్లీజ్. అయ్యో ఇప్పుడా అండి? ఓకే, ఐ ట్రై మై బెస్ట్ బట్ ఐఎమ్ నాట్ సో ష్యూర్ అబౌట్ దిస్, ఎందుకంటే పొద్దునుంచి వివిధ అంశాలు మనం మాట్లాడున్నాం కాబట్టి.
1: Both are not same.
0: So then, Lata Garu from Vuyu Ninchi Pampincharu, thank you for the right answer. And Karikramaniki, always younger join and that's so sorry. అయ్యో ఎందుకండి సారీ, ప్లీజ్ అలా అనకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు. అండ్ దస్తగిరి సంధ్య ఫ్రం పొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు సరైన ఆన్సర్ అందించారు. కడప నుంచి వినయ్, థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. అండ్ రాజశేఖర్ రెడ్డి గారు ఆదోరి మండలం పొన్నం సత్

యా మేడం, మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఇంకా నేను ఆన్సరే చెప్పలేదు. సో వచ్చేస్తాను తొందరలో. ఆచార్య చిరంజీవి రామలింగా దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ధన్యవాదాలు. ఇంతకీ ఆన్సర్ ఏంటి? చాంద్ సిఫారిష్తే తారా రి తారా తారా రి రారా రారా. సో ఎన్నో బ్యూటిఫుల్ మూవీస్ చేసినటువంటి యాక్టర్, బాలీవుడ్ యాక్టర్ అమీర్ ఖాన్ గారు అన్నమాట. సో ఆయన ఎంపికారు. సో వెల్, మరి 10:53 అయిపోయింది మన క్లాక్ లో టైం. సో ఒక బ్యూటిఫుల్ సాంగ్ నేనైతే మీకోసం హమ్ చేసి వినిపిస్తాను. నీదుర సరిపోని కలతలకి బదులు విసిరేటి నవ్వులకి, నీ

So well, this beautiful song is dedicated to all of you. జీ మూవీ నుంచి ఈ పాట పాడుకున్నాం. ఆల్రెడీ 10:55 అయిపోయింది. మన క్లాక్ లో టిక్ టాక్. ఎస్, నైస్ సాంగ్ అండి, సూపర్ వాయిస్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మళ్ళీ మళ్ళీ వస్తారని ఆశిస్తున్నాను. మళ్ళీ మళ్ళీ వస్తాను, చాలా విషయాలు తెస్తాను. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ మెసేజెస్. సో కలుసుకుందాం మరొక బ్యూటిఫుల్ షోలో, మరొక అద్భుతమైనటువంటి టాపిక్ తో, అంతకన్నా మంచి పాటలతో. అంటిల్ దాన్, నేను మీ ఆర్జే జేఎస్వి సైనింగ్ ఆఫ్. Stay tuned and enjoy listening. Vivid Bharati FM 101.3 MHz by me, J. S. Sweetu.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు ఈ ఉదయం బంగారు తిరుచిపై ఉభయ దేవేరులతో మాడవీధుల్లో ఊరేగారు. ఈ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పెద్దశేష వాహన సేవ జరగనుంది. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నూజివీడు పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ కోట మహిషాసుర మర్దిని అమ్మవారు నేడు 2వ రోజు శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం ఈ తెల్లవారుజాము నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు విజయవాడకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం కెనాల్ రోడ్లోని వినాయక దేవాలయం నుంచి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. రద్దీ అధికమైతే వీఎంసీ కార్యాలయం, సీతమ్మవారి పాదాల వద్ద ఏర్పాటు చేసిన కంపార్ట్మెంట్లోకి భక్తులను తరలిస్తారు. హైదరాబాద్, తెలంగాణ వైపు నుంచి విచ్చేసే భక్తుల కోసం ఈ ఏడాది కుమ్మరిపాలెం వరకు క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ తిరుపతి మధ్య ప్రత్యేక రైలును రేపటి నుంచి ఈ నెల 16 వరకు నడపనున్నట్లు విజయవాడ రైల్వేస్ పీఆర్ఓ నుస్రత్ మండ్రూప్కర్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైలుకు 2 మార్గాల్లో పెదవడ్లపూడి, దుగ్గిరాల, తెనాలి, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, చిన్నగంజం, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో హాల్ట్ సదుపాయం ఉంది. రాష్టపతి ద్రౌపది ముర్ము చేపట్టే రాష్ట పర్యటన ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. ఆయన నిన్న గన్నవరం విమానాశ్రయంలో రాష్టపతి పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని పలువురు వీవీఐపీలు ప్రముఖులు విచ్చేస్తున్న నేపథ్యంలో సుమారు 3130 మంది పోలీసు అధికారులు సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ నగరానికి విచ్చేసే భక్తుల భద్రత దృష్ట్యా బూమ్ బ్యారియర్లు, యాక్సెస్ కంట్రోలర్స్ ఏర్పాటు, క్షేత్రస్థాయి పరిశీలన కోసం 30 డాష్ బోర్డులతో అధునాతన కంట్రోల్ రూమ్, క్యూలైన్లలో భక్తుల కదలికలు, పార్కింగ్ స్థలాలు, ఆర్టీసీ, రైల్వే ప్రయాణికుల రద్దీని ఏఐ కెమెరాలు, డ్రోన్లు, ఏఎన్పీఆర్ సిస్టమ్, డిజిటల్ ట్విన్స్ పరిజ్ఞానంతో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండే సందర్భాల్లో రద్దీ పరిస్థితులను అంచనా వేయడానికి ఏఐఎఫ్ఆర్ఎస్ కెమెరా ఆధారిత దర్శన సమయ అంచనా వ్యవస్థను రూపొందించారు. దర్శన క్యూలైన్ల వద్ద ఏర్పాటు చేసే కెమెరాల నుంచి లభించే సమాచారం ఆధారంగా భక్తుల కదలికలను పర్యవేక్షించడం, ప్రవేశం, నిష్క్రమణ సమాచారాన్ని విశ్లేషించడం, దర్శనానికి పట్టే సమయాన్ని అంచనా వేయడం ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

హలో నమస్తే గుడ్ మార్నింగ్. మీరు వింటూనే చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక ఈ రోజు సినిమా కబుర్ల నుంచి వివిధ వరకు వివిధ రకాల బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ తో మంచి మంచి సాంగ్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. మరి ఇంకెందుకు లేట్, మరి సినిమా కబుర్లలో ముందుగా ఫస్ట్ కబురు ఏం చెప్పుకోబోతున్నాం అంటే, మనం ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ రుద్రమదేవి ఫిల్మ్ నుంచి వినేశాం కదా, అండ్ ఈ సినిమాలో మన అనుష్క గారి క్యారెక్టర్ అస్సలు నెవర్ మనం మర్చిపోలేని క్యారెక్టర్. అండ్ అందులోనూ మీకు గుర్తుంటే గనక మన రుద్రమదేవి క్యారెక్టర్ చిన్ననాటి పాత్ర పోషించిన అమ్మాయి గుర్తుందా? సో రుద్రమదేవిగా కనిపించిన ఆ చిన్ననాటి రుద్రమదేవి పాత్రలో ఉన్న ఆ అమ్మాయి మేధ మన హీరో శ్రీకాంత్ గారి పాప. మరి అప్పుడు చిన్న క్యారెక్టర్ ప్లే చేసి అందరినీ అలరించేసింది, పెద్దయ్యాక హీరోయిన్ అవుతుందని తను కూడా ఎక్స్పెక్ట్ చేసిందో లేదో గానీ మొత్తానికి ఇప్పుడు ఏకంగా హీరోయిన్ గా మారిపోయిందండి. మరి హీరో శ్రీకాంత్ గారి కూతురు మేధ హీరోయిన్ గా ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారు. మరి ఈ దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే, ఆ మైత్రి ఇన్ లవ్ సినిమా అనేది రాబోతోంది కొత్తగా. సో ఈ మూవీలో ఆవిడ హీరోయిన్ గా మనకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనమాట. అండ్ దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఈ రోజు ఒక చిన్న గ్లిమ్స్ అవ్వచ్చు, పోస్టర్ అవ్వచ్చు, చిన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ చేస్తారు, ఈ రోజు రిలీజ్ చేయబోతున్నారు. మరి చూడాలి ఎలా ఉండబోతుంది అనేది. అండ్ పృథ్వీవనం డైరెక్టర్ గా మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సో మేధాకి మంచిగా ఈ సినిమాతో సక్సెస్ఫుల్ తన కెరీర్ ని ఎలా మంచిగా హీరోయిన్ గా కొనసాగిస్తూ సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలని మనం కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేస్తూ, మరి మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తున్నారు. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: సుప్రసిద్ధ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
1: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
0: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
1: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
0: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
1: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
0: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
1: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3.
2: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
0: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
1: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

ఎస్బిండోని చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక 11:27 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక ఫిల్మ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే అసలు రణబాలి ఫిల్మ్ కి సంబంధించిన అప్డేట్స్ చాలా స్లోగా వస్తున్నాయి కదా. రిలీజ్ డేట్ అయితే దగ్గర పడుతోంది, తీరా సాంగ్ మాత్రం ఒకటే ఒకటి రిలీజ్ చేశారు. ఇంకా మిగతా అప్డేట్స్ ఎప్పుడు వస్తాయి, మిగతా సాంగ్స్ ఎప్పుడు వస్తాయి, అసలు ఏంటి ఈ సస్పెన్స్ ఏంటి అని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. మొత్తానికి ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్, సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. భద్రమ మల్లుడిని అంటే భద్రమల్లుడిని పూజిస్తూ కోబలి అంటూ సాగే సాంగ్ అనమాట ఇది. చాలా చాలా బాగుంది వింటుంటేనే. కేశవాదిత్య ఈ సాంగ్ కి లిరిక్స్ అందించారు అండ్ మహాలింగం గారు ఈ సాంగ్ ని పాడారనమాట. సో ఇప్పటికే టీజర్ కానీ ట్రైలర్ కానీ అసలు సూపర్ రెస్పాన్స్ అయితే వచ్చేస్తోంది. అండ్ అందులోనూ హీరో హీరోయిన్స్ ఇద్దరు రష్మిక అండ్ రియల్ లైఫ్ కపుల్ కాస్త రీల్ లో కనిపించి ఏందయ్యా స్వామి అనే సాంగ్ కూడా రిలీజ్ చేయడం, అసలు ఆ సాంగ్ వచ్చిన రెస్పాన్స్ కూడా మామూలుగా లేదు కదా. అండ్ అలాగే ఇప్పుడు వచ్చిన ఈ సెకండ్ సాంగ్ కూడా అలాగనే మంచి రెస్పాన్స్ అయితే వచ్చేస్తోంది. సో చూడాలి ఈ మూవీ ఈ మంత్ 16th న థియేటర్స్ లోకి సందడి చేయబోతుంది కాబట్టి ఈ టీమ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. సో అక్టోబర్ 16th వరకు మనం రణబాలి కోసం వెయిట్ చేద్దాం. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఓజస్ గంభీర్ ఆ సాంగ్ వినేశారు కదా, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 11:37 పిన్ క్లాక్ లో టైం చూస్తే సినిమా గబులు ప్రోగ్రాంలో మనమున్నాం. నేను మీ ఆర్జే తేజు. శ్రీ విష్ణు హీరోగా నటించిన సామాజిక వర్గమన సినిమా గుర్తుందా? మరి ఆ డైరెక్టర్ ఫేమ్, ఆ డైరెక్టర్, ఆ సినిమా డైరెక్టర్ అబ్బరాజు గారు ఇంకొక సినిమా చేయబోతున్నారు, అది కూడా మన హీరో నితిన్ తో అనమాట. సో సామాజిక వర్గం ఎంత ఫన్నీగా అంటే ఎంత కామెడీగా మనల్ని అందరినీ ఎంతో ఎంటర్టైన్ చేసింది, బాగా అందరికీ గుర్తుండిపోయే ఫిలిం. మరి ఆ సినిమా ఎలా అయితే తీశారో, మరి ఈ మూవీ కూడా ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా. సో రామ్ అబ్బరాజు గారి డైరెక్షన్ లో హీరో నితిన్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ఈ సినిమాని తీయబోతున్నారు అని మాత్రం ఒక న్యూస్ అయితే వచ్చేస్తుంది. అండ్ కుదిరితే జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారంట. మరి దీని గురించి ఇంకా అప్డేట్స్ పూర్తిగా రావాల్సి ఉన్నాయి, మరి తెలుసుకుందాం త్వరలోనే. అండ్ ప్రెసెంట్ అయితే నితిన్ గారు అలియాస్ రుక్మిణి అనే మూవీ షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. అండ్ ఈ సినిమా ఈ సంవత్సరం December 4th రిలీజ్ కాబోతోంది. సో మరిన్ని మూవీ అప్డేట్స్ తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్విన్టోనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ బ్యూటిఫుల్ సాంగ్ శ్రీనివాస కళ్యాణం సినిమా నుంచి వినేశారు కదా. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం నేను మీ ఆర్జే తేజు. ఇక హీరో అల్లు అర్జున్ గారు నెక్స్ట్ చేయబోతున్న ఫిలిం అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అంటే రాక ఫిలిం చేస్తున్నారు కదా అట్లీ గారి డైరెక్షన్ లో. అండ్ ఈ సినిమా కోసం అల్లు అర్జున్ గారు అసలు మామూలుగా కష్టపడట్లేదండి. అండ్ డైలీ తన షెడ్యూల్ అసలు చాలా రిస్కీ స్టంట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మెయిన్ గా ఇంట్రొడక్షన్ సీన్ కోసం ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ ట్రైనర్స్ వాళ్ళు కొంతమంది టెక్నీషియన్స్ పర్యవేక్షణలో ఈ సీన్స్ అయితే రూపొందిస్తున్నారంట. మరి దీనికోసం అల్లు అర్జున్ గారు చాలా కష్టపడుతున్నారు అండ్ ఇందులో చాలా కొత్త లుక్ లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఎలా ఉంటుంది ఫిలిం అనేది మాత్రం టోటల్ గా మనం ఇంకా అప్డేట్స్ తెలుసుకోవడానికి కొంచెం వెయిట్ చేయాల్సిందే. అండ్ ఈ సినిమాలో తెలుసు కదా ఆల్రెడీ దీపికా పదుకొండ్ అండ్ అలాగే మృణాల్ ఠాకూర్ అలాగే జాన్వీ కపూర్ ముగ్గురు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరి ఈ రాక మూవీ కూడా అలానే సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ మరి మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ రిప్లై చేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసు గుణ. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ 33వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈరోజు ప్రసంగిస్తూ రాజ్యాంగం ప్రతి పౌరునికి స్వేచ్ఛ సమానత్వాలను కల్పించినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతి సచివాలయంలో తుడా పరిధిలో 3,000 కోట్ల రూపాయలు విలువైన పనులను వర్చువల్గా ప్రారంభించడంతో పాటు ఆర్టీజీఎస్పై సమీక్షిస్తారని కార్యాలయ అధికారులు తెలిపారు. చెన్నైలోని జైగోపాల్ గరోడియా హిందూ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ అభివృద్ది చెందుతున్న సవాళ్లకు వినూత్న పరిష్కారాలను అందించే ప్రతిభ సామర్థ్యం భారతీయ యువతకు ఉన్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు. విజయవాడ కృష్ణా తీరంలోని పున్నమిఘాట్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో విజయవాడ ఉత్సవ 2.0 వేడుకలు నిన్నటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి వి అనిత, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలు ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతాయి. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. గంగమ్మ తల్లికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు. బాల త్రిపుర సుందరీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు ఈరోజు దర్శనమిస్తున్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 14వ తేదీ విజయవాడ ఇంద్రకీలాద్రికి విచ్చేయనున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో చేపట్టాల్సిన ఏర్పాట్ల గురించి నిన్న క్షేత్రస్థాయిలో సమీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, వైద్య, సమాచార శాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చి తప్పిపోయిన తమ చిన్నారుల వివరాలను తమ మొబైల్లోని దసరా 2026 యాప్లో నమోదు చేస్తే ఆ సమాచారం నేరుగా మైక్ ప్రధాన ప్రచార కేంద్రానికి, తదుపరి ఆలయ పరిసర ప్రాంతాల్లోని అన్ని మైకులకు చేరుతుందని, దీని ద్వారా వారి ఆచూకీ సులభంగా తెలుసుకుని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

బ్యూటిఫుల్ సాంగ్ ప్రేమికుల రోజు ఫిల్మ్ నుంచి వినేశారు కదా. మరి గుజరాత్ నేలపై పుట్టి నవరాత్రి వేడుకల్లో వికసించిన అందమైన జానపద నృత్యం దాండియా. మెయిన్ గా దుర్గాదేవి విజయానికి ప్రతీకగా, భక్తి అలాగే ఉత్సవాల కలయికగా, వాటి ప్రతీకగా భక్తి అలాగే ఉత్సవాల ఈ నృత్యమే మెయిన్ గా తరతరాలుగా కొనసాగుతూ వస్తూ ఉందన్నమాట. సో ఈ దాండియా అనేది రెండు కర్రల ఝంకారం, సంగీతానికి అనుగుణంగా సాగే అడుగులు, కలిసి చేసే డాన్స్, వందలాది మంది కలిసి చేసే ఈ డాన్స్ అనేవి, ఇవన్నీ ఈ దాండియా ప్రత్యేకతను మరింత స్పెషల్ గా చూపిస్తూ ఉంటాయి. మరి ఈ సాంప్రదాయ కళ నేడు భారతీయ సంస్కృతికి ఒక ఉత్సాహభరితమైన ప్రతిరూపంగా నిలిచింది అని చెప్పొచ్చు. సో మరి దాండియా హిస్టరీ గురించి కూడా కొన్ని విశేషాలు తెలుసుకోవాలి కదా. సో మెయిన్ గా నవరాత్రి టైంలోనే వేస్తారని చెప్పాను, అండ్ చాలా ఉత్సాహంగా, అసలు ఎంతో ఎనర్జెటిక్ గా చాలా మంది, కొన్ని వందలాది మంది కలిసి స్పెషల్ గా డాన్స్లు వేస్తూ ఉంటారు. అండ్ ఈ సాంగ్ లో మనం విన్న ఈ పాటలో కూడా అలాగనే హీరో హీరోయిన్స్ మధ్య సాంగ్స్ లో ఈ సాంగ్ లో మనం చూస్తాం చాలా మంది ఒక గ్యాదరింగ్ పెట్టేసుకుని చక్కగా డాన్స్ వేస్తూ ఉంటారు కదా. మరి దాండియాని దాండియా రాజ్ అని కూడా అంటారు. సో ఇది గుజరాత్ లో శతాబ్దాల నాటి జానపద సాంప్రదాయం అనమాట. అండ్ దీని మూలాలు మెయిన్ గా నవరాత్రి ఆరాధనతోనే లింక్ అయి ఉంటాయి. సో మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం దాండియా గురించి. వింటూ ఉండండి వివిధ్ భారతి FM 101.3.

0: ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు?
5: శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణువు సమానం.
6: అట్టా చెప్పు మరి.
5: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
7: అలాగా? ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
4: మమ్మీ నేను
7: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
8: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.

కంటిన్యూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ఇక మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో నేను మీ ఆర్జే తేజు. సో దాండియా గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో పురాణ సాంప్రదాయం ప్రకారం ఈ దాండియా డాన్స్ అనేది దుర్గాదేవి మహిషాసురుడిపై సాధించిన విజయానికి గుర్తుగా దీన్ని ఎక్కువగా ఆ సెలబ్రేషన్స్ లోనే చేస్తూ ఉంటారు. దాండియా డాన్స్ అనేది అక్కడే ప్రదర్శిస్తూ ఉంటారు. అండ్ ఈ చేతిలోని దాండియా కర్రలను దేవి ఆయుధాలుగాను కూడా ప్రతీకగా భావిస్తారంట. మరి ఇక మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఈ దాండియా అలాగే కోలాటం రెండు సేమ్ గానే అనిపిస్తాయి. సో మనం ఇట్లా ఇప్పుడు ఇందాక మనం విన్నాం ద్వారకా సాంగ్, సోభద్రే నందగోపాలహరి, అలాగే మెయిన్ గా శ్రీకృష్ణుడి సాంగ్స్ కి చాలా రిలేటెడ్ గా కోలాటం కి దగ్గరగా అనిపిస్తుంది దాండియా. కానీ రెండు చూడడానికి సేమ్ డాన్స్ లాగానే ఉన్నా కూడా ప్రదర్శించే ఉద్దేశాలు మాత్రం వేరనమాట. ఇక కోలాటం అంటే మెయిన్ గా సౌత్ ఇండియాకి, సౌత్ ఇండియాలో మనం మెయిన్ గా ఫోక్ సాంగ్స్ కి ఎక్కువగా వేస్తూ ఉంటాం, ఇలా దేవుడి పాటలకు వేస్తూ ఉంటాం. కానీ ఈ దాండియా అనేది కంప్లీట్లీ నవరాత్రి టైంలోనే వేస్తూ ఉంటారు. సో ఇది కేవలం గుజరాత్ స్టేట్ కి మాత్రమే స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉండేది. కానీ ప్రజెంట్ డేస్ లో చూసుకుంటే గుజరాత్ తో పాటుగా చాలా రాష్ట్రాల్లో దాండియా వేడుకలు అయితే చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. అండ్ ఈ నవరాత్రుల సందర్భంగా మన విజయవాడలో కూడా దాండియా వేడుకలైతే జరగబోతున్నాయి అక్టోబర్ 17th. సో ఆల్రెడీ మనం విన్నాం కదా. సో ఈ 9 days 9 అకేషనల్ ఈ 9 రోజుల మన విజయవాడలో చాలా రకాల ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నారు కదా. మరి అక్టోబర్ 17th అయితే మాత్రం దాండియా వేడుకలు కూడా నిర్వహిస్తున్నారు మన విజయవాడలో. సో అదనమాట. సో ఇంకా మాట్లాడుకుందాం దాండియా రాజ్ గురించి. అండ్ ఈ విశేషాలు తెలుసుకునే ముందు మీకోసం సాంగ్ అయితే ఊసరవెల్లి నుంచి ప్లే చేస్తాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3. అమ్మా, ఈ రోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు? నాకు
2: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
0: నాకు వేడివేడిగా గారెలు తినాలనుంది డాడీ.
3: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
2: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
3: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
2: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా మై హూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
3: అయితే ఓకే, ఎస్, అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.
4: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి, భద్రత, సమృద్దికి ఒక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి, భద్రత, సమృద్దికి అదొక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కోర్సులో మాట్లాడుతూ, పంచుకున్న ఆసక్తులను గుర్తించి, గౌరవించి వాటిని సామూహిక చర్యగా మార్చడంలోనే ప్రపంచ సహకారం ఉందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి ప్రపంచ సమస్యలకు సమిష్టి స్పందనలు చాలా అవసరమన్నారు. వసుదైక కుటుంబం అనేది భారతదేశానికి కేవలం ఒక నినాదం మాత్రమే కాదని రాధాకృష్ణన్ చెప్పారు. ఏ దేశంలోనైనా ఏదైనా విపత్తు, విషాదం సంభవించినప్పుడు సహాయం అందించడంలో భారత్ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. చెన్నైలో జరిగిన జయగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ మోదీ, తయారీ రంగం విస్తరణ యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించిందని తెలిపారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని, ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డులు సృష్టించాయని పేర్కొన్నారు. 2014 నుండి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగినట్టు తెలిపారు. వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. యువతకు దేశంలో అపారమైన అవకాశాలున్నాయని, వారి సామర్థ్యాన్ని గుర్తించి దేశాభివృద్దికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. యువత వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు కేవలం భారత్ భవిష్యత్తుతోనే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతాయని అన్నారు. సమిష్టి కృషితో దేశ ఆశయాలను సాధించవచ్చని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.
5: आज कंपोनेंट से टेक्नोलॉजी और फिनिश प्रोडक्ट्स का हर राज्य में केंद्र सरकार प्रोडक्ट चेन को मजबूत कर रही है और इन्हीं कोशिशों का परिणाम है आज हम दुनिया के सेकंड लार्जेस्ट मोबाइल मैन्युफैक्चरर है. 2014 से अब तक हमारे इलेक्ट्रॉनिक्स एक्सपोर्ट 11 टाइम्स बढ़े हैं, हमारे डिफेंस एक्सपोर्ट 50 टाइम्स बढ़े हैं.
4: హార్మోజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. భారతీయ నావికుల భద్రత, రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై పదే పదే జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడులు ఇప్పటికే అస్థిరంగా ఉన్న పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉందని పేర్కొంది. తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించాలని, చర్చలు దౌత్య మార్గాల ద్వారా ప్రస్తుత సంఘర్షణకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటించింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులు తక్షణమే నిలిచిపోవాలని, సముద్రపు నావిగేషన్ స్వేచ్ఛ, సజావుగా సాగే సముద్ర వాణిజ్యం కొనసాగేలా చూడాలని భారత్ కోరింది. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ మానవ హక్కుల కమిషన్ 33వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ ఆయన, ప్రతి పౌరుడికి గౌరవం, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయంతో పాటు రాజ్యాంగం విస్తృతమైన వాగ్దానాలు చేసిందని పేర్కొన్నారు. మానవ హక్కుల కమిషన్లు ఫిర్యాదులు విచారించాలని, వ్యవస్థాపరమైన లోపాలు గుర్తించాలని, లేదంటే వెలుగులోకి రాకుండా పోయే ఆందోళనలకు సంస్థాగత గుర్తింపు లభించేలా చూడాలని చెప్పారు.
6: సుప్రీం కోర్టు కే ద్వార సబ్కే లియే ఖులే హై, కోయి భీ పిటిషన్ కిసీ భీ కోయి భీ చాహే వో ఆమ్ నాగరిక్ హై యా కోయి మాననీయ సదస్య హై కిసీ ఎలెక్టెడ్ బోడీ కా కోయి భీ హై, భారత్ కా హర్ నాగరిక్ కా ఉస్కా అధికార హై, వో హమారే పాస్ ఆయే, హమ్ కానూన్ కీ వ్యవస్థా కా ఔర్ కానూన్ కే అనురూప్ జో ఉన్కీ సమస్య హై ఉస్కా హమ్ అప్నీ తరఫ్ సే ఉస్కీ సునవాయి కరేంగే ఔర్ జో జిస్కో బన్తా హై ఉస్కో జరూర్ ఉస్కా అధికార్ వో దేంగే.
4: మానవ హక్కులు మానవ గౌరవంతో ముడిపడి ఉన్నాయని, వాటిలో ఆరోగ్య సంరక్షణ, ఆహారం, ఆశ్రయం, జీవనోపాధి, స్వచ్ఛమైన వాతావరణం పొందడం వంటివి ఉన్నాయని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణను బలోపేతం చేయడంలో, న్యాయం, గౌరవం, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడంలో కమిషన్ తన సేవలు కొనసాగిస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎన్హెచ్ఆర్సీ ఇండియా మొబైల్ అప్లికేషన్ ప్రారంభం కావడం వల్ల కమిషన్ మరింత సులభంగా అందుబాటులోకి వస్తుందని, పౌరులు తమ ఫిర్యాదులను దాఖలు చేయడానికి, వాటి పురోగతిని ట్రాక్ చేయడానికి, సమాచారాన్ని సులభంగా పొందడానికి వీలవుతుందని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలు నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశంలోని ప్రతి సాధారణ పౌరుడికి, ఎన్నికైన ప్రతినిధికి సుప్రీంకోర్టు తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని, ఎవరి నుండి వచ్చే పిటిషన్లనైనా స్వాగతిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ప్రతి భారతీయ పౌరుడికి కోర్టును ఆశ్రయించే హక్కు ఉందని, వారి ఆందోళనలను విచారించి చట్ట ప్రకారం తగిన న్యాయం అందిస్తామని స్పష్టం చేశారు. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై నిన్న మరొక దాడి జరిగింది. ఈ దాడిలో జరిగిన నష్టం, గాయపడిన వారి వివరాలపై అంచనా వేస్తున్నట్టు జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలియజేసింది. అంతకుముందు కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఒక క్రూయిజ్ క్షిపణిని గాలిలో అటకాయించి ధ్వంసం చేసినట్టు సౌదీ నేతృత్వంలోని కూటమి తెలిపింది. నవరాత్రుల 2వ రోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రుల 2వ రోజు తపస్సు, త్యాగం, సంకల్పానికి చిహ్నమైన అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి ధైర్యం, ఆత్మ నిగ్రహం లభించాలని ప్రధాని ఆకాంక్షించారు. రాజమాత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. దేశ సేవ పట్ల ఆమె చేసిన త్యాగం, అంకిత భావం ప్రతి ఒక్కరికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ప్రధాని పేర్కొన్నారు. అభివృద్ది చెందిన భారత్ను నిర్మించాలనే సంకల్పానికి ఆమె ఆదర్శాలు, ఆలోచనలు కొత్త శక్తినిస్తాయని మోదీ అన్నారు. సామాజిక తత్వవేత్త, స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా వర్ధంతిని పురస్కరించుకుని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రాజకీయ సమగ్రత, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల హక్కుల కోసం డాక్టర్ రామ్ మనోహర్ లోహియా సాగించిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలో నెలకొన్న అసమానతలను నిర్మూలించడానికి, జాతీయ ఐక్యతను పటిష్టం చేయడానికి రామ్ మనోహర్ లోహియా నిరంతరం శ్రమించారని కొనియాడారు. న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం భారీ వర్షం కురిసింది. రేపటి వరకు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో ఈరోజు ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహేల్లో కూడా ఈరోజు ఇటువంటి వాతావరణ

0: పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి భద్రత సమృద్దికి ఒక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ప్రకటించిన కార్యక్రమం

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటూ చేస్తున్నారు. నేను మీ ఆర్జే తేజు. అండ్ బ్యూటిఫుల్ సాంగ్ చిరుచల్లు సినిమా నుంచి వినేశారు కదా, 12:48 అయిపోయిన క్లాక్ లో టైం చూస్తే. సో ఇక మనమైతే దాండియా రాజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ప్రెసెంట్ మనం విన్న సాంగ్ చిరుచల్లు. అండ్ ఈ శ్రీకృష్ణుడి పాటల్లో మనం ఎక్కువగా కోలాటాల డాన్సుల గురించి బాగా చూస్తూ ఉంటాం కదా. అండ్ దాండియా రాజ్ అనేది శ్రీకృష్ణుడు అలాగే గోపికల రాస్లీలతో కూడా అనుసంధానిస్తారు తెలుసా. అయితే నేటి దాండియా రాజ్ అనేది ప్రధానంగా చూసుకుంటే గుజరాత్ లోని నవరాత్రి వేడుకల్లోనే స్పెషల్ గా డెవలప్ అయిందనే చెప్పాలి. అండ్ ఈ దాండియాలో ఇంకొక అట్రాక్షన్ ఏంటో తెలుసా, వాళ్లు వేర్ చేసే కాస్ట్యూమ్స్ అనమాట. సో లేడీస్ అందరూ కూడా చోళీలు ధరిస్తారు. సో మనం చూస్తాం లెహంగాస్ ఆర్ చోళీస్ అంటూ ఉంటాం కదా, గాగ్రా చోళీస్. ఇది చాలా ఫేమస్ గుజరాత్ ట్రెడిషన్ అనమాట. సో చోళీలో మిర్రర్ వర్క్ ఇంకా స్పెషల్ అట్రాక్షన్. అండ్ జెంట్స్ అందరూ కూడా కుర్తాలు ధరిస్తారు. సో ఇది వాళ్ళ ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్. అండ్ వయసుతో సంబంధం లేకుండా అందరూ కలిసిమెలిసి చక్కగా దాండియా అయితే ఆడుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇంకా గుజరాత్ కి చెందిన ఇంకొక స్పెషల్ డాన్స్ అంటే జానపద నృత్యం ఒకటి, గర్భా డాన్స్. మరి ఇది కూడా చాలా మెయిన్ గా గుజరాత్ లోనే నవరాత్రుల రోజుల్లోనే 9 రోజుల వేడుకల్లో ఈ గర్భా నృత్యాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో చాలా ఉత్సాహంగా ప్రదర్శిస్తారు తెలుసా. అండ్ ఇక దీని హిస్టరీ గురించి తెలుసుకోవాలి అంటే, గర్భా అంటే ఒక ఆ పదాన్ని సంస్కృతంలో గర్భ అనే పదంతో, అంటే మామూలుగా నేను పలికింది గర్భ అనేది నార్మల్ గా ఒత్తు లేకుండా, తర్వాత సంస్కృతంలో చూసుకుంటే గర్భ అనే పదంతో సంబంధం కలిగి ఉందని భావిస్తారు. మరి ఈ డాన్స్ అనేది మెయిన్ గా స్త్రీ శక్తికి అలాగే సృష్టికి మూలమైన దైవశక్తిని, జీవన చక్రాన్ని సూచిస్తుంది అని నమ్ముతారు. మరి పూర్వకాలంలో చూసుకుంటే గుజరాత్ ప్రాంతంలో మట్టి కుండలో దీపాన్ని వెలిగించి దాని చుట్టూ మహిళలందరూ కూడా వలయాకారంలో తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేసేవారు. సో ఈ కుండను గర్భి లేదా గర్భదీప్ అని పిలిచేవారన్నమాట. అంటే వెలిగే దీపం అనేది ఆ దైవశక్తికి, జీవానికి ప్రతీకగా భావిస్తారు. ఇక తర్వాత చూసుకుంటే ఈ ఆచారం కాస్త నవరాత్రి వేడుకల్లోనే ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. మరి ఇప్పుడు చూసుకుంటే గర్భా డాన్స్ మట్టి కుండతో పాటుగా అలంకరించిన దీపాలు, విద్యుత్ దీపాల మధ్య కూడా చాలా ఘనంగా ప్రదర్శిస్తూ ఉంటారన్నమాట. సో ఈ నవరాత్రి వేడుకల్లో గుజరాత్ వెళ్లిన వాళ్ళు ఎవరైనా సరే చక్కగా దాండియాస్ అలాగే ఈ గర్భా డాన్స్ అసలు చూసి కళ్ళారా చూసి హ్యాపీ ఎంజాయ్ చేసేయచ్చు. సో మెయిన్ గా ఈ గర్భా డాన్స్ లో చూసుకుంటే చేతులు, కదలికలు, చప్పట్లు, లయబద్దమైన అడుగులకు ప్రాధాన్యమైతే ఉంటుంది. ఇక దాండియా రాస్ లో మాత్రం కళాకారులందరూ చిన్న చిన్న కర్రలను తాళానికి అనుగుణంగా ఒకదానితో ఒకటి తాకిస్తూ డాన్స్ చేస్తారు. సో అదనమాట, గుజరాత్ నేలపై వికసించిన ఈ అద్భుతమైన జానపద కళలు నేడు ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తున్నాయని చెప్పాలి. ఇదన్నమాట ఇవాల్టి మన మీకు తెలుసా ప్రోగ్రామ్ అబౌట్ దాండియా అలాగే గర్భా డాన్స్. మరి మీకోసం ఇంకొక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ గద్దలకొండ గణేష్. మూవీలో మనం చూసాం ఒక పాట, ఓల్డ్ సాంగ్ ని దీంట్లో రీమిక్స్ చేసి పెట్టేశారు కదా. సో ఆ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. వెళ్ళి వచ్చి గోదారమ్మ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. వింటూ స్టేడియం 2 వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

అరే లేదంత సీను, నే సూపర్ మ్యాన్ ని కాను. అతిగా బడాయిపోను, సింపుల్ గా బతికేస్తా.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరముందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ 33వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ఈరోజు ప్రసంగిస్తూ రాజ్యాంగం ప్రతి పౌరునికి స్వేచ్ఛ సమానత్వాలను కల్పించినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతి సచివాలయంలో తుడా పరిధిలో 3,000 కోట్ల రూపాయల విలువైన పనులను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ మధ్యాహ్నం ఆర్టీజీఎస్పై సమీక్షిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం మండలం జొన్నవలస గ్రామంలో సిరిమాను ఇరుసుమాను చెట్లకు స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మితో కలిసి ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 2వ రోజైన ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు ఈ ఉదయం బంగారు తిరుచ్చిపై ఉభయ దేవేరులతో మాడవీధుల్లో ఊరేగారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పెదశేష వాహన సేవ జరగనుంది. విజయవాడ కృష్ణాతీరంలోని పున్నమి ఘాట్ మాకినేని బసవపన్నయ్య స్టేడియంలో విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకలు నిన్నటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి వి అనిత, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలు ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతాయి. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను రేపటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్ఓ నుస్రత్ మండోర్కర్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైలు రోజు ఉదయం 9:30 గంటలకు విజయవాడలో బయలుదేరి అదే రోజు రాత్రి 7 గంటలకు తిరుపతి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు అదే రాత్రి 9:10 తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:30 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చి తప్పిపోయిన తమ చిన్నారుల వివరాలను మొబైల్లోని దసరా 2026 యాప్లో నమోదు చేస్తే ఆ సమాచారం నేరుగా మైక్ ప్రధాన ప్రచార కేంద్రానికి, తదుపరి ఆలయ పరిసర ప్రాంతాల్లోని అన్ని మైకులకు చేరుతుందని, దీని ద్వారా వారి ఆచూకీ సులభంగా తెలుసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
2: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
3: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
1: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అన్ని యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
3: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
4: ఆరోగ్యమే మహా

CFM 101.3. చేస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. మనమైతే ఇక కుదిరితే కప్ కాఫీ సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. సో జనరల్ గా లేడీస్ అందరికీ కూడా సహనం చాలా ఎక్కువ అంటూ ఉంటారు, అది చాలా ఎంతో నిజం అనేది మాత్రం తెలుస్తుంది ఆటోమేటిక్ గా.

ఎదురే సిచ్యువేషన్స్ నే మనల్ని అలా సహనంగా మార్చేస్తాయి కూడా కదా. చాలా మందికి ఈ సహనం అనేది అన్ని చోట్ల సక్సెస్ సాధించడానికి యూజ్ అవ్వదు, కొన్ని చోట్ల మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ రోజు మనం మాట్లాడుకుంటే అమ్మవారిని శ్రీ బ్రహ్మచారిణి దేవిగా కూడా పూజిస్తూ ఉంటారు. మరి ఈ అమ్మవారు తపస్సుకు, సహనానికి, త్యాగానికి, అలాగే పట్టుదలకు, ఆత్మ నిగ్రహానికి ప్రతీకగా నిలుస్తారు. మరి జీవితంలో మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే కేవలం ప్రతిభ మాత్రమే సరిపోదు, దానికి ఎంతో ఓర్పు కావాలి, క్రమశిక్షణ కావాలి, అలాగే దృఢమైన సంకల్పం కూడా చాలా అవసరం. మరి ఈ గొప్ప లక్షణాలన్నింటినీ బ్రహ్మచారిణి దేవి మనకు బోధిస్తారన్నమాట. మరి ఒక విత్తనం మొక్కగా మారడానికి చాలా టైం పడుతుంది కదా, మరి ఒక మొక్క మహావృక్షంగా ఎదగడానికి ఎంతో ఓర్పు కావాలి, అలాగే ఒక మహిళ తన కలలను నిజం చేసుకోవడానికి కూడా సహనం, కృషి, పట్టుదల ఎంతో అవసరం. మరి మహిళలు కుటుంబ బాధ్యతలు కానివ్వండి, ఉద్యోగ ఒత్తిళ్లు కానివ్వండి, పిల్లల పెంపకం, సామాజిక అంచనాలు ఇలాంటివి అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భాల్లో సహనం అనేది వారికి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, అలాగే సమస్యలను పరిష్కారాలు కనుక్కోవడానికి సహాయపడుతుంది. అయితే ఈ సహనం అంటే అన్యాయాన్ని భరించడం అయితే కాదు, అవసరమైనప్పుడు తన హక్కుల కోసం నిలబడడం కూడా నిజమైన ధైర్యమే అని చెప్పచ్చు. సో మరిన్ని విషయాలు, అసలు సహనంతో అన్ని చోట్ల ఎలా సక్సెస్ సాధిస్తున్నారు మహిళలు, నేటి మహిళలు, దీని గురించి చాలా వివరంగా మాట్లాడుకుందాం. సో వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3. దిస్ ఈజ్ యువర్ RJ తేజు.

నిన్నెంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి భాష లేదు. ఆశే తప్ప నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేని లోకం నాకు శూన్యం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. తిరుపతి పట్టణాభివృద్ది సంస్థ పరిధిలో 3,222 కోట్ల రూపాయల అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. పరిశ్రమలు స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. రాష్ట వ్యాప్తంగా 151 రైతు బజార్లలో కిలో బీపీటీ సన్నరకం బియ్యాన్ని 49 రూపాయలకు అందిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అంకుర పరిశ్రమల స్థాపనలో యువత ముందుకు రావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ కోరారు. తిరుపతి పట్టణాభివృద్ది సంస్థ తుడా పరిధిలో 3,222 కోట్ల రూపాయల అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతి నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. తిరుమల కొండపై భక్తుల రద్దీని తగ్గించడంతో పాటు తిరుపతిలోనే భక్తులకు మెరుగైన వసతి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ది కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఇందులో భాగంగా టీటీడీ ఉద్యోగులకు నివాస స్థలాల అభివృద్దితో పాటు భక్తుల సౌకర్యార్థం డిజిటల్ సమాచార కేంద్రాలు, అత్యవసర వైద్య సహాయ కేంద్రాలు, ఆధునిక భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే తిరుపతి నగరంలో 242 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 9 మాస్టర్ ప్లాన్ రహదారులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. కాకినాడలోని జేఎన్టీలో భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రాంతీయ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి ఎంఎస్ఎంఈ ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటు చేసి స్థానిక పారిశ్రామికవేత్తలకు అంతర్జాతీయ వ్యాపార అవకాశాలు, ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు రుణాల వివరాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సదస్సులో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడుతూ పెట్టుబడిదారులకు రాష్ట ప్రభుత్వం అనుకూల వాతావరణం కల్పిస్తుందని చెప్పారు. పరిశ్రమలు స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సూచిస్తూ
1: Every great enterprise must pass 3 tests. Did the people gain? Did the industry gain? Did the planet gain? If the answer is all 3 is yes, you have built something that lasts. The government can build ports and policies, and we'll do it faster every year. But a government cannot create a culture of invention and innovation by passing a simple resolution.
0: గృహ, వ్యవసాయ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా ఏల్చూరులో 35 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ ఉపకేంద్రానికి, అద్దంకిలో ఇండోర్ స్టేడియం, షటిల్ కోర్టుల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడంతో పాటు పట్టణ పరిధిలో 30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రహదారులకు ఈరోజు శంకుస్థాపన చేశారు. ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ ప్రజలకు విద్యుత్ సరఫరా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నామని గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రజలకు తక్కువ ధరకే నిత్యావసర వస్తువులను అందుబాటులోకి తీసుకొచ్చామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడ భవానీపురం రైతు బజార్లో తక్కువ ధరకే బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా 151 రైతు బజార్లలో కిలో బీపీటీ సన్నరకం బియ్యాన్ని 49 రూపాయలకు అందిస్తున్నట్లు తెలిపారు. పండుగల సమయంలో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేస్తూ
2: ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇన్ఫ్లేషన్ ట్రెండ్ ఉండొచ్చు, నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతున్నాయనే నేపథ్యంలో దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్లు బియ్యం, అంటే రాష్ట వ్యాప్తంగా ఉన్న 151 రైతు బజార్లో కూడా బీపీటీ సన్నరకం బియ్యం 49 రూపాయల కిలోకి 26 కేజీల బ్యాగ్లో ప్రతి ఒక్కరికి అందించే విధంగా సిద్దమయ్యాం. ఇంకా ఎక్కువగా ప్రజలు కోరుకునే వెరైటీ నెల్లూరు వెరైటీ, అది మార్కెట్లో 85 రూపాయలు పలుకుతున్న బియ్యాన్ని కేవలం 50 రూపాయలకే తీసుకొచ్చాం ప్రజల కోసం. ఇది ఒక అద్భుతమైన ప్రైస్ ఇంటర్వెన్షన్. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కందిపప్పు కూడా సరఫరా చేసి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఏర్పాటు
0: చేస్తాం. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా

0: జాతీయ విద్యా విధానం 2020 గురించి ఈ రోజు తెలుసుకుందాం. దేశ పాఠశాల విద్యలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ 1968 నుంచి అమల్లో ఉన్న 10+2 విద్యా విధానానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం 2020లో కొత్త జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానంలో కనీసం 5వ తరగతి వరకు మాతృభాషలో బోధనకు ప్రాధాన్యమిచ్చారు. విద్యార్థులు తమ ఆసక్తులు సామర్థ్యాలకు అనుగుణంగా వివిధ కోర్సులను ఎంచుకునే అవకాశాన్ని కల్పించారు. విద్యార్థుల్లో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానాన్ని పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన నిపుణ్ భారత్ విద్యా ప్రవేశ్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో నైపుణ్యాల అభివృద్దికి దోహదపడుతున్నాయి. పాఠశాల విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పులకు దిశానిర్దేశం చేసిన విధానంగా జాతీయ విద్యా విధానం 2020 నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
1: వికసిత్ భారత్ కే సంకల్ప్ కో సిద్ధ కర్నే కి దిశా మే రాష్ట్రీయ శిక్షా నీతి కా బహుత్ బడా యోగదాన్ హై. ఇస్మే पारंपरिक ज्ञान से लेकर भविष्य की टेक्नोलॉजी तक को समान रूप से महत्व दिया गया है. प्राथमिक शिक्षा के क्षेत्र में नया पाठ्यक्रम भी तैयार किया गया है.
0: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం మండలం జొన్నవలస గ్రామంలో సిరిమాను, ఇరుసుమాను చెట్లకు స్థానిక శాసనసభ్యురాలు పోసపాటి అదితి విజయలక్ష్మితో కలిసి ఈరోజు సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, సిరిమానోత్సవం కోసం ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ విస్తరణ తర్వాత జరుగుతున్న తొలి పండుగ కావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. అంకుర పరిశ్రమల స్థాపనలో యువత ముందుకు రావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. విజయవాడ కొత్తపేటలోని స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన పట్టపత్రుల దినోత్సవంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత తమ ఆలోచనలను ఆచరణలో పెట్టి ఉద్యోగాలు పొందేవారిగా కాకుండా ఇతరులకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని మంత్రి సూచించారు. భారత్లో అంకుర పరిశ్రమల పర్యావరణ వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందుతోందని మంత్రి తెలియజేస్తూ,
2: 12 సంవత్సరాల క్రితం మన దేశంలో దేర్ యూస్ టు బి ఓన్లీ హ్యాండ్ఫుల్ ఆఫ్ స్టార్ట్అప్స్. నౌ దేర్ ఆర్ 2,50,000 స్టార్ట్అప్స్ ఇన్ ఇండియా. దాంట్లో ఒక 125 స్టార్ట్అప్స్ యూనికాన్స్ గా పిలుస్తారు. ఈ యూనికాన్ సిస్టమ్ 23 లక్షల ఉద్యోగాలు ఈ దేశంలో జనరేషన్. ఇవన్నీ యూనికాన్స్ తయారు చేసిన వాళ్ళు ఎవరు తెలుసా, 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు వయసు ఉన్న యువత. ఇవాళ దేశంలో ఇంత పెద్ద సంపదను సృష్టించి ప్రపంచ దేశాలకు ఇవాళ భారతదేశంలో ఉంటున్న యువత తెలివితేటలు, మేధో సంపత్తిని చాటి ఇవాళ స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ ను తయారు చేసే దిశగా ఇవాళ భారతదేశం తయారైంది.
0: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం బంగారు తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. ఉభయ దేవేరులతో కలిసి మలయప్ప స్వామిని బంగారు తిరుచిపై మాడవీధుల్లో ఊరేగించారు. ఈ రోజు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పెద్దశేష వాహన సేవ జరగనుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం భరత్ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ తిరుపతి మధ్య ప్రత్యేక రైలు నడుపునున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. రేపటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. 07249 నంబరు కలిగిన రైలు ఉదయం 9:30 విజయవాడలో బయలుదేరి అదే రోజు రాత్రి తిరుపతి చేరుకుంటుందని, తిరుగు ప్రయాణంలో 07250 నంబరు కలిగిన రైలు రాత్రి 9:10 తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం విజయవాడ చేరుకుంటుంది. తిరుపతి పట్టణాభివృద్ది సంస్థ పరిధిలో 3,222 కోట్ల రూపాయల అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. పరిశ్రమలు స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: సెబీ ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
3: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 1:36 పిఎం క్లాక్ లో టైం చూస్తే ధీరా ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. ఇక మనమైతే మాట్లాడుకుంటున్నాం మహిళలకు ప్రతి రంగంలో వర్క్ చేసే వాళ్ళకి, ప్రతి రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సహనం ఉండాలా, అది ఉంటేనే మనం సక్సెస్ సాధిస్తామా, అసలు అన్ని చోట్ల ఎలా సక్సెస్ సాధిస్తున్నారబ్బా ఈ అమ్మాయిలు అందరూ కూడా, సో అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. నిజంగా సహనం అనేది మనం ఎదురయ్యే సిచ్యువేషన్స్ ని బట్టి వచ్చేస్తుంది ఆటోమేటిక్ అని చెప్పాను కదా. అండ్ ఇక చాలా మంది జాబ్స్ చేసేవాళ్ళు, సో ఉద్యోగ రంగంలో మహిళలందరూ కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పుడు కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ ఉండడం, పోటీని ఎదుర్కోవడం, అలాగే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం, ఇలాంటి అంశాల్లో సహనం అనేది కీలక పాత్ర పోషిస్తుందన్నమాట. సో విజయం సాధించిన ప్రతి మహిళ వెనుక ఎన్నో కనిపించిన ప్రయత్నాలుంటాయి, ఎదురుచూపులుంటాయి, ఎన్నో అనుభవాలు కూడా ఉంటాయి. మరి చాలా మంది ఇంకా బిజినెస్ ఉమెన్ ఉంటారు, సో వ్యాపార రంగంలో నష్టాలు రావచ్చు అండ్ లాభాలు రావచ్చు, మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సో కష్టాలు వచ్చినాయి అంటే నష్టాలు వచ్చాయి అని చెప్పి అలా కృంగిపోకూడదు, అలాగనే లాభాలు వచ్చాయని చెప్పేసి ఇంకా అయిపోయింది ఇంక ఎక్కడితో అమ్మాయి మనం సక్సెస్ చూసేసాం కదా అని చెప్పేసి అక్కడితో స్టాప్ చేయకూడదు. సో ఇంకా బెటర్ గా ముందుకు ఇంకా ఎలా రీచ్ అవ్వాలో వెయిట్ చేయాలి, చూస్తూ ఉండాలి. సో వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చినా, వినియోగదారుల నుంచి విమర్శలు ఎదురైనా, కొత్త సమస్యలు వచ్చినా సరే వాటి నుంచి ఆ పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ ముజుందర్ షా, సో ఈవిడ బయోటెక్నాలజీ రంగంలో తన వ్యాపార ప్రయాణాన్ని అనేక సవాళ్ల మధ్య నిర్మించుకున్నారు. అయితే ఆమె ప్రయత్నం మహిళలకు పట్టుదల, నైపుణ్యం, దీర్ఘకాలిక దృక్పథం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. మరి ఇలాంటి కొందరు మహిళా విజేతల గురించి కూడా మనం తెలుసుకుందాం, లైవ్ ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం ఇప్పుడు. సో తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమ్మా, ఈరోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు నాకు?
1: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
0: నాకు వేడివేడిగా గారెలు తినాలనుంది డాడీ.
2: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
1: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
2: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
1: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా, మై హూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
2: అయితే ఓకే, ఎస్, అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.
3: మా అన్నయ్య సినిమా నుంచి సాంగ్ వినేశారు కదా, 1:44 అయిపోయింది క్లాక్ టైం చూస్తే. నేను మీ ఆర్జే తేజు, ఇక ధీరా ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. అయితే మనం కొందరు మహిళా విజేతల గురించి తెలుసుకుందాం అన్నాను కదా. సో కల్పన చావ్లా గారు, అంతరిక్షంలోకి వెళ్లిన భారతీయ మూలాల స్ఫూర్తి కల్పన చావ్లా. ఎన్నో అడ్డంకులను అధిగమించారు అంతరిక్ష యాత్రికురాలిగా ఎదిగిన కల్పనా చావ్లా. ఆమె కలలు కనడానికి మాత్రమే కాదు, వాటి కోసం నిరంతరం కృషి చేయడానికి కూడా ఎంతో మందికి స్ఫూర్తినిస్తారనే చెప్పాలి. సో అక్కడ వరకు వెళ్లగలిగారు అంటే అంత ఈజీ టాస్క్ అయితే కాదు కదా. ఎన్నో అడ్డంకులను అధిగమించి చివరికి ఆవిడ అనుకున్నది సాధించగలిగారు. నిజంగా రియల్లీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అని చెప్పాలి. ఇక తర్వాత మేరీ కోమ్, ఓటమిని విజయంగా మార్చుకున్న క్రీడాకారిణి మేరీ కోమ్. కఠినమైన శిక్ష, కుటుంబ బాధ్యతలు, పోటీలు, ఇలాంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారు మేరీకోమ్. మరి నిజంగా

ఆమె జీవితం కూడా ఒక క్రమశిక్షణ పట్టుదలకు నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే సుధామూర్తి గారు, మరి సుధామూర్తి గారు రచయిత్రిగా, విద్యావేత్తగా, సేవా కార్యక్రమాలలో భాగస్వామిగా ఆమె చేసిన కృషి ద్వారా సమాజానికి ఉపయోగపడే ఒక జీవితాన్ని నిర్మించుకోవచ్చు అని తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇలా ఈ మహిళల ప్రయాణాలు మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే నేర్పిస్తాయి. ఏంటంటే, పరిస్థితులు ఎలా ఉన్నా సరే మన లక్ష్యంపై స్పష్టతతో కృషి చేస్తూ ముందుకు సాగడం అనేది ఎంతో ముఖ్యం అనేది మాత్రం మనం వీళ్ళందరినీ చూసి నేర్చుకోవచ్చు. అండ్ ఇంకా మాట్లాడుకుందాం కొన్ని విషయాలు. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: 5,000?
1: ఏంట్రా 5,000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదేలాగా?
1: సింపుల్ రా, ఎలాగూ ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై వింటూ చేస్తున్నారు ధీర ప్రోగ్రామ్ ని అండ్ సఖియా నాతోరా. ఈ సినిమా నుంచి సాంగ్ కార్తిక్ పాడిన పాట వినేశాం కదా. ఇక మనమైతే మహిళల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుంటున్నాం, వాళ్ళు ఎలాంటి రోల్ ఎక్కడ ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నారు అనేది. అండ్ ఇక ఫ్యామిలీలో కూడా అండి మహిళలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటారు కదా, తల్లిగా, కుమార్తెగా, భార్యగా, ఉద్యోగినిగా, సో ఇలా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు. ఒక్కరోజు వాళ్ళు ఒక ఇంట్లో బిజీగా అంటే ఇంట్లో ఒక్క పని చేయకుండా కామ్గా ఉంటే ఇల్లంతా అసలు చూడ్డానికే అసలు మనం ఎవరం కూడా తట్టుకోలేము, అసలు ఒక్క పని కూడా అవ్వలేదా అయ్యో అని చెప్పేసి ఎంతో ఫీల్ అయిపోతూ ఉంటాం నిజంగా. మరి మహిళలు అనేవాళ్ళు ఇతరుల కలలకు రెక్కలు ఇవ్వడమే కాదు, తన కలలకు కూడా అవకాశాన్ని, ఐ మీన్ ఆకాశాన్ని, అవకాశాన్ని వాళ్లే ఎంచుకోవాలి, తీసుకోవాలి కూడా కదా. మరి ఇప్పుడు మహిళలు విజయం సాధించడానికి జనరల్ గా ఎప్పుడూ వేగంగా పరిగెత్తాల్సిన అవసరమైతే లేదు, కానీ కొన్నిసార్లు నెమ్మదిగా నడిచినా సరే సరైన దిశలో ముందుకు సాగడమే ముఖ్యం అని మాత్రం మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అండ్ మెయిన్ గా సహనం గురించి, టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో సహనంతో ఎదురు చూసే మహిళ కాదు, సహనంతో తన భవిష్యత్తును నిర్మించుకునే మహిళే నిజమైన విజేత. మరి ప్రతి మహిళ తన కలలను సాకారం చేసుకోవాలని, అలాగే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఇవాళ మన ధీర ప్రోగ్రామ్. మరి రోజుకు ఒక అమ్మవారి అలంకారం గురించి కూడా మాట్లాడుకుంటూ చక్కగా అమ్మవారి క్వాలిటీస్ ని ఆ శక్తిని, ఆ పవర్ ని మనం కూడా గెయిన్ చేసుకోవాలి. మరి ప్రతిదీ మనం నేర్చుకుంటూ ముందుకు సాగిపోవాలి సక్సెస్ఫుల్ గా. మరి ఇది ఇవాళ మన ధీర ప్రోగ్రామ్. నెక్స్ట్ ఒక సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇక మీరైతే వినేశారు సంక్రాంతి సినిమా నుంచి సాంగ్ కదా. అండ్ ఇక ఇలాంటి బ్యూటిఫుల్ సాంగ్స్ మీకోసం సందడేస్ నటి ప్రోగ్రామ్ లో కూడా వినిపిస్తూ ఉంటాను. అలాగే నేను అడిగే క్వశ్చన్స్ కి కూడా మీరు ఆన్సర్స్ పంపించాలి అంటే తెలుసు కదా, 8662438114 నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండాలి. ఇక ఎగ్జాక్ట్లీ టైం 2:24 అయిపోయింది. ఇంకొక సాంగ్ తర్వాత నేను ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. సో గెట్ రెడీ అనమాట, మీరు మొబైల్ ఫోన్స్ తీసుకుని చక్కగా నెంబర్ ని డైల్ చేసి మెసేజ్ చేయడానికి రెడీగా ఉండండి, నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు.

0: వస్తే బాండు అని అనిపించింది. ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం. ఆ రోజు
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజయ తేజు, ఇక వెల్కమ్ టు సండే సందడి. అండ్ ఇక సందడి సందడిలో మీరు పార్టిసిపేట్ చేయాలి అని కూడా తెలుసు కదా, 8662488114 నంబర్ కి నేను అడిగే క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ పంపించేసేయచ్చు. అండ్ ఇక ఫస్ట్ ఇవాళ మన షోలో అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, అది మన ఇంట్లోనే ఉంటుంది, మనం ముందుకు వెళ్తే అది వెనక్కు వెళ్తూ ఉంటుంది. సో అదేంటి? అందరి ఇళ్లలోనూ ఇది ఉండాలని రూల్ ఏం లేదు, ఖచ్చితంగా ఇంటి బయట అయినా ఉంటుందన్నమాట ఇది. సో అందరి ఇళ్లలో అయితే, పెద్ద పెద్ద ఇళ్లలో అయితేనే ఉంటుంది, కానీ అందరి మన మిడిల్ క్లాస్ హౌసెస్ లో అయితే ఖచ్చితంగా ఉండదు. మా ఇంటి బయట మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, ఇంటి వెనక ఆర్ ఇంటి బయట, ఇంటి ముందు. సో ఇదేంటో మీకు తెలుసా? అది మన ఇంటి దగ్గరే ఉంటుంది, మనం ముందుకు వెళ్తూ ఉంటే అది వెనక్కి వెళ్తూ ఉంటుందంట. సో చాలా సింపుల్, ఏదో సింపుల్ లాజికల్ క్వశ్చన్ అనమాట. మీరు ఆన్సర్స్ పంపించగలుగుతారా లేదా చూద్దాం. మరి ఆన్సర్ తెలిస్తే నాకు తెలుసు మీకు ఎలా పంపించాలో తెలుసు కదా, 8662488114 నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ ఇక నెక్స్ట్ మీ అందరి కోసం సాంగ్ ఫ్రమ్ ద మూవీ శంకర్ దాదా ఎంబీబీఎస్ నుంచి ప్లే చేస్తున్నా. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక శంకర్ దాద ఎంబీబీఎస్ మూవీ నుంచి సాంగ్ వినేశారు కదా. ఇక నేను మీ ఆర్జే తేజు సందేశ నడిపి ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. అది మన ఇంట్లోనే ఉంటుంది, మనం ముందుకు వెళ్తే అది వెనక్కి వెళ్తూ ఉంటుంది అన్నాను కదా. సో కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయారు. మొత్తానికి కన్ఫ్యూజన్ లోనే ఆన్సర్స్ బయటకు వస్తాయండి. సో ఆన్సర్స్ కరెక్ట్ గా ఎవరైనా పంపించారా చూద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్, బాగున్నారా అంటూ క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేయరా, ఇప్పుడే ట్యూన్ చేశాను అని కూడా మెసేజ్ లు కొంతమంది పంపిస్తున్నారు. ఓకే, డెఫినెట్ గా రిపీట్ చేస్తాను. పులిపాటి వెంకటేష్ గారు, పులిపాటి సత్యవతి మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ పంపించారు. బాగున్నారా అంటున్నారు. ఎస్ ఐఎమ్ ఫైన్ అండి, థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ మెసేజ్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గుడ్ ఆఫ్టర్నూన్ అని పెట్టారు మెసేజ్. కృష్ణా జిల్లా కాజా నుండి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. ఇక మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, ఎలా ఉన్నారండి అంటూ. నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. ఇక ఆన్సర్స్ ఇంకా స్టార్ట్ అవ్వాలా కొంతమంది దగ్గర నుంచి. షాడో అనుకుంటున్నారు చాలా మంది, గేట్ అంటున్నారు, పొగగొట్టం అంటున్నారు, ఇవేవి కాదు. సునంద గారు అనంతపురం నుంచి పంపించారు షాడో అని చెప్పేస్తూ. తర్వాత శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, పొగగొట్టం కాదు. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి షణ్ముఖి, ఆకాశంలో చందమామ. అది మనం ముందుకు వెళ్తే ముందుకు వస్తున్నట్టుంది, వెనక్కి వెళ్తే వెనక్కి వస్తున్నట్టుగా ఉంటుంది. అంతేకాని మనం ముందుకు వెళ్తే అది వెనక్కి వెళ్తున్నట్టుగా ఏమి ఉండదు కదా. సో చందమామ అయితే కాదు. నెక్స్ట్ గేట్ అంటున్నారు పీలేరు నుంచి రఫీ గారు, కాదండి. జనార్దన్ గారు కానూరు సోమాల మండల్ డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు. డోర్ అంటున్నారా, కాదు. హాయ్ అండి, ఐఎమ్ కరుణ ఫ్రమ్ ఖమ్మం అని చెప్తూ ఒక ఆన్సర్ పెట్టారు, కానీ అది కూడా కాదండి. కాంపౌండ్ వాల్ గేట్ అంటున్నారు, కాదు. ఇంకొక మెసేజ్ ఎవరంటే వీళ్ళు, వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ నుంచి కొమ్మల పవన్ కుమార్ అండ్ లక్ష్మి అనమాట. ఇక చెప్పులు, నీడ ఇవేవి కాదు. నీడ అనేది మనం వెంటే వస్తుంది కదా. సో మనం ముందుకు వెళ్తే అది వెనక్కి వెళ్ళదు కదా. గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ బీవీ సుబ్బారావు గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మార్కపూర్ నుంచి పెట్టాను మెసేజ్ అనమాట ఇది. అండ్ ఇంకా ఇలా వస్తూనే ఉన్నాయి మెసేజ్లు, చాలా మంది నీడ గేట్ ఇలా పెడుతున్నారు. సో చెప్పాను కదా ఇవేవి కాదని. మరి ఇంకేమై ఉంటుంది ఆన్సర్ ఆలోచించండి. నేను ఇందాక చెప్పాను ఒకటి, పెద్ద పెద్ద ఇళ్లలో అయితే ఇంట్లోనే ఉంటాయి, మన ఇంట్లోనే ఉంటుంది అని చెప్పాను. లేదు అంటే ఇంటి బయట, లేకపోతే మన అమ్మవాళ్ళు ఇట్లా ఎండాకాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా టెర్రస్ మీదకి వెళ్ళి కావాల్సిన ఎండ పెట్టుకుని వస్తూ ఉంటారు. సో ఇంకేంటి, ఇంకా క్లూ కూడా ఇచ్చేసాను. సో ఇది మన ఇంట్లోనే ఉంటుంది, మనం ముందుకు వెళ్తే మాత్రం అది వెనక్కి వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఆలోచించండి ఏమై ఉంటుందో. సో వింటూ ఉండండి విత్ భారతీ ఎఫ్ఎం 101.3 అండ్ ఆన్సర్స్ కూడా పంపిస్తూ ఉండండి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल. डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

న్యూస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 2:46 PM క్లాక్ లో టైం. ఇక సందర్శించిన ఈ ప్రోగ్రామ్ లో మనమున్నాం. మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ పంపించేసారా ఇప్పటికైతే చూసేద్దాం. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ బీవీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుంచి మెసేజ్ పంపించారు, కానీ నీడా అయితే కాదండి ఆన్సర్. సో ఇక నెక్స్ట్ చూద్దాం. చాలా మంది వచ్చేసాయి మెసేజెస్ అయితే. మోహన కృష్ణ కొత్త ముప్పరు ఏలూరు జిల్లా నుంచి పంపించారు ఆన్సర్, బట్ రాంగ్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ సులోచనగర్ కరీంనగర్ నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. నమస్కారం అండి అంటూ కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి సుధాదేవి గారు. శృతి దీపు, మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చీపురు అంటున్నారా? శృతి కాదు, దీపు కాదు, దిస్ ఇస్ తేజు. అండ్ ఆన్సర్ కూడా రాంగ్ ఆన్సర్. ఇక ఆన్సర్ డాక్టర్ రామకృష్ణ గారు, సునీత గారు రాజుల నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తలంపాటు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి పంపించారు ఆన్సర్, తిరుపతి జిల్లా. రెండు ఆన్సర్స్ పంపించారు, ఓకే ఒకటైతే కరెక్టే వస్తుందండి, ఇంకొకటైతే రాంగ్. చౌడేపల్లి నుంచి మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్, సారీ గౌతమ్ చౌడేపల్లి మెసేజ్ పంపించారనమాట, రాంగ్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి మెసేజ్ పంపించారు, తేజు గారు ఎలా ఉన్నారు అని చెప్తూ గడప అనుకుంటున్నాను అంటున్నారా? కాదు. నెక్స్ట్, నేను బాగున్నాను అండ్ ఇక అందరికి దసరా శుభాకాంక్షలు ముందుగానే వచ్చేసింది. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పెట్టారనమాట, ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. కలమదలపాడు గ్రామం నుంచి కాసిం అండ్ ముత్తజావలి గారు మెసేజ్ చేశారు, కానీ రాంగ్ ఆన్సర్. ఎస్ కరెక్ట్ ఆన్సర్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ నేను అడిగిన క్వశ్చన్ కి ఇప్పుడు వచ్చింది మెసేజ్ అయితే. కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి మెసేజ్ పంపించారు. ఇక శేషసాయి రోహన్ అండ్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ జీ అంటూ, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. రఫీ గారు మెసేజ్ పంపించారు పీలేరు నుంచి, హౌసా? హౌస్ ఎలా వస్తుంది? కాదు కాదు. రాజుల నుంచి జయన్న గారు క్వశ్చన్ వినలేదా? సరే నేను ఆల్రెడీ ఇందాక రిపీట్ చేసేసాను. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఇక నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి మెసేజ్ పంపించారు, సన్న కాదు. తర్వాత ఎంఎస్ దుర్గారావు గారు మెసేజ్ పంపించారు ఆన్సర్, కానీ రాంగ్ అండి. సాయి శిరీష తిరుపతి విఎస్ ఎన్కే కాలనీ నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. విజయ్ పరమేష్ ఫ్రమ్ గుంతకల్, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఇక అశోక్ గన్నవరం నుంచి మెసేజ్ పంపించారు, రాంగ్ ఆన్సర్. కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, ఎస్ఎస్ రామారావు గారు శ్రీకాకుళం నుంచి మెసేజ్ పంపించారు ఆన్సర్, కానీ రాంగ్ అండి. తర్వాత నాయుడుపేట నుంచి నాగమణి గారు మెసేజ్ పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ. గోడ గడియారంలో టైమా? కాదు. దేవసేన గారు మెసేజ్ పంపించారు, ఇప్పుడే ట్యూన్ చేశానండి అంటున్నారా? ఓకే మళ్ళీ అడుగుతాను. ఇక ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. నెక్స్ట్ ఎండా సుబ్బిరామిరెడ్డి పల్లె, ఎండా అంటున్నారా? సుబ్బారెడ్డి పల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి మెసేజ్ చేశారు, కానీ ఎండ అయితే కాదు. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ పంపించారు, కాదు రాంగ్ ఆన్సర్. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి నుంచి కిషోర్ అండ్ లక్ష్మణరావు మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ బందరుపల్లి నెల్లూరు జిల్లా నుంచి గడ్డ మంకయ్య గారు మెసేజ్ పంపించారు, సెకండ్ మెసేజ్ అనమాట. ఫస్ట్ డోర్ అన్నారు కానీ కాదు, సెకండ్ ఇది కూడా కాదు. నెక్స్ట్ వర్ణిక గ్రేట్ 2 దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు, ఎస్ కరెక్ట్ గా పంపించారు. ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారు, ఆ క్వశ్చన్ అర్థం కాలేదు. ఓకే నేను మళ్ళీ అడుగుతా. హాయ్ తేజు గారు బాగున్నారా, మీ ప్రశ్నకు జవాబు అని చెప్తూ హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మి నిష్క అండ్ హనీ మెసేజ్ పంపించారు, కానీ కాదండి. ఇక సునంద అనంతపురం నుంచి మెసేజ్ చేశారు,

ఓకే, ఈ లాజిక్ కూడా కరెక్టే, కరెక్ట్ గానే పెట్టారు మీరు ఆన్సర్ ని. నెక్స్ట్, మై నేమ్ ఇస్ ముబీన్ బాబా అంటూ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. పాలం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు సీను గారు పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. ఊయల అనుకుంటున్నారు ఎవరంటే జమలయ్య విహాన్ అండ్ దొడ్డతేవరపాడు నుంచి మెసేజ్ పంపించారనమాట, కానీ రాంగ్ అండి. వేటపాలెం రామానగర్ దగ్గర బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవంగ గారు మెసేజ్ పంపించారు. చాలా మంది లేట్గా హాజరవ్వడం వల్ల మేము ప్రశ్న కొంచెం వెళ్ళలేకపోయామని చెప్తున్నారు. సో సెకండ్ మళ్ళీ నేను ఆల్రెడీ రిపీట్ చేసేసాను, ఎనీహో మళ్ళీ అడుగుతా. మొహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్గా. నెక్స్ట్, మంగళగిరి నుంచి హుసేన్ అండ్ కట్టా నుంచి సావిత్రి గారు మెసేజ్ పంపించారు, తుమ్మా జయలక్ష్మి గారు కూడా, కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి షణ్ముఖి అండ్ గౌతమి, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, కానీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకిరాజు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, శ్రీమాన్ జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. తనూజ్ ఫ్రమ్ నెల్లూరు, కరెక్ట్ ఆన్సర్. రఘువీర్ సింగ్ ఏలూరు, సుగుణాబాయి ఫ్రమ్ ఏలూరు, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్, కరెక్ట్ ఆన్సర్. సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రియా శ్రీనివాస్ రెడ్డి, కరెక్ట్ ఆన్సర్. తర్వాత మురారి మహేష్ అండ్ బేతంచెర్ల గౌరీపేట నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ రాలేదు. ఓకే దెన్, సో వచ్చిన మెసేజెస్ అయితే ఏమన్నమాట, నేను అడిగాను చాలా సింపుల్ క్వశ్చన్, మన ఇంట్లోనే ఉంటుంది, మనం ముందుకు వెళ్తే అది వెనక్కి వెళ్తూ ఉంటుంది అన్నాను. సో చాలా మంది ఇళ్లలో ట్రెడ్మిల్స్ ఉంటాయి, అండ్ అవి లేని వాళ్ళు స్టెప్స్ ఖచ్చితంగా ఉంటాయి, మెట్లు. సో మనం ముందుకు ఎక్కుతూ ఉంటే అది వెనక్కి వెళ్తున్నట్టుగా ఉంటాయి కదా. సో అదనమాట చాలా సింపుల్ క్వశ్చన్. అండ్ లాడర్, ఇది కూడా చెప్పచ్చు ఆన్సర్. ఇక స్విమ్మింగ్ పూల్లో వాటర్, సో ఇవన్నీ కూడా అనమాట. ఇనమడుగు నుంచి చేయబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ మెసేజ్ పంపించారు, కరెక్ట్ గా. ముస్తాబాద్ నుంచి సావిత్రి గారు, చిన్ని గారు మెసేజ్ పంపించారు, మెట్లు అని చెప్పేస్తూ అదనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ అలా అయిపోయింది. సో మెట్లు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అడిగేస్తాను, ఇంకా చాలా సింపుల్ గా. ఇది అలా అలా వెనక్కి పురాణాల్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు, మీ నాలెడ్జ్ ని టెస్ట్ చేసే క్వశ్చన్ అనమాట.

ఓకే దెన్. సో ఇంకా రెండు మెసేజ్లు వచ్చేసాయి. వెంకటేశ్వర్లు గారు ఫ్రమ్ దర్శి కరెక్ట్ ఆన్సర్, ఇక కాదర్ వీరేష్ గారు ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే దెన్. సో ఇక ఆన్సర్ ఏంటి అనేది చెప్పేశాను, మెట్లు అని చెప్పేసి. సో ఇక సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇంద్రుడు, దేవేంద్రుడు ఉన్నారు కదా, సో దేవేంద్రుడి ఉద్యానవనం పేరు ఒకటి ఉంది. సో ఇంద్రుడి ఉద్యానవనం పేరు తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి మీ ఆన్సర్స్ ని. సో విన్నారు కదా, ఇంద్రుడి ఉద్యానవనం పేరు ఏంటి? 8662438114 నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్.

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాం.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
4: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
5: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
4: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
4: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన మధుర. భారత రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 14-15 తేదీల్లో విజయవాడ పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ పేర్కొన్నారు. నూజివీడు పట్టణంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వార్డుల వారీగా పర్యటిస్తూ ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని రాష్ట గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట వ్యాప్తంగా 5,000 ఆలయాలను నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి ఎన్టీఆర్ భవన్ వద్ద 67 మంది లబ్ధిదారులకు 33,70,344 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఈ రోజు పంపిణీ చేశారు. నెల్లూరులోని సర్వేపల్లి కట్టలో 939 పేద కుటుంబాలకు 600 కోట్ల విలువైన 22.31 ఎకరాల స్థలంపై పూర్తి హక్కులు కల్పించి పట్టాలిచ్చామని మంత్రి నారాయణ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. మన్యం జిల్లా శిఖబడి నుంచి జీఎమ్మ వలస వరకు నిర్మించనున్న బీటీ రహదారి నిర్మాణానికి కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి ఈరోజు శంకుస్థాపన చేశారు. పల్లె పండుగ 3.0 కార్యక్రమం కింద మైలవరం నియోజకవర్గంలో 16.2 కోట్ల వ్యయంతో సిమెంటు రహదారుల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ వెల్లడించారు. ఏలూరులో దుకాణం తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడిన 2 నిందితులను 3వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 1.50 లక్షల నగదు, 60,000 రూపాయల చరవాణి స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది. 25 లక్షల క్యూసెక్ల వరద నీటిని తట్టుకుని నిలబడటంతో పాటు తాగు సాగు నీటిని అందిస్తూ విద్యుత్ అందిస్తూ 215 టీఎంసీల సామర్థ్యంతో చెన్నై నగరానికి కూడా నీరందిస్తున్నందుకు ఈ ఘనత సాధించిందని వరల్డ్ బుక్ ఆఫ్ సర్టిఫికెట్స్ ను సంస్థ ప్రతినిధి డాక్టర్ ఎలైజర్ ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు జిల్లాలో డీఎస్పీగా పనిచేస్తున్నానని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేస్తున్న నకిలీ పోలీసును ఏలూరు 2వ పట్టణ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. నిందితుడు పలువురు బాధితుల దగ్గర ఉద్యోగాల పేరిట 26 లక్షల నగదు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అనకాపల్లిలో నూకాలమ్మ తల్లి ఆలయంలో నిర్వహిస్తున్న దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి పట్టువస్త్రాలను అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అందజేశారు. రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి పేర్కొన్నారు. దీని ఫలితంగా ఈరోజు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని అన్నారు. బలమైన గాలులు గంటకు 30-40 గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: 5000?
1: ఏంట్రా 5000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదేలాగా?
1: సింపుల్ రా, ఎలాగూ ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.
3: అమ్మా, ఈ రోజు హాలిడే స్పెషల్, ఏం చేస్తున్నావు? నాకు
4: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
3: నాకు వేడివేడిగా గారెలు తినాలని ఉంది డాడీ.
5: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
4: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
5: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
4: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా మై హూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
5: అయితే ఓకే, ఎస్, అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.

సమరసింహారెడ్డి సినిమా నుంచి సాంగ్ వినేశారు. 3:10 అయిపోయింది క్లాక్ టు టైం చూస్తే సందేశ్వరి ప్రోగ్రామ్ లో మనమున్నాం. ఇంద్రుడి ఉద్యానవనం పేరేంటి అని అడిగాను కదా, చాలా చాలా మెసేజ్లు అయితే వచ్చేసాయి. మరి చూద్దాం ఆన్సర్స్ పంపించేసిన వారు ఎవరెవరు. కేదర్ వీరేష్ గారు రాజులి మండలి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సో ఇక ఆన్సర్స్ కరెక్ట్ గానే వచ్చేసాయి మోస్ట్లీ. ఇక మీ పేర్లన్నీ కూడా చెప్పనా ఫస్ట్? ఒకవేళ ఎవరైనా రాంగ్ ఆన్సర్ చెప్తే రాంగ్ అని మాత్రం అనౌన్స్ చేస్తాను. సో మీ నేమ్స్ అన్ని కూడా చెప్పేస్తా ఫస్ట్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, తర్వాత వేటపాలెం రామానగర్ దగ్గర నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ గారు, ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్ అండ్ మనోజ్, తనూజ్, హాయ్ ఆర్జే తేజు గారు అంటూ బీవీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మార్కాపూర్ నుంచి, అనంతపురం నుంచి బాబు గారు, దేవసేన ఫ్రమ్ తిరుపతి, టీవీ సుబ్బారావు అండ్ శ్రీదేవి ఫ్రమ్ కృష్ణా జిల్లా కాజా నుండి, ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, టి మోహన్ రావు గారు ఫ్రమ్ మార్కాపూర్, విజయవాడ నుంచి నందు గారు, ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, రాజులు నుంచి జయన్న గారు, తర్వాత పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కలమందలపాడు గ్రామం నుంచి ఖాసీం ముత్తుజావలి గారు, నెక్స్ట్ మెసేజ్ నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి, నెక్స్ట్ దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుంచి బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం, హైదరాబాద్ నుంచి శ్వేత, లక్ష్మి, నిష్కా అండ్ హనీ, మహమ్మద్ ఇనాయతుల్లా గారు భావనీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, మోహన కృష్ణ గారు కొత్త ముప్పరు ఏలూరు జిల్లా, గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా, భాస్కర్ రావు గారు అండ్ రాణి గారు ఫ్రమ్ పోలవరం, జి రెడ్డన్న గారు ఎన్జీఓ కడప కాలనీ, ఐ మీన్ ఎన్జీఓ కాలనీ కడప నుంచి, సునంద గారు అనంతపురం నుంచి, కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి, బైతంచెర్ల గౌరీపేట నుంచి, నంద్యాల డిస్టిక్ నుంచి మురారి అండ్ మహేష్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఫ్యామిలీ అందరూ పంపించారు ఎవరెవరు. దుబాయ్ బాషా, అబ్దుల్ మన్నాన్ అండ్ మొబీన్ బేగం రామల్లకోట నుంచి అనమాట వీళ్ళందరూ, థ్యాంక్ యూ. కురుమూర్తి కొల్లాపూర్ నుంచి మెసేజ్ పంపించారు. ఉరవగొండ నుంచి ఈశ్వరయ్య గారు, ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి కమల్ పాషా, ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం, నరసింహారావు గారు దేవరగట్ల, సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి, ఇక అనంతపురం నుంచి రమేష్ అండ్ మెకానిక్ వెంకటాచలపతి నాగిరెడ్డి గారు, నెక్స్ట్ మెసేజ్ గౌతమ్ చౌడేపల్లి ఫ్రమ్ ఎక్కడ, మీ ఊరు పేరు చౌడేపల్లి ఊరు పేరా ఇంటి పేరా? ఓకే దెన్, సో పేరైతే చదివేశాను. నెక్స్ట్ తిరుపతి గారు శ్రీనివాస్, సారీ తిరుపతి నుంచి శ్రీనివాస్ గన్నవరం, ఓకే. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఏ మురహరి యశోద, జానకిరాజు, వర్ణిక గ్రేడ్ 2 దిల్సుఖ్ నగర్ హైదరాబాద్, అనంతపూర్ నుంచి అనురాధ గారు, రాజేష్, అంబికా, ప్రేమసాయి, వరుణ్, ఆదాం, సోలాపూర్ మహారాష్ట నుంచి, రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం, వరకల వెంకటేశ్వర్లు ఫ్రమ్ దర్శి హైదరాబాద్ నుంచి, షణ్ముఖి, తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు, వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ నుంచి కొమ్మల పవన్ కుమార్ అండ్ లక్ష్మి, జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి దేవి గారు, కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం, లతా గారు ఫ్రమ్ ఉయ్యూరు, పల్లవి గారు ఫ్రమ్ పీలేరు అన్నమయ్య జిల్లా, నెక్స్ట్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రెబీనా, కొమరం భీం డిస్టిక్ నుంచి, దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, రియాజ్ గారు ఫ్రమ్ నెల్లూరు. నెక్స్ట్ మెసేజ్ అనంతపూర్ పాపంపేట నుంచి బాలరాజ్ గారు, అనురాధ, లిఖిత అండ్ రక్షిత, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్, గురుస్వామి నాయుడు, ధనలక్ష్మి రొంపిచెల్ల నుంచి మెసేజ్ పంపించారు, సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్, ముస్తాబాద్ నుంచి సావిత్రి గారు, చిన్ని గారు, రేణుక, దీప్తి, ఆదిత్య, అనూష, కేవీ స్కూల్ ఫ్రమ్ గుంతకల్, అశోక్ గారు ఫ్రమ్ గన్నవరం, మాధవి, ఆంజనేయులు, భూదాన్, పోచంపల్లి నుండి, ఇంద్రుడి ఉద్యానవనం పేరు ఇది అని చెప్తూ దంపూరు బలరాం రెడ్డి గారు, సుగనమ్మ, సౌదామణి, వసుంధర, ఇనమడుగు నుంచి అనమాట, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, సుబ్బారెడ్డి, శివాజీనగర్, మదనపల్లి టౌన్ నుంచి మెసేజ్ అన్నమయ్య గారు, అన్నమయ్య జిల్లా సుబ్బారెడ్డి గారు, ఓకే. మంగళగిరి నుంచి నరసింహస్వామి గారు, మంగళగిరి నుంచి యశోద గారు, తర్వాత వీర కనకారావు గారు, మంగళగిరి నుంచి హుసేన్, కట్టా నుండి తుమ్మ జయలక్ష్మి గారు, విమలా గారు,
ఇక ఫైనల్ రెండు మెసేజ్లు ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి మెసేజ్ పంపించారు, క్వశ్చన్ రిపీట్ చేస్తారా, ఇప్పుడే వింటున్నా అంటున్నారా. ఇంద్రుడి ఉద్యానవనం పేరేంటి అని అన్నాను. ఓకే, భానుముఖల నుండి మెసేజ్ మనకి. సర్దార్ ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు, మలాంబి గారు ఫ్రమ్ కర్నూలు బాలాజీనగర్, చేంబోలు సుస్మిత సిడ్నీ నుంచి. ఓకే, సో వచ్చిన మెసేజెస్ అన్నీ కూడా కరెక్ట్గా వచ్చేసాయి. సో మనం ఏ లాజిక్లు మ్యాజిక్లు లేకుండా చక్కగా సీదా ఇట్లా క్వశ్చన్ అడిగితే వెంటనే ఆన్సర్స్ బాగా వస్తాయి కదా. ఓకే, ఇంద్రుడి ఉద్యానవనం పేరేంటి అంటే టక్క టక్క కరెక్ట్గా పెట్టేశారు. మొత్తానికి ఆన్సర్ నందనవనం. సో నందనవనం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఇప్పుడే ఒక మెసేజ్, జగిత్యాల జిల్లా బుగ్గారం నుండి తిరునగిరి ప్రకాష్ అండ్ సుజాత చోటు కార్తికేయ మెసేజ్ పంపించారు. సో నందనవనం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ ఇవాళ సందర్శనండి ప్రోగ్రామ్ లో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. మరి భార్య పేరు లక్ష్మి, కొడుకు పేరు రాజు, కూతురు పేరు సీత, అయితే భర్త పేరు ఏమై ఉంటుంది? గెస్ చేయండి. భార్య పేరు లక్ష్మి, కొడుకు పేరు రాజు, కూతురు పేరు సీత, అయితే భర్త పేరేంటి? ఆన్సర్ ఏంటో గెస్ చేసి పంపిస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని 8662438114 నెంబర్ కి వాట్సాప్ చేయండి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమ్మా, ఈరోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు? నాకు
1: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
0: నాకు వేడి వేడిగా గారెలు తినాలనుంది డాడీ.
2: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
1: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లో రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
2: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
1: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా, మై హూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
2: అయితే ఓకే, ఎస్, అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.
3: ఎస్బీటీ గారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 సందర్శనీ ప్రోగ్రామ్ లో మనమున్నాం. ఇక సోగ్గాడే చిన్నయన సినిమా నుంచి సాంగ్ వినేశారు కదా, 322 టైమ్ అయిపోయింది, 322 పిఎం క్లాక్ లో చూస్తే మాత్రం. నేను అడిగిన క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తాను, అండ్ చాలా మంది ఈ పాటలు ఆర్ ఈ మాటలు ఈ హడావళ్ళలో క్వశ్చన్స్ సరిగా వినపడట్లేదు అనుకుంటా మీకు, ఇంకొకసారి రిపీట్ చేయండి మేడం అంటున్నారు. ఓకే దెన్, సో వచ్చిన మెసేజెస్ కూడా తక్కువగానే ఉన్నాయి, మరి ఇంకొకసారి రిపీట్ చేస్తాను. భార్య పేరు లక్ష్మి, కొడుకు పేరు రాజు, కూతురు పేరు సీత. అయితే భర్త పేరు ఏమై ఉంటుంది, గెస్ చేయండి. భార్య పేరు లక్ష్మి, కొడుకు పేరు రాజు, కూతురు పేరు సీత. అయితే భర్త పేరు ఏంటి? సో ఆన్సర్స్ తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి అని చెప్పాను, మరి చూద్దాం కరెక్ట్ గా ఎవరు మెసేజ్ పంపిస్తారో. ఇంకొక సాంగ్ తర్వాత ఇంకా ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను, మీ మెసేజెస్ అన్ని కూడా చదువుతాను. సో స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: తింటికి పప్ప దిగిడి దిగిడి దింటికి పప్ప, తింటికి పప్ప దిగిడి దిగిడి దింటికి పప్ప.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.

0: 1.3
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 3:30 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. అయితే నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్, భార్య పేరు లక్ష్మి, కొడుకు పేరు రాజు, కూతురు పేరు సీత. ఈ పేర్లు వింటే లాజికల్ గా ఆలోచిస్తే వాళ్ళ హస్బెండ్స్ పేర్లు ఏంటనేది కూడా ఈజీగా, అంటే కొడుకు పేరు రాజు అయినప్పుడు ఒకవేళ కోడలు ఉంటే కోడలు పేరు ఏమై ఉంటుంది ఆలోచించవచ్చు. ఇక కూతురు పేరు సీత అంటే ఒకవేళ అల్లుడు ఉంటే ఏంటి పేరు అనేది మీకు అర్థమైపోతుంది. మరి భార్య పేరు లక్ష్మి అంటే భర్త పేరు ఏమై ఉండొచ్చు? సో ఇలా ఆలోచించి నాకు పంపిస్తారేమో అని చూస్తున్నా, మరి చూద్దాం. లేకపోతే క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది అని చెప్పేసి ఇంకా వెరైటీగా ఆన్సర్స్ పంపిస్తారా, ఎవరెవరు ఎలాంటి ఆన్సర్స్ పెట్టారు చూసేద్దాం. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాల నుంచి మెసేజ్ పంపించారు, ఆన్సర్ రాముడు అంటున్నారు. కాదు, రాంగ్ ఆన్సర్. రాముడు గారు రాముడు అని చెప్తూ కాదర్ వీరేష్

రాజుల మండలి నుంచి మెసేజ్ పంపించారు, రాంగ్ ఆన్సర్. విజయవాడ నుంచి నందు మెసేజ్ పంపించారు, కాదు, రాంగ్ ఆన్సర్. గౌస్ ఫ్రమ్ పమిడి, రాముడు హనుమంతుడు రెండు పేర్లు పెట్టారు, రెండు కాదు. రాజశేఖర రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం, కాదండి, రాంగ్ ఆన్సర్. కే నాగేంద్ర రెడ్డి గారు, కే తన్వికా రెడ్డి గారు ఆన్సర్ పెట్టారు, కానీ రాంగ్ ఆన్సర్. బేతం జిల్లా గౌరీపేట నంద్యాల జిల్లా నుంచి మురారి అండ్ మహేష్, రాంగ్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు ఫ్రమ్ బందర్పల్లి నెల్లూరు జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్. రేణుకా దీప్తి ఆదిత్య అనుష కేవీ స్కూల్ ఫ్రమ్ గుంతకల్, రాంగ్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు ఆన్సర్ పెట్టారు, కానీ రాంగ్. అనంతపూర్ పాపంపేట బలరాజు నుంచి మెసేజ్, రాము గారు. అనురాధ, లిఖిత అండ్ రక్షిత. బాలరాజు, అనురాధ, లిఖిత అండ్ రక్షిత. ఓకే, సో వీళ్ళందరూ కూడా ఆన్సర్ రాము అని పెట్టారా? కాదండి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మసూమ్ బాబా గారు కొల్లాపూర్ నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్. అనంతపురం నుంచి అనురాధ గారు, ఈ లాజిక్ కూడా ఓకే, కరెక్ట్ గానే తీసుకోవచ్చు, క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది అని చెప్తే ఓకే. అండ్ ఎగ్జాక్ట్లీ నేను అనుకుంటున్న ఆన్సర్ పంపించింది మాత్రం నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు, సూపర్. అసలు హైదరాబాద్ నుంచి షణ్ముఖి ఆన్సర్ పంపించారు, ఆన్సర్ ఈజ్ పేరు అనుకుంటున్నానా? కాదు. బి మధుప్రసాద్ గారు ఫ్యామిలీ తలంపాటు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి తిరుపతి జిల్లా నుంచి మెసేజ్. సో ఇలా ఆలోచించి అందరూ కొడుకు పేరు రాజు కదా అంటే కోడలి పేరు రాణి అవుతుంది, కూతురు పేరు సీత అని చెప్పాను కదా అంటే ఒకవేళ అల్లుడు ఉంటే అల్లుడు పేరు రాముడు అవుతుంది, దెన్ భార్య పేరు లక్ష్మి అంటే భర్త పేరు విష్ణువు అవుతుంది కదా అని చెప్పి పెడుతున్నారు. నా లాజిక్ ప్రకారం అదైతే కాదండి, రాంగ్ ఆన్సర్. విష్ణువు అవ్వచ్చు, మనకు తెలియదు కదా ఏం పేరు అనేది, క్లారిటీగా లేదు. మీరు గెస్ చేయండి అన్నాను కదా, మీరు గెస్ చేసిన ఆన్సర్ అయితే అది కాదు. ఓకే, సో చూద్దాం ఇంకా ఆన్సర్ ఏంటనేది. రాముడు అని చెప్తూ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రబీనా, కొమరం భీమ్ డిస్టిక్ట్ నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. గౌరీ గారు తిరుపతి నుంచి మెసేజ్ పంపించారు, కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉందమ్మా అంట. ఓకే, నేను కన్ఫ్యూజన్ క్లియర్ చేసేస్తా తర్వాత. చక్రవర్తి గారు, కోలా నాగేశ్వరరావు, కోలా నాగలక్ష్మి గారు నంది వెలుగు నుంచి మెసేజ్ పంపించారనమాట. చక్రవర్తినా? ఓకే, ఆన్సర్ చక్రవర్తి అంటున్నారా? కాదండి. నెక్స్ట్ మెసేజ్, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాస్ రెడ్డి, వారి ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ప్రీవియస్ క్వశ్చన్కి నందనవనం అని చెప్తూ. అనంతపురం నుంచి రమేష్ అండ్ వెంకటాచలపతి నాగిరెడ్డి గారు, కానీ రాంగ్ ఆన్సర్. సీతారామరాజు లేక లక్ష్మీనారాయణ అంటూ దేవసేన తిరుపతి నుంచి మెసేజ్ పంపించేశారు, కానీ రెండు కాదు. గురుస్వామి నాయుడు గారు, ధనలక్ష్మి గారు రొంపిచెర్ల నుంచి మెసేజ్ చేశారు, కానీ రాంగ్ ఆన్సర్. జి రెడ్డన్న ఎన్జీఓ కాలనీ కడప నుంచి మెసేజ్ పంపించారు, లాజిక్ అర్థం కాలేదండి అంటున్నారా? చెప్తా. ఎస్, కరెక్ట్ ఆన్సర్తో భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, సూపర్. నెక్స్ట్ మను గారు నెల్లూరు నుంచి పంపించారు, రాజు అంటున్నారు కానీ కాదు. శివ అంటున్నారు వెంకటేష్ గారు, ఆరు వెంకటేష్ ఆరు శివ అంటున్నారు. వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ నుంచి కొమ్మల పవన్ కుమార్ అండ్ లక్ష్మి, కానీ రెండు కావు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీటి నుంచి కిషోర్ అండ్ లక్ష్మణరావు మెసేజ్ పంపించారు, శివుడు అంటున్నారు కానీ కాదండి. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. రామలకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, తండ్రి వెంకటేష, అదే భర్త పేరు విష్ణు అంటున్నారా? కాదండి. నరసింహారావు గారు దేవరగట్ల, సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి మెసేజ్ పంపించారు, ఆన్సర్ రాము అంటున్నారు కానీ కాదు. ఎస్, కరెక్ట్ ఆన్సర్తో కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి మెసేజ్ పంపించేశారు. సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి టౌన్ నుంచి మెసేజ్ చేశారు, ఆన్సర్ లాజిక్ ఏదో పెట్టారు కానీ ఆ కుటుంబానికి పెద్దగా పోల్చవచ్చు. దశరథ మహారాజు అంటున్నారా? కాదండి, రాముడు అని చెప్తూ వర్ణిక గ్రేట్ టూ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ నుంచి పెట్టారు, కానీ రాంగ్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు పంపించిన ఆన్సర్ రాంగ్ ఆన్సర్. అశోక్ గారు ఫ్రమ్ గన్నవరం, రాంగ్ ఆన్సర్. కర్నూలు నుంచి శ్రీను గారు కరెక్ట్ ఆన్సర్, కాదు. కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు రాంగ్ ఆన్సర్. పాపినేపాలెం నుంచి నల్లమ్మ గారు మెసేజ్ పంపించారు, రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, రాంగ్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన లక్ష్మి, ఆన్సర్ కరెక్ట్ గా పెట్టేశారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ కాదు. డాక్టర్ రామకృష్ణ గారు, సునీత గారు ఫ్రమ్ రాజోలి. మంగళగిరి నుంచి నరసింహస్వామి అని చెప్తున్నారు, మంగళగిరి నుంచి నరసింహస్వామి మెసేజ్ పంపించారా? నారాయణ ఆరు వెంకట్రావు అంటున్నారు, కానీ కాదండి. ఎస్, ఇక కరెక్ట్ ఆన్సర్తో మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు మెసేజ్ పంపించారు. ఉరవకొండ నుంచి
శ్రీనివాసుడు అని చెప్తూ ఈశ్వరయ్య గారు మెసేజ్ పంపించారు, కాదు

సునంద గారు అనంతపురం నుంచి మెసేజ్ పంపించారు, కాస్త దగ్గరగా వచ్చారు ఆన్సర్, కానీ కాదు. సుధాకర్ యాదవ్ ముదనూరు నుంచి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. ఇవాళ నా క్వశ్చన్స్ అన్ని టఫ్ గా అనిపిస్తున్నాయా? ఉషా గారు ఫ్రమ్ విజయవాడ, శ్రీనివాస్ అంటున్నారా? కాదండి. సుజాత గారు షేర్వల్లి, ఆన్సర్ వెంకటేశ్వర్ అంటున్నారు, కానీ కాదు. దీపక్ నగరి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ అంటున్నారు, దీపక్ ఫ్రమ్ నగరి, కానీ రాంగ్ ఆన్సర్. ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కౌస్తుభా గారు, కాదండి, రాంగ్ ఆన్సర్. సైనిక్పురి కాలనీ హైదరాబాద్ నుంచి బృందావన పద్మశ్రీ శ్యామ్ గారు మెసేజ్ చేశారు, కానీ రాంగ్ ఆన్సర్. గౌస్ గారు ఫ్రమ్ పమిడి, రాముడు లక్ష్మణుడు హనుమంతుడు అంటున్నారు, ఈ మూడు కాదు. ఆన్సర్ నారాయణ అంటూ ధర్మవరం నుంచి హారిక హరికృష్ణ మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ అండి.

సో ఇంతకీ ఇంకా మెసేజ్ లు ఎవరు పంపించారో చూసేద్దాం. మోహన్ గారు ఫ్రం నీలగిరి గుడివాడ. మోహన్ నీలగిరి ఫ్రం గుడివాడ విష్ణుమూర్తి అంటున్నారు. కాదు, క్యాదర్ వీరేష్ గారు రాజుని మండలి నుంచి కరెక్ట్ ఆన్సర్. వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి రాంగ్ ఆన్సర్. రేణుకా దీప్తి ఆదిత్య అనూష కేవి స్కూల్ ఫ్రం గుంతకల్ రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ తో దస్తగిరి సంధ్య ఫ్రం ప్రొద్దుటూరు కడప జిల్లా పంపించారు కరెక్ట్ గా. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవనిపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. హరీష్ అయ్యవారిపల్లి అనంతపురం జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. నా పేరు పూజారి ధనంజయ, అనంతపూర్ జిల్లా సిండికేట్ నగర్ నుంచి అని చెప్తూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు. ఇక బిజిలీ వెంకటేష్ శ్యామల రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండయ్య అలాగే లక్ష్మి మెసేజ్ చేశారు కరెక్ట్ గా. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్. మురారి మహేష్ అని చెప్తూ మురారి మహేష్ మెసేజ్ చేశారు. ఇంద్రుడు అంటున్నారా? కాదండి, రఫీ గారు ఫ్రం పీలేరు. కాదు, రాంగ్ ఆన్సర్. నల్లమ్మ పాపినేపాల నుంచి రాంగ్ ఆన్సర్. మలాంబి గారు కర్నూలు బాలాజీనగర్ నుంచి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. మను గారు ఫ్రం నెల్లూర్. ఓకే, కొంచెం కరెక్ట్ ఆన్సరే పెట్టారు మీరు. ఇక కృష్ణా జిల్లా కాజనూరు టీవీ సుబ్బారావు గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఇక దర్శన్ నుంచి వెంకటేశ్వర్లు గారు సగం ఆన్సర్ అయితే కరెక్టే. భాస్కర్ గారు ఫ్రం పెడన, మాకు ఇలాంటి ప్రశ్నలే కావాలండి అంటున్నారా? లాజిక్ ప్రశ్నలే కావాలి. ఎస్, థ్యాంక్ యూ. అండ్ అదే చాలా మంది ఈజీగా అడిగితే ఇంత ఈజీనా అంటారు. ఒకవేళ లాజిక్తో ఉంటే మేడం చాలా కష్టంగా ఉంది మేడం, ఈజీగా ఇవ్వండి అంటారు. ఒకవేళ ఇలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే క్వశ్చన్స్ అడిగితే కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉందండి, అసలు అర్థం అవ్వట్లేదు అంటారు. సో ఏదైనా మనం అలా అనుకోకుండా ఏ క్వశ్చన్ అడిగినా రెడీగా ఆన్సర్ చెప్పేటట్టుగా ఉండాలి. ఎనీహౌ, జి రెడ్డన్ గారు ఎన్జీఓ కాలనీ కడప కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. ఇంకొకటి, మహమ్మద్ జైనుద్దీన్ స్నేహమాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారు, గుణవంతుడు అంట. కాదండి. ఇక నరసింహ అంటున్నారు, గడ్డం మంకాయ్ గారు. కాదు, మంగళగిరి నుంచి యశోద గారు శ్రీహరి గారు మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావరి గారు పంపించారు, వైభవ్ సూర్యవంశీ అంటున్నారా? ఇంత పెద్ద పేరు ఎందుకు వచ్చింది మీకు? కాదండి. సైనిక్పురి కాలనీ హైదరాబాద్ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ ఆన్సర్, మహారాజు అంటున్నారు. కాదు. రేణుకా దీప్తి ఆదిత్య ఫ్రం గుంతకల్ రాంగ్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ముస్తాబాద్ నుంచి సావిత్రి గారు చిన్ని గారు కరెక్ట్ ఆన్సర్. ఇనమడుగు నుంచి సేవరులు రామకృష్ణయ్య సుభాషిణి శ్రీవిష్ణు కైలాష్ మనోజ్ ధనోజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో వచ్చిన మెసేజెస్ అన్ని కూడా చదివేశాను. ఇంతకీ విన్న తర్వాత ఇంత సింపుల్ ఆన్సర్ అనిపిస్తుంది. ఆన్సర్ నిజంగా క్వశ్చన్ లోనే ఉంది. సో భార్య పేరు లక్ష్మి, కొడుకు పేరు రాజు, కూతురు పేరు సీత. అయితే భర్త పేరు ఏంటి అన్నాను. చాలా మంది భర్త పేరు ఏంటి అంటే ఏంటి అనేదే ఆన్సర్ అయి ఉండొచ్చు అని ఏంటి అనేది పెట్టారు, కానీ అది కూడా కాదు నేను ఇప్పుడు అడిగిన లాజిక్. సో భార్య పేరు లక్ష్మి, కొడుకు పేరు రాజు, కూతురు పేరు సీత. అయితే భర్త పేరేంటి? లక్ష్మీపతి. అంతే కదా, లక్ష్మి గారి పతిని ఏ పేరుతో పిలుస్తారు? లక్ష్మీపతి అని పిలవచ్చు కదా, అదనమాట విషయం. లక్ష్మీపతి ఇస్ ద ఆన్సర్. నేను అడిగిన క్వశ్చన్ కి లాజిక్ ఇదే అనమాట ఇవాళ. ఎనీహౌ, చాలా ఓపికగా అన్ని గెస్ట్ చేసి పేర్లు చాలా మంది పేర్లు పెట్టేస్తూ వచ్చారు. రాముడు, లక్ష్మణుడు అని, భరతుడు అని, విష్ణుమూర్తి అని, శ్రీనివాసుడు అని చాలా ఓపికగా మెసేజ్ చేశారండి. సో మొత్తానికి ఆన్సర్ అయితే లక్ష్మీపతి అదనమాట. ఇక్కడతో ఈ క్వశ్చన్ ఇక్కడతో ఎండ్ చేసేద్దాం. నెక్స్ట్ ఒక సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తాను. అండ్ ఈ సాంగ్ ని మీరు గెస్ట్ చేసి ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో నాకు పెట్టాలి. ఓకేనా? సో పాట అయితే వినిపిస్తాను ఫస్ట్, ఆ తర్వాత ఆ పాటని ఎవరు మ్యూజిక్ కంపోజ్ చేశారు అనేది మాత్రం మీరు విని నాకు మెసేజ్ చేయండి. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ నా సాంగ్ ని జస్ట్ కొంచెమే ఒక వన్ లైన్ అలా వినిపిస్తాను అండ్ కట్ చేస్తాను. సో జాగ్రత్తగా వినేసి మ్యూజిక్ ఎవరు కంపోజ్ చేసి ఉండొచ్చు ఆ పాటకి గెస్ చేయండి, నాకు ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి.

చాలు, ఇంకొంచెం వినిపించేస్తే ఇంక మీకు పూర్తిగా అర్థమైపోతుంది కాబట్టి జస్ట్ కొంచెం చిన్న ట్యూన్ అయితే వినిపించేశాను. ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి మీ ఆన్సర్స్ ని 8662438114 నెంబర్కి. అండ్ ఇక నేను నెక్స్ట్ ఇంకొక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తాను ఆ పాట అయిపోయిన తర్వాత. ఇప్పుడు నేను వినిపించిన పాట మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది నేను మీ మెసేజెస్ అన్ని కూడా చదువుతాను అండ్ ఇప్పుడు వినిపించిన పాట మళ్ళీ వేస్తా. సో ఓకేనా, వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అయ్యో పాపం అంటే సాంగ్ వినేశారు. మీరు విన్న పాట ఎవడో ఫిల్మ్ నుంచి అనమాట. మరి ఈ పాటకి పాడింది ఎవరు? రంజిత్ అండ్ మమతా శర్మ. రామజోగే శాస్త్రి గారు లిరిక్స్ అందించారు. మరి ఎవడి నుంచి సాంగ్ విన్న తర్వాత టైం ఎగ్జాక్ట్లీ 3:48 అయిపోయింది. మనం ఉన్నాం సందేశం ఈ ప్రోగ్రామ్ లో. మరి ఏదైనా ఫిల్మ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగితే మాత్రం టక్క టక్క మెసేజ్లు వచ్చేస్తాయి, అంతే కదా? మరి వచ్చేసాయి, ఏ మాత్రం తగ్గేది లేదనుకుంటూ. సో ఫస్ట్ ఇంతకుముందు ఒక సాంగ్ అయితే వినిపించాను కదా, చిలకలూరి అంటూ వచ్చింది ఆ వాయిస్ తో. ఆ పాటకి మ్యూజిక్ కంపోజ్ చేసింది ఎవరు అని అడిగాను. మరి ఆన్సర్స్ పంపించండి అన్నాను. మరి చూద్దాం. హాయ్ మేడం, ఐఎమ్ శివప్రసాద్ ఫ్రమ్ విజయవాడ అంటూ కరెక్ట్ ఆన్సర్ పెట్టేశారు. మంగళూరు నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. ఏ మాత్రం కన్ఫ్యూజన్ లేకుండా బాగానే పెట్టేస్తున్నారే. మంగళూరు నుంచి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. ఇక శ్రీగారు ఫ్రమ్ విశాఖపట్నం కరెక్ట్ ఆన్సర్. మామ ఓహో పేరు ఇలా పెట్టారా. మోహన్ గారు నీలగిరి, మోహన్ నీలగిరి ఫ్రమ్ గుడివాడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కాదరి వీరేష్ గారు ఫ్రమ్ రాజోలి మండలం కరెక్ట్ ఆన్సర్. సో ఇక అందరూ కరెక్ట్ గానే పెట్టేశారు కాబట్టి మీ నేమ్స్ అని కూడా అనౌన్స్ చేస్తాను. ఒకవేళ రాంగ్ ఎవరైనా పెడితే రాంగ్ అని చెప్తా. ఇక కౌస్తుభా ఫ్రమ్ ఆత్మకూర్, తర్వాత డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి, నెక్స్ట్ గౌస్ గారు ఫ్రమ్ పమిడి, మంగళగిరి నుంచి నరసింహస్వామి గారు, ప్రీవియస్ క్వశ్చన్ కి లక్ష్మీపతి అంటూ కరెక్ట్ ఆన్సర్ తో రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచి గ్రామం నుంచి మెసేజ్ పంపించారు వేముల అండ్ పరశురాములు పద్మ. కనకారావు గారు ఫ్రమ్ పెడన, ఓకే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కరెక్ట్ గా గెస్ట్ చేశారు. మాదిగుండు రాజేష్ చరణ్ సౌమ్య అంజలి, ఓకే కరెక్ట్ ఆన్సర్. దుర్గారావు గారు, ఎంఎస్ దుర్గారావు గారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. తర్వాత కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, రాంగ్ ఆన్సర్ అండి. దేవసేన ఫ్రమ్ తిరుపతి, ఓకే కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. కామతి శంకర్ గారు ఫ్రమ్ రాజోలి. నేను అడిగాను డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ పేరు, సినిమా పేరు కాదు. ఓకే ఉమా శ్రీనివాస్ గారు ఫ్రమ్ నెల్లూరు కరెక్ట్ ఆన్సర్. అశోక్ గారు ఫ్రమ్ గన్నవరం కరెక్ట్ ఆన్సర్. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య, ఓకే. సో అందరు కరెక్ట్ గానే పెట్టారు కదా, నేమ్స్ చెప్తున్నాను. ఇంకా రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ, బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా, గురుస్వామి నాయుడు ధనలక్ష్మి రొంపిచెర్ల నుంచి రాంగ్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుండి. తర్వాత నెక్స్ట్ మురారి గారు ఫ్రమ్ మురారి మహేష్ ఫ్రమ్ వేదంచెర్ల గౌరీపేట నంద్యాల జిల్లా, భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండేయ అండ్ లక్ష్మి, మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, నాసికా వేణు గారు ఫ్రమ్ దేశాయిపేట, వీర కనకారావు గారు ఫ్రమ్ వీరభద్రాపురం, అనంతపురం నుంచి సునంద గారు. నెక్స్ట్ మెసేజ్ వినకొండ నుంచి సోడా సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు, ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి. రెండు ఆప్షన్స్ పెట్టారండి, నన్నే చూస్ చేసుకోమంటున్నారా? రెండు రెండిట్లో ఒకటైతే కరెక్ట్ ఆన్సరే. వేదంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు, రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం, డోన్ నుంచి రాజ్ గారు, సైనిక్పురి కాలనీ హైదరాబాద్ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ గారు, గౌతమ్ చౌడేపల్లి మండలం అన్నమయ్య జిల్లా సినిమా నుంచి, అన్నమయ్య జిల్లా నుంచి, సినిమా పేరు గుంటూరు కారం అనుకుంటున్నాను అంటున్నారు. సినిమా పేరు అయితే రాంగ్, ఓకే మ్యూజిక్ డైరెక్టర్ అయితే కరెక్ట్ గానే పెట్టారు. గుంటూరు జిల్లా దాసరి కాలనీ నుంచి పోలు శివదాసురెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, క్రాంతికుమార్ మధుసూదన రెడ్డి పాపినేపాలెం నుంచి మెసేజ్ చేశారు, నంద్యాల జిల్లా నుంచి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు. చిలకలూరు సింధామణి అంటే ఆహా, సాంగ్ టైటిల్ కూడా పెట్టేశారా, సూపర్. ఇక కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు. తర్వాత గుడ్ ఈవినింగ్ మేడం అంటూ ఆన్సర్ పెట్టారు కరెక్ట్ గా ఎవరు, ఎక్కడ మీ పేరైతే మెన్షన్ చేయలేదు. కోళ్ళ రమణ గారా, ఓకే. ఏకలవ్య నగర్ రంగారెడ్డి జిల్లా నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల గారు. నెక్స్ట్ వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ నుంచి కొమ్మల పవన్ కుమార్ అండ్ లక్ష్మి, నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్, వర్ణిక గ్రేడ్ 2 దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ నుంచి, రాజోలు నుంచి జయన్న గారు, సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్, కలమందరపాలు గ్రామం నుంచి కాశీ ముత్తుజావలి గారు, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్. కర్నూలు సీను దేవిశ్రీ ప్రసాద్ అంటున్నారా? రాంగ్ ఆన్సర్. ఇంకా లాస్ట్ కొద్దిసారి మెసేజెస్ అయితే నరసింహారావు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి మెసేజ్ చేశారు. సత్యం సినిమా సత్యమా? కాదండి. విజయవాడ నుంచి అర్జున్ మోటపర్తి. రాంగ్ ఆన్సర్. కోల నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి. కరెక్ట్ ఆన్సర్. దోనాల బాలాజీ గారు ఫ్రమ్ మనస్థలిపురం హైదరాబాద్. కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్. కరెక్ట్ ఆన్సర్. చదివారు కానీ కరెక్ట్ అని చెప్పలేదు అంటారా? సో అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారు కాబట్టి ఓన్లీ పేర్లు చదువుతూ వెళ్తున్నాను. ఒకవేళ రాంగ్ పెట్టిన వాళ్ళని మాత్రమే రాంగ్ అంటున్నాను. సో మనం టైం సేవ్ చేసుకుందాం అందుకని. ఎనీహో మీరు కరెక్టే పెట్టారు. ఓకేనా? సో ఇంకా లాస్ట్ మెసేజ్. ఎస్ కరెక్ట్ ఆన్సర్తో కేవీ భూమిక మార్కాపురం నుంచి మెసేజ్ పంపించారు. సూపర్. సో మనకి సరైనోడు సినిమా నుంచి బ్లాక్ బస్టర్ సాంగ్ అయితే మీరు విన్నారు ఇందాక చిన్న ట్యూన్. అండ్ ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కాంపొజిషన్ లో వచ్చిన పాట అది. అందరూ కూడా కరెక్ట్ గా గెస్ట్ చేశారు ఎస్ఎస్ తమన్ అని చెప్పేసి. ఇక సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లి టౌన్ నుంచి మెసేజ్ పంపించారు ఎస్ఎస్ తమన్ అని చెప్తూ. వెంకటేశ్వర్లు గారు ఫ్రమ్ దర్శి. కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనుమరుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు మెసేజ్ పంపించారు. అలాగే శ్రీ విష్ణు కైలాష్ అండ్ మనోజ్ తనోజ్. ఓకే. సో ఫైనల్ గా మీ అందరి కోసం ఈ పాట అయితే వినిపిస్తున్నాను సరైనోడు సినిమా నుంచి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నెక్స్ట్ వివిధ ప్రోగ్రామ్ లో కలుసుకుందాం. స్టే ట్యూన్. ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు కూడా పంపించారు. తర్వాత జగదీష్ గారు బ్రహ్మగిరి హిల్స్ నుంచి పంపించారు. సూపర్. థ్యాంక్ యూ.

0: అమ్మా, ఈరోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు నాకు?
1: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
0: నాకు వేడివేడిగా గారెలు తినాలనుంది డాడీ.
2: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
1: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్స్ట్రా.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. సుప్రీంకోర్టుకు ఇండియా కూటమి నేతల మహాపాదయాత్ర ప్రారంభమైంది. బారాఖంబా రోడ్డు నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రజాస్వామ్యం కోసం పాదయాత్ర పేరుతో విపక్షాలు ఈ యాత్రను చేపట్టాయి. శ్రీవారి భక్తులకు సౌకర్యాలు కల్పించేలా ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్షిప్, టీటీడీ ఉద్యోగుల సొంతింటికల సాకారానికి నివాస లేఅవుట్ అభివృద్దికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. రాష్టంలోని 17 కార్పొరేషన్లలో మేయర్ రిజర్వేషన్లకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం కాకినాడ, మచిలీపట్నం బీసీ మహిళలకు, ఏలూరు, అనంతపురం, చిత్తూరు బీసీ జనరల్కు కేటాయించారు. కర్నూలు, రాజమండ్రి ఎస్సీలకు, మంగళగిరి, తాడేపల్లి ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కడప, విశాఖపట్నం మహిళలకు జనరల్ కేటాయించగా తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు అన్రిజర్వ్గా ప్రకటించారు. ఆర్థిక శాస్త్రంలో 2026 సంవత్సరానికి గాను ఇద్దరు అమెరికా శాస్త్రవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ ఫోర్డ్లకు నోబెల్ బహుమతి ప్రకటించారు. కృత్రిమ మేధ ఏఐ సాంకేతికత అభివృద్ది

చెందుతున్న కొద్దీ దానివల్ల కలిగే ముప్పులపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఏఐ సూపర్ ఇంటెలిజెన్స్పై కఠినమైన నియంత్రణలు భద్రతా ప్రమాణాలు అవసరమని మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకులు బిల్గేట్స్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని ఆకాశవాణి ద్వారా అందిస్తున్నామని ఆకాశవాణి తిరుపతి కేంద్ర సహాయ సంచాలకులు ఎం సుధాకర్ మోహన్ ఈ రోజు ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం శ్రీవారి వాహన సేవలు జరిగే సమయంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుందని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రాఘవాపురం గ్రామంలో శాశ్వత కేంద్రీయ విశ్వవిద్యాలయ భవనం నిర్మాణానికి సంబంధించి జరుగుతున్న పనుల పురోగతిని ఏపీ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. బాపట్ల జిల్లా బట్టిప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓలేరు గ్రామంలో పోలీసు అధికారులు సిబ్బంది కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమం సైబర్ నేరాల నివారణ తదితర అంశాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. 100% సబ్సిడీతో ప్రభుత్వం చేప పిల్లల పెంపకాన్ని ప్రోత్సహిస్తుందని దానిని సద్వినియోగం చేసుకుని మంచి లాభాలు సాధించాలని పార్వతీపురం మన్యం జిల్లా బీజేపీ అధ్యకులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. IIIT ఢిల్లీ ఎస్బీఐ ల్యాబ్లో తాత్కాలిక ప్రతిపాదన రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సంబంధిత విభాగంలో పీజీ లేదా 4 ఏళ్ల బీటెక్ బీఏ అర్హతతో పాటు కోడింగ్ నైపుణ్యాలు అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ ద్వారా ఈ నెల 25 తారీఖులోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: ఫైవ్ థౌజండ్?
3: ఏంట్రా 5000?
2: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
3: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
2: అవునా, అదేలాగా?
3: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ను కూడా తగ్గించవచ్చు.
2: హే, సూపర్ ఐడియా రా.
4: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజు. ఇక టైం ఎగ్జాక్ట్లీ 4:00 దాటి 5 మినిట్స్ అయిపోయింది కదా, వివిధ ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం మనం. మరి ఈ రోజు వివిధలో థీమ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్. సో ఏ మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ వినబోతున్నామో తెలుసా? ఎంఎం కీరవాణి గారు. మరి ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే మీ అందరి కోసం అల్లరి ప్రియుడు నుంచి వచ్చేస్తోంది సాంగ్స్, ఆ తర్వాత మగధీర నుంచి కూడా ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: 5,000?
1: ఏంట్రా 5,000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదేలాగా?
1: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: అమ్మా, ఈరోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు నాకు?
1: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
0: నాకు వేడివేడిగా గారెలు తినాలనుంది డాడీ.
2: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
1: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
2: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
1: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా మై హూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
2: అయితే ఓకే, ఎస్, అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. 4:29 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి ఈ రోజు మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ ఎంఎం కీరవాణి గారి సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. మరి నెక్స్ట్ బాహుబలి 2, బొంబాయి ప్రియుడు, బావనచ్చాడు, సో ఈ మూవీస్ నుంచి మీకోసం వరుసగా ప్లే చేస్తాను సాంగ్స్. వింటూ ఉండండి, స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

మీరు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఇప్పటి వరకు ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన సాంగ్స్ అన్ని కూడా విని ఎంజాయ్ చేశారు కదా. టైం ఎగ్జాక్ట్లీ 4 గంటలు దాటి 50 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు వెన్నెల స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వింటారు.

0: హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనెలా ప్రోగ్రామ్. దిస్ ఇస్ ఆర్జే చేతన్. ప్రస్తుతం చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకు కారణాలను వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. సరైన పోషకాలు లేని ఆహారం కారణంగా, బలహీనమైన జీవనశైలి కావచ్చు, కానీ అలాంటి కొన్ని విషయాల వల్ల చిన్న వయసులోనే గుండెపోటు రావచ్చు. వైద్య పరిభాషలో గుండెపోటుని మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటారు. ఇందులో మయో అంటే కండరాలు, కార్డియల్ అంటే గుండె. ఈ ఇన్ఫెక్షన్ తగినంత రక్త సరఫరాతో సంబంధం కలిగి ఉంటుంది. చిన్న వయసులో గుండెపోట రావడానికి గల కారణాలేంటో, ఇలాంటి కేసులు ఎందుకు ఎక్కువ అవుతున్నాయో చెప్తున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. చిన్న వయసులో గుండెపోటుకి కారణాలు, లెట్స్ చెక్అవుట్ ఇన్ వెనెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915122730. నంబర్ మరోసారి 09515227039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

గుండె కండరాలకు ఆక్సిజన్, రక్తం రెండు అవసరం. కానీ వాటిలో అడ్డంకులుంటే అప్పుడు గుండెపోటు సంభవించవచ్చు. ధమనుల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తీవ్ర ప్రభావం చూపి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. ఇలాంటి సమయంలో సకాలంలో చికిత్స చేయకపోతే

గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా తరచుగా రక్తపోటు ఎక్కువగా ఉంటే గుండెపోటు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరంలో పేరుకుపోయిన చెడ్డ కొలెస్ట్రాల్ అధిక బీపీకి కారణం కావచ్చు. ప్రస్తుతం మధుమేహం అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. అయితే దీని కారణంగా బాధిత వ్యక్తికి గుండెపోటు కూడా రావచ్చు. శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోకపోవడం వల్ల మధుమేహం బారిన పడాల్సి వస్తుందని, మధుమేహం నిర్మూలించబడకపోవచ్చు కానీ ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా నియంత్రించవచ్చు. ఒత్తిడి, పనిభారం, ఇంటికి సంబంధించిన ఒత్తిడికి గురవుతున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం చిన్న వయసులో గుండెపోటు కేసులు పెరగడానికి ఒత్తిడి కూడా ఒక ముఖ్యమైన కారణం. మహిళల కంటే పురుషులే ఎక్కువగా గుండెపోటుకి గురవుతున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. దీని వెనుక కారణం ఒత్తిడి. ఈ వయసులో ఎవరైనా రాత్రిపూట నిద్రపోలేకపోతే ఆందోళనగా ఉన్నా గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజుల్లో ప్రజలు సరైన జీవన శైలిని అనుసరిస్తున్నారు. జీవన శైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. కొంతమంది బలవంతంగా ఇలా చేస్తుంటే కొందరు ఉద్దేశపూర్వకంగా తమను తాము ప్రమాదంలో వేసుకుంటున్నారు. ఇంట్లో కాకుండా హోటల్లో, రెస్టారెంట్స్ లో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో భోజనం చేయడం, తగినంత నిద్ర లేకపోవడం, ఇంట్లో ఫుడ్ ఉన్నా కూడా చేసుకునే పరిస్థితి ఉన్నా కూడా బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేయడం, ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉన్నారు. అవంతా స్లోగా వచ్చి సడన్ గా ఒక రోజు బాల్కనీ లాగా బర్స్ట్ అయ్యి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని బయటకు వస్తాయి. మీరు తీవ్రమైన శారీరక సమస్య నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే ముందుగా వైద్య పరీక్షలు చేయించుకోండి. దీంతో పాటు ఆహారం నియమాలు మార్చడం తప్పనిసరి. దీనికోసం ఆహారంలో పండ్లు, కూరగాయలు చేర్చండి. రోజుకోసారి ప్లేట్లో సాలడ్ ని కూడా చేర్చండి. అలాగే మీరు రన్నింగ్ లేదా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇలాంటి జీవనశైలి మార్పుల కారణంగా గుండెపోటు నుంచి రక్షించుకోవచ్చు. సుఖవంతమైన జీవనం కోసం సమకూర్చుకుంటున్న సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానాలే మనిషి ఆయువుని తగ్గించేస్తున్నాయి. ఓవైపు టెక్నాలజీ పెరుగుతుంది, వైద్య రంగం కొత్త పుంతలు తొక్కుతుంది, మరోవైపు మనిషి ఆరోగ్యం మాత్రం అపసవ్య దిశలో పరిగెడుతుంది. ఒకప్పుడు 60 పాయబడిన వారిలు మాత్రమే గుండె సమస్యలు కనిపించేవి, నేడు 40 ఏళ్లలోపు వారిని హృద్రోగం మింగేస్తుంది. అంతెందుకు, 30 ఇయర్స్ లో స్టార్ట్ అయిపోతుంది. చిన్న వయసులో గుండె సమస్యలకు అనేక కారణాలున్నాయి. గుండెకు శత్రువులు రక్తపోటు, మధుమేహం, కానీ ఇటీవల కాలంలో ఈ రెండు సమస్యలు లేకపోయినా గుండెపోటు బారిన పడుతున్నారు చాలా మంది. దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం, ఎక్సర్సైజ్ లేకపోవడం, కొన్నిసార్లు మితిమీరిన కసరత్తు ఓ కారణం కావచ్చు. యువతరం గుండె చుట్టూ కాపు కాసిన శత్రువులు ఇవే. గుండెపోటుకు గురవుతున్న ప్రతి 5 గురిలో ఒకరు ధూమపాన ప్రియులే. పొగ వల్ల రక్తం చిక్కబడుతుంది, ఫలితంగా గడ్డకట్టే తత్వం పెరిగిపోతుంది. మృదువుగా ఉండాల్సిన రక్తనాళాలు కఠినంగా మారతాయి, ఫలితంగా రక్తపోటు అధికంగా అవుతుంది. మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోయి చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. రోగి పీల్చిన పొగ నేరుగా రక్తనాళాలను దెబ్బతీయడం వల్ల తక్షణమే రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. స్మోకింగ్ చేసే వారికి గుండెపోటు వస్తే కనుక మందులు కూడా సమర్థవంతంగా పని చేయవు. స్మోకింగ్ మానేసిన తరువాత అయినా గుండెపోటు రిస్క్ తగ్గాలంటే కనీసం 2 ఇయర్స్ అయినా పడుతుంది. అసలు పొగ తాగడం అంటే ఏమిటో తెలియని వారి స్థాయికి గుండె ఆరోగ్యం చేరాలంటే 10 నుండి 15 ఏండ్ల సమయం పడుతుందట. ఇతరులు తాగిన పొగని పీల్చడం ద్వారా కూడా గుండెపోటు రిస్క్ 20 నుంచి 30% పెరుగుతుందని, దీన్నే ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. గుండెపోటు వంశ పారంపర్యంగా వచ్చే ఆస్కారాలున్నాయి. తండ్రికి 55 ఏండ్లలోపే గుండెపోటు వచ్చినా, తల్లికి 65 ఏండ్లలోపు గుండెపోటు వచ్చినా వారి సంతానానికి చిన్న వయసులోనే గుండెపోటు వచ్చే ఆస్కారం ఉంది. నాణ్యత లేని ఆహారంతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఆ మేరకు చెడు కొలెస్ట్రాల్ అధికమవుతుంది, గుండెపై భారం పడుతుంది. రక్త పరీక్షల ద్వారా మాత్రమే కొలెస్ట్రాల్ స్థాయి నిర్ధారణ అవుతుంది. ఊబకాయల్లోనే అధిక కొలెస్ట్రాల్ ఉంటుందనేది ఒక అపోహ మాత్రమే. సన్నగా ఉన్న వారిలోనూ అధిక కొలెస్ట్రాల్ ఉండొచ్చు, కాబట్టి తరచూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఆహారంలో మార్పు చేర్పులు కూడా అవసరమే. గత 10 ఏళ్లలో ఆహారపు అలవాట్లు చాలా మారిపోయాయి. తాజా కూరగాయలు, పండ్లు తీసుకునే అలవాటు తగ్గిపోయింది. డీప్ ఫ్రై చేసిన పదార్థాలు, బేకరీ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్ ఆరగించడం ఫ్యాషన్ గా మారింది. దీనివల్ల బరువు పెరుగుతుంది, కొలెస్ట్రాల్, షుగర్ స్థాయిలు హద్దు మీరుతున్నాయి. అధిక రక్తపోటు, మధుమేహం, చెడు కొలెస్ట్రాల్ కు ప్రధాన కారణం బరువు పెరగడమే. ఒక వ్యక్తి సాధారణ స్థాయి కంటే ఎక్కువ బరువు ఉన్నాడంటే
దాన్ని

0: బీపీ, షుగర్లకు ప్రారంభ దశగా భావించాలి. ఒబేసిటీ హఠాత్తుగా రాదు, బరువు క్రమంగానే పెరుగుతుంది. తొలి దశలోనే నియంత్రించడం ఉత్తమం. శారీరక శ్రమ తగ్గిపోయింది. వర్క్ ఫ్రం హోమ్ వల్ల చాలా మంది గంటల తరబడి కదలకుండా పనిచేస్తున్నారు. సమయాభావం సాకులతో హెల్త్ చెకప్లకు దూరం అవుతున్నారు. దీంతో యువతలో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతున్నాయి. అంతిమంగా గుండెపోటుకు దారి తీస్తున్నాయి. డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అ వెరీ థాట్ ప్రొవోకింగ్ ఇన్ఫర్మేషన్. ఎంతో మంది హెల్తీగా ఉన్నామనుకుంటారు, చిన్న చిన్న సమస్యలే కదా అని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అందుకే తెలిసింది కదా హెల్త్ చెకప్ ఎంత ఇంపార్టెంటో మీకు. మీకు అలాంటి సమస్య కానీ డౌట్స్ కానీ ఉన్నా మీ డాక్టర్ని సంప్రదించి అన్ని హెల్త్ చెకప్స్ చేయించుకోండి. ఏదన్నా ఉన్నా కానీ మీకు ముందే తెలుస్తుంది, లేకుంటే మరీ మంచిది. ఒకవేళ ఉంటే దాన్ని ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లోనే అరికట్టొచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో విత్ దిస్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ కమ్ బ్యాక్ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. టిల్ దెన్ బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరింతవరకు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఉన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం మీరు వింటున్నారు 103.2 మరియు 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఆకాశవాణి. మా స్టూడియో క్లాక్లో సమయం 5 గంటలు. ఇప్పుడు విందాం

0: ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా 2025 లేబర్ కోడ్లు, సరళమైన నిబంధనలు, విస్తృతమైన సామాజిక భద్రత అంశం గురించిన విశేషాలు వింటారు. అనంతరం శ్రీమతి ఎంఎస్ శాంతికృష్ణ గారి స్వీయ కవితలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి,
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చిత

0: అవసరమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
0: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
0: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
0: అంతే.
1: అర్థమైంది.
0: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా,
5: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
6: ఇప్పుడు విందాం దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా 2025 లేబర్ కోడ్లు, సరళమైన నిబంధనలు, విస్తృతమైన సామాజిక భద్రత అంశం గురించిన విశేషాలు. శ్రోతలకు నమస్కారం. అంతరిక్షం నుంచి సముద్ర గర్భం వరకు, గ్రామీణ ప్రాంతాల నుంచి మహానగరాల వరకు, వ్యవసాయం నుంచి కృత్రిమ మేధస్సు వరకు భారతదేశం తన సామర్థ్యాలను విస్తరించుకుంటుంది. ఈ మార్పుల వెనక ఉన్న విధానాలు ఏమిటి? ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాలు ఏవి? సంక్షోభాల సమయంలో దేశం ఎలాంటి చర్యలు చేపట్టింది? భారతదేశాన్ని ఆధునిక మౌలిక వసతుల శక్తిగా తీర్చిదిద్దుతున్న నిర్మాణాలు ఏవి? దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే ఆలోచనలు, సంస్కరణలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాచారం, వాస్తవాలు, విజయాలు, సవాళ్లు, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పుల గురించి ప్రత్యేక కార్యక్రమం దార్శనిక భారత్. దార్శనిక భారత్ కార్యక్రమంలో 2025 లేబర్ కోడ్లు, సరళమైన నిబంధనలు, విస్తృతమైన సామాజిక భద్రత అనే అంశం గురించి విశేషాలు తెలుసుకుందాం. దేశ ఆర్థికాభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎంతో కీలకం. పరిశ్రమలు, నిర్మాణ రంగం, వ్యవసాయం, సేవా రంగం, ఇలా ప్రతి రంగం అభివృద్ధి వెనుక కార్మికుల శ్రమ ఉంది. అయితే కార్మికుల హక్కులను పరిరక్షించడం, వారికి తగిన వేతనాలు, సురక్షితమైన పని వాతావరణం కల్పించడం ఎంత ముఖ్యమో, పరిశ్రమలు సులభంగా నిబంధనలు పాటిస్తూ అభివృద్ధి చెందేందుకు అవకాశాలు కల్పించడం కూడా అంతే ముఖ్యం. ఈ రెండు లక్ష్యాలను సమన్వయం చేసే దిశగా భారతదేశంలో 4 కార్మిక కోడ్లను 2025 నవంబర్ 21 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ 4 కోడ్లు గతంలో ఉన్న 29 కేంద్ర కార్మిక చట్టాలను ఒక సమగ్ర చట్టంలోకి తీసుకువచ్చాయి. ఈ 4 కోడ్లు వేతనాల కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, సామాజిక భద్రత కోడ్, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్. గతంలో వేరువేరు చట్టాల కింద రిజిస్ట్రేషన్లు, రిటర్న్లు, నిర్వచనాలు, తనిఖీ విధానాలు నిర్వహించాల్సి వచ్చేది. కొత్త వ్యవస్థ ద్వారా ఈ ప్రక్రియలను సరళీకరించి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పారదర్శకతను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. నిబంధనల అమలుకు వచ్చిన వెంటనే సమయం, వనరులు తగ్గితే ఉత్పత్తి, ఉపాధి కల్పన, వ్యాపార విస్తరణపై మరింత దృష్టి పెట్టేందుకు వీలవుతుంది. మారుతున్న ఉపాధి స్వరూపానికి అనుగుణంగా గిగ్ ప్లాట్ఫామ్లు కార్మికులను సామాజిక భద్రతా వ్యవస్థలోకి తీసుకురావడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆన్లైన్ వేదికల ద్వారా సేవలందించే డెలివరీ సిబ్బంది, ఇతర ప్లాట్ఫామ్ ఆధారిత కార్మికుల కోసం జీవిత, ప్రమాద బీమా, ఆరోగ్య సంరక్షణ, ప్రసూతి ప్రయోజనాలు, వృద్ధాప్య రక్షణ వంటి అంశాలపై పథకాలు రూపొందించేందుకు సామాజిక భద్రతా కోడ్ అవకాశం కల్పిస్తుంది. అయితే ఈ ప్రయోజనాలు సంబంధిత పథకాల రూపకల్పన, అమలు నిబంధనల ఆధారంగా అందుబాటులోకి వస్తాయి. వలస కార్మికులకు ప్రయోజనాల అందుబాటు, వివిధ ప్రాంతాల్లో పనిచేసిన సామాజిక భద్రత కొనసాగడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఉంది. ఈ సంస్కరణల ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవడానికి దేశంలో సామాజిక భద్రత విస్తరణకు సంబంధించిన గణాంకాలను కూడా

0: పరిశీలించాలి. కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ 2025 జూన్లో విడుదల చేసిన సమాచారంలో అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ గణాంకాల ప్రకారం భారతదేశంలో కనీసం ఒక సామాజిక రక్షణ ప్రయోజనం పొందుతున్న జనాభా వాటా 2015 19% ఉండగా 2025 64.3% పెరిగిందని తెలిపింది. అంటే సుమారు 94.3 కోట్ల మందికి సామాజిక రక్షణ పరిధి విస్తరించింది. ఈ గణాంకం మొత్తం జనాభాకు సంబంధించిన సామాజిక రక్షణ కవరేజీని సూచిస్తుంది. కార్మిక కోడ్ల వల్ల మాత్రమే ఈ పెరుగుదల సంభవించిందని చెప్పలేం. అయితే కొత్త కార్మిక కోడ్లు కార్మిక సంక్షేమాన్ని మరింత విస్తరించేలా అమలవుతున్నాయి. దేశాభివృద్ధి దిశగా చూస్తే సరళమైన కార్మిక నిబంధనలు పరిశ్రమల స్థాపనకు, వ్యాపారాల విస్తరణకు, ఉపాధి అవకాశాల పెరుగుదలకు తోడ్పడగలవు. అదే సమయంలో కనీస వేతనాలు, సామాజిక భద్రత, ఆరోగ్యం, పని ప్రదేశాల భద్రత వంటి అంశాలు కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే అవకాశాన్ని కల్పిస్తాయి. కార్మికులకు ఆర్థిక భద్రత పెరిగితే వారి కుటుంబాల విద్య, ఆరోగ్యం, జీవన అవసరాలపై ఖర్చు చేసే సామర్థ్యం మెరుగుపరచవచ్చు. చిన్న సంస్థలు నిబంధనలను సులభంగా పాటించగలిగితే అధికారిక వ్యాపార వ్యవస్థలోకి రావడానికి ప్రోత్సాహం లభిస్తుంది. ఈ పరిమాణాలు సమర్థవంతమైన అమలుపై ఆధారపడి ఉపాధి కల్పన, ఉత్పాదకత, సమ్మిళిత ఆర్థికాభివృద్ధికి దోహదపడగలవు. అయితే చట్టాల రూపకల్పనతోనే లక్ష్యాలు పూర్తవవు. కార్మికులకు తమ హక్కులపై అవగాహన కల్పించడం, యజమానులు నిబంధనలు పాటించేలా చూడటం, ఫిర్యాదుల పరిష్కారానికి వేగవంతం చేయడం, అసంఘటిత రంగంలో కార్మికులకు ప్రయోజనాలు వాస్తవంగా అందుతున్నాయో లేదో పర్యవేక్షించడం కీలకం. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ పరిధిలోని నిబంధనలను సమర్థంగా అమలు చేయాలి. మొత్తంగా కార్మిక కోడ్ల సారాంశం వ్యాపారాలకు సరళమైన నిబంధనలు, కార్మికులకు మెరుగైన రక్షణ కల్పించడం, పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి సృష్టి, కార్మికుల సంక్షేమం పరస్పర విరుద్ధమైన లక్ష్యాలు కావు. రెండింటివి సమన్వయం చేస్తూ అమలు చేయగలిగితే ఈ సంస్కరణలను సమాన అవకాశాలతో కూడిన సామాజిక భద్రత కలిగిన అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలోనే కీలక పాత్ర పోషిస్తాయి. మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా 2025 లేబర్ కోడ్లు, సరళమైన నిబంధనలు, విస్తృతమైన సామాజిక భద్రత అంశం గురించిన విశేషాలు విన్నారు. ఇప్పుడు వింటారు శ్రీమతి ఎంఎస్ శాంతికృష్ణ గారి స్వీయ కవితలు.
1: కవితా శీర్షిక ఉదయపు పరిమళం. ఉదయపు పరిమళం ఓ కొత్త రోజును తట్టి లేపుతోంది. తప్పేదైనా ఉంటే సరిదిద్దుకునేందుకు ఈ రోజుందని చెబుతూ చేరవలసిన గమ్యానికి దూరమెంతైనా ఉండని, కొన్ని అడుగులైనా వేయమని ఆదేశిస్తూ నిన్ను నీవు మలచుకునేందుకు శిల్పిగా మారిపోమ్మని హెచ్చరిస్తూ నీ జీవితాన్ని నీకు నచ్చిన రంగులతో అలదుకునేందుకు చిత్రకారుడిగా మారిపోమ్మని సూచిస్తూ నీ జీవన గీతానికి నీకు నచ్చిన స్వరకల్పన చేసుకోమ్మని ఆదేశిస్తూ పరిమళమై అల్లుకుంటున్నాయి ఉదయపు కిరణాలు. నిన్నటి కన్నీటి చారికలపై ఓదార్పుల కలనేతగా చీకటిగా మారిన జీవితాలకు దారిచూపే వెలుగురేఖగా పరిమళమై అల్లుకుంటున్నాయి ఉదయపు కిరణాలు. నిన్నటి కన్నీటి చారికలపై ఓదార్పుల కలనేతగా చీకటిగా మారిన జీవితాలకు దారిచూపే వెలుగురేఖగా తట్టి లేపుతోంది ఓ కొత్త రోజును ఈ ఉదయం ఓ మహాదీశాలిగా. మబ్బులై కమ్మిన దిగుళ్లను చినుకులుగా కరిగించే ఉత్తేజిత కిరణాలుగా తట్టి లేపుతోంది ఓ కొత్త రోజును ఈ ఉదయం ఓ మహాదీశాలిగా. మబ్బులై కమ్మిన దిగుళ్లను చినుకులుగా కరిగించే ఉత్తేజిత కిరణాలుగా. కవితా శీర్షిక మరలి రాని స్వప్నం. ఒక్కోసారి భరించలేని వర్తమానపు క్షణాల నుండి పరుగులు తీస్తుంది మనసెందుకో. బాల్యపు పరదాలు తీసి బంగారు లోకంలోకి. అప్పుడు అమ్మ ఊయల్లో ఊగాలనిపిస్తుంది పూలరెమ్మలా. అప్పుడు అమ్మ ఊయల్లో ఊగాలనిపిస్తుంది పూలరెమ్మలా. చెల్లాయిలతో ఆడాలనిపిస్తుంది అలుపే తెలియని అలల తెమ్మెరలా. తమ్ముణ్ణి ముద్దాడాలనిపిస్తుంది తనివి తీరా హాయి వెన్నెల్లా. తమ్ముణ్ణి ముద్దాడాలనిపిస్తుంది తనివి తీరా హాయి వెన్నెల్లా. నేస్తాలతో పరుగులు తీయాలనిపిస్తుంది తువ్వాయిలా. అరుగు మీద చదవాలనిపిస్తుంది పుస్తకాల పురుగులా. అడిగిన వెంటనే పాడాలనిపిస్తుంది చిట్టి కోయిల్లా. నాన్న ఇచ్చిన సంపెంగలు తురమాలనిపిస్తుంది పరిమళాల పల్లవిలా. నాన్న ఇచ్చిన సంపెంగలు తురమాలనిపిస్తుంది పరిమళాల పల్లవిలా. కొండవాగులో గంతులేయాలనిపిస్తుంది ఎగురుతున్న పిట్టలా. మనసారా నవ్వాలనిపిస్తుంది విచ్చుకున్న అడవి పువ్వులా. మనసారా నవ్వాలనిపిస్తుంది విచ్చుకున్న అడవి పువ్వులా. ఒకసారి స్పర్శించాలనిపిస్తుంది నన్ను నేను అమ్మలా. అందుకే మళ్ళీ వినాలనిపిస్తోంది బాల్యపు సవ్వడులను ఓ మధురమైన సంగీతంలా. అందుకే మళ్ళీ వినాలనిపిస్తోంది బాల్యపు సవ్వడులను ఓ మధురమైన సంగీతంలా. కవితా శీర్షిక శిలగా మారిన అమ్మ. పరుగుల జీవితంలో పడిలేచే తరంగమై పెంచుకొచ్చెను ఓ అమ్మ బిడ్డే తన లోకమైనట్లుగా. పరుగుల జీవితంలో పడిలేచే తరంగమై పెంచుకొచ్చెను ఓ అమ్మ బిడ్డే తన లోకమైనట్లుగా. ఆకలి మరీ మరీ అదే పనిగా గుర్తు చేస్తున్నా కంచం నీ ముందుంచి మంత్రమేసింది కడుపుకు మంచినీళ్లతో. చుక్కల చిరుగుల చీరను చలిగాలులు పలకరిస్తుంటే చక్కని దుస్తులను నీకిచ్చి చలితో తాను ముచ్చట్లాడింది. ఎడతెరిపిలేని దగ్గు ఎదను బాధిస్తున్నా దవాఖానాకు దాచిన సొమ్ములతో పుస్తకాలు కొని నీ ఒడిని నింపింది. క్షణాలన్నింటినీ కరగబెట్టి నిన్నో శిల్పంగా మలచిన అమ్మ నేడెందుకో శిలగా మారింది. నువ్వు కాలాన్ని ఎగతాళి చేసి తన వైపు కళ్ళెత్తి చూడకుంటే మాటలు మరచిన అమ్మ మరణం అంచులో నిలిచిన బొమ్మయ్యింది. నువ్వు కాలాన్ని ఎగతాళి చేసి తన వైపు కళ్ళెత్తి చూడకుంటే మాటలు మరచిన అమ్మ మరణం అంచులో నిలిచిన బొమ్మయ్యింది. కవితా శీర్షిక ఆడపిల్ల ఆశపడకు. ఆడపిల్ల ఆశపడకు, అమ్మ గర్భంలోనే కాదు నీకు అడుగడుగునా గండాలే. ఆడపిల్ల ఆశపడకు, అమ్మ గర్భంలోనే కాదు నీకు అడుగడుగునా గండాలే. పసిపాపగా నువ్వెదిగే సమయంలోనే నీలో పడుచందాలు చూసే గాంధారి లోకమిది. ఆదమరచి నువ్వాడుకునే సమయంలో గద్దలా తన్నుకుపోయే రాక్షస లోకమిది. ఆదమరచి నువ్వాడుకునే సమయంలో గద్దలా తన్నుకుపోయే రాక్షస లోకమిది. పువ్వులా నువ్వెదుగుతుంటే కర్కసంగా నలిపేసే ఉన్మాద లోకమిది. జన్మించాలని తొందరపడకు, అమ్మ కడుపులోనే రక్తపు గడ్డగా మారిపో. రక్తపు సెలయేరై బయటకు వెళ్ళిపో. మానవత్వం పూదోటై ప్రపంచమంతా పరిమళించే రోజున ఆ రోజున మళ్ళీ జన్మించు. మానవత్వం పూదోటై ప్రపంచమంతా పరిమళించే రోజున ఆ రోజున మళ్ళీ జన్మించు. అందుకే ఆడపిల్ల ఆశపడకు, ఈ ప్రపంచాన్ని చూడాలని ఉబలాటపడకు. అమ్మ గర్భంలోనే విచ్ఛిన్నమైపో, రక్తపు సెలయేరై బయటకు వెళ్ళిపో. అమ్మ గర్భంలోనే విచ్ఛిన్నమైపో, రక్తపు సెలయేరై బయటకు వెళ్ళిపో. కవితా శీర్షిక తెలుగు సవ్వడి. ఉగ్గుపాలతో రంగరించి ఎంత ప్రేమగా తాగించిందో అమ్మ మాతృభాషపై మమకారాన్ని. ఉగ్గుపాలతో రంగరించి ఎంత ప్రేమగా తాగించిందో అమ్మ మాతృభాషపై మమకారాన్ని. తేనెలూరు కొమ్మకు పూసిన తీయనైన పువ్వులా మాతృభాష నాతోనే ఎదిగి నా ముందిప్పుడు ప్రతిబింబమై నిలిచింది. తేనెలూరు కొమ్మకు పూసిన తీయనైన పువ్వుల మాతృభాష

నాతోనే ఎదిగి నా ముందిప్పుడు ప్రతిబింబమై నిలిచింది. అక్షరాలు జడివానై నన్ను తడిపినప్పుడల్లా మొలకెత్తిన భావాలన్నీ కవితలై చిగురిస్తున్నాయి. మాతృభాషపై నాకు మమకారాన్ని పెంచుతూ, మిత్రమా నేర్చుకో వేల వేల భాషలు, కానీ దాచుకో గుండెలో నీ తెలుగు భాషపై ప్రేమలు. మిత్రమా నేర్చుకో వేల వేల భాషలు, కానీ దాచుకో గుండెలో నీ తెలుగు భాషపై ప్రేమలు. సరళంగా మాట్లాడు, నీ భాష ఔన్నత్యం నలుగురికీ తెలిసేలా. పద పదము పలికించు అతి మధురంగా, పరిసరాలు ఆ సవ్వడిలో పరవశించేలా. పద పదము పలికించు అతి మధురంగా, పరిసరాలు ఆ సవ్వడిలో పరవశించేలా. కవితా శీర్షిక వనమాలి. నీతో నా బంధానికి ఏ పేరో తెలియదు, నువ్వెప్పుడూ నా మైత్రీవనపు వనమాలివే. నన్ను నేను మరచిన క్షణాలలో కాలాన్ని నా ముందు కట్టిపడేసే అంతరంగానివే. నన్ను నేను మరచిన క్షణాలలో కాలాన్ని నా ముందు కట్టిపడేసే అంతరంగానివే. నిన్ను చూసిన ప్రతిసారి అచ్చంగా అద్దంలో నన్ను చూసుకున్నంతగా నేను సంబరపడిపోయే నా ప్రతిబింబానివే. నిన్ను చూసిన ప్రతిసారి అచ్చంగా అద్దంలో నన్ను చూసుకున్నంతగా నేను సంబరపడిపోయే నా ప్రతిబింబానివే. స్నేహమా, జారిపోయిన ఎన్నో ఆనందాల జలతారువానల్లో మళ్ళీ నన్ను తడిపేస్తున్నావు. కలవరపాటును నా దరి చేరనీక నిషేధాజ్ఞలు విధిస్తున్నావు. చాలిక, అనుకున్న జీవితం ఇప్పుడు వెలుగుల పాలపుంతయింది. చాలిక అనుకున్న జీవితం ఇప్పుడు వెలుగుల పాలపుంతయింది. దోసిళ్ల కొద్దీ వెన్నెల క్షణాలు నన్నిప్పుడు ప్రేమగా అల్లుకుపోతున్నాయి. కాలమా కాస్త ఆగిపో అని నేననేలా. దోసిళ్ల కొద్దీ వెన్నెల క్షణాలు నన్నిప్పుడు ప్రేమగా అల్లుకుపోతున్నాయి. కాలమా కాస్త ఆగిపో అని నేననేలా. కవితా శీర్షిక సౌందర్యలహరి. ఎంత మధురమో తెలుసా, చల్లగాలి తాకిన చందమామలా మనసిప్పుడు విరబూసిన పున్నమవుతోంది. ఎంత మధురమో తెలుసా, చల్లగాలి తాకిన చందమామలా మనసిప్పుడు విరబూసిన పున్నమవుతోంది. నిన్నటి గురుతులన్నీ చీకటి తెరల మాటున రాలిన ఉల్కలవుతుంటే దూరాన గున్నమామిడి కొమ్మపై కొత్తగా పాడుతోంది ఓ కోయిలమ్మిప్పుడు అచ్చంగా నా గుండె చప్పుడులా. శిశిరపు గురుతులను కడుగుతోందిప్పుడు వెన్నెలవాన అడవిసిగలో రంగుల పూలు తురుమాలని. శిశిరపు గురుతులను కడుగుతోందిప్పుడు వెన్నెలవాన అడవిసిగలో రంగుల పూలు తురుమాలని. నేస్తమా, తీయని నీ స్వరం వంపుతున్న తేనెలధారల్లో తడుస్తున్న పాలపిట్టలా గంతులు వేస్తున్నాయి మధురోహలిప్పుడు. నేస్తమా, తీయని నీ స్వరం వంపుతున్న తేనెలధారల్లో తడుస్తున్న పాలపిట్టల గంతులు వేస్తున్నాయి మధురోహలిప్పుడు. నీ గుసగుసల లాహిరిలో మత్తిల్లిన మనసిప్పుడు ఏటివాలులో తేటగీతిలా పయనిస్తోంది. నీ గుసగుసల లాహిరిలో మత్తిల్లిన మనసిప్పుడు ఏటివాలులో తేటగీతిలా పయనిస్తోంది. మరీ మరీ వినాలనిపించే నీ స్వరం కోసం మరెన్ని జన్మలైనా జన్మించాలనుంది నీ సౌందర్యలహరినై. మరీ మరీ వినాలనిపించే నీ స్వరం కోసం మరెన్ని జన్మలైనా జన్మించాలనుంది నీ సౌందర్యలహరినై. కవితా శీర్షిక వసంతమా. పువ్వుపై తుమ్మెదొచ్చి వాలినట్లు ఎంత ప్రేమో వసంతానికి, ప్రతి ఏడూ మరచిపోదు. శిశిరమావహించిన చెట్లపై చిగురులు వేయడం, రంగురంగుల పూలతో సొగసులు అద్దడం. ప్రకృతి పులకరించేలా పలకరిస్తుంటుంది చెట్టు చెట్టుపై తన చిలిపి చేవరాలు చేస్తూ. ప్రకృతి పులకరించేలా పలకరిస్తుంటుంది చెట్టు చెట్టుపై తన చిలిపి చేవరాలు చేస్తూ. ఏడాదికి ఒక్క సంబరమైనా ఎన్నో వసంతాలను చూస్తుంది చెట్టు. ఏడాదికి ఒక్క సంబరమైనా
ఎన్నో వసంతాలను చూస్తుంది చెట్టు. మనిషికి ఉంటుందిగా చివురులు తొడగాలని, పువ్వల్లే నవ్వాలని, పుప్పడితో జీవించాలని, పరిమళాలను ఆస్వాదించాలని. మరి వసంతమా, మనిషినెందుకు పలకరించవు నువ్వు? మరి వసంత

ఎలా, ఆనందంతో అతని జీవితం హాయిగా పరిమళించేలా. ఆనందంతో అతని జీవితం హాయిగా పరిమళించేలా. కవితా శీర్షిక తన్మయత్వపు తీరాలు. విప్పారిన వెన్నెల రాత్రుల్లో చలికాచుకుంటున్నాయి నా కన్నులిప్పుడు తీయని స్వప్నాల పరదాల్లో. విప్పారిన వెన్నెల రాత్రుల్లో చలికాచుకుంటున్నాయి నా కన్నులిప్పుడు తీయని స్వప్నాల పరదాల్లో. నేపథ్య గీతమవుతున్నాయి పాలపిట్టల గుసగుసలన్నీ చప్పుడు చేయని ఈ నిసిరాతిరిలో. కెంపుల సంద్రాలవుతున్నాయి వెన్నెట్లో మెరుస్తూ నిన్నటి సందెట్లో పలకరించిన నీ తలపుల మరకలన్నీ. కెంపుల సంద్రాలవుతున్నాయి వెన్నెట్లో మెరుస్తూ నిన్నటి సందెట్లో పలకరించిన నీ తలపుల మరకలన్నీ. అక్కడే ఆగిపోయాయి అలసినట్లుగా నీతో దిగంతాల వరకు ప్రయాణించిన నా కలల తెమ్మెరలన్నీ. అక్కడే ఆగిపోయాయి అలసినట్లుగా నీతో దిగంతాల వరకు ప్రయాణించిన నా కలల తెమ్మెరలన్నీ. నేస్తమా, ఎంత అమృతాన్ని తాగిందో నా మనసిప్పుడు ఆ తన్మయత్వపు తీరాలలో. నేస్తమా, ఎంత అమృతాన్ని తాగిందో నా మనసిప్పుడు ఆ తన్మయత్వపు తీరాలలో. అందుకే కరుగుతున్న కాలాన్ని కాసేపు ఆగమంటోంది తీపి తేనెల ఊటను జ్ఞాపకాల పెట్టెలో చల్లుకునేందుకు. అందుకే కరుగుతున్న కాలాన్ని కాసేపు ఆగమంటోంది తీపి తేనెల ఊటను జ్ఞాపకాల పెట్టెలో చల్లుకునేందుకు. కవితా శీర్షిక వెన్నెల్లో తడుస్తున్న అడవినై. వెన్నెల్లో తడుస్తున్న అడవినెప్పుడైనా చూశావా? చిరుగాలికి కదిలే ఆకులపై రాలుతున్న వెన్నెల చినుకులను, వాగులో మెరుస్తున్న నీటి సోయగాన్ని. వెన్నెల్లో తడుస్తున్న అడవినెప్పుడైనా చూశావా? చిరుగాలికి కదిలే ఆకులపై రాలుతున్న వెన్నెల చినుకులను, వాగులో మెరుస్తున్న నీటి సోయగాన్ని. అప్పుడప్పుడు వినిపించే పాలపిట్ట అరుపు కూడా రమ్యంగా ఉంటోంది. నిన్నంతా కురిసిన వాన చినుకులతో తడిసిన నేల చెంపలపై వెన్నెల గంధపు నలుగును పెట్టినట్లుంది. అడవి నేల మురిసిపోతోంది కొత్త పెళ్లి కూతురులా. అడవి నేల మురిసిపోతోంది కొత్త పెళ్లి కూతురులా. తపోభంగం చేసే అప్సరల సెలయేటి సవ్వడి అడవి నిశ్శబ్దాన్ని భంగం చేస్తోంది. తపోభంగం చేసే అప్సరల సెలయేటి సవ్వడి అడవి నిశ్శబ్దాన్ని భంగం చేస్తోంది. వర్షపు చినుకులు వెన్నెల చినుకులతో కలిసి అదో రకమైన పరిమళాన్ని అడవికి రాస్తున్నట్లుంది. వర్షపు చినుకులు వెన్నెల చినుకులతో కలిసి అదో రకమైన పరిమళాన్ని అడవికి రాస్తున్నట్లుంది. అదే పనిగా ఊగుతోంది ఇప్పుడు అడవి సోయగం వెన్నెల ఊయల్లో. అదే పనిగా ఊగుతోంది ఇప్పుడు అడవి సోయగం వెన్నెల ఊయల్లో. నాకెలా తెలుసంటావా? అనుక్షణం నీ తలపుల్లో తడుస్తున్న మనసు అచ్చంగా వెన్నెల్లో తడుస్తున్న అడవిలా పరవశిస్తోంది. అనుక్షణం నీ తలపుల్లో తడుస్తున్న మనసు అచ్చంగా వెన్నెల్లో తడుస్తున్న అడవిలా పరవశిస్తోంది. ఆ క్షణాలలో నా పెదవులపై మెరిసే చిన్ని నవ్వు అచ్చంగా అడవిలో మెరిసే మెరుపే. కదులాడే నా ముంగురులు అడవిలో కదిలే రెమ్మలే. అడవిలో కురిసిన ఆ నిన్నటి వర్షంలా మన నిన్నటి జ్ఞాపకం ఇంకా పరిమళిస్తోంది తెలుసా? అడవిలో కురిసిన ఆ నిన్నటి వర్షంలా మన నిన్నటి జ్ఞాపకం ఇంకా పరిమళిస్తోంది తెలుసా? అప్రయత్నంగా నా పెదవులు పలికే గీతమొకటి పాలపిట్ట చప్పుడులా బాగుంటోంది. గుర్తొచ్చిన నీ చిరుస్పర్శ మేనికి గంధం రాస్తున్నంత హాయిగా ఉంటోంది. అప్రయత్నంగా నా పెదవులు పలికే గీతమొకటి పాలపిట్ట చప్పుడులా బాగుంటోంది. గుర్తొచ్చిన నీ చిరుస్పర్శ మేనికి గంధం రాస్తున్నంత హాయిగా ఉంటోంది. నేస్తమ్మా, అదే పనిగా ఊగుతోంది మనసెందుకో.
ఉప్పొంగే.

0: ఊహల ఊయల్లో. ఇప్పుడు చెప్పు, నా మనసిప్పుడు వెన్నెల్లో తడుస్తున్న అడవే కదా, నేస్తమా? అదే పనిగా ఊగుతోంది మనసెందుకో, ఉప్పొంగే ఊహల ఊయల్లో. ఇప్పుడు చెప్పు, నా మనసిప్పుడు వెన్నెల్లో తడుస్తున్న అడవే కదా. ధన్యవాదాలు.
1: మీరింతవరకు శ్రీమతి ఎంఎస్ శాంతికృష్ణ గారి స్వీయ కవితలు విన్నారు.
2: మనసులో మెదిలే జ్ఞాపకానికి మధురమైన ఓ పాట తోడైతే
3: ఆ పాటకు ముందు మనకు నచ్చిన వారి పేరు పలికితే ఆ అనుభూతే వేరు.
2: మీ మనసులోని మాటలను ఓ ఉత్తరంగా రాయండి,
3: మీకు నచ్చిన పాటను కోరుకోండి.
2: మీ ఆత్మీయుల కోసం ఆ పాటను అంకితం చేయండి.
3: మీ ఉత్తరం, మీ కోరిక, మీకు నచ్చిన పాట,
2: అన్నీ కలిసే మధురమైన వేదిక చిత్రలేఖ.
3: ప్రతి మంగళ శుక్రవారాలు ఉదయం 9 గంటలతో పాటు,
2: సోమ గురువారాలు రాత్రి 9:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
3: తప్పక వినండి. మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2, 107.5 MHz పై.
2: చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం.
1: ఈనాటి వనితలోకం స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 5:30. ఇప్పుడు వింటారు

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇప్పుడు విందాం ఉద్యోగ సమాచారం.

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే

0: ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: డిఆర్డిఓ డిఐపిఆర్ ఢిల్లీలో 24 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓకు చెందిన డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకలాజికల్ రీసెర్చ్ డిఐపిఆర్ వివిధ ట్రేడులలో ఐటీఐ అప్రెంటిస్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం ఖాళీల సంఖ్య 24 కాగా, ఇక ట్రేడుల వారీగా ఖాళీలు చూస్తే స్టీవార్డ్ 1, డెస్క్టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ 2 పోస్టులు, సెక్రటేరియట్ అసిస్టెంట్ ఇంగ్లీష్ లేదా హిందీ విభాగంలో 2, ఫోటోగ్రాఫర్లో 1, సిఓపిఏలో 14, ఐటీ లేదా ఐటీఈఎస్ఎం అనగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్లో 2, మల్టీమీడియా అండ్ వెబ్ పేజ్ డిజైనర్లో 2 ఖాళీలుగా ఉన్నాయి. ఇక అర్హత విషయానికి వస్తే, సంబంధిత ట్రేడులలో గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ అప్రెంటిస్లకు ఎంపిక విధానం ఐటీఐలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ లేదా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం, ఈమెయిల్ ద్వారా ఈ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేయాలి. ఇక ఈమెయిల్ అడ్రస్ విషయానికి వస్తే admindipr.diPR@gov.in. ఈమెయిల్ మరోసారి admindipr.diPR@gov.in. ఈ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులకు చివరి తేదీ 14వ తేదీ అక్టోబర్ నెల 2026. ఇక పూర్తి వివరాల కోసం వెబ్సైట్ https://www.drdo.gov.in. వెబ్సైట్ మరోసారి https://www.drdo.gov.in లో ఈ అప్రెంటిస్ పోస్టులకు తగిన సమాచారం తెలుసుకోవచ్చు.

మీరు ఇంతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు. ఇప్పుడు విందాం సినీ ధమాకా. కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట అలా వైకుంఠపురం చిత్రం నుంచి సీత్ శ్రీరామ్ ఆలపించగా, సంగీతం అందించిన వారు ఎస్ఎస్ తమన్, సాహిత్యం సిరివెన్నెల.

0: చరిత్రలో మొదటిసారి మనిషి తొలిసారి అగ్నిని కనుగొన్న క్షణం నుంచి ఆకాశాన్ని జయించి రాకెట్ ప్రయోగించిన క్షణం వరకు,
1: చీకటిని వెలుగుగా మార్చిన విద్యుత్ దీపం నుంచి ప్రపంచాన్ని మన చేతిలోకి తెచ్చిన స్మార్ట్ ఫోన్ వరకు,
0: ప్రతి ఆవిష్కరణ వెనుక ఒక ప్రశ్న,
1: ప్రతి ప్రశ్న వెనుక ఒక ఆలోచన,
0: ప్రతి ఆలోచన వెనుక ఒక మనిషి.
1: ఎడిసన్ నుంచి రైట్ సోదరుల వరకు,
0: సివి రామన్ నుంచి ఐన్స్టీన్ వరకు,
1: ఇలా ప్రపంచాన్ని మార్చిన ఆవిష్కరణలు,
0: ఆ ఆవిష్కరణల వెనుక నిలిచిన మహనీయుల జీవిత విశేషాలు మీకు అందించే కార్యక్రమం
1: చరిత్రలో మొదటిసారి.
0: శాస్త్రం, సాంకేతికత, వైద్యం, అంతరిక్షం, రవాణా,
1: ప్రతి రంగంలో మానవ ప్రగతికి బాటలు వేసిన వారి అద్భుత ప్రయాణాన్ని
0: తప్పక వినండి. ప్రతి మంగళవారం ఉదయం 8:35 ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2/107.5 MHz పై
1: చరిత్రలో మొదటిసారి.
2: మీరు వింటున్నారు సినీ ధమాకా 103.2 మరియు 107.5 MHz పై తిరుపతి ఆకాశవాణి. ఇప్పుడు విందాం తర్వాత పాట. ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి రాహుల్ సిప్లెగన్స్ మరియు కాలభైరవ ఆలపించగా, సంగీతం అందించిన వారు ఎంఎం కీరవాణి, సాహిత్యం చంద్రబోస్.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట వాల్తేరు వీరయ్య చిత్రం నుంచి వింటారు.

డోంట్ స్టాప్ డాన్సింగ్ పునగాలు లోడింగ్.

I don't stop dancing. Pona Galo loading.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం అక్కాయ్.
2: Hey, don't stop dancing, bonakalu.

0: Hey, don't stop dancing. Ponakalu loading.
1: వినబోయే పాట ది ఫ్యామిలీ స్టార్ చిత్రం నుంచి కార్తీక్ మరియు మంగ్లీ ఆలపించగా అనంత్ శ్రీరామ్ గీతం.

0: చరిత్రలో మొదటిసారి మనిషి తొలిసారి అగ్నిని కనుగొన్న క్షణం నుంచి ఆకాశాన్ని జయించి రాకెట్ ప్రయోగించిన క్షణం వరకు,
1: చీకటిని వెలుగుగా మార్చిన విద్యుత్ దీపం నుంచి ప్రపంచాన్ని మన చేతిలోకి తెచ్చిన స్మార్ట్ ఫోన్ వరకు,
0: ప్రతి ఆవిష్కరణ వెనుక ఒక ప్రశ్న,
1: ప్రతి ప్రశ్న వెనుక ఒక ఆలోచన,
0: ప్రతి ఆలోచన వెనుక ఒక మనిషి.
1: ఎడిసన్ నుంచి రైట్ సోదరుల వరకు,
0: సివి రామన్ నుంచి ఐన్స్టీన్ వరకు,
1: ఇలా ప్రపంచాన్ని మార్చిన ఆవిష్కరణలు,
0: ఆ ఆవిష్కరణల వెనుక నిలిచిన మహనీయుల జీవిత విశేషాలు మీకు అందించే కార్యక్రమం
1: చరిత్రలో మొదటిసారి.
0: శాస్త్రం, సాంకేతికత, వైద్యం, అంతరిక్షం, రవాణా,
1: ప్రతి రంగంలో మానవ ప్రగతికి బాటలు వేసిన వారి అద్భుత ప్రయాణాన్ని
0: తప్పక వినండి. ప్రతి మంగళవారం ఉదయం 8:35 ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2, 107.5 MHz పై
1: చరిత్రలో మొదటిసారి.
2: కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట మా ఇంటి బంగారం చిత్రం నుంచి చిన్మయ్ మరియు పుణ్యశెల్వ ఆలపించగా, సంగీతం అందించిన వారు AR రెహమాన్, సాహిత్యం సంతోష్ నారాయణ్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఆకాశవాణి. నిలయంలో సమయం 6 గంటలు దాటి 10 సెకండ్లు. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈరోజు మరియు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 6:30 కేర్ ఆఫ్ ఆకాశవాణి ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానం ఇచ్చే కార్యక్రమం. సమాధానాలు ఇస్తున్నవారు శ్రీమతి జె నిర్మల. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం, 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో వర్షాభావ పరిస్థితుల్లో జొన్న సాగు ప్రాముఖ్యత మరియు సాగుకు సూచనలు ఇస్తున్నవారు నంద్యాల జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్లాన్ బ్రీడింగ్ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ ఈషా పర్వీర్. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 8:00 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన్, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం శ్రీ ఇ నాగమునయ్య, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ ఏ రమేష్. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతల కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్, ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఈరోజు రాత్రి 9:30 చిత్రలేఖ శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు వింటారు. రాత్రి 10:00 శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి మండపాక శ్రీదేవి గారి వీణా వాద్య కచేరి, మృదంగ సహకారం శ్రీ మండపాక రవి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ఉదయం 6:00 ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో ఆంజనేయ భక్తి గీతాలు వింటారు, 6:30 సూక్తి ముక్తవలి వ్యాఖ్యత శ్రీ ఆముదాల మురళి, 6:35 పొలం కబుర్లు, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 8:35 2026 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే. 9:00

0: చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా చిత్రగీతలు వింటారు. రేపు ఉదయం 10 గంటలకు ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా కార్మిక చట్టాలు 2025 ప్రత్యేక కార్యక్రమం వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇక రేపు ఉదయం 10:45, మధ్యాహ్నం 12:10, 12:40 1:30, 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ఉంటారు. ఇక రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలు వింటారు సమర్పణ శ్రీమతి జె నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం క్రీడా ప్రపంచం వింటారు. రేపు సాయంత్రం 6:00 ప్రసార విశేషాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ఢిల్లీ, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, రేపు సాయంత్రం 6:30 భక్తి కుసమలు భక్తిగీతాల కార్యక్రమం వింటారు. రేపు సాయంత్రం 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించిన కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం, 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 ఆపాత మధురాలు అలనాటి చిత్రగీతాల కార్యక్రమం, 10:00 హరికథా గానం విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: Is Akashwani. The news read by Anuja Kumar. Chief Justice of India, Justice Suryakant, has said that the doors of the Supreme Court are open to everyone and any petition from any common citizen or member of an elected body is welcome. He said that every Indian citizen has the right to approach the court and the court will hear their concerns and grant relief whatever is due under the law. Justice Suryakant made the remarks while addressing the 33rd Foundation Day of NHRC in New Delhi. Responding to the India bloc's demand for a meeting, Justice Suryakant said he had received a letter yesterday requesting an appointment and had replied last night explaining why he was unable to meet them.
2: The doors of the Supreme Court are open to everyone. Any person, whether an ordinary citizen or a member of an elected body, has the right to approach us. Every citizen of India has this right. We will hear the grievances and address their concerns in accordance with the law and the legal framework. I received the letter yesterday and replied to it last night, and I have cited the reasons for expressing my inability to meet. I have maintained the confidentiality of the letter.
1: The BJP has accused the Congress leader and the leader of opposition in the Lok Sabha, Rahul Gandhi, of weakening the constitutional institutions and tarnishing the image of the country. Briefing media in New Delhi today, senior BJP leader and party MP Anurag Singh Thakur alleged that whenever the Congress party suffers electoral defeat, it sometimes raises questions on electronic voting machines and sometimes on the election commission. Mr. Thakur said that Congress should produce evidence instead of making accusations only. He said Rahul Gandhi also could not submit any evidence when he met President Draupadi Murmu along with the opposition delegation regarding alleged irregularities in special intensive revision. Delhi police has designated 3 new venues for protests and demonstrations, that is Ramlila Ground, Burari Ground and CBD Ground in East Delhi. In an order, Delhi Police Commissioner Anurag Kumar announced that Jantar Mantar has been denotified as a designated protest site. The Union Home Ministry had constituted a committee to identify suitable alternative venues to ensure citizens' right to organize protests and demonstrations. Delhi Metro has informed that entry and exit gates of all metro stations of the Delhi Metro network are now open. The interchange facility at all the concerned metro stations is also available. Commerce and Industry Minister Piyush Goyal has emphasized that the country's youth must actively participate in India's development journey by bringing fresh perspectives, innovative ideas.

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. తిరుపతిలో 3,222 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో మేయర్ మున్సిపల్ చైర్మన్ పదవులకు ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసింది. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తుల భద్రత కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు హోంమంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. వార్తల వివరాలు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తులకు సౌకర్యాలు కల్పించేలా 2,750 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్షిప్ ను 2 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో 3,222 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు అమరావతి సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ముఖ్యమంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా భక్తులకు సమాచారం అందించేలా వెంకటాద్రి యాప్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలో పవిత్రమైన వాతావరణం ఉండాలని పేర్కొన్నారు. తిరుపతి నుంచి రేణిగుంట వరకు విద్య, వైద్యం, పరిశ్రమలతో క్లీన్ గ్రీన్ సిటీగా అద్భుతమైన దివ్యక్షేత్రంగా రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
2: శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సమగ్ర సౌకర్యాలు కల్పించే విధంగా ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్షిప్ నిర్మాణం చేస్తున్నాం. అక్కడనే మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ కూడా తయారు చేస్తున్నారు. తిరుపతికి అవసరమైంది ఎక్కడికక్కడ రోడ్లన్నీ డెవలప్ చేయాలి. దానికోసం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తరఫున 9 మాస్టర్ ప్లాన్ రోడ్లు

0: కూడా ఈరోజు శ్రీకారం చుట్టాం. ఒక పక్క సెమీ కండక్టర్, ఒక పక్క స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ, టెక్నాలజీ రెండు కూడా కలిసి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది.
1: పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా సహకరించేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ జేఎన్టీయులో ఈరోజు జరిగిన సిఐఐ ప్రాంతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రానికి గడిచిన రెండేళ్ల కాలంలో 714 ప్రాజెక్టుల రూపంలో 22.6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. వీటి వల్ల 7,10,000 ఉద్యోగాలు యువతకు రానున్నాయని తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ సిఎస్ఆర్ ద్వారా సమాజానికి మేలు చేయాలనే ఆలోచన పారిశ్రామికవేత్తలకు ఉండాలని, పర్యావరణ హితమైన పారిశ్రామిక అభివృద్ది అనే కోణంలోనే ముందడుగు వేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. రాష్ట్రంలో 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులకు ప్రభుత్వం రిజర్వేషన్లను ఈరోజు ఖరారు చేసింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ది శాఖ జీవో నెంబర్ 252ను జారీ చేసింది. ఎస్టీలకు 1, ఎస్సీలకు 2 మేయర్ పదవులు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే బీసీలకు 5 మేయర్ పదవులను రిజర్వ్ చేసింది. జనరల్ మహిళలకు 5 మేయర్ పదవులను కేటాయించగా 4 కార్పొరేషన్ల మేయర్ పదవులను అన్రిజర్వ్డ్గా ప్రకటించింది. అదేవిధంగా 106 మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ పదవులకు కూడా రిజర్వేషన్ ఖరారు చేసింది. ఎస్టీ కేటగిరీలో మొత్తం 3 స్థానాలు కేటాయించింది. అందులో 2 జనరల్, 1 మహిళలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఎస్సీ కేటగిరీలో మొత్తం 14 స్థానాలు కేటాయించింది. వాటిలో 7 జనరల్, 7 మహిళలకు కేటాయించింది. బీసీ కేటగిరీలో మొత్తం 36 స్థానాలు కేటాయించింది. అందులో 18 జనరల్, 18 మహిళలకు కేటాయించింది. ఇక మహిళా కేటగిరీలో మొత్తం 27 చైర్పర్సన్ స్థానాలు నిర్ణయించింది. అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీలో మొత్తం 26 చైర్పర్సన్ స్థానాలు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపుదలకు సంబంధించిన 12వ వేతన సవరణ సంఘం చైర్మన్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ అమరావతిలోని సచివాలయంలో ఈరోజు పదవీ బాధ్యతలను స్వీకరించారు. వేతనాల పెంపుదలకు సంబంధించి ఏడాది గడువులోగా పీఆర్సీ నివేదికను దినేష్ కుమార్ ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి శరణ్ నవరాత్రుల ఉత్సవాల్లో భక్తుల భద్రత కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు హోంశాఖ మంత్రి వంగులపూడి అనిత తెలిపారు. ఉత్సవాల భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులతో హోంమంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా విజయవాడ మోడల్ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ను ఆమె సందర్శించారు. ఈ కంట్రోల్ రూమ్ పనితీరును మంత్రికి అధికారులు వివరించారు. 30 అధునాతన డాష్ బోర్డుల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవాసే దేశ్ సేవ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2021 గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించడానికి, దేశాన్ని గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ను ప్రారంభించింది. 2021 డిసెంబర్లో సెమీకండక్టర్ మిషన్ను ప్రారంభించారు. తొలి దశలో 76,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. ఈ ఏడాది జూలైలో సెమికాన్ 2.0గా కేంద్ర ప్రభుత్వం దీనిని మరింత విస్తరించింది. దీనికోసం 127,500 కోట్ల రూపాయలు కేటాయించారు. దేశంలో చిప్ డిజైన్, ఫ్యాబ్రికేషన్, డిస్ప్లే తయారీ, అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్, ప్రత్యేక రసాయనాలు, పరిశోధన అభివృద్ది రంగాలను బలపరచడం వంటివి లక్ష్యాలుగా ఉన్నాయి. భారతదేశ సెమీకండక్టర్ మార్కెట్ 2030 నాటికి $100 బిలియన్లకు పైగా చేరుకుంటుందని అంచనా వేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ సందర్భంలో ఇలా పేర్కొన్నారు.
2: आप जानते हैं कि सेमीकंडक्टर इकोसिस्टम का मतलब सिर्फ एक फैक्ट्री नहीं होता है. ये इकोसिस्टम मशीन बनाने वाले, डिजाइन इंजीनियर, रिसर्च इंस्टीट्यूशन, लॉजिस्टिक नेटवर्क और स्किल टेक्नीशियंस, ऐसे अनेक लेयर के से मिलकर के बनता है. सबके तालमेल से एक चिप तैयार होता है. भारत भी सेमीकंडक्टर इकोसिस्टम की पूरी वैल्यू चेन पर फोकस कर रहा है.
1: ఆంధ్రప్రదేశ్ను ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. కాకినాడ జేఎన్టీయూ వేదికగా ఈరోజు నిర్వహించిన 31వ సిఐఐ ప్రాంతీయ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన పర్యాటక పాలసీ 2024-29 పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం ద్వారా గత 2.5 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించగలిగామని వెల్లడించారు. పీపీపీ విధానంలో రాష్ట్రానికి ప్రముఖ స్టార్ హోటళ్లు వస్తున్నాయన్నారు. కేర్వాన్ టూరిజం, హోంస్టే, భూ కేటాయింపుల కోసం నూతన పాలసీలు అమల్లోకి తీసుకువచ్చామని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా P4 మోడల్లో బీసీ నిరుద్యోగ యువతకు ఉచిత

0: సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవిత సమక్షంలో డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీ ప్రతినిధులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు పరస్పర ఒప్పంద పత్రాలను ఈరోజు మార్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, శిక్షణ సందర్భంగా మెటీరియల్ ఉచితంగా ఇవ్వడంతో పాటు అభ్యర్థులకు నిష్ణాతులైన అధ్యాపకులు బోధించనున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని ఆకాశవాణి ద్వారా అందిస్తున్నామని ఆకాశవాణి తిరుపతి కేంద్ర సహాయ సంచాలకులు ఎం సుధాకర్ మోహన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం శ్రీవారి వాహన సేవలు జరిగే సమయంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారం కానుందని చెప్పారు. తిరుపతిలో 3,222 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా సహకరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులకు ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసింది. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తుల భద్రత కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు హోంమంత్రి మంగళపూడి అనిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: గిఫ్ట్ వచ్చింది.
2: వారే వా, లెజెండ్ బ్యాట్. ఇది
3: దీంతో నేను ఆడతాను.
2: అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను.
1: దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది.
2: అరే యార్,
1: చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ అంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికి అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
4: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. సముద్ర తటీయ క్షేత్రేషు జలాంతర్గత సురక్షా సంకట నివారణార్థం ఐఎన్ఎస్ మంగ్రోల్ ఇత్యేషః స్వదేశీ సమరపోతః భారతీయ నౌసేనాయాం రాష్ట్రాయ సమర్పితః. ప్రత్యేక భారతీయ నాగరికే న్యాయ ప్రాప్తయే సర్వోచ్చ న్యాయాలయస్య ద్వారాణి సర్వదా అపావృతాని ఏవ తిష్ఠంతి ఇతి ముఖ్య న్యాయాధీశేన సూర్యకాంతేన ఉద్ఘోషితం. నవదెహల్యాః జంతర్ మంతర్ స్థలం అధునా విరోధ ప్రదర్శన స్థానం న స్థాస్యతి. దెహలీ ఆరక్షి అధికారిభిః జన ప్రదర్శనేభ్యః త్రీణి నూతనాని స్థానాని పరిగణితాని. చికిత్సా సువిధాసు మూల్య పారదర్శితాం వర్ధయితుం కేంద్రేణ సర్వైః రాజ్యైః కేంద్రశాసిత ప్రదేశైశ్చ రుగ్ణాలయ ప్రదేశానాం శుల్కానాం సుస్పష్టం పట్టికా ప్రదర్శనం నిర్వోఢుం సమాదిష్టం. అపి చ సమష్టి అర్థశాస్త్రస్య స్థిరీకరణ ప్రతిమానాం వికాస హేతుః అమెరికీ విద్వద్భ్యాం రాబర్ట్ ఈ హాల్ మైకల్ వుడ్ఫోర్డ్ వర్యాభ్యాం ప్రతిష్ఠితః అర్థశాస్త్ర నోబెల్ పురస్కారః అలంకృతః. అథ వార్తాః విశదీకృత్య. శారదీయ నవరాత్రోత్సవస్య ద్వితీయే అహని ప్రధానమంత్రీ శ్రీ నరేంద్ర మోదీ దేశవాసిభ్యః హార్దాన్ శుభాశయాన్ వ్యాహృతవాన్. సామాజికాంతర్జాలీయపటలే స్వసందేశం ప్రసారయన్ ప్రధానమంత్రి ప్రావోచత్ యత్ నవరాత్రస్య ద్వితీయం దినం తపసః త్యాగస్య దృఢసంకల్పస్య చ ప్రతీకభూతాయాః భగవత్యాః బ్రహ్మచారిణ్యాః ఉపాసనాయై సమర్పితమస్తి. ప్రధానమంత్రిణా ప్రార్థనా విహితా యత్ మాతా పద్మధారిణీ దేవీ బ్రహ్మచారిణీ సర్వానపి జనాన్ శౌర్యేణ ధైర్యేణ ఆత్మసంయమేన చ అనుగృహణాతు ఇతి. కోచీస్ నగరస్థేన కోచీ షిప్యార్డ్ సంస్థయా నిర్మితస్య తృతీయస్య జలమగ్న శత్రునాశకపోతస్య ఐఎన్ఎస్ మంగ్రోల్ ఇత్యస్య అద్య ముంబయ్యాం నౌసేనాయాం ఔపచారికః సమావేశో జాతః. స్వదేశీ ప్రౌద్యోగిక్యా నిర్మితస్య అస్య సమరపూతస్య సమావేశేన తటీయ అగాధ జలేషు జలాంతర్గత శత్రూణాం సంధానస్య తేషాం ప్రతీకారస్య చ నౌసేనాయాః సామర్థ్యం అభూతపూర్వం సుదృఢం భవిష్యతి. ముంబై నౌకాష్ ఠానే

0: भारतम् @2047 इति राष्ट्रिय संकल्पस्य सिद्धये आर्थिक प्रगतेः सहैव पर्यावरण सुरक्षायाः समन्वयः अत्यन्तम् आवश्यकः अस्ति। नवदेहल्यां वन सेवा अधिकारिणां मध्यावधि प्रशिक्षण समारोहम् अलंकुर्वन् मन्त्री देशस्य कानन संरक्षणे वन्य प्राणी सुरक्षायां प्राकृतिक न्यासानां पालने च तेषाम् अनिर्वचनीयं समर्पणाभिसन्धानम् अभ्यनन्दत। भाजपा महिला मोर्चा इत्यनया अद्य नवदेहल्यां विरोध प्रदर्शनम् आयोजितम्। अनया जवाहरलाल नेहरू विश्वविद्यालये छात्राभिः सम्बद्धानां कथितानां यौन दुर्व्यवहार प्रकरणानाम् आधारेण आन्तरिक मणिपुरस्य कांग्रेस सांसदस्य डॉ अंगोमचा विमोल इत्येतस्य विरुद्धं कार्याचरणं कर्तुं याचना विहिता। इति वार्ताः।
1: आकाशवाणी మీరు వింటున్నారు 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్ పై తిరుపతి ఆకాశవాణి. నిలయంలో సమయం 6:30.
2: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
3: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
2: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
3: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
2: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
4: మనసులో మెదిలే జ్ఞాపకానికి మధురమైన ఓ పాట తోడైతే
2: ఆ పాటకు ముందు మనకు నచ్చిన వారి పేరు పలికితే ఆ అనుభూతే వేరు.
4: మీ మనసులోని మాటలను ఓ ఉత్తరంగా రాయండి.
2: మీకు నచ్చిన పాటను కోరుకోండి.
4: మీ ఆత్మీయుల కోసం ఆ పాటను అంకితం చేయండి.
2: మీ ఉత్తరం, మీ కోరిక, మీకు నచ్చిన పాట
4: అన్నీ కలిసే మధురమైన వేదిక చిత్రలేఖ.
2: ప్రతి మంగళ శుక్రవారాలు ఉదయం 9:00 పాటు,
4: సోమ గురువారాలు రాత్రి 9:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
2: తప్పక వినండి మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
4: చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం.
1: శ్రోతలకు గమనిక, ఈరోజు రాత్రి 8:00 2026 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన్ మరియు శ్రీ రామకృష్ణ శేష సాయిబాబు, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీ డి సాయి రఘునాథ్చరణ్, సాంకేతిక సహకారం శ్రీ ఇ నాగమునయ్య, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ ఏ రమేష్.
2: చరిత్రలో మొదటిసారి మనిషి తొలిసారి అగ్నిని కనుగొన్న క్షణం నుంచి ఆకాశాన్ని జయించి రాకెట్ ప్రయోగించిన క్షణం వరకు,
4: చీకటిని వెలుగుగా మార్చిన విద్యుత్ దీపం నుంచి ప్రపంచాన్ని మన చేతిలోకి తెచ్చిన స్మార్ట్ ఫోన్ వరకు,
2: ప్రతి ఆవిష్కరణ వెనుక ఒక ప్రశ్న,
4: ప్రతి ప్రశ్న వెనుక ఒక ఆలోచన,
2: ప్రతి ఆలోచన వెనుక ఒక మనిషి.
4: ఎడిసన్ నుంచి రైట్ సోదరుల వరకు,
2: సివి రామన్ నుంచి ఐన్స్టీన్ వరకు,
4: ఇలా ప్రపంచాన్ని మార్చిన ఆవిష్కరణలు
5: ఆ ఆవిష్కరణల వెనుక నిలిచిన మహనీయుల జీవిత

0: విశేషాలు మీకు అందించే కార్యక్రమం
1: చరిత్రలో మొదటిసారి.
0: శాస్త్రం, సాంకేతికత, వైద్యం, అంతరిక్షం, రవాణా,
1: ప్రతి రంగంలో మానవ ప్రగతికి బాటలు వేసిన వారి అద్భుత ప్రయాణాన్ని
0: తప్పక వినండి. ప్రతి మంగళవారం ఉదయం 8:35 ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై
1: చరిత్రలో మొదటిసారి.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేరాఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేరాఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేరాఫ్ ఆకాశవాణి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేరాఫ్ ఆకాశవాణి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్.
2: ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
3: ఇన్వెస్టింగ్ పాఠాన్ని

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి, లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: ఇప్పుడు వింటారు కేర్ ఆఫ్ ఆకాశవాణి. ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలు ఇచ్చే కార్యక్రమం. సమాధానాలు ఇస్తున్నవారు శ్రీమతి జే నిర్మల.
3: కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మా కార్యక్రమానికి చాలా మంది వాట్సాప్ మెసేజెస్, ఈమెయిల్స్ పంపారు, ఉత్తరాలు రాశారు. మీకు అందరికీ ధన్యవాదాలు. ఎప్పట్లాగే రాజేష్, శ్రోతలకి ఆరోగ్య సూత్రాలు చెప్తావా?
4: మనము జనం మధ్యలో ఉన్నప్పుడు మాస్క్ ధరించడం ఎంతో మంచిది, అలాగే మనిషికి మనిషికి కొద్ది దూరం పాటించడం చాలా మంచిది. తర్వాత మనం ఇంటికి వెళ్ళిన వెంటనే శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవడం లేదా హ్యాండ్ వాష్తో చేతులు శుభ్రం చేసుకోవడం చాలా మంచిది.
5: ఈ ఉత్తరం డోర్నాల బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్, సాయి, కృప హైదరాబాద్ వనస్థలిపురం నుంచి రాశారు సార్. అక్టోబర్ 5వ తేదీ సోమవారం నాటి కార్యక్రమంలో 8:35 రత్నదీపికావళి కార్యక్రమంలో పద్మవిభూషణ్ గ్రహీతలను గురించిన కార్యక్రమం విన్నాం. ఇందులో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రసూతి వైద్య నిపుణులు, విద్యావేత్త సర్ ఆర్కట్ లక్ష్మణస్వామి మొదలయారు గారి జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం చాలా ప్రశంసనీయం. ప్రసారం చేసిన ఆకాశవాణి తిరుపతి కేంద్రం వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అంటూ రాశారు. వీరే సార్ మరో ఉత్తరంలో రాశారు. ఆ తరువాత హలో ఆకాశవాణి ప్రత్యక్ష ప్రసారంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన చిత్రగీతాలను వినడానికి చాలా బాగున్నాయి. ఆ సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా భారత న్యాయ వ్యవస్థకు కొత్తదనం అనే అంశం గురించిన విశేషాలను విన్నాం, బాగుంది. అనంతరం కేవీఎం సంధ్యారాణి గారి అనుబంధాలు కథానిక చాలా బాగుంది, చదివిన తీరు కూడా ప్రశంసనీయంగా ఉంది, చాలా బాగుంది. కార్యక్రమాన్ని ప్రసారం చేసిన వారికి ధన్యవాదాలు తెలియచేయండి అంటూ రాశారు. వీరే సార్ మరొక ఉత్తరంలో ఆ రోజు 6:30 కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో శ్రోతల ఉత్తరాలకు సమాధానాలు సాయి రఘునాథ్ చరణ్ గారు చాలా బాగా చెప్పారు. ఉత్తరాలను చదివిన గాయత్రి మేడం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు.

గాయత్రి మేడం గారు అక్షరం పొల్లుపోకుండా చాలా అద్భుతంగా చదివారు అంటూ మీరే మరొక ఉత్తరం రాశారు సార్, డోర్నాల బాలరాజు రేణుక హైదరాబాద్ వనస్థలిపురం నుంచి. వీరు అక్టోబర్ 6 ప్రసారమైన కార్యక్రమాలను గురించి కూడా చెప్పారు. ఆ రోజు ప్రసారమైన ప్రబోధ గీతంలో నీనేరా భారతదేశం నిన్నేరా పిలిచేను అంటూ సాగిన ఈ గీతం అమరవీరులను గుర్తు చేసేలాగా బావుంది, వినిపించిన తిరుపతి ఆకాశవాణి వారికి ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. అక్టోబర్ 6 ప్రభాత ప్రసారంలో ప్రబోధ గీతంతో పాటు తర్వాత ఆంజనేయ స్వామి భక్తి గీతాలు కూడా ప్రసారమయ్యాయి. ఇవి అన్నీ కూడా భక్తి గీతాలు, చాలా మనసుకు ఆకట్టుకునేలాగా ఉన్నాయి. మనసుకు ఆనందాన్ని, చెవులకు శ్రవణానందాన్ని కూడా కలిగించాయి. ఈ మధురమైన భక్తి గీతాలను ప్రసారం చేసిన తిరుపతి ఆకాశవాణికి భక్తితో నా కుస్మాంజలులు అందజేస్తున్నాను అంటూ రాశారు. ఆ తరువాత సూక్తి ముక్తావళి కార్యక్రమంలో 6:30 శ్రీ పి విజయ్ కుమార్ గారి వ్యాఖ్యానంలో ఋగ్వేదాన్ని ఆధారంగా తీసుకుని కొన్ని ప్రవచనాలు వినిపించారు. కొన్ని సైన్స్ కి అంతుచిక్కని ప్రశ్నల గురించి, వాటి గురించి వివరించడం నిజంగా ప్రశంసనీయం. వారు చెప్పిన హితోక్తులన్నీ బాగున్నాయి, ధన్యవాదాలు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు డోర్నాల బాలరాజు రేణుక హైదరాబాద్ వనస్థలిపురం నుంచి. వీరే మరొక ఉత్తరంలో ఇలా తెలియచేస్తున్నారు సార్, 7:15 అదే రోజు ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈ రోజు విశేషాలు విన్నాము, వివరాలు చెప్పిన మేడం గారికి ధన్యవాదాలు. ఆ తర్వాత ఓ బాటసారి ప్రపంచ పర్యాటక కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో మాల్వన్ ప్రాంతం గురించి, ఈ ప్రాంతం అరేబియా మహాసముద్రానికి ఆనుకుని ఉన్న ప్రాంతం అంటూ చెప్తూ అక్కడ విశేషాలను గురించి చెప్పినట్లు, చాలా అద్భుతంగా ఉన్నాయి ఆ విశేషాలన్నీ, అక్కడ అద్భుతమైన ప్రదేశాలను గురించి మాకు క్లుప్తంగా చెప్పాలంటే అక్కడే ఉన్న ప్రదేశాలని మాకు కళ్లకు కట్టినట్లు చూపించారు సాయి రఘునాథ్ చరణ్ గారు. చాలా బహు ప్రశంసనీయంగా ఉంది ఈ కార్యక్రమం, మాకు ఎంతగానో నచ్చింది. వ్యాఖ్యాతకు అలాగే తిరుపతి అభిమాన కేంద్రానికి మా ప్రత్యేక అభినందనలు, మందారమాలలు అందుకోండి అంటూ వీరు రాశారు. అయితే ఇంకా అదే రోజు 2 ప్రసారంలో వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో పసందైన వంటకాల కార్యక్రమంలో జే నిర్మలా మేడం గారు చెప్పిన వంటలు విని మేము చాలా ఆనందపడ్డాం, ఆస్వాదించాం కూడా. వారు వంటల గురించి ఎంత రుచిగా చెప్పారంటే చేసుకోవడానికి చాలా ఈజీగా ఉన్నాయి అవన్నీ. ముఖ్యంగా మిగిలిపోయిన అన్నంతో స్నాక్స్ చేసుకోవడం ఎలాగో, అది ఇంత ఈజీగా ఉంటుందని మేము అనుకుని కూడా అనుకోలేదండి. మేడం గారు చెప్పిన తీరు చాలా బాగుంది. ఆ తరువాత మరొక వంటకం ఏంటంటే జాంగ్రీ, అద్భుతమైన వంటకంగా మాకు చాలా బాగా నచ్చింది, దాని తయారీ విధానం అన్ని కూడా మాకు చాలా క్లుప్తంగా వివరించారు మేడం. ఆ తర్వాత దహీ వంకాయ కూర అంటే ఇది మరొక కొత్త రకం వంటకం, దీనికి సంబంధించిన పదార్థాల తయారీ విధానము అన్నీ కూడా చాలా బాగున్నాయి. చపాతీలో కానీ బిర్యానీలో కానీ తినాలని చెప్తుంటే మేడం మాకు నోరు ఊరింది. మొత్తానికి పసందైన వంటకాల కార్యక్రమం చాలా ప్రశంసనీయంగా ఉంది, వంటకాలను మాకు కళ్ల ముందే ఉండి చేసినట్టుగా చూపించారు. మా ప్రత్యేక ధన్యవాదాలు మా కుటుంబ సభ్యుల తరపున మేడం గారికి తెలియచేయండి అంటున్నారు. ఇక 7 అంటే అక్టోబర్ మంగళవారం రోజున ప్రభాత ప్రసారాలలో వినిపించిన దేశభక్తి గీతం బాగుంది, అలాగే 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వినాయక భక్తి గీతాలు మమ్మల్ని ఆకట్టుకున్నాయి. తరువాత తదుపరి కార్యక్రమం సూక్తి ముక్తావళిలో ఎన్ అనంతలక్ష్మి గారి వ్యాఖ్యానంలో తల్లిదండ్రుల పాత్ర, వారు చెప్పిన హితోక్తులు కూడా చాలా ఆలోచింపచేసేలాగా చాలా బాగున్నాయి, ఆకట్టుకున్నాయి, మంచి సూక్తులను అందజేశారు, వారికి నా ప్రత్యేక అభినందనలు తెలియచేస్తున్నాను అంటూ రాశారు వీరే డోర్నాల బాలరాజు రేణుక హైదరాబాద్ వనస్థలిపురం నుంచి. వీరే మరో ఉత్తరంలో ఇలా రాశారు సార్, 7:15 ప్రసారమయ్యే ప్రభాత రేఖలు కార్యక్రమంలో వైద్య విజ్ఞానం శీర్షికలు పల్మనాలజీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె భరత్ గారితో పరిచయ కార్యక్రమం విన్నాం. ఇందులో తెలియని ఎన్నో సందేహాలకు డాక్టర్ గారు మాకు ఆ సందేహాలన్నింటినీ తీర్చారు. ఈ కార్యక్రమం చాలా విలువైన, ప్రయోజకరమైన కార్యక్రమం. ఇది ప్రతి ఒక్కరికి కావలసిన కార్యక్రమంగా రూపొందించారు పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్ గారు. ఆస్తమాకి కారణాలను, చికిత్సను గురించి ఎన్నో తెలియని విషయాలు డాక్టర్ గారి దగ్గర నుంచి అడిగి మాకు రాబట్టారు. డాక్టర్ గారికి, పరిచయకర్త సుధాకర్ మోహన్ గారికి నా ప్రత్యేక అభినందనలు తెలియచేయండి అంటున్నారు.

అన్నారు. అనంతరం ఉదయరాగంలో వినిపించిన పాటలన్నీ మంచి పాటలు వేశారు, ధన్యవాదాలు తెలియచేస్తున్నాం అంటున్నారు. ఆ తరువాత 8:35 ఆల్బమ్ కార్యక్రమంలో జెస్సీ గిఫ్ట్ గాయకుని గురించి, వారి జీవిత విశేషాలు, వారు పాడిన పాటలు, వారి గురించి పూర్తిగా చెప్పిన విశేషాలన్నీ బాగున్నాయి. వారు కేరళ రాష్ట్రంలో త్రివేంద్రానికి చెందినవారని, వారి జీవిత విశేషాలతో పాటు ఆ కార్యక్రమం కూడా చాలా చక్కగా సాగింది, బాగుంది. మంచి పాటలు వినిపించిన నిర్మలా మేడం గారికి ప్రత్యేక అభినందనలు తెలియచేస్తున్నాం. వినిపించిన పాటలు చాలా బాగున్నాయి, ధన్యవాదాలు. అలాగే తిరుపతి కేంద్రం వారికి వందనాలు అంటూ తెలియచేస్తున్నారు వీరే. ఆ సాయంత్రం వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు కోరిన టెలిఫోన్ పాటలు చాలా బాగున్నాయి, ఆ కార్యక్రమం విన్నాం. ఆ ఫోనిన్ కార్యక్రమంలో వినిపించిన పాటలన్నీ బాగున్నాయి. 8 ప్రభాత ప్రసారంలో ప్రబోధ గీతం అనంతరం 6:10 భక్తిరంజనిలో వినిపించిన షిరిడీ సాయిబాబా భక్తి గీతాల్లో మేలుకో సాయి మేలుకోవయ్యా అంటూ వినిపించిన పాటలన్నీ మాకు ఎంతో బాగున్నాయి. ఆ దివ్య చరిత్ర గానం మాకు శ్రవణానందం కలిగించింది. ఆనాటి భక్తిరంజని అంతా మధురం మధురం. అటువంటి గీతాలను వినిపించిన తిరుపతి ఆకాశవాణి కేంద్రం వారికి ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. సార్, వీరే మరొక ఉత్తరంలో సూక్తి ముక్తావళి 6:30 వినిపించిన సూక్తి ముక్తావళి కార్యక్రమంలో శ్రీ వై రామకృష్ణారావు గారి వ్యాఖ్యానంలో వీడ్కోలు ఇన్ని రకాలుగా ఉంటుందని వారు చెప్పేదాకా కూడా మాకు బోధపడలేదు. చాలా అద్భుతంగా చాకచక్యంగా మాకు విషయాలను అందించారు. ఆనాటి సూక్తి ముక్తావళి 100% సూపర్, మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు అందించండి అంటూ రాశారు. తర్వాత వీరే ఆ ఉదయం 7:15 ప్రసారమైన ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజులో కొన్ని ముఖ్యమైన వివరాలను అందించారు. అనంతరం దార్శనిక భారత్ కార్యక్రమంలో వందే భారత్ రైలు భారతదేశానికి అభివృద్ధికి సరికొత్త వేగం అనే అంశం గురించి వివరించిన తీరు చాలా బాగుంది. అనంతరం వికసిత్ భారత్ గురించి వివరించిన వివరాలన్నీ కూడా చాలా బాగున్నాయి, విన్నామండి. అనంతరం ఉదయరాగం కార్యక్రమంలో మంచి హుషారైన పాటలు వేశారు, ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు సార్ వీరు డోర్నాల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి. వీరే మరొక ఉత్తరంలో ఆ రోజు ఉదయం ప్రసారంలోని 8:35 పుస్తక పఠనం కార్యక్రమంలో మీది తెనాలే మాది తెనాలే ఈ వారం కథ జాతరో జాతర, ఆ కథను నిర్మలా మేడం గారు చాలా చక్కగా అద్భుతంగా చదివి మాకు వినిపించారు, వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అంటున్నారు. ఆ తర్వాత 9:00 హలో ఆకాశవాణి కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు చాలా బాగున్నాయి, మంచి మంచి కార్యక్రమాలు ఆకాశవాణి తిరుపతి కేంద్రం వారు వినిపిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం అంటూ రాశారు. వీరే సార్, 9 ప్రభాత ప్రసారంలో ప్రబోధ గీతం చాలా బాగుంది, తరువాత 6:10 భక్తిరంజని కార్యక్రమంలో అమ్మవారి భక్తి గీతాలు వినిపించారు, అన్ని కీర్తనలు బాగున్నాయి. అలాగే సూక్తి ముక్తావళి కార్యక్రమంలో డాక్టర్ పి అబ్దుల్ గఫార్ గారి సూక్తి ముక్తావళిలో వినిపించిన వ్యాఖ్యానమంతా కూడా బాగుంది. దైనందిన జీవితంలో మనం చేయవలసిన మంచి పనులను గురించి మంచి వ్యాఖ్యానం చెప్పారు, వారికి మా ప్రత్యేక అభినందనలు తెలియచేయండి అంటూ రాస్తున్నారు. అలాగే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమాల పైన మా శ్రోతలు రాసిన ఉత్తరాలకు తిరిగి జవాబులు అందిస్తున్న ఎం సుధాకర్ మోహన్ గారికి, సాయి రఘునాథ్ చరణ్ గారికి సహా వ్యాఖ్యాతలకు మా ప్రణామాలు అంటూ రాశారు సార్. సార్, వీరే 5వ సోమవారం, ఆ తర్వాత మంగళవారం సాయంత్రం, వీరే 6వ మంగళవారం నాడు సాయంకాలం 6:30 కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన సోమవారం నాడు సాయంత్రం 6:30 కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన సాయి రఘునాథ్ చరణ్ గారికి, పుష్పవాణి మేడం గారికి, గాయత్రి మేడం గారికి ఉత్తరాలు బాగా చదివినందుకు ధన్యవాదాలు తెలియచేస్తున్నామంటూ రాశారు సార్. వీరే 8వ అంటే గురువారం నాడు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో షిరిడీ సాయిబాబా భక్తి గీతాలను వినిపించారు, చాలా బాగున్నాయి. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో
వై రామకృష్ణారావు.

గారు మంచి విలువైన ఆధ్యాత్మిక ప్రవచనాలు అందించారు. ధన్యవాదాలు. 6:35 వినిపించిన పొలంక బుల్లు కార్యక్రమంలో రైతులు పైళ్లలో వివిధ రకాల మందులు, డ్రోన్ వాడకం వల్ల ప్రయోజనాలను గురించి, మందులను ఎలా స్ప్రే చేస్తారు, డ్రోన్ల ద్వారా వాటి ఉపయోగాలను గురించి చక్కగా తెలియచేశారు. తరువాత ఎరువులను సద్వినియోగం చేసుకునేటప్పుడు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు వాడే విధానం గురించి, అలాగే అరటి, కొబ్బరి పంటల్లో ఆశించే తెల్లదోమ నివారణ మార్గాల గురించి చక్కటి విషయాలను తెలియచేస్తున్నారు. వారికి ధన్యవాదాలు అంటూ రాశారు. తరువాత 7:15 ప్రసారమైన ప్రభాత రేఖలు కార్యక్రమంలో జయంతి మేడం గారు వందే భారత్ రైలు ఎప్పుడు ప్రారంభించారు, అది ఎన్ని స్టేషన్లలో ఆగుతుంది, ప్రయాణికులు ఎలా చేరుకోవాలి, వాటి స్టేషన్ల సంఖ్య, సమయం తదితర అంశాలకు సంబంధించి వందే భారత్ రైలు గురించి మేడం గారు విలువైన సమాచారాన్ని అందించారు. ధన్యవాదాలు. ఆ తర్వాత దార్శనిక భారతంలో వికసిత్ భారత్ అనే అంశాలపైన చక్కటి విశేషాలను అందించారు. ధన్యవాదాలు. తర్వాత 9:00 నుంచి 10:00 వరకు సాగిన హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రోతల్ని మేడం గారు చక్కగా పలకరించారు, మంచి పాటలు వినిపించారు, హుషారైన కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. చక్కగా ప్రజెంట్ చేసిన మేడం గారికి ధన్యవాదాలు అని రాశారు సార్. అలాగే చరిత్రలో ఈ రోజులో భాగంగా అడవి బాపిరాజు జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలను, అలాగే జయప్రకాష్ నారాయణ గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలను, తర్వాత నవల రచయిత ప్రేమ్చంద్ గారి జీవిత విశేషాలను మేడం గారు చక్కగా తెలియచేశారు. వారికి ధన్యవాదాలు. ఆ తర్వాత 8:35 పుస్తకవాణి కార్యక్రమంలో జంతర్ మంతర్ కథ నిర్మలా మేడం గారు చక్కగా చదివి వినిపించారు. ధన్యవాదాలు. సాయంత్రం 5:00 వనితా లోకం శ్రీల కార్యక్రమంలో కూచిపూడి నాట్యం పైన మంచి మంచి పాటలు, మంచి మంచి మాటలతో నిర్మలా మేడం గారు చక్కగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి ధన్యవాదాలు. 5:30 యువవాణి కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని చక్కగా తెలియచేశారు. అలాగే భారత వైమానిక దళం గురించిన చక్కటి విశేషాలను తెలియచేశారు. ధన్యవాదాలు అంటూ రాశారు సార్. ఈ వారం కొత్తగా సోమవారం రాత్రి 9:30 తిరిగి గురువారం రాత్రి 9:30 చిత్రలేఖను ప్రవేశపెట్టారు. ధన్యవాదాలు. ఉత్తరాలు రాసే శ్రోతలకు మీరు చక్కని ప్రోత్సాహం కలిగిస్తున్నందుకు ఆకాశవాణి అధికారులకు మా ధన్యవాదాలు అంటూ వీరు తెలియచేశారు సార్. 9వ తేదీ శుక్రవారం నాడు 6:10 వినిపించిన దేవీ కీర్తనలు చాలా బాగున్నాయి భక్తిరంజని కార్యక్రమంలో. అలాగే 7:15 ప్రసారమైన ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈ రోజులో భాగంగా భారతీ మేడం గారు చక్కని విషయాలను, విశేషాలను తెలియచేశారు. అలాగే మరీ ముఖ్యంగా శ్రోతలకు ఆకాశవాణికి మధ్య ఉన్న అనుబంధాన్ని ఉత్తరం, అదే లేఖ, పోస్టు కార్డు ద్వారా చిత్రలేఖ అని చాలా చక్కగా వివరించారు. ఆత్మీయ అభిమాన ఆనందం కలిగించే ఉత్తమ అభిరుచి గల ఆ ఉత్తరం ఇవాళ ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా తపాలా సేవలను గురించి, వాటి వివరాలను గురించి చక్కని విజ్ఞాన విశేషాలను మేడం గారు ఏరి కోరి వినిపించారు. ఎందుకంటే ఆకాశవాణికి ఉత్తరం అందితే అది శ్రోతలకు నిజమైన పండగే కాబట్టి ఉత్తరం అనేది చాలా గొప్పది. అది మంచి విషయాలను, వివరాలను ఇతరులకు చేరుస్తుంది. మంచి కార్యక్రమాన్ని సమర్పించిన భారతీ మేడం గారికి తిరుపతి ఆకాశవాణి కేంద్రానికి ధన్యవాదాలు అంటూ తెలియచేస్తున్నారు సార్. 9:00 నుంచి 10:00 సాగిన చిత్రలేఖ కార్యక్రమంలో ప్రతి శ్రోతను దృష్టిలో ఉంచుకుని మేడం గారు అందరి కోరిన పాటలను చదివి వినిపించారు. శ్రోతలందరూ ఆనందంతో సంతోష సాగరంలో తేలారు. శ్రోతలందరికీ న్యాయం చేసిన మేడం గారికి ధన్యవాదాలు అంటూ తెలియచేశారు సార్. ఇక 4వ తేదీ ఆదివారం నాడు 6:10 వినిపించిన భక్తిరంజన కార్యక్రమం చాలా నచ్చింది. 7:15 వినిపించిన ప్రభాత రేఖలు కార్యక్రమంలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను గురించి, వాటి వివరాలను గురించి వ్యాఖ్యాత మౌనిక రెడ్డి గారు చక్కని విశేషాలను తెలియచేశారు. మంచి విషయాలను తెలియచేసిన మేడం గారికి ధన్యవాదాలు. అలాగే 8:35 బాలానందం కార్యక్రమంలో రొంపిచెర్ల కస్తూరిబా గాంధీ విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కార్యక్రమం చాలా బాగుంది.
సాయంత్రం 5

0: గంటలకు వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో వినిపించిన లలిత గీతాలు బావున్నాయి. అలాగే 5:30 భారత క్రీడా ప్రస్థానం గురించిన చక్కని విషయాలను తెలియచేశారు. అలాగే వీక్లీ రౌండప్ కార్యక్రమం కూడా బావుంది. గత వారంలో జరిగిన జాతీయ అంతర్జాతీయ విశేషాలను చాలా చక్కగా తెలియచేశారు. 6:30 ప్రపంచ జంతు దినోత్సవం గురించిన వివరాలు అందించిన వివరాలన్నీ కూడా చాలా బాగున్నాయి. మంచి కార్యక్రమాలను అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు అంటూ తెలియచేస్తున్నారు సార్. వీరెవరంటే ఈ శ్రోతలు డోర్నాల బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్, సాయి, కృప, వీరంతా హైదరాబాద్ వనస్థలిపురం నుంచి ఈ అభిప్రాయాలన్నింటినీ తెలియ.
1: ఇప్పుడు కార్యక్రమంలో లెటర్స్, శ్రోతల అభిప్రాయాలేంటో విందాం. మరి మంచిదండి, దోర్నాల బాలాజీ గారు, రేణుక హైదరాబాద్ వనస్థలిపురం నుంచి మనకు మరి మెసేజ్ పంపారు. మీరు విన్న ప్రతి కార్యక్రమం క్షుణ్ణంగా మాకు తెలియచేయడం మేము చూస్తున్నాం. నిజంగా చాలా ఆనందం వేస్తుంది. ప్రతి కార్యక్రమంలో కంటెంట్ ఏంటి, ఎవరు ఆ యొక్క కార్యక్రమాన్ని మరి మనకు ప్రజెంట్ చేశారు, ఆ కార్యక్రమంలో వారు ఎలా చేశారు అన్నది కూడా ప్రతి మధ్య మధ్యలో ఉన్న అంశాన్ని కూడా రాస్తూ మనకు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి మరి శ్రోతలు మనకు పంపారు. మరి దోర్నాల బాలరాజు గారు, రేణుక, భద్రి, హరిణి, లోకేష్, సాయి, మరి సాయి కృప, మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆకాశవాణి మీకు ఎంత ఇష్టమైందంటే నిజంగా మేము గర్వంగా ఫీల్ అవుతున్నామండి. కార్యక్రమంలో మీకు ఎంత బాగా ఇష్టమయ్యాయంటే మరి రత్నదీపికావళి కార్యక్రమం నుంచి మొదలు పెట్టారు, అక్కడి నుంచి తిరిగి మరి వారమంతా కార్యక్రమాలన్నీ గుర్తుపెట్టుకుని మాకు మెసేజ్ చేశారు. అది మాకు చాలా ఇష్టమైపోయింది. మీకు మరి రత్నదీపికావళిలో ప్రసారమైనటువంటి పద్మ విభూషణ్ గ్రహీతల కార్యక్రమం మీకు నచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే మీరు ఇలాగే రాస్తూ ఉండండి, కార్యక్రమం ఎలా ఉందో మాకు తెలియజేస్తుంటే మేము చాలా ఆనందపడతాం. మరి కార్యక్రమం ప్రజెంట్ చేసిన సాయి రఘునాథ్ చరణ్, అలాగే ఉదయం మంగళధ్వని నుంచి, వందే మాతరం నుంచి, ప్రబోధగీతం నుంచి, ప్రబోధగీతం ఏ పాట వేస్తామో కూడా చక్కగా మాకు మెసేజ్ చేశారు, మీకు ధన్యవాదాలు. ఇక ఇంకొకటి, మీ మెసేజ్లో మధ్య మధ్యలో హైదరాబాద్ వనస్థలిపురం నుంచి ఎవరు మాకు పంపుతున్నారో అవి కూడా మెన్షన్ చేస్తున్నారు. అంటే మీరు నిజంగా నిష్ణాతులండి, ఎందుకంటే ఎలా ఉత్తరం రాయాలి, ఎలా ప్లేస్ చేయాలి, వాళ్ళకి ఎలా మన కంటెంట్ అందించాలి అన్నది మీకు బాగా మరి తెలుసు. అందుకే మాకు చక్కగా అర్థమయ్యేలా పంపించారు. తర్వాత మీరు ఇవన్నీ వింటున్నారు, విన్న తర్వాత అవి గుర్తుపెట్టుకోవాలి అన్నది కూడా మీరు ఎలా చేస్తున్నారో నాకు ఆశ్చర్యం వేస్తుంది. ప్రతిరోజు ఏ పాట వెళ్ళినా ఆ పాటను గుర్తుపెట్టుకొని దాన్ని మళ్ళీ మాకు రాయడం అనేది చాలా, మీకు ఎంత ధన్యవాదాలు చెప్పాలన్నా అర్థం కావట్లేదు, హెడ్స్ అఫ్ అండి మీకు. తర్వాత సూక్తి ముక్త వాళ్ళు సూక్తులు చెప్పింది, వారి వ్యాఖ్యాతల పేరు కూడా రాశారు, మీకు ధన్యవాదాలు. మరి కార్యక్రమాలు వినటం ద్వారా మీకు ఎంతో ఉపయోగపడుతుంది అన్న కూడా తెలియజేస్తూ వస్తున్నారు. మరి మంగళవారం ప్రసారమైన వంటకాలు, ఎన్ని రకాల వంటకాలు ప్రజెంట్ చేశామో అన్ని రకాల వంటకాలు మీరు రాశారు, దాన్ని చేసుకొని కూడా తిన్నామని చెప్పి రాస్తున్నారు. చాలా ఈజీగా ఉంది, మరి ఇలా కూడా చేసుకుంటారని ఇంతవరకు తెలియదని అన్నారు కదా. అవునండి, మరి ఇలాగా తెలియనివి తెలియచేయడానికే ఆకాశవాణి ఉంది, మీకు చాలా విషయాలు తెలియజేస్తుంటుంది. మీలాగా అందరు వింటే గనక చాలా జ్ఞానం పొందుకుంటారు. రేడియో వినాలే కానీ రేడియో నుంచి వచ్చే అద్భుతమైనటువంటి ఆ జ్ఞానము మహాజ్ఞానం అని చెప్పాలి. సో అన్ని రకాల జ్ఞానాల నిలయం ఆకాశవాణి. ఈ ఆకాశవాణి వింటూ మరి మీరు జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. మరి వంటలు విని చేసుకొని తిని మాకు రాసినందుకు మీకు మరి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి సిగ్నేచర్ ట్యూన్ మంగళధ్వని ఎలా వేశారు అన్నది కూడా పలానా రోజు పలానా వేశారు అన్నది చాలా చక్కగా మరి మెన్షన్ చేశారండి. మరి ఇంత బాగా ఉదయం 5 నుంచే రేడియో పెట్టుకుని వింటూ రాత్రి 11 దాకా కార్యక్రమాలన్నీ కూడా మరి మెన్షన్ చేస్తూ మాకు మీరు అన్ని గుర్తు చేస్తున్నందుకు, మాకే కాదు శ్రోతలకు కూడా గుర్తు చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలపకుండా ఉండలేము. తర్వాత మీరు వైద్య విజ్ఞానంలో మీరు విన్న కార్యక్రమంపై మీ సందేహాలకు డాక్టర్ ఇచ్చినటువంటి సమాధానాలు చాలా విలువైనవి అని చెప్పి రాశారు, చాలా ప్రయోజనకరంగా ఉన్నాయన్నారు. అవునండి, మరి డాక్టర్ గారు తెలియజేసినటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషను ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఎలా ఉండాలి, తమ జీవితాలను ఆరోగ్యంగా ఎలా కాపాడుకోవాలన్న దాని విషయం మీద ఆయన చక్కగా తెలియజేశారు. అలాగే మీరు కూడా విని ఇవన్నీ కూడా పాటిస్తారని మేము ఆశిస్తున్నాం. ఇంకా ఓ పాటసారి కార్యక్రమం పర్యాటక ప్రదేశాల గురించి తెలియజేసే ఈ మాల్వన్, ఈ సింధుదుర్గ్, ఈ ప్రాంతం గురించి తెలియజేసిన విధానం చాలా బాగుంది.

0: మమ్మల్ని చాలా బాగా ఆకట్టుకుంది. ఆ అద్భుత ప్రదేశాలని మీరు అలాగా చూపించినట్టుగా చెప్పారన్నారే, అది మాకు చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే మేము చెప్పేదే కాదు, మీరు విన్న తర్వాత ఈ కార్యక్రమం మాకు ఇలా అనిపించింది అని చెప్తే చాలండి, మేము చాలా తృప్తి పడిపోతాం. సో ఈ కార్యక్రమం ప్రజెంట్ చేసినటువంటి సాయి రఘునాథ్ చరణ్, మరి మీకోసం ఎంతో కష్టపడతారైనా, కష్టపడి ఇన్ఫర్మేషన్ తీసి రికార్డ్ చేసి మధ్యలో మ్యూజిక్ బిట్స్ పెట్టడం, అన్ని పాటలు అన్ని కూడా చాలా చక్కగా కష్టపడి ఆ కార్యక్రమం చేశారు. అది మీకు నచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆల్బమ్ కార్యక్రమంలో జెస్సీ గిఫ్ట్, ఆయన విశేషాలు మాకు చాలా సంతోషం అనిపించాయన్నారు కదా. అవునండి, ఆ కార్యక్రమం బాగుండడమే కాదు, ఆ కార్యక్రమంలో ఆ జెస్సీ గిఫ్ట్ గురించి ఎంతమందికి తెలియకపోవచ్చు, కానీ ఆకాశవాణి వాళ్ళ టాలెంట్, వాళ్ళ యొక్క కష్టము, వాళ్ళ ఆ స్థితికి రావడానికి వాళ్ళు ఏం చేశారు అన్నది కూడా మరి ఆకాశవాణి ద్వారా తెలుసుకోవచ్చు. మరి ఈ కార్యక్రమం మీరు విన్నందుకు మీకు ధన్యవాదాలు. అలాగే మీది తెనాలి మాది తెనాలి కథలు, జాతర జాతర కథ చాలా బాగుంది అన్నారు. మరి నిర్మలా మేడం చదివి అద్భుతంగా వినిపించారని చెప్పారు. మరి చదివి వినిపించడం కాదు, ఆ కథ ఎంత అద్భుతమైన కథ అంటే, అసలు ఆ కథని మరి మనం అలా వింటూ ఉంటే మరి రియల్గా జాతర చేసుకునే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో మనకు చాలా బాగా అర్థమవుతుందండి. మరి ఈ రోజుల్లో ఆ యొక్క కల్చర్ తగ్గింది, కానీ పల్లెలకు వెళ్ళామంటే జాతర టైంలో నిజంగా అలాగే ఉంటారనమాట. వాళ్ళ భాష, వాళ్ళ ఇంట్లో తయారు చేసుకోవడం, ఆ ఊళ్ళో ఉండడము అంతా కూడా ఆ కథలో చాలా బాగా వర్ణించడం జరిగింది. ఆ కథను మనం చదువుకోవడం, మన ఆకాశవాణిలో ప్రసారం అవడం ఇంకా మనకు ఆనందదాయకమని చెప్పాలి. మీకు ధన్యవాదాలండి, అలా మాకు ఆ కథ విని కథ గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. రచయిత ఎంతో అద్భుతంగా రాశారు ఆ కథ. మీది తెనాలి మాది తెనాలి అనే బుక్లో ఆయన కథలు ఎన్నో ఉన్నాయి, అందులో ఒక కథ ఇది జాతర జాతర అన్నమాట. ఇలా మీరు ఇంకా వినాలని కోరుకుంటున్నాం. అలాగే సూక్తి ముక్తావళిలో కూడా మరి అందులో వారు తెలియజేసినటువంటి సూక్తులు మరి చాలా దైనందిన జీవితంలో మనం చేయవలసిన మంచి పనులేంటో చక్కగా ఉన్నాయని మీరు రాశారు కదా. అవును, నిజంగా మనకు చాలా సూక్తి ముక్తావళి విన్నామంటే ఏ సందర్భంలో ఎలా ఉండాలి, ఎలాంటి ఆదరణ పొందాలి, లేకుంటే ఎవరన్నా మనకు సహాయం చేస్తారా, మరి ఇంకా చాలా సలహాలు ఉంటాయన్నమాట ఈ సూక్తి ముక్తావళిలో. మరి అది విని మీకు ఇక లైన్ కూడా మెన్షన్ చేస్తూ రాశారు కదా, అందుకు మీకు చాలా ధన్యవాదాలండి.
1: తర్వాత
2: మీరింతవరకు కేర్ ఆఫ్ ఆకాశవాణి ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలు ఇచ్చే కార్యక్రమం మొదటి భాగం విన్నారు. సమాధానం ఇచ్చిన వారు శ్రీమతి జే నిర్మల. రెండవ భాగం ఈరోజు రాత్రి 8:40 ప్రసారమవుతుంది.
3: మనసులో మెదిలే జ్ఞాపకానికి మధురమైన ఓ పాట తోడైతే
4: ఆ పాటకు ముందు మనకు నచ్చిన వారి పేరు పలికితే ఆ అనుభూతే వేరు.
3: మీ మనసులోని మాటలను ఓ ఉత్తరంగా రాయండి,
4: మీకు నచ్చిన పాటను కోరుకోండి.
3: మీ ఆత్మీయుల కోసం ఆ పాటను అంకితం చేయండి.
4: మీ ఉత్తరం, మీ కోరిక, మీకు నచ్చిన పాట
3: అన్నీ కలిసే మధురమైన వేదిక చిత్రలేఖ.
4: ప్రతి మంగళ శుక్రవారాలు ఉదయం 9 గంటలతో పాటు,
3: సోమ గురువారాలు రాత్రి 9:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
4: తప్పక వినండి. మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై
3: చిత్రలేఖ, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం.
2: శ్రోతలకు గమనిక, ఈరోజు రాత్రి 8:00 2026 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి పెద్ద శేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన్ రావు మరియు శ్రీ రామకృష్ణ శేష సాయిబాబు. రేపు ఉదయం 8:30 2026 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. 2030 నాటికి భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. క్రీడాకారులకు మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనల జాబితా నుంచి జంతర్ మంతర్ను తొలగించి కొత్తగా 3 ప్రదేశాలను ఖరారు చేస్తూ ఢిల్లీ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికన్ ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ ఉడ్ఫోర్డ్లు సంయుక్తంగా ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. 2030 నాటికి భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 16వ భారత్ యూకే సంయుక్త ఆర్థిక వాణిజ్య కమిటీ సమావేశంలో గోయల్ మాట్లాడుతూ నిరంతర సంప్రదింపులు, బలమైన వ్యవస్థాగత యంత్రాంగాలు, మెరుగైన సహకారం ద్వారా ఉభయ దేశాల ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. ఇది ఇరు దేశాల వ్యాపార వర్గాలకు నూతన అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించిన అవకాశాలను అందిపుచ్చుకుని వాణిజ్యాన్ని, పెట్టుబడులను విస్తృతం చేయాలని, నూతన ఉద్యోగాలను సృష్టించాలని కోరారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతులకు బ్రిటన్ మార్కెట్లో సుంకాలు లేని ప్రవేశం లభిస్తుందని చెప్పారు. భారత్ నుంచి స్మార్ట్ ఫోన్లు, ఫార్మాస్యూటికల్స్, ఆభరణాలు, వస్త్రాలు ఎగుమతవుతుండగా బ్రిటన్ నుంచి పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ దిగుమతులకు మంచి అవకాశాలు ఉన్నాయని పీయూష్ గోయల్ తెలిపారు. జపాన్లో ముగిసిన ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన త్రివిధ దళాల క్రీడాకారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సత్కరించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ క్రీడాకారుల క్రమశిక్షణ, కృషితో పాటు టీమ్ స్పిరిట్ను కొనియాడారు. క్రీడా ప్రతిభను గుర్తించి వారిని తీర్చిదిద్దడంలో మిషన్ ఒలింపిక్ వింగ్ కోచ్లు, సహాయక సిబ్బంది అందించిన సేవలను ప్రశంసించారు.
1: एक मेडल के पीछे बहुत सारी कहानियां होती हैं, बहुत सारे संघर्ष भी होते हैं, कितनी कठिनाइयों का आपको सामना करना पड़ता है, फिर भी आपका हौसला, आपका जज्बा बराबर बुलंद रहता है. आपके पूरे संघर्ष के पीछे आपके कोच की भी बहुत महत्वपूर्ण भूमिका है, आपके सपोर्ट स्टाफ, आपके फिजियो और जो न्यूट्रिशनिस्ट हैं और परिवार, सभी का योगदान है. मैं उन सभी का आज अपनी तरफ से अभिनंदन.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయక్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ క్రీడా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యంగా మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు లక్ష్యంగా క్రీడాకారులు, శిక్షకులు మరింత ఏకాగ్రతతో కృషి చేయాలని రక్షణ మంత్రి పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో రేపు జరిగే మొట్టమొదటి బిమ్స్టెక్ దేశాల హోంమంత్రుల సమావేశానికి హాజరవుతున్న ప్రతినిధుల బృందాలకు, మంత్రులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సాదర స్వాగతం పలికారు. ఉగ్రవాదం, సరిహద్దుల దాటి జరిగే నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, తీవ్రవాదం, ఆర్థిక నేరాలు, సైబర్ ముప్పులను ఎదుర్కోవడంలో బిమ్స్టెక్ దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉక్కు విధానం విజన్ 2047ను, ముసాయిదాను సిద్దం చేసింది. ప్రపంచస్థాయి పోటీతత్వాన్ని తట్టుకునేలా సాంకేతికంగా పురోగమించే పర్యావరణ రహిత సమర్థవంతమైన ఉక్కు రంగాన్ని తీర్చిదిద్దడమే ఈ విధానం ప్రధాన లక్ష్యము. దేశీయంగా పెరుగుతున్న ఉక్కు అవసరాలను తీర్చడంతో పాటు అంతర్జాతీయంగా భారత స్థానాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఈ విధానం దోహదపడుతుంది. ప్రస్తుతం మన దేశంలో తలసరి ఉక్కు వినియోగం 116 కిలోగ్రాములు కాగా 2047 నాటికి దీనిని 302 కిలోగ్రాములకు పెంచాలని లక్ష్యంగా

0: పెట్టుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాజీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. జనసేవసే దేశసేవ అనే నినాదంతో అంకితభావంతో ప్రధానమంత్రి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. సేవ సుపరిపాలన అనే మార్గదర్శకత్వంతో 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్దత ప్రజల జీవితాలను మారుస్తోంది. గత దశాబ్ద కాలంలో భారతదేశ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో పెద్ద సంస్కరణలు వచ్చాయి. దేశంలోకి విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించడానికి ప్రభుత్వం రంగాల వారీగా నిబంధనలను సరళీకృతం చేసింది. రక్షణ, టెలికాం, బీమా, అంతరిక్షం వంటి కీలక రంగాల్లో ఎఫ్డీఐ నిబంధనలను ప్రభుత్వం క్రమంగా సడలించింది. రక్షణ రంగంలో 74% వరకు, టెలికాం, బీమా, అంతరిక్ష రంగంలో 100% వరకు విదేశీ పెట్టుబడులకు అనుమతి లభించింది. 2014 నుంచి 2025 మధ్యకాలంలో భారతదేశం రికార్డు స్థాయిలో 748 బిలియన్ యుఎస్ డాలర్లకు పైగా ఎఫ్డీఐలు వచ్చాయి. మన దేశంలో పెట్టుబడులు పెడుతున్న దేశాల సంఖ్య 89 నుంచి 112కు పెరిగింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANewsHVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనల నిర్వహణకు కొత్తగా 3 ప్రదేశాలను ఢిల్లీ పోలీసులు ఖరారు చేశారు. రామ్లీలా మైదానము, బురారీ మైదానము, తూర్పు ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్స్లో ఇకపై ఆందోళనలకు అనుమతి ఉంటుంది. అదే సమయంలో జంతర్ మంతర్ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగించినట్లు పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఉత్తర్వుల్లో ప్రకటించారు. పౌరుల నిరసన హక్కుకు తగిన ప్రత్యామ్నాయ వేదికలను గుర్తించేందుకు కేంద్ర హోంశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా జంతర్ మంతర్ను జాబితా నుంచి తొలగించారు. దేశాభివృద్దిలో యువత కొత్త ఆలోచనలతో, వినూత్న ఆవిష్కరణలతో, బలమైన లక్ష్యంతో భాగస్వాములు కావాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఢిల్లీ డైలాగ్ 2026 సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ మాత్రం ఆశ్చర్యకరమైన వృద్ధిని, పటిష్టతను కనబరుస్తోందని అన్నారు. అనేక దేశాలు వృద్ధాప్య జనాభాతో సతమతమవుతుంటే భారత్లో జనాభా సగటు వయస్సు 30 సంవత్సరాలలోపే ఉందని, రాబోయే 3 దశాబ్దాల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొన్నారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
1: All we have to do is to demonstrate the strength of 1.4 billion people. So you are an aging population, I am a young population. My average age is below 30 years. For the next 30 years, I will remain below. So from now until 2047, I will become a $30 trillion economy and the fastest growing large economy. I tell every minister, this is a paper, you put any growth rate you want. And calculate your GDP in the next 22 years, up to 2047. Let's put the two numbers side by side and then realize.
0: యువత శక్తి సామర్థ్యాలపై, వారి ఆకాంక్షలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని మంత్రి పేర్కొన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రాంతంలో ప్రాంతీయ కాలుష్య నియంత్రణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం ఆంక్షలు విధించడం కంటే ప్రజల అవగాహన పెంచడం ద్వారానే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఏ ఒక్కరి మనోభావాలను దెబ్బతీయకుండా పర్యావరణ పరిరక్షణలో సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోమాలియా బాగ్చి, జస్టిస్ వి మోహన్లు స్పష్టం చేశారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని టపాసుల వినియోగాన్ని పరిమిత సమయానికి కుదించాలని, ప్రజలందరూ స్వచ్ఛందంగా దీనికి సహకరించాలని కోర్టు విజ్ఞప్తి చేసింది. వాయు శబ్ద కాలుష్యాల వల్ల జరిగే నష్టాలపై విస్తృతంగా ప్రచార సామగ్రిని ముద్రించి అవగాహన కల్పించాలని సూచించింది. అదేవిధంగా మార్కెట్లో కాలుష్యాన్ని ఎక్కువగా వెదజల్లే టపాసుల విక్రయాలను నియంత్రించి తక్కువ హానికరమైన రకాలను మాత్రమే అనుమతించే అంశాలను పరిశీలించాలని సూచించింది. కాగా తదుపరి విచారణను సుప్రీంకోర్టు 15వ తేదీకి వాయిదా వేసింది. ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అమెరికన్ ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ ఉడ్ఫోర్డ్లు సంయుక్తంగా గెలుచుకున్నారు. ఆర్థిక వ్యవస్థల్లో వచ్చే హెచ్చుతగ్గులను అదుపు చేస్తూ స్థిరత్వాన్ని సాధించేందుకు ఉపయోగపడే అర్థశాస్త్ర నమూనాలను రూపొందించినందుకు గాను వీరిద్దరికీ ఈ పురస్కారం లభించింది. కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు అనుసరించే ఆర్థిక ద్రవ్య విధానాలకు వీరి పరిశోధనలు బలమైన పునాదిగా నిలిచాయని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. భవిష్యత్తు ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గృహాలు, వ్యాపార సంస్థలు ఖర్చులు, పొదుపు, పెట్టుబడులు, ధర నిర్ణయాలు ఎలా తీసుకుంటాయో తెలియచేసే నమూనాలను వీరు అభివృద్ది చేశారు. వైద్య సేవల ధరల విషయంలో మరింత పారదర్శకతను తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రులు, క్లినిక్లు తాము అందించే

0: వైద్య సేవలు సదుపాయాలకు వసూలు చేసే ధరలను అందరికీ కనిపించేలా స్పష్టంగా ప్రదర్శించాలని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ లేఖ రాశారు. చికిత్స ఖర్చులను రోగులు ముందే అంచనా వేసుకోవడానికి, బిల్లుల వివాదాలను నివారించడానికి ఇది దోహదపడుతుందని తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ 33వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు న్యూఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఉత్పన్నమవుతున్న సాంకేతిక సవాళ్ల నేపథ్యంలో మానవ హక్కుల పరిరక్షణను మరింతగా బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను కమిషన్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. 2030 నాటికి భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. క్రీడాకారులకు మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనల జాబితా నుంచి జంతర్ మంతర్ను తొలగించి కొత్తగా 3 ప్రదేశాలను ఖరారు చేస్తూ ఢిల్లీ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.
1: ఆకాశవాణి వ్యవసాయ పాఠశాల.
2: ఈనాటి కార్యక్రమంలో నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల సమగ్ర నివారణ చర్యలు వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ డాక్టర్ ఎస్ కృష్ణంరాజు.
3: ఈనాటి వ్యవసాయ పాఠశాలలో భాగంగా నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల యొక్క సమగ్ర యాజమాన్యం గురించి తెలియజేయడం జరుగుతుంది. ఆధునిక వ్యవసాయంలో చాలా రకాలైనటువంటి క్రిమిసంహారక మందులు, తెగుళ్ళు నివారణ మందులు, కలుపు మందులు ఇటువంటివి విరివిగా వాడడం వలన భూసారం తగ్గడము, అంటే భూమిలో సేంద్రియ కర్బన శాతం తగ్గడము, తద్వారా భూమి ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్ల యొక్క ఉధృతి పెరగడము, తద్వారా పంటలకు నష్టం జరగడము, రైతులు ఇంతకుముందు లేనటువంటి సమస్యలను కూడా ఇప్పుడు అధికంగా ఈ సమస్యలను ఎదుర్కోవడము, అంటే భూమిలో తెగులు కారకమైనటువంటి సూక్ష్మజీవులు బాగా పెరగడము, తద్వారా అదుపు చేయలేని పరిస్థితి రావడము, దీనివల్ల పంటలకు చాలా నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఆధునిక వ్యవసాయంలో సేంద్రియ పదార్థాలు వాడనటువంటి వ్యవసాయంలో ఈ నేల ద్వారా వ్యాప్తి చెందే యొక్క తెగుళ్ల యొక్క యాజమాన్యము చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఈ ఎరువులు అధికంగా వేయడము, తర్వాత బ్యాలెన్స్ లేకుండా వేయడము, అంటే సమతుల్యత దెబ్బతినడము భూమిలో, అదేవిధంగా ఒకే పంటని ఎక్కువ సంవత్సరాలు వేయడము, అంటే ప్రతి వేస్తే అదే భూమిలో అదే కమతంలో ప్రతి సంవత్సరం ప్రత్యే వేయడము, మిరప వేసే రైతులు మిరప వేయడము, వరి వేసే రైతులు వరియే వేయడము, పంట మార్పిడి అనేది లేకపోవడము, వీటి కారణంగా ప్రతి సంవత్సరము ఈ నేలలో ఈ తెగులు కారకమైనటువంటి శిలీంధ్రాలు కానీ బ్యాక్టీరియా కానీ పెరుగుతూ వచ్చి ఒక దశకు వచ్చేసరికల్లా పంట పూర్తిగా నష్టపోయే స్థితులు కూడా ఉంటుంది. దీనికి తోడుగా మారుతున్న వాతావరణ పరిస్థితులు కూడా ఈ భూమి ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్లకి ఉధృతి కావడానికి దోహదపడుతున్నాయి. ఇకపోతే రసాయనిక ఎరువులే ఉపయోగిస్తూ ఎటువంటి సేంద్రియ ఎరువులను వాడకపోవడము, ఈ విధంగా జరగడం వలన మొక్కకు మేలు చేసే, అదేవిధంగా మొక్కకు వేరు వ్యవస్థ దగ్గర ఉండి మొక్కకు రక్షణ ఇచ్చేటువంటి సూక్ష్మజీవులు బాగా తగ్గిపోవడం వల్ల కూడా ఈ తెగులు కారకమైనటువంటి శిలీంధ్రాలు కానీ బ్యాక్టీరియా కానీ బాగా ఉధృతి చెంది ఆ వేరు ద్వారా, అదేవిధంగా కాండం ద్వారా మొక్కను చేరడము, తద్వారా నష్టం చేయడము జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క తెగుళ్ల యాజమాన్యంలో చాలా జాగ్రత్తలు వహించాలి. మామూలుగా మొక్కకు పైన కంపించేటువంటి తెగుళ్ల యాజమాన్యము కొంత సులువైన పద్ధతి, అంటే రసాయనాల ద్వారా కానీ వివిధ యాజమాన్య పద్ధతుల ద్వారా కానీ తేలిగ్గా చేయొచ్చు. అదే వేరు ద్వారా లేదా నేల ద్వారా వ్యాపించే తెగుళ్ళు అయితే కొంచెం కష్టతరమైనవి. ఎందువలన అనగా మనము చేస్తున్నటువంటి రసాయనాలు భూమిలో ఈ తెగులు కారకమైనటువంటి సూక్ష్మజీవులు ఉన్న అంత ప్రదేశాన్ని అది మొత్తం తడవడం అనేది జరగదు. కాబట్టి ఎక్కడైనా మిగిలిపోయినటువంటి శిలీంధ్రము అది మళ్ళీ అభివృద్ధి చెంది త్వరితగతిన మళ్ళీ పంటను చేరడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఈ నేల ద్వారా వ్యాప్తి చెందేటువంటి యొక్క సూక్ష్మజీవులు రకరకాలైనటువంటి రక్షణ పొందగలిగేటువంటివి, అంటే నిద్రావస్థలో ఉండగలిగేటువంటివి, ఎక్కువ సంవత్సరాలు జీవించగలిగేటువంటి లక్షణాలు, అంటే వాటి యొక్క అంగాలను అభివృద్ధి చేసుకుంటాయి, ఆ విధంగా రూపాంతరం చెందుతాయి.

ఈ రూపాంతరం చెందినటువంటి సూక్ష్మజీవులు ప్రతికూల పరిస్థితుల్లో కూడా జీవించి మరలా ఎప్పుడైతే ఆ భూమిలో పంట వేసినప్పుడు మరలా ఆశించి నష్టం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల యాజమాన్యంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముందుగా వేసవి సమయంలో అంటే పంట కోత అనంతరము వేసవి సమయంలో బాగా దుక్కి చేయాలి. ఈ లోతు దుక్కి చేయడం వలన ఈ భూమి లోపల అంటే భూమి పైపొరల్లో దాగి ఉన్నటువంటి సూక్ష్మజీవుల తెగులు కారకమైనటువంటి నిర్మాణాలు ఏవైతే బీజాలు ఇవి ఈ సూర్యరశ్మికి అధిక సూర్యరశ్మికి ఇవి చనిపోతాయి, వాటి యొక్క జీవం అనేది కోల్పోతాయి. ఇది ఒక ప్రధానమైన అటువంటి అంశము. చాలా మంది రైతులు ఈ వేసవి సమయంలో దుక్కి చేయడం అనేది పాటించడం లేదు. దీనివల్ల కూడా కొన్ని పంటల్లో ఈ తెగుళ్ల ఉధృతి అంటే భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల ఉధృతి కూడా పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడైతే ఈ సమస్య ఉందో అక్కడైనా ఆ మేరకు ఆ భూమిలో రైతులు వేసవి దుక్కి చేసినట్లయితే మంచి ప్రయోజనం ఉంటుంది. ఇకపోతే అదే వేసవి సమయంలో దుక్కి చేయలేని పరిస్థితులలో పాలిథీన్ షీట్ని మనము దున్నిన తర్వాత పాలిథీన్ షీట్ని గనక కప్పి ఉంచినట్లయితే భూమి యొక్క ఉష్ణోగ్రత బాగా పెరిగి అంటే 40 డిగ్రీలు అంతకంటే ఎక్కువ అయ్యి అందులో దాగి ఉన్నటువంటి సూక్ష్మజీవులు చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది ఒక ప్రక్రియ. ఇకపోతే విత్తనం అనేది కూడా చాలా ప్రాధాన్యతమైంది. విత్తనం ద్వారా ఈ సూక్ష్మజీవులు భూమిని చేరొచ్చు లేదా భూమిలో ఉండి మనకి పంటని ఆశించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి విత్తన శుద్ధి అనేది కూడా చాలా ప్రాధాన్యమైనది. ఈ విత్తన శుద్ధి అనేది ఆయా పంటని బట్టి మనం విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు దాళ్వా కాలానికి శనగ పంటని వేస్తూ ఉంటారు. ఈ శనగ పంట చాలా అంటే విత్తనం ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్లు చాలా ఉంటాయి ఇందులో. కాబట్టి ఈ విత్తనంలో దాగి ఉన్నటువంటి తెగుళ్లు భూమిని చేరిన తర్వాత బాగా అభివృద్ధి చెంది మొలక రాకుండా చేయడం జరుగుతుంది. ఫలితంగా భూమి అంటే పంటలో గ్యాపులు ఏర్పడతాయి అంటే ఖాళీలు ఏర్పడతాయి. ఫలితంగా దిగుబడి బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇంకా దీనికి తోడుగా పరిస్థితులు గనక అనుకూలించినట్లయితే ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెంది నష్టం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విత్తన శుద్ధి అనేది చాలా ప్రధానమైనటువంటి అంశము. అలాగే ఎరువుల యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైనది. ప్రత్యేకించి నత్రజని ఎరువు. నత్రజని ఎరువు అధికమైనప్పుడు కొన్ని రకాలైనటువంటి భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లు ప్రబలుతాయి. ఉదాహరణకు వరిలో మాగుడు తెగులు అంటే పాముపడ తెగులు, అదేవిధంగా వరిలో కాండం కుళ్ళు తెగులు, ఇటువంటివి భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లు కూడా అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా ఈ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు, వరిలో ఆశించేటువంటి బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు కూడా ఈ భూమిలోనూ అదేవిధంగా పంట అవశేషాల్లోనూ జీవించి ఉండి మనకి వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు అంటే వర్షాలు బాగా పడినప్పుడు ఆ పిలకలకు ఆశించటము, తద్వారా మొక్క పంటకంతటికి ఆశించటము, మరలా వర్షాలు అధికమైనప్పుడు ఇంకా అధికంగా వ్యాపించటము జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి యొక్క తెగుళ్ళని అంటే విత్తన శుద్ధే కాకుండా ఈ తెగుళ్ళని ఈ కాండం కుళ్ళు తెగులు ఇటువంటి వాటిని లోతు దుక్కి చేసినప్పుడు ఇవన్నీ కూడా ఈ బీజాలు బయటికి పడి అవి ఎండిపోవటానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ భూమిలో అధిక తేమ ఉండటం వల్ల కొన్ని రకాలైనటువంటి తెగుళ్లు ఆశిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఫిజేరియం వడలు తెగులు వివిధ పంటల్లో అంటే టొమాటో గాని మిరప గాని ప్రత్తి గాని ఇటువంటి వాటిల్లో ఫిజేరియం వడలు తెగులు అనేది వస్తూ ఉంటుంది. ఇది తేమ అధికమైనప్పుడు ఎక్కువ వస్తూ ఉంటుంది. కాబట్టి తగు మాత్రమే సాగునీటిని ఇచ్చుకోవాలి, అంటే అవసరం మేరకు సాగునీటిని ఇచ్చుకోవాలి. తర్వాత సాగునీటిని ఇచ్చేటువంటి పద్ధతిని కూడా మార్చుకోవాలి, అంటే మొక్కకు మాత్రమే సాగునీరు వెళ్లే లాగా లేదా ఒక వరుసలో ఉన్నటువంటి మొక్కలకు సాగునీరు వెళ్లే విధంగా అంటే పూర్తిగా ముంచినట్టుగా కాకుండా తగు మోతాదులో ఒక వరుసల్లో మాత్రమే లేదా మొక్కకు మాత్రమే వెళ్లే విధంగా సాగునీరు ఇచ్చుకున్నట్లయితే ఈ ఫిజేరియం వడలు తెగులు అనేది ప్రబలకుండా ఉంటుంది. తర్వాత ఈ నీరు ఇచ్చే విధానంలో కూడా అధికంగా తేమ నిలబడకుండా చూసుకోవాలి. తేలిక నేలలైతే మనకి తేలికపాటి తడులు లేదా ఒక మోస్తరు తడి ఇచ్చినా పర్వాలేదు. బరువులైన నేలలైనప్పుడు అధికంగా తేమ గనక నిలబడినట్టయితే ఈ ఫిజేరియం వడలు తెగులు అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి నీటి తడుల యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైనది. అదేవిధంగా కొన్ని నేల ఉష్ణోగ్రతలు పెరిగితే పెరిగేటువంటి తెగుళ్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మొక్కజొన్నలో మ్యాక్రోఫోమినా ఎండు తెగులు అనేది, ఇది నేల ఉష్ణోగ్రత పెరిగితే పెరుగుతుంది. అంటే 35 డిగ్రీల కంటే ఎక్కువ గనక ఉష్ణోగ్రత ఉన్నట్లయితే దీని ఉధృతి పెరుగుతుంది. కాబట్టి నేల ఉష్ణోగ్రతను తగ్గించాలి, అంటే
తేలికపాటి సాగునీటిని ఇవ్వాలి. సాగునీటిని ఇవ్వడం వల్ల భూమి యొక్క ఉష్ణోగ్రత తగ్గి ఆ యొక్క తెగులు కారకమైనటువంటి శిలీంద్రం ప్రబలకుండా ఎక్కడిదక్కడే సమసిపోతుంది. కాబట్టి

అనేది ఉండాలి. అంటే సేంద్రీయ కర్బన శాతము 0.5 కంటే ఎక్కువ గనక ఉన్నట్లయితే, కర్బన శాతం బాగా ఉన్నట్లయితే, ఈ మేలు చేసేటువంటి సూక్ష్మక్రిములు అంటే పంట యొక్క వేరు వ్యవస్థని అంటిపెట్టుకుని ఉండి మొక్కకు రక్షణ కల్పించేటువంటి సూక్ష్మజీవులు పెరుగుతాయి. కాబట్టే రైతు సోదరులు కనీసము ఈ సేంద్రీయ ఎరువులని వివిధ రూపాల్లో ఇవ్వగలగాలి. ఎట్లా అంటే పశువుల ఎరువుల రూపంలో కానీ, లేదంటే చెక్క అంటే వేరుశనగ చెక్క, ఆముదం చెక్క, గానుగ చెక్క, ఇటువంటి చెక్కతో మనం గనక ఈ ట్రైకోడెర్మా విరిడే ఇట్లాంటి వాటిని అంటే జీవ శిలీంద్ర నాశనం కలిపి గనక భూమికి అందించగలిగినట్లయితే, ఈ శిలీంద్ర నాశిని బాగా అభివృద్ధి చెంది తెగులు కారకమైనటువంటి శిలీంద్రాలని సమర్థవంతంగా అరికట్టగలుగుతుంది. ఇటువంటి సేంద్రియ పదార్థాలు ఉన్నప్పుడే దీని యొక్క ఫలితం మనకు కనిపిస్తుంది. సేంద్రియ పదార్థం భూమిలో లేనప్పుడు మనకి ఈ ట్రైకోడెర్మా విరిడే లేదా ట్రైకోడెర్మా ఆస్పరిల్లం, ఇప్పుడు మనం అంటున్నటువంటి ట్రైకోడెర్మా ఆస్పరిల్లం కలిపినా కానీ మనకి ప్రయోజనం అనేది ఎక్కువ కనిపించదు. కాబట్టి ఇటువంటి జాగ్రత్త తీసుకోవాలి. ఈ మధ్య కాలంలో సేంద్రియ ఎరువులు కూడా ఈ కంపెనీ వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. 50 కేజీలు 25 కేజీలు బస్తాల రూపంలో సేంద్రియలు అమ్ముతున్నారు. అదేవిధంగా వానపాముల ఎరువు కూడా అమ్ముతూ ఉన్నారు. వీటిలో కలిపి కూడా ఈ యొక్క జీవశిలీంద్ర నాశనలు వేసుకోవచ్చు. దీనితో పాటు సూడోమనాస్ ఫ్లోరసెన్స్, బ్యాసిల్లస్ సబ్టిలిస్ ఇటువంటి జీవశిలీంద్ర నాశనలు కూడా భూమిలో కలయిదున్నట్లయితే భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లని అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఉదజని కూడా చాలా ముఖ్యమైనది. అంటే కొన్ని రకాలైనటువంటి తెగుళ్ళు ఉదజని సూచిక బాగా తక్కువ ఉన్నప్పుడు ప్రబలుతూ ఉంటాయి. ఉదాహరణకు మనకి క్యాబేజీ, క్యాలీఫ్లవరు, ఆవాలు ఇటువంటి వంటి పంటలలో మనకి వేరు బుడిపిలనేటువంటి తెగులు వస్తుంది. ఇది ప్లాస్మోడియోఫోరా బ్రాసికి అనేటువంటి శిలీంద్రం వల్ల కలుగుతుంది. ఈ యొక్క తెగులు కారకమైనటువంటి శిలీంద్రము ఉదజని సూచిక 5.2, 5.5, 6 ఈ ప్రాంతంలో ఈ యొక్క ఎక్కువగా ప్రబలుతుంది. కాబట్టి ఇటువంటి దానికి మనం ఉదజని సూచికను పెంచగలగాలి. పెంచాలి అనంటే దానిలో లైమ్ అనేటువంటిది కలిపి ఉదజని సూచికని 7.2 ఆ విధంగా మనం గనక పెంచగలిగినట్లయితే ఈ యొక్క ఆ తెగులు ఎక్కడికక్కడే సమసిపోయి దానికి పెరగడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేక తెగులని నివారణ జరుగుతూ ఉంటుంది. ఇక ఈ యొక్క ఈ జీవశిలీంద్ర నాశనుల ఉపయోగంలో కూడా చాలా ప్రయోజనాలున్నాయి. అయితే ఆయా పంటలను బట్టి వీటిని ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు బయో ఫెర్టిలైజర్ ల్యాబ్స్ అలాగే బయో పెస్టిసైడ్స్ ల్యాబ్స్ కూడా మనకి వచ్చున్నాయి. ద్రవ రూపంలోనూ ఘన రూపంలో కూడా ఈ జీవశిలీంద్ర నాశనులు లభ్యమవుతున్నాయి. కాబట్టి వీటిని వినియోగించి మనకి ఈ తెగుళ్ళని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే ఎరువులతో పాటు ఇటువంటి బయో ఫెర్టిలైజర్స్ లేదా బయో ఫెర్టిలైజర్స్ అనే వాటిని పశువుల ఎరువులో కలిపి కూడా వేసుకున్నట్లయితే మంచిది. అలాగే నేను చెప్పాను, భూమి పూర్తిగా రోగగ్రస్తమైనప్పుడు మనకి తెగులు ఎప్పుడు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అటువంటి పక్షంలో అంటే ప్రతి సంవత్సరం ఒకే పంటను వేయడం వల్ల మనకి తెగులు కారకమైనటువంటి శిలీంద్రము సంవత్సరం పెరగడం వల్ల పూర్తిగా రోగగ్రస్తమైనప్పుడు మనము పంట అవశేషాలను భూమిపైన పరిచి ఒక నిప్పు పెట్టి తగలబెట్టడం వల్ల కూడా ఈ భూమి పై పొరలో ఉన్నటువంటి తెగులు కారకమైనటువంటి శిలీంద్రాలు కానీ బ్యాక్టీరియా కానీ అవి నశింప చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లానే కూరగాయ పంటల్లో కూడా కొన్ని బ్యాక్టీరియా ఎండు తెగుళ్లు ఉంటాయి, బ్యాక్టీరియా వేరు కుళ్ళు తెగుళ్లు ఉంటాయి. ఇవి కూడా మనకి ఎక్కువ సంఖ్యలో భూమి పై పొరల్లో ఉంటాయి, దాగి ఉంటాయి. కాబట్టి ఈ విధమైనటువంటి అంటే అవసరాన్ని బట్టి అంటే పంట అవశేషాలను ఎప్పుడు పడితే అప్పుడు నాశనం చేయకూడదు. అక్కడ ఎక్కడైతే భూమి రోగగ్రస్తమైంది అనుకుంటారో అక్కడే ఈ పంట అవశేషాలను పరిచి చేసినట్లయితే బాగా ఉపయోగపడుతుంది. కొన్ని రకాలైనటువంటి ఈ పంటలు ఉంటాయి అంటే పసుపు లాంటి పంటలు, వీటిలో దుంపకుళ్ళు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అంటే ఈ దుంపకుళ్ళు రావడానికి ప్రబలడానికి కొన్ని రకాలైనటువంటి క్రిములు అంటే పురుగులు కూడా ఉపయోగపడతాయి. అంటే ఈ పురుగులు ఆశించి చేసినటువంటి రంధ్రాల వలన ఈ రంధ్రాల ద్వారా ఈ యొక్క దుంపలోకి ఈ శిలీంద్రము ప్రవేశిస్తుంది. కాబట్టి అటువంటి క్రిమి సంహారక మందులు వాడి అటువంటి క్రిములను కూడా అంటే పురుగులను కూడా ఎప్పటికప్పుడు అరికట్టగలగాలి. చాలా రకాలైనటువంటి పురుగులు అంటే వేరు ద్వారా వ్యాప్తి చెందేటువంటి పురుగులు ఈ విధంగా చేస్తుంటాయి. ఉదాహరణకి అరటిలో కూడా దుంపకుళ్ళు అనేది ఫిజేరియం అనేటువంటి శిలీంద్రం వల్ల కలుగుతుంది. దుంప ఎప్పుడైతే ఈ పురుగుల ద్వారా ఇది నష్ట చేయబడిందో అటువంటి దుంపకు ఈ శిలీంద్రాలు ఆశించి ఎక్కువ నష్టం కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి పురుగుల నివారణ
కూడా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకొరకు కూడా మనము పురుగుల నివారణ కొరకు కూడా పురుగు మందులు వాడాలి. అయితే ఇందుకొరకు కూడా అంతర్వాహికంగా

0: పనిచేసేటువంటి పురుగు మందులను వాడినట్లయితే భూమి లోపల ఉన్నటువంటి ఈ పురుగులు కూడా నివారింపబడి తద్వారా దీని ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లు కూడా నివారించబోతాయి. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి వేరుకుళ్ళు నేల ఉష్ణోగ్రతను బట్టి కూడా చెప్పాను ముందుగా చెప్పిన విధంగా. ఈ విధంగా భూమి ఉష్ణోగ్రతలను మార్చుకోవడం వల్ల కూడా మనము తెగుళ్ళని నివారించుకోవచ్చు. నేను చెప్పాను విత్తన శుద్ధి అని చెప్పి ఒక చెప్పాను. ఈ విత్తన శుద్ధిలో ఏంటంటే ముఖ్య ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మనకి తొలి దశలో అంటే ఒక 15-20 రోజుల వరకు కూడా ఈ తెగుళ్ల బారి నుండి అరికట్టుకోవచ్చు. ఇకపోతే పంట బాగా పెరిగిన తర్వాత నేల ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్లను అరికట్టుకోవడానికి నేలను సరిగా అంతరకృషి చేయాలి. అంతరకృషి చేసి ఇందులో ఉన్నటువంటి కలుపును కూడా నివారించగలగాలి. కొన్ని రకాలైనటువంటి కలుపులు ఈ భూమి ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్లకి వారధిగా పనిచేస్తాయి. కాబట్టి ఈ వారధిగా పనిచేసేటువంటి కలుపును కూడా ఎప్పటికప్పుడు నివారించుకోగలగాలి. ఈ విధంగా నివారించినట్లయితే వ్యాప్తి అనేది కూడా తక్కువగా ఉంటుంది. ఇకపోతే మొక్కల సాంద్రత అనేది కూడా, మొక్కల సాంద్రత మనము ఎక్కువగా పెట్టినా తెగులు వ్యాపించవచ్చు. కొన్ని సమయాల్లో మొక్కల సాంద్రత తగ్గినప్పుడు కూడా వ్యాపించవచ్చు. కాబట్టి మొక్కల సాంద్రత కూడా చాలా ముఖ్యమైనది. వేరుశనగ, శనగ ఇటువంటి పంటలలో మొక్కల సాంద్రతను బట్టే మనకి ఈ తెగులు నివారణ లేదా తద్వారా మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొక్కల సాంద్రత, అలాగే మొక్కల దూరము అంటే సిఫారు చేసిన దూరంలోనే ఉంటాము, వీటన్నిటి వల్ల కూడా ఈ భూమి ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్ళని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ముందుగా చెప్పిన విధంగా ఈ ఆస్కోకైటా తెగులు అనేది శనగలో ఈ యొక్క సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా ప్రబలయ్యేటువంటి అవకాశం ఉంది అన్నమాట. అలాగే ఈ నత్రజని ఎరువులు చెప్పాను, నత్రజని ఎరువులు అధికమైనప్పుడు చాలా రకాలైనటువంటి తెగుళ్లు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అందుకోసమని మనము సమతుల్యం పోకుండా ఉండడం కోసము నత్రజని అధికంగా వేయకుండా తగు మోతాదులో వేస్తూ పొటాష్ ఎరువును కూడా అందించాలి. ఈ పొటాష్ ఎరువును అందించినప్పుడు మొక్కలో ఒక విధమైనటువంటి రోగ నిరోధక శక్తి వస్తుంది. ఈ రోగ నిరోధక శక్తి పెరగడం వలన మొక్క భూమిలో తెగులు కారకమైన ఉన్నప్పటికీ కూడా తట్టుకోవడానికి నిలబడి ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పొటాష్ ఎరువును, కొన్ని రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలు అందించడం వల్ల కూడా మొక్క దృఢంగా పెరిగి తెగుళ్ళని తట్టుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ నేల తయారీ, కలుపు నివారణ, అంతరకృషి ఇటువంటి పనుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా పనిముట్లు, వాడే పనిముట్ల ద్వారా కూడా కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియా ఎండు తెగుళ్ళు, బ్యాక్టీరియా వేరుకుళ్ళు తెగుళ్ళు ఈ పనిముట్ల ద్వారా కూడా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ కొడవలి, నాగలి ఇటువంటి పనిముట్లు అంతరకృషి కోసం కానీ కలుపు నివారణ కోసం కానీ వాడేటువంటి కోత కోసం కొరకు కానీ వాడేటువంటి పనిముట్లను కూడా శుద్ధి చేయాలి. శుద్ధి చేయాలంటే దీని కొరకు ఫార్మాల్డిహైడ్ అనేటువంటి ద్రావణంలో వీటిని ముంచి అటు తర్వాత మంచినీటితో కడిగి శుభ్రం చేసినట్లయితే ఈ నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ళని వ్యాప్తిని అరికట్టగలుగుతాము. ఇక సాగునీరు, సాగునీటి ద్వారా కూడా ఈ నేల ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్ళు వ్యాప్తి చెందుతూ ఉంటాయి. కాబట్టి ఉదాహరణకు ఈ వరిలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు, ఇది మరి పంట మీద, పంట అవశేషాల మీద, భూమిలో కూడా ఉంటుంది. నీరు, సాగునీరు కనుక ఈ భూమి నుండి అంటే ఈ పొలం నుండి క్రింది పొలానికి వెళ్ళినట్లయితే ఈ యొక్క బ్యాక్టీరియా కణాలు దా నీటి ద్వారా కూడా వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఈ ఫ్యుజేరియము, రైజోక్టోనియా, అలాగే మ్యాక్రోఫోమినా, స్క్లీరోషియం ఇటువంటి శిలీంధ్రాలు కూడా ఈ సాగునీటి ద్వారా క్రింది పొలాలకు వెళ్లి అక్కడ కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. కాబట్టి రైతు సోదరులు ప్రత్యేకమైనటువంటి మురుగునీరు వ్యవస్థ కలిగి ఉండాలి. ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నది చాలా ప్రాంతంలో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి మురుగునీరు పోయే కాలువలు లేకపోవడం, తద్వారా తెగుళ్ల వ్యాప్తి జరగడము. ఇప్పుడు గోదావరి జిల్లాలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు ఈ సార్వకాలానికి చాలా విస్తారంగా ప్రబలిపోయింది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఈ సాగునీరు. అంటే సాగునీరుని కూడా ఈ తెగుళ్ల వ్యాప్తికి దోహదపడుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు నీటిని బయటికి పెట్టడం, స్వచ్ఛమైన నీటిని సాగునీటిగా వాడడము, ఈ యొక్క బయటికి పెట్టినటువంటి నీటిని ప్రత్యేకమైనటువంటి మురుగునీరు కాలువల ద్వారా పంపించడము, ఇటువంటి చర్యలు చేపట్టాలి. ఇక చివరిగా రసాయనాల ద్వారా నివారణ. అంటే మనకి లక్షణాలు కనిపించిన వెంటనే, అంటే పంటలో ఒకటి లేదా రెండు మొక్కలు వడలు తెగులు లేదా ఎండినట్లు, వేరు ఎండినట్లు ఈ యొక్క లక్షణాలను చూసి గమనించి, అంటే ఈ రైజోక్టోనియా అనేటువంటి యొక్క తెగుళ్ళు, వేరుకుళ్ళు తెగుళ్ళు, వేరు ఎండు తెగుళ్ళు అయితే వేరు యొక్క పైపొర ఎండిపోయి కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా దానిమీద బీజాలు కూడా కనిపిస్తాయి. దాన్ని బట్టి ఇది ఎండు తెగులుగా గుర్తించి మనము ఈ రసాయనాలను ఉపయోగించాలి. ప్రత్యేకించి ఈ రైజోక్టోనియా ఎండు తెగుళ్ళకైతే మనము కార్బండాజిము లేదా కార్బండాజిము మరియు మ్యాంకోజబ్బు మిశ్రమ శిలీంద్రనాశనులు కూడా ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఉదాహరణకు కంపానియన్, సిక్సరు, సాఫ్, స్ప్రింట్ ఇటువంటి పేర్లతో లభ్యమవుతున్నాయి. వీటిని మనము నేల తడిచేలాగా పిచికారి చేసినట్లయితే ఈ రైజోక్టోనియా ఎండుతెగుళ్ళు అనే వాటిని అరికట్టుకోవచ్చు. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి మిరపలో ఫ్యుజేరియం వడలు తెగులు అంటాము, అలాగే టొమాటోలో ఫ్యుజేరియం వడలు తెగులు, ఇటువంటి వాటిల్లో కాపర్ ఆక్సిక్లోరైడ్, బ్లైటాక్స్ అనేటువంటిది, బ్లైమిక్స్ ఇటువంటి పేర్లతో లభ్యమయ్యేటువంటి దాన్ని 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున నేల తడిచే విధంగా పిచికారి చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో రాక్సిల్, రాక్సిల్ ఈజీ ఇటువంటివి కూడా అంటే భూమిని తడిచి ఆ భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల నివారణ కొరకు ఉపయోగపడేటువంటి ఉపయుక్తమైనటువంటివి వచ్చాయి. అదేవిధంగా మనకి పసుపులో అయితే దుంపకుళ్ళు తెగులు, మెటలాక్సిల్, మెటలాక్సిల్ని 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున మనము నేల తడిచేటట్టు పిచికారి చేసుకున్నట్లయితే ఈ దుంపకుళ్ళుని ఎక్కువగా నివారించుకోవచ్చు. అలాగే నారుకుళ్ళు తెగుళ్ళు, పిథియం ఫైటోప్తరా అనేటువంటి నారుకుళ్ళు తెగుళ్ళు కూడా ఉంటాయి. వీటికి బోర్డో మిశ్రమము, కాపర్ ఆక్సిక్లోరైడ్ ఇటువంటి వాటిని మనము భూమి తడిచేటట్టు పిచికారి చేసుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అయితే ఈ తాకిడి చర్య ద్వారా పనిచేసేటువంటి కాపర్ ఆక్సిక్లోరైడ్, కాపర్ హైడ్రాక్సైడ్, బోర్డో మిశ్రమము ఇటువంటి వాటిని వాడేటప్పుడు భూమి బాగా తడిచేలాగా చూసుకోవాలి. లేని పక్షంలో ఎక్కడైతే ఈ తెగులు కారకమైనది సూక్ష్మజీవులు మిగిలిపోయాయో అవి మళ్లీ అనుకూల వాతావరణ పరిస్థితుల్లో ప్రబలి మళ్లీ తెగులు ఆశించి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఇటువంటి ఈ నివారణ చర్యల్లో అంతర్కృషి చేసిన తర్వాత ఈ మందులను పిచికారి చేయడం కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి సమగ్రమైనటువంటి కలుపు నివారణ, ఎరువుల యాజమాన్యము, అదేవిధంగా భూమి యాజమాన్యము, వేసవి దుక్కులు ఇటువంటివన్నీ కూడా సమగ్రంగా చేసి ఈ వీటిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. జీవ శిలీంద్ర నాశనులు కూడా ఇది ఒక ప్రధానమైనటువంటి అంశంగా గుర్తించి ఈ మధ్యకాలంలో మార్కెట్లో అలాగే కంపెనీ వాళ్ళు కూడా జీవ శిలీంద్ర నాశనులు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. కాబట్టి వీటిని కూడా ఉపయోగించి రైతు సోదరులు పంట మార్పిడి విధానం అనేది కూడా చాలా ప్రాధాన్యమైంది. ఎక్కడంటే ఈ మధ్యకాలంలో ఈ గత 10 సంవత్సరాల కాలంగా ఒకే పంటని ఎక్కువ విస్తీర్ణంలో ఎక్కువ సంవత్సరాల్లో పండించడం అనేది పరిపాటి అయిపోయింది. ఈ విధమైనటువంటి పంటల సరళి వలన కూడా ఈ భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లు ప్రబలుతాయి. కాబట్టి రైతులు దీన్ని దృష్టిలో ఉంచుకొని అంటే ప్రతి వేసినప్పుడు అది దీర్ఘకాలికమైంది కాబట్టి దానితో పాటు అపరాల పంటను కనుక పంట మార్పిడి విధానంలో వాడుకున్నట్లయితే ప్రత్తిలో ఆశించేటువంటి తెగుళ్ళని అంటే భూమి ద్వారా వ్యాపించే తెగుళ్ళని అదుపులో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ధాన్యపు పంటలు వేసినప్పుడు ధాన్యపు పంటల తర్వాత పప్పు ధాన్యపు పంటలను పండించి ఈ విధమైనటువంటి పంట మార్పిడి విధానం చేసినట్లయితే కూడా ఈ భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ళని అదుపులో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క భూమి యొక్క సేంద్రియ పదార్థాన్ని అంటే భూమి బాగా బలమైందై ఉండాలి. అంటే దీనికి తేలిక నేలల్లో ఈ యొక్క వేరుకుళ్ళు తెగుళ్ళు, వేరు ఎండు తెగుళ్ళు ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటాయి. ఇటువంటి తేలిక నేలల్లో సేంద్రియ పదార్థాన్ని అందించాలి. అంటే మనము బయట నుంచి ఆకులు ఇటువంటివి తీసుకొచ్చి పొలంలో కలయదున్ని సేంద్రియ పదార్థాన్ని పెంచడము లేదా పచ్చి రొట్టె ఎరువులను భూమిలో కలయదున్ని మనము సేంద్రియ పదార్థాన్ని పెంచటము. ఈ విధంగా సేంద్రియ పదార్థాన్ని పెంచడం వలన చాలా రకాలైనటువంటి వేరు ద్వారా లేదా భూమి ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్ళని అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వేరువేరు మార్గాల ద్వారా భూమి యొక్క సేంద్రియ కర్బనాన్ని పెంచగలిగినప్పుడు, ఆ భూమిలో ఉపయోగపడే సూక్ష్మజీవులను పెంచగలిగినప్పుడు ఈ ఎటువంటి ఈ నష్టం కూడా జరగకుండా చేసుకోవచ్చు. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో మనకి ఈ మిరప పంట కేవలం రసాయనాల ద్వారా అలాగే ఎరువుల ద్వారా మాత్రమే పండిస్తున్నారు. తర్వాత పంట దృఢంగా లేకపోవడం వలన, కాయ దృఢంగా లేకపోవడం వలన, కాయ కోత తర్వాత కూడా ఈ కాయకుళ్ళు తెగులు అనేది కళ్ళాల్లో ఎండబెట్టిన తర్వాత కూడా కాయకుళ్ళు తెగులు వ్యాప్తి జరుగుతూ ఉంది. అంటే పైరులోనూ అంటే మొక్కలోనూ అదేవిధంగా కోసిన కాయలోనూ కూడా ఆ తట్టుకునే శక్తి అనేది లేకపోవడం వలన ఈ విధమైనటువంటి నష్టం జరుగుతూ ఉందని గుర్తించగలగాలి. రైతు సోదరులు ముందుగా 24,000 రూపాయలు క్వింటాల్ ఉన్నటువంటి మిరపకాయలు చివరికి 15,000 రూపాయలకు కూడా ఈ నాణ్యత లోపించడం వలన, తెగులు కారకమైనటువంటి నాణ్యత లోపించడం వలన ఇటువంటివి జరిగింది. అదేవిధంగా మనకి భూమి ద్వారా వ్యాప్తి చెందేవి కూడా కొన్ని రకాలైనటువంటి తెగుళ్లు ఆ యొక్క ఉత్పత్తి యొక్క నాణ్యతను తగ్గిస్తాయి. కాబట్టి నాణ్యత తగ్గడం వల్ల రేటు కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రధానం అన్నిటికంటే ప్రధానమైన అంశం ఏంటంటే భూమి యొక్క స్వరూపం మారాలి, భూమి యొక్క రసాయనిక పదార్థం పెరగాలి, సేంద్రియ కర్బనం పెరగాలి. ఈ విధంగా జరిగినట్లయితే మనము పైన వాడేటువంటి సేంద్రియ ఎరువులను కాకుండా మనం రసాయనిక ఎరువులను తగ్గించుకోవచ్చు, తద్వారా ఖర్చును తగ్గించుకోవచ్చు, పైపాటుగా పిచికారీ చేసేటువంటి మందుల యొక్క ఖర్చును తగ్గించుకోవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే ఈ తెగుళ్ళని మనం తేలికగా అరికట్టి ఖర్చును తగ్గించుకొని నికర ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. మందులు విపరీతంగా వాడడం వలన, అంటే రసాయనాలు క్రిమిసంహారక మందులు కానీ తెగులు కారకమైనటువంటి మందులు కానీ విపరీతంగా వాడడం వలన ఈ భూమిలో దాగి ఉన్నటువంటి తెగులు కారకమైనటువంటి సూక్ష్మజీవులు వాటిని తట్టుకునే శక్తిని కూడా పెంచుకుంటాయి. కాబట్టి ఈ విచక్షణ లేకుండా ఈ రసాయనాలను గనక ఉపయోగించినట్లయితే ఈ యొక్క తెగులు కారకమైనటువంటి సూక్ష్మజీవులు తట్టుకునే శక్తిని పెంచుకున్నప్పుడు వాటిని నివారించడం కష్టమైపోతుంది. అంటే మామూలుగానే భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను అరికట్టడం సమస్య, ఇవి గనక మళ్ళీ మందులకు తట్టుకునే శక్తిని పెంచుకుంటే మరలా వాటిని నివారించడం ఇంకా సమస్యాత్మకంగా మారుతుంది. కాబట్టి ఈ యొక్క మందుల విషయంలో కూడా విచక్షణతో వాడాలి. అదేవిధంగా కేవలం మందునే అనేటువంటి స్లోగన్ని తీసిపడేసి పక్కన పెట్టి సమగ్రమైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అని రైతులు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ మేలు చేసే సూక్ష్మజీవులు ఎప్పుడు పెరుగుతాయి అంటే మనకి ఎప్పుడైనా పశువుల ఎరువును కానీ గొర్రె ఎరువును కానీ లేదంటే కోళ్ల ఎరువును కానీ ఇటువంటి ఎరువులని, పచ్చిరొట్ట ఎరువులని, సేంద్రియ ఎరువులని ఇటువంటి వాటిని అందించినప్పుడే మనకి ఇటువంటి యొక్క పైరులో తట్టుకునే శక్తి వస్తుందని గుర్తించగలిగి కొంతమేరకైనా, అంటే పశు సంపద తగ్గింది రైతుల దగ్గర, తగ్గినప్పటికీ కూడా వాటిని మనము ఈ యొక్క జీవన ఎరువులు కలిపి దాని యొక్క ఫలితాన్ని ఎక్కువగా పొంది తక్కువ జీవన ఎరువుని తక్కువ ఎరువులో కలిపి భూమికి అందించడం ద్వారా కూడా సూక్ష్మజీవులు బాగా పెరిగి, అంటే మేలు చేసే సూక్ష్మజీవులు పెరిగి హానికారకమైనటువంటి సూక్ష్మజీవులని అరికడతాయి. కాబట్టి ఈ యొక్క నేలని ఆరోగ్యంగా ఉంచుకోగలిగినట్లయితే నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను కూడా మనం అరికట్టుకోగలుగుతామని రైతులు గుర్తించి సమర్థవంతంగా నివారించి వీటిని మంచి దిగుబడులు, మంచి నికర ఆదాయము పొందాలని కోరుకుంటుంది. సో ఈ విధమైనటువంటి సమగ్ర యాజమాన్య చర్యలు పాటించి రైతు సోదరులు ఈ తెగుళ్ల నుంచి, ఈ ప్రత్యేకమైనటువంటి నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల నుంచి పంటలను కాపాడుకుని మంచి దిగుబడులు పొందాలని ఆశిస్తున్నాను.
1: నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల సమగ్ర నివారణ చర్యలు వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ డాక్టర్ ఎస్ కృష్ణంరాజు.
2: ఈనాటి వ్యవసాయ పాఠశాల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
4: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
3: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
4: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
3: ఆకాశవాణి
4: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయాత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

0: తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వికసిత భారత్.
1: ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకం గురించి నిజామాబాద్ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీమతి సంగీత గారు అందించే వివరాలు విందాం.
2: పిఎంఎఫ్ఎంఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసిన స్కీము ఇది. ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ అని అంటారు దీన్ని. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ సౌజన్యంతో ఇద్దరి షేర్ తో రన్ అవుతున్న స్కీము. 2020-21 ఇయర్ నుంచి 2024-25 సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా ఈ స్కీమ్ రన్నింగ్ లో ఉంది. రీసెంట్ గా 30th September 2026 మొన్న మనకి మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు స్కీమ్ కి. అప్ టు 31st March 2027 దాకా కూడా మనకి ఈ స్కీమ్ ని ఎక్స్టెన్షన్ ఇచ్చారు. కాకపోతే చాలా మందికి స్కీమ్ ఉన్నట్టుగా తెలియదు, వాళ్ల కోసమే మనం ఈరోజు వివరంగా క్లుప్తంగా చెప్పాలని నేను స్టూడియో దాకా రావడం జరిగింది. పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. నా పేరు సంగీత, నేను జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ నిజామాబాద్. నేను నిర్మల్ కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నాను. ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అంటే మన ఆహార సంబంధిత పరిశ్రమలు ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఆల్రెడీ పెట్టుకుని ఉన్నారో లేకపోతే ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అది ఎలా అప్లై చేయాలి, దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎంతవరకు సబ్సిడీ పొందొచ్చు అనేవి నేను మీకు వివరంగా తెలియజేస్తాను. మనకి ప్రతి జిల్లా గాని రాష్ట్రం గాని ఎక్కడ కూడా మనకి ఏంటంటే విలేజ్ లెవెల్లోనే ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. లైక్ మనం చిన్న హోటల్స్ చూస్తాము, కర్రీ సెంటర్స్ చూస్తాము, లేకపోతే అక్కడ పండే పంటలను బట్టి అక్కడ బేస్ ఏదైతే ఉందో రా మెటీరియల్ బట్టి అక్కడ ఇండస్ట్రీస్ అనేవి పెడతారు. మన జిల్లాకు సంబంధించినంత వరకు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అంటే ఒక జిల్లా ఒక ప్రొడక్ట్ అనేది ఎప్పటి నుంచో మనకి నేషనల్ వైడ్ గా వింటున్నాము. మన జిల్లా నిజామాబాద్ కి సంబంధించి ODOP వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ లో పసుపు అనేది మనం చూస్ చేసాం. ఎందుకంటే ఇక్కడ పండే పసుపు అనేది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్తంగానే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మంచి గిరాకీ ఉంది. వాటికి సంబంధించిన పరిశ్రమలు ఏమన్నా ఉంటే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే మొట్టమొదటి ప్రాధాన్యత వాటికి ఇస్తాం. అది కాకుండా ఇంకేదైనా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ లైక్ మీరు ఆహార సంబంధిత పరిశ్రమ అంటే చిన్న హోటల్ పెట్టుకున్నా అది కూడా ఆహార సంబంధిత సేవ పరిశ్రమ అంటాం దాన్ని మనం. సేవ అనేది ఏంటంటే ప్రొడక్షన్ అనేది ఉండదు, విల్ ప్రిపేర్ అంటే మనం తయారు చేయడానికి వాడే సామాగ్రి ఏదైతే ఉందో అది మనము ఈ లోన్ ద్వారా ఈ స్కీమ్ ద్వారా మనం పొందుతాం. అందుకనే మనం సేవ అంటాం. ఉత్పత్తి సంబంధించిన పరిశ్రమ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. ఇప్పుడు పసుపు ఉందనుకోండి, మనం పసుపు కొంటాం, దాన్ని మనం పాలిష్ చేసి గ్రైండింగ్ చేసి దాన్ని ప్యాకేజ్ చేసి దానికి ఒక ప్రొడక్ట్ కి ఒక బ్రాండింగ్ ఇచ్చి మనము మార్కెట్ లోకి తీసుకొస్తాం. దాన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఉత్పత్తి సంబంధించిన పరిశ్రమ అంటాం. ఇవి రెండు వేరు వేరు రకాల పరిశ్రమలు. అయితే దీంట్లో ఏంటంటే ఈ లక్ష్యంలో ఉండాలని ఏం లేదు. అంటే పరిశ్రమ అనగానే చాలా మందికి ఏం గుర్తొస్తుందంటే మనం చిన్నప్పటి నుంచి ఏదో ఫోటోలు మనం చూస్తూ ఉంటాం కదా, ఇండస్ట్రీ పొగలు వెదలు చల్లడము లేకపోతే ఏదో మసిబారిన ఇట్లాంటి మన అంటే చిన్నప్పటి నుంచి మనం చూసే ఇమేజెస్ అవే గుర్తొస్తాయి. పరిశ్రమ అంటే ఏం లేదు, శ్రమించి చేసేదే కూడా పరిశ్రమ కిందే వస్తుంది. దాంట్లో మెయిన్ రూరల్ ఏరియాస్ లో ఏంటంటే మనకి వాళ్ళకి చిన్న చిన్నగా చేసుకుంటూ ఉంటారు. ఒక 1 లక్ష రూపాయలు స్టార్ట్ చేసి దాంట్లో ఇప్పుడు బాయిలరే ఉందనుకోండి, దానికి 10 లక్షల వరకు మీకు స్కీమ్ లో అప్లై చేసుకోవచ్చు. బాయిలర్స్ ఉంటాయి, పాలిషర్స్ ఉంటాయి, మొత్తంగా కలిపి మీకు 10 లాక్స్ లో మీకు ఆ రెండు కూడా ఈ పసుపు రైతులకు చాలా పనికొచ్చే యంత్రాలు అన్నమాట. ఇవి యంత్రాలు అనొచ్చు, ఒక ఎక్విప్మెంట్ అనొచ్చు. వీటిని ఏంటంటే మీరు డైరెక్ట్ గా కొంటే మీకు ఎక్కువ కాస్ట్ పడుతుంది, రైతులు అంతా భరించలేరు కాబట్టి. ఇది కూడా ఫుడ్ ప్రాసెసింగ్ లో భాగంగా మేము పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ లోనే మీరు అప్లై చేసి 35% వరకు సబ్సిడీ, మాక్సిమం 35 అండి, యూనిట్ కాస్ట్ అంటూ ఇంత లేదు, మాక్సిమం 35% వరకు మీరు సబ్సిడీ గ్రాంట్ కింద మీరు పొందొచ్చు. అది కూడా 3 ఇయర్స్ వరకు కూడా మీరు అది గ్రాంట్ డైరెక్ట్ గా మీకు అకౌంట్ లో డిపాజిట్ చేయడం జరగదు. 3 ఇయర్స్ వరకు మీరు దాన్ని పరిశ్రమని నీట్ గా ఈఎంఐస్ కడుతూ మళ్ళీ మనకు సంబంధించిన మెషినరీ అంతా కూడా బాగా మెయింటైన్ చేస్తూ ప్రొడక్షన్ అంతా కూడా మార్కెట్ లో బాగా అమ్ముకోవడం గానీ బ్రాండింగ్ చేయడం గానీ అట్లాంటివన్నీ కూడా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో పెట్టిందనమాట. అయితే ఈ స్కీమ్ వల్ల ఉపయోగం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కు ఉందన్నా గానీ దానికి ఎవరు అర్హులు అనేది మనకి చాలా మందికి తెలియదు. ఈ విషయంలో ఏంటంటే లోకల్ ఎవరైనా ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో అప్లై చేసుకోవాలనుకుంటే నిజామాబాద్ జిల్లా వాస్తవ్యలే ఉండాలి. 18 ఇయర్స్ ఎబో ఉన్నవాళ్ళు అప్ టు ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మినిమం ధృవపత్రాలు ఏంటంటే క్యాస్ట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్. ఎందుకంటే మనము అక్కడ బ్యాంక్ పంపిణీకి అసలు వీళ్ళకి అకౌంట్ ఉందా లేదా చూస్తామన్నమాట. మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ఏముంటుంది అనేది కూడా చాలా మందికి ఐడియా ఉండదు. దాంట్లో మనకు సంబంధించినంత వరకు రా మెటీరియల్, ముడి సరుకులు ఎక్కడ దొరుకుతాయి, అది ఎంతవరకు మేము తీసుకోగలుగుతాము, దానికి సంబంధించిన మెషినరీ ఏంటి, ప్రొడక్షన్ ఎంత వస్తుంది, టర్న్ ఓవర్ ఎంత అవుతుంది, అది ఎన్ని సంవత్సరాల్లో ఈఎంఐస్ నేను పే చేసుకోగలుగుతాను, ఫ్యూచర్ రాబోయే కాలంలో ఆ పరిశ్రమ ఎంతవరకు నడవగలుగుతుంది, ఎలా పనిచేస్తుంది, దానివల్ల లాభాలేంటి, అన్ని కూడా మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో మనం పొందుపరుస్తాం. పల్లెటూరులో ఉండే చాలా మంది రైతులకు కానీ లేకపోతే అదర్ చదువుకున్న వాళ్ళకైనా కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం అనేది వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అది మనం చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ లేకపోతే కొంచెం అకౌంటెంట్స్ తెలిసిన వాళ్ళు మాత్రమే తయారు చేయగలుగుతారు. ఇలాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం ఏంటంటే డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ వాళ్ళని అపాయింట్ చేసింది. వాళ్ళు కూడా మా ఆఫీస్ లో భాగంగానే వాళ్ళు పనిచేస్తారు. ఎవరికైనా అవసరం ఉంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తారు, వాళ్ళకి ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలో గైడెన్స్ చేస్తారు. ఒకవేళ ఆ పరిశ్రమ కొంచెం పెద్ద ఎత్తున వాళ్ళకి ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన లైసెన్స్ FSSAI అంటాము, ఆ లైసెన్స్లు గానీ ఉద్యమాధారం అంటే పరిశ్రమ ఎక్కడుంది, ఎంత టర్న్ ఓవర్, ఎంత కెపాసిటీ, ఎంతమంది పనిచేస్తున్నారని సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది ఉద్యమ రిజిస్ట్రేషన్ అని, అది ఎలా అప్లై చేయాలి, అవన్నీ కూడా మీకు DRPs డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ గైడ్ చేస్తారు. ఇదంతా తెలియాలంటే ఖచ్చితంగా మీరు DRDAని గానీ DRDA డిపార్ట్మెంట్ లో ఏంటంటే SSGs సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి, దాంట్లో ఇండివిజువల్ కూడా అప్లై చేసుకోవచ్చు, గ్రూప్స్ గా కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే రెండు విధాలుగా ఉంటుంది అనమాట స్కీమ్. PMFME అనేది ఇండివిజువల్ గా చేసుకోవచ్చు, గ్రూప్ లో చేసుకోవచ్చు. DRDA నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు, అక్కడ కూడా రిసోర్స్ పర్సన్స్ ఉంటారు. మా దగ్గర అదర్ దాన్ సపోజ్ జెంట్స్ ఉన్నారు, వాళ్ళు హెల్ప్ గ్రూప్ లో కూడా ఉండరు. వాళ్ళు ఒక పరిశ్రమ పెట్టాలంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, DRDAకి వెళ్లకుండా డైరెక్ట్ గా మా దగ్గరకు వచ్చినా కూడా మా దగ్గర డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ ఉంటారు. ఎలా అప్లై చేయాలి, ఏంటి, ఎలా DPRs డీటెయిల్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలనే విషయం కూడా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఇది ఒక విధానం. దీన్ని బట్టి ఒకవేళ వాళ్ళు మీకు అన్ని తెలుసున్నారు, కొంతమంది గ్రూప్ ఉంది, మాకు DRPs అవసరం లేదు, మేమే చేసుకుంటామన్నా కూడా గ్రూప్స్ వాళ్ళకు వాళ్ళుగా కూడా అదర్ అప్లికేషన్స్ కూడా వాళ్ళు చేసుకోవచ్చు. అయితే గ్రూప్ సంబంధించిన అప్లికేషన్ వచ్చేసి స్టేట్ లెవెల్ నోడల్ ఏజెన్సీకి వెళ్తుంది. ఫస్ట్ వాళ్ళు FME పోర్టల్లో అప్లై చేసుకున్న తర్వాత అలాంగ్ విత్ ఆల్ డాక్యుమెంట్స్ అంటే అక్కడ సంబంధించిన ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది కూడా పోర్టల్లో మీకు అప్లికేషన్ తో సహా మీకు కనిపిస్తుంది. అన్ని సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు అటాచ్ చేస్తూ పోతూ ఉంటే ఆ సబ్మిషన్ అనేది అయిన తర్వాత అది గ్రూప్ అయి ఉంటే స్టేట్ లెవెల్ కి ఫార్వర్డ్, స్టేట్ లెవెల్ ఏజెన్సీకి DRPలు ఫార్వర్డ్ చేస్తారు. లేదు అది ఇండివిజువల్ అప్లికేషన్ డిస్ట్రిక్ట్ లెవెల్లోనే GMDAC అంటే జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ వాళ్ళు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తారు. GMDAC ఇస్ ద నోడల్ ఆఫీసర్, వాళ్ళ లాగిన్ లోకి అప్లికేషన్ కనిపిస్తుంది. అప్పుడు అప్లికేషన్ సంబంధించిన స్టేటస్ అంటే పెట్టుకున్న ప్రదేశం ఏంటి, అక్కడ సంబంధించిన నడుస్తుందా లేదా ఇండస్ట్రీ, దానికి సంబంధించి జెన్యున్ గా ఉందా లేదా, DPR కరెక్ట్ గా ఉందా లేదా, పర్సన్ జిల్లా వాస్తవుడా కాదా, ఇవన్నీ చూసి కరెక్ట్ గా ఉంది అనుకుని అంటే వీళ్ళు ప్రాపర్ గానే అప్లై చేశారని స్క్రూటనీ చేసిన తర్వాత మేము దాన్ని బ్యాంక్ కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అయితే కొన్నిసార్లు ఏం చేస్తారంటే వీళ్ళు ఆల్రెడీ ఉండి కూడా లేదని ఫెమిలీలో అప్లై చేయడము, దానివల్ల లబ్ధి పొందాలని కొంతమంది ఫేక్ సంబంధించినవి కొటేషన్స్ పెడతా ఉంటారు, GST లేనివి, లేకపోతే మెషినరీ సప్లయర్స్ ఏదో ఫేక్ గా పెట్టడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా మేము స్క్రూటనీల వల్ల వాటిని డిలీట్ చేస్తాము. అయితే DRPకి మీరు ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి. కొటేషన్స్ అని కూడా మీరే సబ్మిట్ చేస్తారు కాబట్టి మెషినరీ సప్లైస్ దగ్గర మీరు GST ఉన్న కొటేషన్స్ తీసుకోవాలి. అండ్ మెషినరీ వాల్యూస్ కూడా సపోజ్ ఇప్పుడు 8 లక్షల వాల్యూ ఉన్నదాన్ని మీరు 12-13 చూపించారనుకోండి, మాకేమనిపిస్తుందంటే ఇది కొంచెం వయబుల్ అవ్వదేమో, వీళ్ళు ఇంటెన్షనల్లీ సబ్సిడీ కోసం అప్లై చేశారేమో అనే దగ్గర స్క్రూటనీ దగ్గర మీకు రిజెక్షన్ అయ్యే ప్రమాదం ఉంది, అంటే మేము దరఖాస్తుని తిరస్కరిస్తాం. ఇలాంటి జరగకుండా ఉండాలంటే ముందుగానే మీరు ఒక 10 లక్షలతో అయ్యేదాన్ని 50-100 లక్ష అటు ఇటుగా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోండి. ఎందుకంటే ప్రీ ఎక్స్పెన్సెస్ లైక్ ఇప్పుడు మడుగులకి మనం ముందే అడ్వాన్స్ ఇవ్వడం కానీ ఎంతో కొంత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇవన్నీ అవుతూ ఉంటాయి, అది పర్వాలేదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే చాలా ఎక్కువగా చూపించేస్తారు DPRలో. అలాంటి ఏమన్నా ఉంటే ముందే మీరు జాగ్రత్త పడాలి. ఎందుకంటే అప్లై చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్కి వచ్చిన తర్వాత అప్పుడు తిరస్కరణకు గురైతే మీరు బాధపడతారు, రీజన్స్ మీకు ఐడియా ఉండదు, మళ్ళీ మీరు రీఅప్లికేషన్ చేసుకోవాలి. ఇదంతా అవాయిడ్ చేయాలంటే మీరు కరెక్ట్గా డీటెయిల్స్ ఇవ్వండి DRPకి, DRP కూడా వాళ్ళు కరెక్ట్గా చూసి అన్ని చేసుకుని మా దగ్గర

0: పంపిస్తారు, మేము బ్యాంక్ వెళ్తుంది అప్లికేషన్. వేరేజ్ బ్యాంకర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళకి ఎట్లాగూ అకౌంట్ వాళ్ళ బ్యాంక్ లో ఉంటుంది కాబట్టి, మీరు ఆల్రెడీ కాంటాక్ట్ పర్సనే కాబట్టి మీకు ఎక్కువగా రిజెక్షన్ అనేది అక్కడ ఏం జరగదు. కాకపోతే మీరు డాక్యుమెంటేషన్ విధానంలో ఈ రేపు మెషినరీ అనేది మీరు కొటేషన్ సబ్మిట్ చేసిన తర్వాత బ్యాంకర్స్ వాళ్ళు దానికి చెక్ గాని ఆర్టీజీఎస్ ద్వారా గానీ డబ్బులు ఇస్తారు, మెషినరీ వస్తుంది. కొంతమంది ఏం చేస్తారో, డబ్బులు వెళ్తాయి గానీ మెషినరీ తీసుకోరు, ఆల్రెడీ ఉన్న దాంతోనే నడిపిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుద్దంటే, డిఆర్పీస్ ఫ్యూచర్ లో ఇన్స్పెక్షన్ కి వెళ్తారు, బ్యాంకర్ కూడా ఇన్స్పెక్షన్ కి రావచ్చు, మెషినరీ ఉందా లేదా అనేది కూడా చూస్తారు. మెషినరీ కనుక కొత్తదై ఉండి బాగా పనిచేస్తుందంటే వెళ్ళని కూడా మీరు, మీకు 35% అనేది సబ్సిడీ హ్యాపీగా జమ అవుతుంది. కాకపోతే 90% కరెక్ట్ గానే ఉంటాయి, ఏ 10% కొంత తెలిసి మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారనేది నా ఉద్దేశం. అందరూ అలా ఉండరు. కాకపోతే ఇవన్నీ డాక్యుమెంటేషన్ లెవెల్లో మీరు డిఆర్పీకి ఎగ్జాక్ట్ డాక్యుమెంటేషన్స్ ఇవ్వండి, డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ లెవెల్లో మేము మీకు హెల్ప్ చేస్తాం. ఈ 3 ఇయర్స్ అనేది స్టాగ్నేషన్ పీరియడ్ అనేది అంటాం, ఎందుకంటే 3 ఇయర్స్ సబ్సిడీ 35% రాగానే మీ ఖాతాలో జమ చేయడం జరగదు. దీనికి ఎప్పుడు ఇస్తారంటే, మీ ఇండస్ట్రీ పెట్టిన పర్పస్ ఏంటి, మీరు ఉపాధి పొందాలి, ఒక 4 ఉపాధి దొరుకుతుంది మీ వల్ల. అది ఎప్పుడు జరుగుతుంది, మీ పరిశ్రమ అనేది కంటిన్యూస్ గా మినిమం 3 ఇయర్స్ నడిచిన తర్వాత. ఈ పరిశ్రమకి సంబంధించినంత వరకు మీరు అప్లై చేసింది మేము డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ గా మేము బ్యాంక్ కి పంపించిన తర్వాత మీకు 35% సబ్సిడీ క్లెయిమ్ అనేది బ్యాంకర్స్ పొందుపరుస్తారు. కాకపోతే అది ఎప్పుడు వస్తుంది అంటే, ఆ క్లెయిమ్ అయిన తర్వాత ట్రాన్సిట్ అకౌంట్ లోకి వచ్చి మీకు జమ అవుతుంది, అంటే బ్యాంక్ సంబంధించిన మిర్రర్ అకౌంట్ అంటాము, దాంట్లో జమ చేస్తారు. ఆ డబ్బులు పరిశ్రమకి ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది అంటే, మీరు కరెక్ట్ గా 3 సంవత్సరాలు రీపేమెంట్ ఈఎంఐ చక్కగా కట్టుకుని, ఆ రీపేమెంట్ అంతా కూడా బ్యాంకర్స్ కి టైం కట్టి, మీ సిబిల్ స్కోర్ బాగా ఉండి, మీరు అన్ని విధాలుగా లబ్ధి పొందితే అప్పుడు మా బ్యాంకరు డిఆర్పీలు ఇన్స్పెక్షన్ చేసి 3 ఇయర్స్ వరకు పరిశ్రమ ఇంకా రన్నింగ్ లోనే ఉంది, బాగా నడుపుకుంటున్నారని తెలిసిన తర్వాత ట్రాన్సిట్ అకౌంట్ లో ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో 35% సబ్సిడీ గ్రాంట్ మీ అకౌంట్ లోకి జమ చేస్తారు. ఈఎంఐలు కంప్లీట్ అయి ఉంటే మీ సేవింగ్స్ అకౌంట్ లోకి ఇస్తారు, లేదంటే మీ అకౌంట్ లోకి జమ చేస్తారు లోన్ అకౌంట్ లోకి. ఇది మొత్తంగా ప్రాసెస్ అండి. పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ఎలా అప్లై చేయాలి, బ్యాంక్ ఎలా వెళ్తుంది. అయితే ఇప్పుడు ఎలిజిబిలిటీ గురించి మనము మాట్లాడాం కదా. ఎలిజిబిలిటీ అంటే ఇండివిజువల్ అన్నాము, గ్రూప్ అన్నాము. ఇండివిజువల్ వాళ్ళకి మాక్సిమం 10 లాక్స్ వరకు గ్రాంట్ దొరుకుతుంది, 35% ఆర్ 10 లాక్స్ విచ్ ఎవర్ ఇస్ లెస్. అంటే సపోజ్ ఒకరు 1 crore రూపాయలు పెట్టుకున్నారు, 35% 35 లాక్స్ అవుతుంది. అండ్ 35 లాక్స్ ఇవ్వరు ఇండివిజువల్ కి, 10 లాక్స్ మాత్రమే మీకు అర్హత ఉంటుంది. ఎందుకంటే 35% ఆర్ 10 లాక్స్ ఇది మాక్సిమం లిమిట్ ఇండివిజువల్ యూనిట్ కి. కానీ మాక్సిమం ప్రాజెక్ట్ లిమిట్ ఏం లేదు, 35% మార్జిన్ అనేది సబ్సిడీ లిమిట్ మాత్రమే ఉంటుంది. సబ్సిడీ లిమిట్ 35. అండ్ దీంట్లో ఇంకోటి అండి, మీరు టోటల్ పెట్టే ప్రాజెక్ట్ లో 10% మార్జిన్ కింద మీరు జమ చేయాలి. అంటే ఇప్పుడు 10 లక్షల లోన్ తీసుకుంటున్నారు, 10% 1 lakh rupees మార్జిన్ అంటే యూనిట్ హోల్డర్ జమ చేయాల్సి ఉంటుంది. తర్వాత 90% బ్యాంకర్ లోన్ ఇస్తారు. ఈ రెండు కలిపిన తర్వాత, శాంక్షనింగ్ అయిన తర్వాత 35% గ్రాంట్ వస్తుంది, అది పక్కన ట్రాన్సిట్ అకౌంట్ లో పెడతారు. ఇదంతా కూడా ఒక ప్రాసెస్. కానీ ముందే మీకు 35% అనేది ఇవ్వరు, 35% మైనస్ చేసి 65% లోన్ అట్లా వస్తుందని అనుకోవద్దు. ఇది ఎప్పుడైనా 3 ఇయర్స్ తర్వాత మనకు వస్తుంది అనేది మనము ముందే ఆలోచించుకొని పెట్టాలి. ఇది ఇండివిజువల్ సంబంధించిన విషయం నేను చెప్పింది. వేరేజ్ ఇంకా కొంత గ్రూప్స్ ఉంటాయి, ఎస్ఎస్జీస్ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు 10 మంది కలిసి పెద్ద ఎత్తున ఒక ప్రాసెసింగ్ యూనిట్, లైక్ పసుపు ఉందనుకోండి, పెద్ద ఎత్తున మెషినరీ కొని దాన్ని పాలిష్ చేసి ఒక బ్రాండింగ్ చేసి మార్కెట్ చేసుకుందామని 10 crore ఇండస్ట్రీ అయింది అనుకోండి, మాక్సిమం 35% ఆర్ 3 crore గ్రూప్స్ కి. ఈ గ్రూప్ అప్లికేషన్స్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మన డిఆర్పీస్ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు డీటెయిల్ ప్రాజెక్ట్ ఇప్పుడు తయారు చేయడంలో. స్టేట్ లో ఉండే వాళ్ళ కమిటీ వాళ్ళు అంతా స్క్రూటినీ చేసి బ్యాంక్కి పంపిస్తారు అప్లికేషన్ శాంక్షనింగ్ కి. ఇది ఇండివిజువల్ అండ్ గ్రూప్ సంబంధించిన 2 విషయాలు. ఇంకా ఏంటంటే, కొంతమంది గ్రూప్ సభ్యులు ఉన్నారు, కొంతమందికి ట్రైనింగ్ అవసరం ఉందనుకోండి, వీళ్ళు డిఆర్పీకి చెప్తే దానికి సంబంధించి కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాళ్ళు స్టేట్ ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ కొన్ని ఆఫీసెస్ మనకు హైదరాబాద్ లో కూడా ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే మీకు ట్రైనింగ్ కూడా పంపిస్తారు. అది మీరు గ్రూప్ గా వెళ్ళొచ్చు, ఇండివిజువల్ గా వెళ్ళొచ్చు, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు డిఆర్పీస్ చెప్తారు, లేదంటే జనరల్ మేనేజర్ ఆఫీస్కి వస్తే మీకు మిగతా సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుంది. మా కార్యాలయం అడ్రస్ వచ్చేసి జనరల్ మేనేజర్ వారి కార్యాలయము న్యూ కలెక్టరేట్ లో ఉంటుంది, 214-215 రూమ్ నంబర్లు. మీరు పిఎంఎఫ్ఎంఈలో దరఖాస్తులు పెట్టుకోవడానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మీకు ఒకసారి చెప్తున్నాను, pmfme.mofpi.gov.in. ధన్యవాదాలు.
1: ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం గురించి నిజామాబాద్ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీమతి సంగీత గారు తెలియజేసిన వివరాలు విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది.
2: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి రిలే.
3: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన్ రావు, శ్రీ రామకృష్ణ శేషసాయి బాబు. వినండి పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, సప్తశైలాద్రివాస గోవింద గోవింద. ఈనాడు తిరుమల గిరులలో అద్భుతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి మహోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా ఆరంభమైంది. శ్రీశేషశైలేంద్ర శిఖావతన శ్రీతింత్రిణీ కీటకగేహజాతం శ్రీరామకృష్ణమృత రమ్యరూపం లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధ్నం. శేషశైల శిఖరాలలో స్వయం వ్యక్తమైనటువంటి దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని కనులారా దర్శించాలి అని, అలాగ దర్శించలేనటువంటి వారికి చెవులారా ఆ వైభవాన్ని వినాలి అనిపిస్తోంది కదా. అందువల్లనే ఆకాశవాణి ద్వారా ఈ అద్భుతమైనటువంటి వాచిక కైంకర్యాన్ని భగవానుడు శ్రవణం ద్వారా 9 రకాలైనటువంటి భక్తి మార్గాలలో శ్రవణం మొదటిది, చక్కగా వినడం ద్వారా మనకు చెవుల ద్వారా స్వామి మన హృదయంలోకి ప్రవేశిస్తాడు, అక్కడ చక్కని శుభమైనటువంటి పరిణామాన్ని కలిగిస్తాడు అని. శ్రవణ మంగళం శ్రీమదాతతం అని వినడం చేతనే శుభం కలిగిస్తాడట ఆ దేవదేవుడు. అందుతోనూ కూడా స్వామికి చాలా ప్రియమైనటువంటి వాడు శేషుడు. ఆ వైకుంఠంలో నిరంతరం అనుక్షణం కూడా వెన్నంటి ఉంటాడు, సేవ చేస్తూ ఉంటాడు. పాదుకలుగా అవ్వాలి అనుకుంటే పాదుకలవుతాడు, ఛత్రం కావాలంటే ఛత్రం అవుతాడు, గొడుగు కావాలి అనుకుంటే గొడుగు. ఇలాగా పాదుకలు ఉపధానం అనేక రకాలుగా భగవంతుని యొక్క సంకల్పానికి అనుగుణంగా తనను తాను మలుచుకుంటాడట. యథేష్ట వినియోగార్హం శేష శబ్దేన కథ్యతే అని, అంటే భగవంతుని యొక్క నారాయణుని సంకల్పానికి అనుగుణంగా నడుస్తాడు ఆ భగవద్దాసుడాయ. తను భేదమ్ముల శయ్యగా గొడుగుగా ధామమ్ముగా దిండుగా ఘనపీఠమ్ముగా పాదుకా ద్వయముగా కౌసేయ వస్త్రమ్ముగా నిన్ను సేవించడు శేషభోగిపై నెంతే వేర్కను రేగు నీ కనక నీ కనయంబుల్ జయమంగళం వగుట దేవా వెంకటాద్రీశ్వరా. ఆనుభావం ఆ శ్రీనివాస విలాసంలో అంటారు బుధివర్తి వారు ముచ్చటగా, శయ్యగా గొడుగుగా ధామంగా అనేక విధాలుగా స్వామికి సేవ చేసే భాగ్యం మనకందరికీ సందేశం ఇస్తున్నారు. దాస్య భక్తికి ప్రతీకగా నిలుస్తున్నాడు శేషుడు, ఆయనను వెన్నంటి ఉంటాడు. అందువలనే శేషశాయి శేషస్థుత్యగ ఆ శేషసేనుడు అశేషమైన భక్తజనుల యొక్క దివ్య ఆ భావాల్ని స్వామికి విన్నవిస్తాడు. ఆయనే పతంజలిగా వచ్చాడు, భగవద్ రామానుజాచార్యులుగా వచ్చారు. అనేకమైనటువంటి జ్ఞాన భక్తి వైరాగ్య విశేషాలని అనుగ్రహించారు. వ్యాకరణ భాష్యాన్ని బ్రహ్మసూత్ర భాష్యాన్ని అనుగ్రహించారు. ఇలాగ మానవులకు అందరికీ కూడా 1000 పడగల శేషుడు ఆ ఆదిశేషుడు, 1000 పడగల మీద ఉండేటువంటి ఆ శేషుడు 7 పడగలుగా వచ్చే ఆ రామావతారంలో లక్ష్మణుడుగా వచ్చాడు, కృష్ణావతారంలో బలరాముడయ్యాడు. ఇలాగా భగవంతుని నిరంతరం వెన్నంటి ఉండేటువంటి పరమ భాగవతోత్తముడు 1000 నోళ్లతో స్వామిని కీర్తిస్తారట. భగవత్కీర్తనం అనేటువంటిది ఒక చక్కని అద్భుతమైనటువంటి విశేషమైన భక్తి సంప్రదాయం. స్తుతి అనేటువంటిది వేద వాంగ్మయం దగ్గర నుంచి ఆ భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను స్తోత్రం చేయడం, తద్వారా మనలో గుణ వికాసం కలుగుతోంది. అందువలనే ఆ భగవత్ స్తోత్రం అనేది విశేషంగా ఉంటోంది అని. ఈనాడు నవరాత్ర బ్రహ్మోత్సవాలు మనం పోయిన మాసంలోనే వీక్షించాం, దర్శించాం, విన్నాం. ఈ కాలాన్ని అనుసరించి సౌరమానము చాంద్రమానము అని చంద్రుడిని అనుసరించి సూర్యుడిని అనుసరించి కూడా మనం కాలాన్ని లెక్కించడం జరుగుతుంది. దీనిలో చాంద్రమానంలో అధిక మాసం అని వస్తుంది, దాన్ని సర్దుబాటు చేస్తూ అధిక మాసం అంటారు. అప్పుడు 2 సంవత్సరాలకొక్కసారి ఈ బ్రహ్మోత్సవాలు, 2 బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. భగవద్ అనుగ్రహం ఒకనొక కాలంలో ప్రతి మాసంలో కూడా దాదాపు 10 మాసాలు కూడా జరిగేవి అని కూడా చరిత్ర మనకు చెప్తోంది. భగవంతుణ్ణి సర్వకాల సర్వావస్థలలో దర్శించడం, భావించడం, సేవించడం, కీర్తించడం, స్తుతించడం ద్వారా మానవుని యొక్క మనస్సు క్షాళితమవుతోంది, పవిత్రమవుతోంది. దృష్టి, మన దృష్టి కానీ, మన శ్రవణేంద్రియం కానీ, మన శారీరకమైనటువంటి సర్వ అవయవాలన్నీ కూడా పరమాత్మ యందే అభిముఖమై సాగాలట. అందువలనే మనకు అనేక ఉత్సవాలను ఏర్పాటు చేశారు మహానుభావులు. ఆ తిరుమల మాడ వీధులలో స్వామివారు తూర్పు దక్షిణ మాడ వీధుల నుంచి క్రమంగా పశ్చిమ మాడ వీధి చివరికి వెళ్తూ ఉన్నారు. ఆ విశేషాలని ఇక్కడ అనేక మంది భాగవతోత్తములు నిరంతరం స్వామిని సేవిస్తుంటారు. ఆ విశేషాలని మన మధుసూదన్ గారు మరింత గొప్పగా అభివర్ణిస్తారు. వీక్షిద్దాం, శ్రవణం చేద్దాం. గోవింద.
5: ఓం నమో వెంకటేశాయ. అఖిల భువన జన్మస్థేమ భంగాది లీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆశ్రిత పరిపాలకుడైనటువంటి శ్రీవారు ఈరోజు నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉభయ దేవేరులతో స్వామి పెద్దశేష వాహనాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో స్వామి విహరిస్తూ ఉన్నారు. సర్పరాజ నమస్తుభ్యం ఆదిశేష నమోస్తుతే శయ్యాసనాది రూపైశ్చ స్వామినం సేవితే భవానని భక్తులంతా కూడా ఆదిశేషుని గురించి చక్కగా వర్ణిస్తూ ఉన్నారు. ఆహా, ఏమి భాగ్యము, ఎంత సుకృతము, ఇన్ని జన్మల్లో తమరు చేసుకున్నటువంటి పుణ్యము స్వామిని తమ పైన వేయించేయించుకొని ఉభయ దేవేరులతో ఆయన మోస్తూ ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా స్వామి భాగ్యాన్ని, దర్శన భాగ్యాన్ని ఆదిశేషుడు కల్పిస్తూ ఉన్నారు. స్వామి వేదాలలో విహరించేటువంటి స్వామి ఈ కలియుగంలో శ్రీవారి ఆలయానికి 4 వైపులా 4 మాడవీధులు ఉన్నాయి. అందులో తూర్పున ఉన్నటువంటిది ఋగ్వేదంగా, దక్షిణాన ఉన్నటువంటిది యజుర్వేదంగా, పరమట వైపునటువంటిది సామవేదంగా, ఉత్తరం వైపున ఉన్నటువంటి అథర్వణ వేదంగా మనకు వేదాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి, పురాణాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. పథకవిత పితామహుడు అన్నమాచార్యులు వారు కూడా వేదములే శిలలై వెలసినిది కొండ అని ఆయన చక్కగా స్తుతించినారు. దివ్య దృష్టితో పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి ఆ దర్శన భాగ్యాన్ని పొంది వారు చక్కగా కీర్తించి ఉన్నారు. అందుకేనేమో స్వామి ప్రతి నిత్యము కూడా ఉభయ దేవేరులతో ఈ మాడవీధులలో విహరిస్తూ ఉంటారు. అయితే ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో విశేషం ఏమిటా అంటే, స్వామిని ఆశ్వీజ మాసంలో జరిగేటువంటి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో సాక్షాత్ బ్రహ్మదేవుడే స్వయంగా తాను ఉండి స్వామివారి యొక్క ఉత్సవాలు నిర్వహిస్తారట. ఈ విధంగా అనాది కాలం నుండి కూడా వారు ముందు ఉండి స్వామివారి యొక్క కైంకర్యం నిర్వహిస్తూ ఉంటారు. అందుకే ఈరోజు పెద్దశేష వాహన వైభవాన్ని వీక్షించడానికి తండోపతండాలుగా భక్తులంతా కూడా విచ్చేసి స్వామి యొక్క ఆ దర్శన భాగ్యం పొంది తరిస్తూ ఉన్నారు. అందుకే చెప్తారు స్వామివారి యొక్క అనేక ఉత్సవాలలో కూడా స్వామికి కంకణం కడుతూ ఉంటారు. ఆ కంకణంలో ఈ ఆదిశేషుని ఆవాహనం చేస్తూ ఉంటారు. అనంత శిరసే నిత్యం అనంతాక్షాయ తీరమహ అనంత చరణాయాథ శ్రీశీల నిలయాయిచ. స్వామికి జరిగేటువంటి ప్రతి కైంకర్యంలో ఆదిశేషుడు లేకుండా ఉండరు. అంటే ఆదిశేషుడు అనగా అర్థమేందంటే ఆది అంటే మొదట, శేషుడు అంటే దాసుడు. వైకుంఠంలో కానీ భూలోకంలో కానీ భగవంతుడికి ఉండేటువంటి భక్తుల యొక్క గుంపులో మొట్టమొదటి వారు ఎవరన్నా ఉండారా అంటే అది ఆదిశేషుడే అని చెప్తూ ఉంటారు. అందుకే స్వామిని నిత్యము సేవించుకుంటూ తరిస్తూ ఉంటాడు. ఈ కొండకే శేషాచలము అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఈ పర్వతం యొక్క స్వరూపం కూడా మనం చూస్తూ ఉంటే ఆదిశేషుడు అవతారంగా ఒక పెద్ద పాము పడుకొని ఉంటే ఎలా ఉంటుందో అలా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. వైకుంఠంలో ఉన్నటువంటి ఆ క్రీడాచలమే ఇక్కడికి వచ్చి ఆదిశేషుడిగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఆదిశేషుడి పైన స్వామి ఆనంద నిలయాన్ని ఏర్పరచుకుని ఉభయదేవేరులతో ఉన్నారు. దివ్య చందన లిప్తాంగం, దివ్య మాలా విభూషితం, శ్రీభూమిభ్యాం సుఖాసీనం, రత్నసింహాసనే శుభే. ఆ స్వామి ఆనంద నిలయంలో నిత్యవాసం చేస్తూ తనను దర్శించడానికి వచ్చినటువంటి భక్తుల యొక్క ఆ కోరికలన్నీ నెరవేరుస్తూ ఉన్నారు. ఒకరా ఇద్దరా తండోపతండాలుగా అహరహ ఉపయాతై సేవ్యమాను అర్థి బృందై, గుంపులు గుంపులుగా స్వామిని దర్శించి ఆనంద నిలయంలోకి ప్రవేశించి గరుడాల వారి నుంచి రెండు చేతులు ఎత్తి శిరస్సున ఉంచుకుని గోవింద వేడు ఏడుకొండలవాడ మా కోరికలు నెరవేర్చమని ప్రతి ఒక్కరు కూడా మనం అడుగుతూ ఉంటాం. స్వామి అడగడమే ఆలస్యం, వెంటనే మన కోరికలను నెరవేర్చి పంపిస్తూ ఉంటారు. అందుకే భక్తులందరికీ కూడా స్వామి అంటే అంత ఇష్టం. ప్రియ ప్రజానాం దాత ఇవ అంటారు. ప్రజలందరికీ భక్తులందరికీ ఇష్టమైన వాడు ఎవరు అంటే దాత. ఎవరైతే కోరిన వెంటనే మనకు ఆ అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటారో వారంటే స్వామికి భక్తులకి చాలా ఇష్టం. అందుకే స్వామివారి యొక్క ఆ వాహనంగానే కాదు, పూర్వకాలంలో ఈ ఒక కథ ఉన్నది ఈ యొక్క శేషవాహనం గురించి. స్వామివారి యొక్క ఆ నాభి దగ్గర ఉన్నటువంటి నాగాభరణం యొక్క చరిత్ర ఒకటి ఉన్నది. అంతకుముందు ఆదిశేషుడు నాగాభరణ రూపంలో స్వామి దగ్గర ఉండేవారు కాదంట. ఒకనొక దశలో విజయనగర సామ్రాజ్య రాజులు అనగా నరసింహ గజపతి రాజు అనుకుంటా వారు తిరుమలకి విచ్చేసి స్వామివారిని దర్శించి ఇక్కడ ఉన్నటువంటి అర్చకులకి అధికారులకి కొంత సొమ్మును ఇచ్చి మా పేరు పైన తిరుమల క్షేత్రంలో ఒక మండపాన్ని నిర్మించండి అని చెప్పి వారు ఇక్కడ నుంచి బయలుదేరి తీర్థయాత్ర చేసుకుంటూ రామేశ్వరం వెళ్ళారట. రామేశ్వరం వెళ్ళిన వెంటనే ఆదిశేషుడు కలలో వచ్చి ఇంతటి భూమిని నేను మోస్తూ ఉన్నాను, ఎస్ సతతం సహస్ర ప్రణవాన్ ఏకేన మూర్ధనావహన్ బ్రహ్మాండాని బహువుని పంకజల ప్రాయేణ విభ్రాజితే తం శేషం దదతం స్వవామచరణే అని చెప్పినట్టుగా ఇంతటి భూమిని నేను మోస్తూ ఉన్నాను. ఓ రాజా, మళ్ళీ నా పైన గోపురం అవసరమా? నాకు నన్ను ఒక ఆభరణంగా చేసి స్వామికి సమర్పిస్తే ఆ స్వామిని నేను సేవించుకుంటాను కదా అని కోరుకున్నాడంట. వెంటనే వారు తిరిగి వచ్చి ఇక్కడికి విచ్చేసి నాగాభరణం తయారు చేసి భగవంతుడికి సమర్పించినారు. అప్పటి నుండి స్వామిని సేవించుకుంటూ నిత్యము కూడా ఒక క్షణకాలం కూడా విడిచిపెట్టకుండా స్వామివారి యొక్క ఆ సేవలో మునిగి తరిస్తూ ఉన్నారు. అలా ఆదిశేషుడు ఎన్నో కాలాల నుండి అనాది కాలము నుండి అందుకే అనంతుడు ఉన్నారు. నాస్తి అంతః, ఆయనకు చివరి అనేటువంటిది ఉండదు. ఈ కలియుగంలో సూర్యచంద్రాదులు ప్రకాశించేంత వరకు, గంగాది నదులు ప్రవహించేంత వరకు, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ప్రకాశించేంత వరకు, అదే హిమాలయ పర్వతాలు అన్నీ కూడా ఉన్నంత వరకు స్వామివారు భూమిపైనే ఉంటారు. స్వామిని సేవించుకునేదానికి ఆదిశేషుడు గరుత్మంతుడు అదేవిధంగా ఆయన నమ్ముకున్న భక్తులంతా కూడా నిత్యము స్వామిని సేవించుకుంటూ ఉంటారు. కాబట్టి అంతటి మహావైభవంతో స్వామివారి యొక్క నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపున భక్తులంతా కూడా కోలాటాలు, కొంతమంది నృత్యము, కొంతమంది స్వామి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ గానం చేస్తూ ఉన్నారు, కొంతమంది వేద పారాయణం చేస్తూ ఉన్నారు. జిఎం గారు వారి యొక్క శిష్య బృందం అంతా కలిసి నారాయణ దివ్య ప్రబంధాన్ని చక్కగా పాశురాలను పఠించి స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. మరోవైపున గోవింద నామాలతో తిరుమల గిరులన్నీ కూడా మారుమరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా గోవింద గోవింద గోవింద అనేటువంటి నామంతో మనకు వినిపిస్తూ ఉన్నది. ఈ సందర్భాన్ని చూస్తే ఆనాడు కృష్ణ పరమాత్మను గోపికలంతా కూడా చేరి గోవింద అనుచరాశ్చర్వే గోవింద ఆసక్త చేత సహా అన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ గోవింద అని చూసి అందులోనే చూసుకుంటూ ఉండేది. ప్రతి పదార్థంలోనూ, ప్రతి రాయిలోను, ప్రతి చెట్టులోను, ప్రతి జంతువులోను ఆ కృష్ణ పరమాత్మనే వారు చూస్తూ తరించారంట. అందుకే ఈనాటి కూడా ఆ గోపికలంతా కూడా దేవతాంశం కాబట్టి ఎప్పుడు స్వామిని సేవించుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు. వారంతా కూడా మరిత్యా మనుష్య భువనే మతమాశ్రయంతే, ఈ భూలోకంలో మానవుల రూపంలో స్వామిని సేవించుకుంటూ ఉంటారంట. అందుకే కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమలలో నడిచేటువంటి ప్రతి భక్తుడు కూడా భగవంతుడి యొక్క ప్రతినిధి, వారిలో దైవతత్వం ఉంటుంది. కాబట్టి వారి పైన ప్రేమగా మన స్వామి ఏ విధంగా దయతో ఉంటారో మనం కూడా ప్రేమతో ఉండాలా. అందుకే స్వామి వారి యొక్క ఉత్సవాలను వీక్షించిన వారికి ఇహ మళ్ళీ జన్మ అనేటువంటిది లేకుండా శాశ్వతమైనటువంటి మోక్షం లభిస్తుంది అని చెప్పి మనకు బ్రహ్మాండ పురాణం చెప్తూ ఉన్నది. అలాంటి స్వామివారి యొక్క పెద్ద శేషణ వాహన వైభవాన్ని రామకృష్ణ శేషయ్య గారి మాటల్లో విందాం.
4: చాలా చక్కని మనకు తెలియని విశేషాలు, ఆ ఆభరణం, ఆ మహారాజుకి స్వప్నంలో కనిపించే విశేషాన్ని మనం అందరం చక్కగా తెలుసుకుందాం, తెలుసుకున్నాము. ఈనాడు పెద్ద శేషవాహనంలో శ్రీదేవితో భూదేవితో కూడినటువంటి ఆ శ్రీనివాసుడు సవ్యం పాదం ప్రసార్య ఆశ్రిత దురితహరం దక్షిణం కుంకయిత్వా జానున్యాధాయ సవ్యేతరమితర భుజే నాగభోగే నిధాయ పశ్చాత్ బాహుద్వయేన ప్రతిఫల శమనే ధారయన్ శంఖచక్రే దేవీభూషాది దృష్టో సజయతి జగతాం శర్మ వైకుంఠనాథ అని ఆ వైకుంఠంలో ఉండేటువంటి స్వామిని నేనే అని ఇక్కడ మనకు సూచిస్తూ ఆ పరవ్యూహ విభవ అంతర్యామి అత్యాస్వరూపంగా ఉండేటువంటి ఆ పురుషోత్తముడు ఈనాడు మనకు సులభంగా దర్శనమిస్తూ ఇదే వైకుంఠం, ఇదే ఈ నారాయణ తత్వాన్ని సూచిస్తూ ఉన్నారు. తయా సహాసీనమనంత భోగిన భోగిని ప్రకృష్ట విజ్ఞాన బలైక ధామని ఫనామని వ్రాత మయూఖ మండల ప్రకాశమానోదర దివ్య ధామని నివాస శయ్యాసన పాదుకాంశుకోపధాన వర్షాత పవారణాదిభిః శరీర భేదైస్తవ శేషతాంగతైః యథోచితం శేష ఇతీరితే జనైః అని పెద్దల యొక్క మాట. విశేషమైన జ్ఞాన బల శక్తి స్థితులు కలిగినటువంటి వాడు తన ఫణామణి పంక్తుల చేత దివ్య వైకుంఠ విమానాన్ని ప్రకాశింపజేసేవాడు ఆ శేషుడైనటువంటి వాడు. అలాంటి ఆ ఆదిశేషుడు ఒకనొక సమయంలో వినతా కద్రువుల యొక్క సంతానంగా మనకు ఆ వైనతేయుడు గరుత్మంతుడు కనిపిస్తాడు. కద్రువ యొక్క సంతానంలో అనంతుడు వాసుకి ఇలాగా ఆదిశేషుడు వీరంతా ఉంటారు. ఒక సర్పము సర్పాన్ని సంతానంగా పొందటం ఏమిటి అనిపించవచ్చు, కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఒక మనుష్య స్త్రీ సర్పాన్ని కన్నది అని కూడా మనకు తెలియటం జరుగుతుంది. కాబట్టి ఈ సృష్టి ఆరంభంలో కద్రువ అనే ఆమె సంతానాన్ని కన్నది, సర్పాలను సరీసృపాలను. ఇలాగా వీరంతా కూడా లోకానికి ఉపద్రవం కలిగిస్తున్నారు అని అంటే ఆ జనమేదేవిని సర్పయాగంలో అయిపోతారు అని తపస్సు చేశాడు, మనస్సు బాగుండలేదని. అలాగ వచ్చి తపస్సు చేసి నారాయణ సాక్షాత్కారం పొందాడని కూడా ఒక గాథ. ఆ శేషాద్రి అని ఆ శేషులు తపస్సు చేసి సర్పరూపంలో ఈ కొండంతా కూడా సర్పాకారంలో ఉంటోంది అని, శిరోస్థానంలో ఉంటాడు స్వామి. అలాగా నృసింహుడు వీరంతా ఉన్నారు అని కూడా మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. అందువలనే ఆ ఆదిశేషుడు ఆదినారాయణుణ్ణి ఆరాధ్య దైవంగా భావించి జ్ఞానాన్ని కూడా ప్రసరింపజేశాడు. 1000 భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను స్మరించడానికి 2000 నాలుకలు ఉపయోగించాడట ఆదిశేషుడు. బ్రహ్మగారు 6 నాలుకలు దిక్వలతో స్తుతించాడు అని, చతుర్వేదాలని అందుకోసమే ఉపయోగించాడు అని, ఇలాగా అనేక రకాలుగా భగవంతుణ్ణి స్తుతించేటువంటి ఆ పురుషోత్తముడి యొక్క నామస్మరణ పని శైలాధిపుడి ఇతడే కలియుగ ప్రత్యక్ష దైవంబు మాకును మా పూర్వజులెల్లవారలకు ఈ గోవుందుడే ప్రాణమై ధనమై దిక్కై ఉన్నవాడు జగదాధారుండు శ్రీ శ్రీనివాసుని నిర్వ్యాజ కృపామృతార్ద్ర శుభదృష్టుల్ మమ్ము రక్షించుతన్. ఈ ఫణిశైలాధిపం అంటే ఆ శేషాచల కొండలలో అపురూపమైనటువంటి ఆ వృక్షజాతులు అనేకమున్నాయి అని, ఇవన్నిటినీ కూడా మనం ఈనాడు ఈ కొండలలో 7 కొండలలో దేవతలు ఋషులు అందరూ కూడా ఇక్కడ వృక్ష రూపంలో పర్వత రూపంలో ఉంటారు అని కూడా మనకు వెంకటాచల మహాత్మ్యం చెప్తోంది. వైఖానస భగవత్ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని 9 రోజుల పాటు నవాన్హిక బ్రహ్మోత్సవాలు, ఇందాక వారు చెప్పినట్లుగా బ్రహ్మదేవుడే ప్రార్థించి కలియుగ ఆరంభంలో ఈ ఉత్సవాలని నిర్వహించడం విఖనో మునీంద్రుల ద్వారా నిర్వహించారు అని కూడా మనకు పురాణాలు చెబుతాయి. దానిలో సంతోషాన్ని పొందిన స్వామి ఆ బ్రహ్మాది దేవతలంతా కూడా ప్రార్థిస్తే ఈ కలియుగంలో ఉన్నటువంటి వారందరినీ కూడా నీ దర్శన మాత్రం చేతనే అనుగ్రహించవయ్యా, శ్రవణాదిష్టవర్షినం నీ నామాన్ని విన్నంత మాత్రం చేత, నీ కళ్యాణ గుణాలను స్తుతించినంత మాత్రం చేత వారికి సకల శుభాలను అనుగ్రహించు అని అగస్త్యాది మహర్షాదులు, బ్రహ్మాది దేవతలు, ఇలాగా మహాశంఖన మహారాజు అని ఇలాగ మహారాజులు అందరూ కూడా, మేము ఎంతో తపస్సు చేసి ఎంతో గొప్ప సాధన చేస్తే కానీ నీ దర్శనం కాలేదయ్యా, కానీ ఈ అలసులు మందబుద్ధులు దీర్ఘరోగులు కలియుగంలో ఉన్నటువంటి వారి స్థితిని చెప్పారు. ఇలాంటి వారంతా కూడా ఉన్నతమైన స్థితిని పొందాలి అనంటే నీ నామ గుణ కీర్తనం చేత ఉత్తమ స్థితి కలుగుతోంది. హే దేవా, శ్రీనివాస, వెంకటేశ, ఇలాంటి దయా అమృత తరంగాలు వర గోవింద కథా సుధార సమహా వర్షోరుధారా పరంపరలంగాక బుధేంద్ర చంద్ర ఇతరోపాజానురక్తిం ప్రవిస్తర దుర్దంత దుర్దన. మనకు భాగవతంలో అంటారు వర గోవింద కథా సుధార సమహావర్షోరుధారా పరంపరలంగాక, ఆ గోవింద నామ సంకీర్తన అనే అమృత వర్షం కురవాలట. నోరు నవ్వంగా హరికీర్తి నుడువలేని అని మనకు చెప్తారు కదా, అలాగ నోరు ఉన్నందుకు నారాయణుని యొక్క దివ్య నామ అక్షర స్మరణ చెయ్యాలి అని. అలాంటి భాగ్యాన్ని కలిగిస్తోంది ఈ బ్రహ్మోత్సవం. మనం ఎక్కడ ఉన్నా కూడా దూరం కాదు, దగ్గర కాదు, మన మనస్సులో భగవంతుని యొక్క ఆ రూపాన్ని ధ్యానం చేస్తూ ఆయన నామాన్ని నోరారా కీర్తన చేస్తూ ఉంటే అక్కడే పరమాత్మ ఉంటాడు అని మనకు అనేక మంది భక్తుల యొక్క చరిత్రలు ఈ తిరుమల క్షేత్రంతో సంబంధమైనటువంటివన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అలాంటి ఆ భక్తుల యొక్క విశేషాలు, భాగవతోత్తముల యొక్క విశేషాలని, దీనిలో ఉన్నటువంటి ఆ వైభవాన్ని కూడా మన మధుసూదన్ గారు అందిస్తారు. గోవింద.
5: ఓం నమో వెంకటేశాయ. స్వామివారు పెద్ద శేష వాహనంలో ఎలా కనిపిస్తున్నారంటే 7 పడగలు ధరించి ఉన్నాడు ఆ శేషుడు. రేపటి రోజున చిన్నశేష వాహనంలో వస్తారు. చిన్నశేష వాహనంలో 5 పడగలు మాత్రం ఉంటాయి. స్వామివారి యొక్క వైభవాన్ని ఎంతగానో కీర్తిస్తూ ఉభయ దేవేరులతో స్వామి వజ్ర వైడూర్య ఆ ఆభరణాలన్నీ కూడా ధరించి దేదీప్యమానంగా స్వామి ప్రకాశిస్తూ మాడవీధులలో విహరిస్తూ ఉన్నారు. స్వామి చెప్తూ ఉన్నారు, మత్పాదౌ శరణం మృజేతు శరణౌ సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణధియా అతిష్ట దయాసాగర సశ్రేయ.

0: స్తున్నారు పాదాల వైపున, మా నా యొక్క పాదాలను ఆశ్రయించండి, మిమ్మల్ని నేను రక్షిస్తాను అని చెప్తూ ఉన్నారు. మత్పాదౌ శరణం వ్రజేతి శరణౌ సంసార సింధుస్తత, మీకు నన్ను సేవించుకున్నట్లయితే ఈ యొక్క సంసారం అనేటువంటిది చిన్న కాలువగా తయారవుతుంది. నిజంగా సంసారం అనేటువంటిది సముద్రంగా మనం అంతా కూడా భావిస్తూ ఉంటాం. అందుకని స్వామిని నమ్ముకున్న వాళ్లకు ఎలాంటి కష్టాలు ఉండవు అని శాస్త్రం చెప్తూ ఉన్నది. ఇదే విషయాన్ని మనకు ఎందరో భాగవతోత్తములంతా కూడా చేసి దర్శింపజేసినారు. స్వాత్సల్యాద్ అభయప్రదాన సమయాద్ ఆర్తార్థి నిర్వాపణాద్ ఔదార్యాద్ అఘశోషణాద్ అగణిత శ్రేయ పద ప్రాపణాద్ సేవ్య శ్రీపతిరేక ఏవ జగతాం ఏతే అభవన్ సాక్షిణ ప్రహ్లాదస్య విభీషణస్య కరిరాటు పాంచాలి అహల్యా ధ్రువ. వీరంతా కూడా భాగవతోత్తములు పరమాత్మను సేవించి వారంతా కూడా తరించినారు. వాత్సల్యంలో ప్రహ్లాదుడికి స్వామి ఎంతో వాత్సల్యాన్ని ప్రదర్శించినారు నరసింహస్వామి. ఆ తర్వాత యుగంలో విభీషణుడికి శ్రీరామచంద్రుడు అభయాన్నిచ్చి ఆదుకొని ఆయన చక్రవర్తిని చేసినారు. ఆ తర్వాత కాలంలో ఆ యొక్క గజేంద్రుణ్ణి రక్షించడానికే స్వామి మహావిష్ణువే శంఖుచక్రాలు కూడా ధరించకుండా వేగంగా భూలోకానికి విచ్చేసి ముసల్ని సంహరించి ఆ గజేంద్రుణ్ణి రక్షించినారు. అదేవిధంగా పాంచాలి ఆవిడ్ని కూడా స్వామి రక్షించిన ఔదార్యం చేత అగశోషణాత్తు. అదేవిధంగా ఆ అహల్య యొక్క అపరిమితమైనటువంటి ఎంతో తీరనటువంటి ఆ పాపం నుండి ఆవిడను రక్షించినాడు శ్రీరామచంద్రుడిగా. ఆ తర్వాత అగణితమైనటువంటి పదాన్ని ఉత్తమమైనటువంటి పదాన్ని స్వామి సమర్పించినారు ఆ మహావిష్ణువుగా ధ్రువుడికి. ఈ విధంగా స్వామిని సేవించుకున్న వాళ్ళకు ఎవరికీ కూడా లోటు ఉండదు. ఆ పరమాత్మే కలియుగంలో కల్పవృక్షంగా కామధేనువుగా మనకు సర్వస్వము స్వామి అయి తిరుమల క్షేత్రంలో నిత్యనివాసం చేస్తూ వచ్చిన భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. అమ్మవార్లు కూడా వారు తక్కువ కాదు. ఒకవైపున శ్రీదేవి అమ్మవారు, మరోవైపున భూదేవి అమ్మవార్లు, ఉభయ దేవేరులతో కూడుకున్నటువంటి ఆ పరమాత్మ పెద్దశేష వాహనంలో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ తరింపజేస్తూ ఉన్నారు. ఇలాంటి స్వామి యొక్క వైభవాన్ని చూసిన వాళ్లకు, ఆకాశవాణి ద్వారా విన్న వాళ్లకు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. శ్రీయ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద గోవింద.
1: మీరింతవరకు పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన్ రావు, శ్రీ రామకృష్ణ శేషసాయి బాబు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు ఈ నాగమునయ్య, కె శ్రీనివాసులు, ఏ రమేష్. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 8:35 చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. సుప్రీంకోర్టు తలుపులు అందరి కోసం తెరిచే ఉంటాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు.

0: యువత నూతన ఆలోచనలతో దేశ అభివృద్ధికి దోహదపడాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ ను నిర్దేశిత నిరసన స్థలం జాబితా నుండి తొలగించినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ తెలిపారు. ఆసియా క్రీడల్లో 27 పతకాలు సాధించిన క్రీడాకారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. వార్తల వివరాలు. సుప్రీంకోర్టు తలుపులు ఎల్లప్పుడూ అందరి కోసం తెరిచే ఉంటాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ మానవ హక్కుల కమిషన్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రధాన ఎన్నికల సంఘం విషయంలో వారు లేవనెత్తాలనుకున్న సమస్యలపై ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్లో ఉందని గుర్తు చేశారు. విచారణలో ఉన్న అంశాలపై సమావేశం కావడం అధికారాల విభజన సూత్రానికి విరుద్దమని తెలిపారు. ప్రభుత్వ పాలనకు సంబంధించిన విషయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోబోవని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేస్తూ,
1: सुप्रीम कोर्ट के द्वार सबके लिए खुले हैं. कोई भी पिटीशन किसी भी कोई भी चाहे वो आम नागरिक है या कोई माननीय सदस्य है किसी इलेक्टेड बॉडी का कोई भी है. भारत का हर नागरिक का उसका अधिकार है वो हमारे पास आए. हम कानून की व्यवस्था और कानून के अनुरूप सुनवाई करेंगे और जो जिसको बनता है उसको जरूर उसका अधिकार वो देंगे.
0: యువత నూతన ఆలోచనలతో దేశ అభివృద్ధికి దోహదపడాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఢిల్లీ డైలాగ్ 2026 కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ 140 కోట్ల జనాభా కలిగిన భారత్లో యువత అధికంగా ఉందని గుర్తు చేశారు. అనేక దేశాలు వృద్ధాప్య జనాభా సమస్యను ఎదుర్కొంటుండగా భారత్లో సగటు వయసు 30 ఏళ్లలోపే ఉందన్నారు. రాబోయే 3 దశాబ్దాల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని కేంద్ర మంత్రి చెప్పారు.
2: All we have to do is to demonstrate the strength of 1.4 billion people. So you are an aging population, I have a young population. My average age is below 30 years. For the next 30 years, I will remain below. So from now until 2047, I will become a $30 trillion economy and the fastest growing large economy. I tell every minister, this is a paper, you put any growth rate you want and calculate your GDP in the next 22 years up to 2047. Let's put the two numbers side by side and then realize.
0: ఇదిలా ఉండగా 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ $30 trillion స్థాయికి చేరుకుంటుందనే నమ్మకాన్ని కూడా కేంద్ర మంత్రి వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ ను నిర్దేశిత నిరసన స్థలం జాబితా నుండి తొలగించినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జంతర్ మంతర్ ను నిరసనలు తెలిపే ప్రదేశం నుండి డీనోటిఫై చేస్తున్నామని పేర్కొన్నారు. ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు, బైఠాయింపులు వంటి కార్యక్రమాలు నిర్వహించడానికి 3 ప్రదేశాలను గుర్తించామని ఆయన వెల్లడించారు. అవి రామ్లీలా గ్రౌండ్, బురారి గ్రౌండ్, ఈస్ట్ ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్గా తెలిపారు. ఇక నుంచి ఆ 3 ప్రాంతాల్లోనే ఆందోళనలు, ప్రదర్శనలు, బైఠాయింపులు చేసుకోవాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ సూచించారు. ఇందుకోసం త్వరలోనే వేరువేరుగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను విడుదల చేస్తామని తెలిపారు. జపాన్లో ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లో 27 పతకాలు సాధించిన 3 సేవలకు చెందిన క్రీడాకారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. ఈ క్రీడాకారులు 6 స్వర్ణ పతకాలు, 11 రజత పతకాలు, 10 కాంస్య పతకాలు గెలుచుకుని భారతదేశం మొత్తం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిపారు. క్రీడాకారుల క్రమశిక్షణ, కృషి, జట్టు స్ఫూర్తిని రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా ప్రశంసించారు. క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో మిషన్ ఒలింపిక్ వింగ్, కోచ్లు, సహాయక సిబ్బందిని కూడా ఆయన అభినందించారు.
3: एक मेडल के पीछे बहुत सारी कहानियां होती हैं, बहुत सारे संघर्ष भी होते हैं. कितनी कठिनाइयों का आपको सामना करना पड़ता है, फिर भी आपका हौसला, आपका जज्बा बराबर बुलंद रहता है. आपके पूरे संघर्ष के पीछे आपके कोच की भी बहुत महत्वपूर्ण भूमिका है. आपके सपोर्ट स्टाफ, आपके फिजियो और जो न्यूट्रिशनिस्ट हैं और परिवार, सभी का योगदान है. मैं उन सभी का आज अपनी तरफ से अभिनंदन करता हूँ.
0: దేశీయ క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. అహ్మదాబాద్లోని వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడలు 2026ను ఆయన ఈరోజు ప్రారంభించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, గుజరాత్ ప్రభుత్వ సహకారంతో ఈ క్రీడలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఖేలో ఇండియా వంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు సుస్థిరమైన క్రీడా వ్యవస్థను రూపొందిస్తున్నాయని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ స్మారక పురస్కారం రాబర్ట్ ఈహాల్, మైకెల్ వుడ్ఫోర్డ్లకు లభించింది. స్థూల ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడంలో సూక్ష్మ ఆర్థిక శాస్త్ర పునాదులపై వారు చేసిన పరిశోధనలకు ఈ పురస్కారం ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించే విధానాలను మరింత సమర్థంగా రూపొందించేందుకు ఆర్థిక నమూనాలను పునర్నిర్మించవచ్చని ఈ ఇద్దరు పరిశోధకులు నిరూపించారు. ద్రవ్యోల్పణం, ఉత్పత్తి, వినియోగం వంటి స్థూల ఆర్థిక అంశాల మధ్య గణాంక సంబంధాల ఆధారంగా మాత్రమే నమూనాలను రూపొందించకుండా సూక్ష్మ ఆర్థిక శాస్త్ర పునాదులపై వాటిని నిర్మించడంపై వీరు దృష్టి సారించారు. గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఆయుధాలు, సాంకేతికత పరికరాలు వంటి అన్ని రంగాలలో స్వావలంబన, ఆధునీకరణ సాధించడంపై దృష్టి సారించిందనే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన భారత సైన్యం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ, భారతదేశం తన రక్షణ అవసరాలలో గణనీయమైన వాటాను దేశీయంగానే తయారు చేస్తోందని తెలిపారు. సైనికులకు మంచి ఆహారం, సరైన పరికరాలు, నాణ్యమైన శిక్షణ, తగిన సౌకర్యాలు కల్పించడం వంటివి వారి మనోధైర్యాన్ని పెంచడంలో సహాయపడతాయని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆకాంక్షించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన భారత్ యూకే సంయుక్త ఆర్థిక వాణిజ్య కమిటీ జెట్కో 16వ సమావేశం సందర్భంగా జెట్కో బిజినెస్ ప్లేనరీలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, నిరంతర సంప్రదింపులు, పటిష్టమైన సంస్థాగత యంత్రాంగాలు, మెరుగైన సహకారం ద్వారా భారత్ యూకే ఆర్థిక సహకారాన్ని మరింతగా పెంపొందించడానికి భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఇది ఇరు దేశాల వ్యాపారాలకు కొత్త అవకాశాలను అందిస్తుందన్నారు. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సిఇటిఏ ద్వారా లభించిన అవకాశాలను విస్తృత వాణిజ్యం, పెట్టుబడులు, భాగస్వామ్యాలు, ఉద్యోగ కల్పనగా మలుచుకోవాలని భారత్ యునైటెడ్ కింగ్డమ్లోని వ్యాపార సంస్థలకు కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. దేశంలోని ఆసుపత్రుల్లో అందించే సేవలు, సౌకర్యాలకు వసూలు చేసే ధరలను స్పష్టంగా ప్రదర్శించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. చికిత్సకు ముందే రోగులకు వారి వైద్య ఖర్చులను ప్రణాళిక చేసుకోవడానికి ఈ విధానం సహాయపడుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ్ పేర్కొన్నారు. ఈ విషయమై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఆరోగ్య సంరక్షణ సేవలను మరింత పారదర్శకంగా, జవాబుదారీగా, రోగుల అవసరాలకు అనుగుణంగా మార్చాలనే కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను ఈ విధానం బలపరుస్తుందన్నారు. ఆర్థికాభివృద్ధిని పర్యావరణ భద్రతతో అనుసంధానించాలని కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ సూచించారు. న్యూఢిల్లీలో ఈరోజు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారుల కోసం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ, భారతదేశ అడవులు, వన్యప్రాణులు, పర్యావరణ వారసత్వాన్ని పరిరక్షించడంలో అధికారుల కృషిని అభినందించారు. పౌర భాగస్వామ్య కార్యక్రమాల ద్వారా వన్యప్రాణుల పరిరక్షణ, అటవీ వృక్ష విస్తీర్ణాన్ని పెంచడం, చిత్తడి నేలల పరిరక్షణ, ప్రకృతి దృశ్యాల పునరుద్ధరణలో భారతదేశం సాధించిన పురోగతిని మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. వాతావరణం. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఛత్తీస్గఢ్లలో రేపటి వరకు ఉరుములతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారేకల్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహేలలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా రాబోయే 2 రోజుల్లో తూర్పు భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాలు, ఉత్తర ద్వీపకల్పం, అలాగే ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు మరింతగా ఉపసంహరించుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని ఐఎండీ వెల్లడించింది. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సిఎస్ఎల్ నిర్మించిన 3వ జలాంతర్గామి ఐఎన్ఎస్ మంగ్రోల్ను భారత నౌకాదళం ముంబైలోని నేవల్ డాక్ యార్డ్లో ఈరోజు ప్రారంభించింది. ఈ స్వదేశీ యుద్ద నౌక తీర ప్రాంత నిస్సార జలాల్లో జలాంతర్గామి ముప్పులను గుర్తించి ఎదుర్కొనే నౌకాదళ సామర్థ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఒక కీలకమైన ముందడుగుగా అధికారులు పేర్కొంటున్నారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సుప్రీంకోర్టు తలుపులు అందరి కోసం తెరిచే ఉంటాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. యువత నూతన ఆలోచనలతో దేశ అభివృద్ధికి దోహదపడాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ను నిర్దేశిత నిరసన స్థలం జాబితా నుండి తొలగించినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ తెలిపారు. ఆసియా క్రీడల్లో 27 పతకాలు సాధించిన క్రీడాకారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, మీరు వింటున్నారు 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్ పై తిరుపతి ఆకాశవాణి. నిలయంలో సమయం 8:40. ఇప్పుడు వింటారు కేర్ ఆఫ్ ఆకాశవాణి తరువాయి భాగం. ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలు ఇచ్చే కార్యక్రమం. సమాధానాలు ఇస్తున్నవారు శ్రీమతి జె. నిర్మల.
5: కృష్ణమరెడ్డిపల్లి గ్రామం శ్రోతలు.

0: పోలేరయ్య ఈ ఉత్తరంలో రాస్తున్నారు సార్. 5వ తేదీ సోమవారం నాడు ఉదయం భక్తిరంజని కార్యక్రమంలో శివభక్తి గీతాలు చాలా బాగున్నాయి. అలాగే ఉదయం 7:15 ప్రసారమైన ప్రభాత రేఖలు కార్యక్రమంలో గాయత్రి మేడం గారు చరిత్రలో ఈరోజు విశేషాలను చక్కగా తెలియచేశారు. 7:45 ప్రసారమైన ఉదయ రాగం కార్యక్రమంలో గాయత్రి మేడం గారు హుషారైన పాటలను వినిపించారు. సంతోషం. ఆ తర్వాత 9:00 నుంచి 10:00 వరకు సాగిన హలో ఆకాశవాణి ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ప్రతి శ్రోతను మేడం గారు చక్కగా పలకరించారు. గాయత్రి మేడం గారు ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించారు, ధన్యవాదాలు అంటూ ఎస్ పోలేరయ్య కృష్ణమరెడ్డిపల్లి గ్రామం శ్రోత.
1: పోలేరయ్య గారు మీకు చాలా ధన్యవాదాలు, ఇంత చక్కగా కార్యక్రమం అంతా మెన్షన్ చేస్తూ ఏ కార్యక్రమం మీకు నచ్చింది, రేడియో మీరు ఎంత బాగా వింటున్నారు అన్న విషయం మాకు బాగా అర్థమైపోతుంది. మరి భక్తి గీతాలు అయితేనేమి, పొలం కబుర్లు, ఆ పొలం కబుర్లలో మేము ఏం చెప్పాము, మందులు స్ప్రేయింగ్కి డ్రోన్లు ఎలా ఉపయోగపడతాయి అన్ని విషయాలు కూడా మేము తెలిపాము. అది మీకు బాగా నచ్చేందుకు మాకు చాలా సంతోషంగా ఉంది, మీకు ధన్యవాదాలు, ఆ విషయాన్ని తెలియజేశారు. అలాగే మరి ప్రభాత రేఖల కార్యక్రమం అయితేనేమి, ఇంకా పుస్తకవాణి కార్యక్రమం విన్నట్టు మాకు తెలియజేస్తున్నారు. వనితాలోకం కార్యక్రమంలో చాలా విషయాలు మాకు నచ్చాయి అంటున్నారు కదా, మీకు ధన్యవాదాలండి. అవునండి, రాత్రి 9:30 చిత్రలేఖ కార్యక్రమం కొత్తగా ప్రవేశపెట్టాం. మరి మీ రాసే లెటర్స్ ఆ సంఖ్య చూసి అవన్నీ అయిపోవాలంటే ఖచ్చితంగా 2-3 దఫాలుగా మనం వారంలో ఈ చిత్రలేఖ పెట్టుకుంటే గానీ అవ్వవు, అన్ని లెటర్స్ వస్తుంటాయి మనకు. ఈ లెటర్స్ అన్ని మీరు ఎంత ఓపిక్గా రాస్తుంటే మాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. లెటర్స్ కొనుక్కొని వస్తున్నారు, వాటిని రాస్తున్నారు, వాటిలో మీరు అడిగే పాటలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి, మంచి ఏరివేరి అడుగుతున్నారు. ఎవరో కొద్ది మంది మరి ఒకలాంటి పాటలు అడుగుతారు, కానీ ఆల్మోస్ట్ అందరూ చాలా మధురమైన పాటలు అడుగుతారు. మరి ఆ పాటలు మేము ప్రసారం చేయాలని ఎంతో ఆశపడి మీ కష్టాన్ని మేము చూసాం కాబట్టి మీకోసం మళ్ళీ ఇంకొక అదే చంక్ ఇంకోటి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో మరి ఇలా మేము రాత్రి 9:30 చిత్రలేఖ కొత్తగా మళ్ళీ ప్రవేశపెట్టాం, అందుకే మీరు వింటూ ఆనందిస్తారని సంతోషిస్తున్నాను. ఇంకా లెటర్స్ రాయండి, విన్న వాళ్ళందరూ రాయటం లేదు, అందరూ రాస్తే మాకు చాలా బాగుంటుంది. అదే లెటర్లోనే కార్యక్రమాలపై అభిప్రాయాలు కూడా మీరు మెన్షన్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక. ఇప్పుడు పోలేరయ్య గారు ఆయన వాట్సాప్ మెసేజ్ పంపుతారు, అలాగే వాట్సాప్ చిత్రమంజరికి పంపుతారు, అలాగే చిత్రలేఖకు కూడా ఉత్తరాలు రాస్తారు, హలో ఆకాశవాణిలో కూడా మాట్లాడతారు కదా. మరి చాలా మంది ఇలా ఉన్న రొట్టి హలో ఆకాశవాణి మాత్రమే మాట్లాడి మిగతా వాటిలో పార్టిసిపేట్ చేయరు. మీరు కూడా మరి మా నెంబర్లు చెప్తుంటాం కదా, మా నెంబర్లకు తీసుకుని ఆ నెంబర్లకు మీకు కావాల్సిన పాట, సినిమా పేరు, ఒక్కొక్క సందర్భంలో ఆ పాట లేకపోతే ఇంకొక పాట కూడా వేయండి అని చెప్పి పంపేవాళ్ళు మాకున్నారు. అలా కూడా మీరు చేయొచ్చు అనమాట. మీరు అడిగే పాట ఒకవేళ లేదు అంటే మాకు ఇంకొక సినిమా, ఆ సినిమాలో ఏ పాట కావాలి మాకు తప్పకుండా ప్రసారం చేయండి అంటూ అడిగేవాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు అందరూ కూడా కార్యక్రమాలు వినండి, కార్యక్రమాల పేర మీ స్పందన మాకు స్పష్టంగా తెలియజేస్తుండండి. కొద్దిమంది మాత్రమే తెలియజేస్తున్నారు, మిగతా చాలా వేలల్లో ఉన్నారు, వాళ్ళందరూ కూడా జస్ట్ విని సైలెంట్గా ఉంటారు. కానీ మీ పేర్లు మాకు నోటెడ్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఈ చిత్రలేఖలో కానీ, వాట్సాప్ చిత్ర మధ్యలో కానీ, హలో ఆకాశవాణిలో కానీ మరి పార్టిసిపేట్ చేస్తే మీ పేర్లు మాకు నోటెడ్ అవుతాయండి. అలా మీరు రాసిన యొక్క ఉత్తరం మాకు చాలా ఆనందంగా ఉంది, ఇలా ఓపిక చేసుకుని మళ్ళీ మళ్ళీ రాస్తూ ఉండండి. పోలేరయ్య గారు చాలా ధన్యవాదాలు.
0: తర్వాత కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో శ్రోతల అభిప్రాయాలు చక్కగా వినిపిస్తున్నారు. ఆకాశవాణి తిరుపతి ఆకాశవాణి కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి, మా శబ్దమిత్రులకు శరణ్ నవరాత్రుల సందర్భంగా మా శుభాకాంక్షలు అందజేస్తున్నాం. గత సోమవారం సాయంత్రం ప్రసారమైన కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో శ్రోతలు కార్యక్రమాలపై వెలిబుచ్చిన అభిప్రాయాలను ఎంతో అర్థవంతంగా చదివి వినిపించిన మేడం గారికి, అలాగే కరోనా జాగ్రత్తలను అందించిన శ్రీ రాజేష్ గారికి మేము పంపించిన అభిప్రాయాలను ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో చదివి వాటికి జవాబులు అందజేసిన శ్రీ సాయి రఘునాథ్ చరణ్ గారికి, సాంకేతిక సిబ్బందికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నామంటూ రాశారు సార్ ఈ ఉత్తరం. రఘువీర్ సింగ్, సుగుణాభాయి, రాధా, మున్నా ఏలూరు నుంచి ఈ ఉత్తరం రాశారు సార్. ఆ రోజు 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో వినిపించిన అనుబంధాలు అనే కథానిక విన్నాం. ఈ కథానిక మాకు ఎంతగానో నచ్చింది, ముగింపు కూడా ఎంతో బాగుంది. చదివి వినిపించిన సుధారాణి గారికి మా ధన్యవాదాలు. ఇక 6వ తేదీ మంగళవారం భక్తిరంజని కార్యక్రమంలో హనుమాన్ భక్తి గీతాలు విని ధరించాం. ఆ సాయంత్రం ప్రసారమైన వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలు శీర్షికన మిగిలిన అన్నంతో చేసిన స్నాక్స్, జాంగ్రీ, పెరుగు వంకాయ కూర, ఈ వంటకాలను ఏ విధంగా తయారు చేయాలో, ఏ విధంగా పాళ్లతో ఎలా తయారు చేయాలో, అలాంటి ఎన్నో విషయాలను ఒకటికి రెండుసార్లు తెలియచేసిన నిర్మలా మేడం గారికి మా ధన్యవాదాలు అంటూ రాశారు సార్, రఘుబీర్ సింగ్ సుగుణాబాయి రాధ మున్నా ఏలూరు నుంచి. ఇక 7వ తేదీ బుధవారం ఆల్బమ్ శీర్షికన తమిళ సినీ సంగీత దర్శకుడు జెస్సీ గారి జీవిత విశేషాలను అందిస్తూ వారు సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలలోని పాటలను వినిపించి మమ్మల్ని ఆనందింపచేశారు. జే నిర్మలా మేడం గారికి మా ధన్యవాదాలు అంటూ రాశారు సార్ వీరే ఏలూరు నుంచి రఘువీర్ సింగ్ సుగుణాబాయి రాధ మున్నా.
1: మరొక ఉత్తరం రాధా మున్నా ఏలూరు నుంచి. రఘువీర్ సింగ్ గారు, సుగుణాబాయి గారు, మీరంతా కూడా మాకు ఎంతో ఆప్తులు, ఎందుకంటే ప్రతి దగ్గర కూడా మీరు హలో ఆకాశవాణికి ఫోన్ చేయడమే కాకుండా లెటర్స్లో ఉంటారు మీరు, తర్వాత వాట్సాప్లో ఉంటారు, ఈమెయిల్స్లో ఉంటారు, ఇలా ప్రతి కార్యక్రమంలో మా వంతు అన్నట్టుగా ఆకాశవాణిలో మీ పార్టిసిపేషన్ మాకు చాలా ఆనందదాయకం. అందుకే రాధా మున్నా గారు ఏలూరు నుంచి మీరు పంపారు, రఘువీర్ సింగ్, సుగుణాబాయి మీరు కేరాఫ్ ఆకాశవాణి కార్యక్రమం వింటూ ఉంటారని, అందులో మీ ప్రశ్నలకు మా సమాధానాలు మీకు నచ్చాయని మీరు తెలియజేశారు. కార్యక్రమం అంతా విని ఆ కేరాఫ్ ఆకాశవాణి ఎంత విలువైందో మీరు ఉద్దేశాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. అంతేకాకుండా అందులో కరోనా జాగ్రత్తలు కూడా ప్రతి వారం తెలియజేస్తున్నాం, అవి మీకు బాగా నచ్చినందుకు, అవి మీకు ఉపయోగపడినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండి. ఇలాగే రాస్తూ ఉండండి. కథానికలు అనేది చాలా మంది శ్రోతలు, కొంతమంది టాలెంట్ ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారంటే వారికి టైం ఉన్నప్పుడు, వారికి గుర్తొచ్చినప్పుడు కొన్ని కథలు రాస్తారనమాట. ఆ కథల్ని రేడియోలో ప్రజెంట్ చేస్తారు. అలా ప్రజెంట్ చేసేవి కార్యక్రమంలో మన ఆకాశవాణిలో ప్రసారమయ్యే కథానికలు అనమాట. అలా వనితా లోకంలో ప్రసారమైన కథ మీకు బాగా నచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఈ కథలో చాలా నీతి ఉంటుంది అనమాట. ఆ నీతి గనక మనం తెలుసుకుంటే జీవితంలో కూడా మనం కూడా చాలా మందికి ఉపయోగపడేంత నీతి గల వారంగా ఉంటాం అనమాట. సో ప్రతి కథలో ఏదో ఒక మనకు లెసన్ ఉంటుంది. కాబట్టి మనం రేడియో జాగ్రత్తగా విన్నామంటే డెఫినెట్గా ఏదో ఒక పాటను నేర్చుకుంటామండి. అందుకే ఈ కథ మీకు నచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఆ కథ ముగింపు కూడా చాలా బాగుంది అన్నారు కదా. అవునండి, చాలా బాగుంటుంది. మరి ఈ కథలు అప్పుడు మళ్ళీ మేము రిపీట్ చేస్తూ ఉంటాం, మీరు జాగ్రత్తగా రేడియో వింటే తిరిగి ఆ కథ వినవచ్చు అనమాట. ఈ కథ చదివి వినిపించిన సుధారాణి గారు వారికి ధన్యవాదాలు అన్నారు. అవునండి, మేము కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మీకు పసందైన వంటకాలు మీకు కూడా నచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా రేడియోలో ప్రసారమైన ఆకాశవాణి తిరుపతిలో ఎఫ్ఎంలో ప్రసారమయ్యే ఈ వంటకాల కార్యక్రమం మీకు అందరికీ నచ్చింది అని ప్రతి ఒక్కళ్ళు ప్రతి లెటర్లో రాస్తుంటే చాలా సంతోషంగా ఉంటుందండి. ఇందులో ఏంటంటే మీకు అందరికీ చాలా తెలియని వంటకాలు, ఈజీగా చేసుకునే వంటకాలు, వేస్టేజ్ లేని వంటకాలు ఎన్నో మీకు పరిచయం చేస్తామన్నమాట. ఆ పరిచయం చేసినప్పుడు అందులో మీరు నేర్చుకుని వాటిని చేసుకోవడం వల్ల మీకు ఆరోగ్యానికి మేలే కాకుండా మీకు టైం కూడా సేవ్ అయ్యే విధంగా ఉంటుంది ఈ కార్యక్రమ ప్రజెంటేషన్. సో మీకోసం మేము ఇలాంటి వంటకాలు చేసి అంటే కానీ అదే వంటకం గురించి వినుంటారు కానీ ఈ రకంగా చేయొచ్చు అన్నది మీకు తెలియదు అనమాట. అందులో ఉన్న టేస్ట్ కూడా ఆస్వాదించాలి కదా రేడియోలో విన్నప్పుడు. దాన్ని తయారు చేసుకుంటే మీరు కూడా ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మరి ఖచ్చితంగా మీరు ఆస్వాదిస్తారు. అప్పుడు తప్పకుండా మాకు లెటర్ రాస్తారని ఆశిస్తున్నాను. ఇలా మీకు నచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. అలాగే తర్వాత
0: భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ శ్రోతలు రేడియో నాగేశ్వరరావు, ఎనుగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్ నందన్, కార్తీక, మోహిత్, సిద్ధార్థ్ లింగాల వీరంతా రాశారు సార్. అందరికీ శుభ సాయంత్రం అంటూ తెలియచేశారు. ఆకాశవాణి తిరుపతి స్టేషన్ డైరెక్టర్ గారికి, సిబ్బందికి మా నమస్కారాలు. ఈ వారం, గత వారం ప్రసారమైన కార్యక్రమాలపై మా అభిప్రాయాలు, అలాగే 30వ తారీఖున ఉదయం సుప్రభాతంలో వినిపించిన దేశభక్తి గీతంతో పాటు భక్తిరంజని కార్యక్రమము, సూక్తి ముక్తావళి కార్యక్రమాలు కూడా విన్నాం. ఆ సాయంత్రం 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వినిపించిన జానపద గీతాలు కూడా బాగున్నాయి. ఆ తర్వాత పోషణ్ అభియాన్ గురించి చెప్తూ ఆరోగ్యమే మహాభాగ్యంగా, గర్భవతులు తీసుకోవాల్సిన పోషకాహారం, వాటి విలువలు, జాగ్రత్తలు, ఇంకా రుణహత్యలు, శిశు మరణాలను అరికట్టే లక్ష్యంగా భారత ప్రధాని సూచనల మేరకు ఎన్నో విషయాలను సుధామారుతి గారి పరిచయ వ్యాఖ్యానంలో విన్నాం. చాలా ధన్యవాదాలు. వ్యవసాయ, విద్య, వైద్య, ఆరోగ్య ప్రాయోజిత కార్యక్రమంలో స్ఫూర్తివంతమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్న తిరుపతి ఆకాశవాణి కేంద్రం వారికి అభినందనలు అంటూ తెలియచేస్తున్నారు సార్. రేడియో నాగేశ్వరరావు, ఎనుగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్ నందన్, కార్తీక, మోహిత్, సిద్ధార్థ్ లింగాల వీరంతా భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ శ్రోతలు సార్. వీరంతా ఈ విధంగా తెలియచేశారు.
1: మీకు ధన్యవాదాలండి. మీరు మెన్షన్ చేసిన ప్రతి కార్యక్రమం కూడా మరి మీకే కాక అందరికీ నచ్చినందుకు ధన్యవాదాలు. మీకు నచ్చి ఏమి నచ్చిందో కూడా మాకు చక్కగా తెలియజేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలండి. ఇలాగే వింటూ ఉండండి. వైద్య విజ్ఞాన కార్యక్రమం మరి ముఖ్యంగా మీకు చాలా ఉపయోగపడుతుంది, ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో. సో మరి ఈ కార్యక్రమం మీకు నచ్చిందని మాకు తెలియజేస్తున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. అదే సమయంలో మీకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నామండి. మరి రేడియో నాగేశ్వరరావు గారు, ఇలాగే ఎప్పుడు మీరు రేడియో వింటూ ఉండడమే కాకుండా మీ అభిప్రాయాలు ఎప్పటికెప్పుడు మాకు తెలియజేస్తే మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వారు అవుతారు. అంతేకాకుండా మీరు ఏమి నేర్చుకున్నారో ఆ విషయం కూడా మాకు తెలియజేస్తే బాగుంటుంది. సో మీరు ఎక్కువ రేడియో వింటారన్న విషయం మాకు బాగా తెలుసు. రేడియో మీరు నేస్తామని కానీ చాలా సందర్భాల్లో చాలామంది చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు లెటర్లో కూడా మాకు తెలియజేస్తూ మీరు నచ్చిన కార్యక్రమాలు, మీ యొక్క అభిప్రాయాలు మాకు పంపినందుకు ధన్యవాదాలు. ఇలాగ శ్రోతలందరూ కూడా మాకు టైపింగ్ రాదులే, మరి వాట్సాప్ రాదులే అనుకోకుండా ఎవరినో ఒకరిని అడిగి జస్ట్ ఒక 10 నిమిషాలు వచ్చి 4 మెసేజ్ అయితే చాలండి, ఇంకేమి చెట్టనక్కర్లేదు. మరి 4 లైన్లు, మరి పాట ఎలా ఉంది, మా పేర్లు కూడా చదవండి, లేకుంటే కార్యక్రమం ఎలా ఉంది, ఈ కార్యక్రమం గురించి 2 మాటలు రాస్తే మాకెంత బాగుంది. ఎందుకంటే మీరు ఎంతోమంది వింటున్నారన్న విషయం నాకు బాగా తెలుసు. కానీ మీరందరూ కూడా లెటర్స్ రాయడం కానీ, వాట్సాప్ మెసేజ్ పంపడం కానీ, ఈమెయిల్స్ చేయడం కానీ చేయటం లేదు. అది మాత్రం చేస్తే మేము చాలా రుణపడి ఉంటాం. ఎందుకంటే ఈ రేడియో కార్యక్రమాలకు మీరే రుణపడి ఉంటారని చెప్పాలి. అయినా కూడా మీరు మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తే మేము ఎంతో గర్విస్తాం అన్నమాట. సరే,
0: తర్వాత మరొక ఉత్తరం సార్. ఇది ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి నమస్కారం అంటూ తెలియజేశారు సార్. వీరు తిరుపతి జిల్లా చిగురువాడ నుంచి రాశారు సార్. లోకనాథం, సావిత్రి, హరీష్ కుమార్, సాయి కిరణ్, ఉమాశంకర్ వీరంతా మీరు తెలియచేస్తున్నారు. మీరు ప్రసారం చేసే కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి అంటూ తెలియచేశారు సార్. వీరంతా తిరుపతి జిల్లా చిగురువాడ శ్రోతలు లోకనాథం, సావిత్రి, హరీష్ కుమార్, సాయి కిరణ్, ఉమాశంకర్ వీరంతా.
1: వీరు ఆకాశవాణి తిరుపతి కేంద్రం చేసే కార్యక్రమాలు చాలా బాగుంటాయి అని చెప్పారు. వీరు వివరాలు రాయలేదు కానీ అది చాలండి. ఒక సందర్భంలో మీకు టైం లేనప్పుడు ఆ మాత్రం, అంటే మీరు రేడియో వింటున్నారు, ఇంతమంది వింటున్నారు అనేది ఈ కేరాఫ్ ఆకాశవాణిలో వచ్చే ఉత్తరాలను బట్టి మాకు ఇంకా టైం పెంచడం కానీ, ఇంకా దానికి కొంచెం సౌకర్యం ఏర్పాటు చేయడం కానీ చేస్తాం. సో మీరందరూ కూడా ఇలాగే కార్యక్రమాలు వింటూ వాటిపై అభిప్రాయాలు మాకు ఎప్పటికప్పుడు తెలియజేయండి. మేము చాలా సంతోషిస్తాం. ధన్యవాదాలండి. నమస్కారం. రాజేష్, కార్యక్రమంలో ముగించే ముందు ఒకసారి మన శ్రోతలకి ఆరోగ్య సూత్రాలు చెప్తావా?
2: మనము జనం మధ్యలో ఉన్నప్పుడు మాస్క్ ధరించడం ఎంతో మంచిది. అలాగే మనిషికి మనిషికి కొద్ది దూరం పాటించడం చాలా మంచిది. తరువాత మనం ఇంటికి వెళ్ళిన వెంటనే శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవడం లేదా హ్యాండ్ వాష్తో చేతులు శుభ్రం చేసుకోవడం చాలా మంచిది.
3: మీరు ఇంతవరకు కేర్ ఆఫ్ ఆకాశవాణి ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానం ఇచ్చే కార్యక్రమం విన్నారు. సమాధానం ఇచ్చిన వారు శ్రీమతి జే నిర్మల. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు చిత్రగీతల కార్యక్రమం. కార్యక్రమంలో వినే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: ఇప్పుడు వింటారు కార్తికేయ చిత్రం నుంచి నరేష్ అయ్యర్ మరియు శేఖర్ చంద్ర ఆలపించగా సంగీతం అందించిన వారు కృష్ణ చైతన్య.

0: ఇంతవరకు చిత్రకుసుమాలు చిత్రగీతల కార్యక్రమం విన్నారు. నీలగంలో సమయం 9 గంటలకు కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: Good evening. This is Akashvani. I am Sairam Mujtaba with the news at 9. The headlines. India reaffirms commitment to deepening economic cooperation with U.S.

తిరుపతి ఆకాశవాణి రేడియో సిబ్బందికి మరియు అనౌన్సర్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు అంటూ చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం నన్నూరువారపల్లె గ్రామం నుంచి రాస్తున్నారండి. కోరుతున్న శ్రోతలు జి నాగార్జున, జి ద్రాక్షాయిని, జి గిరిసాత్విక్, జి తేజేష్ సాకేత్, వి కిరణ్ కుమార్, వి లక్ష్మీదేవి, వి పవన్ కళ్యాణ్, ఎస్ నాగార్జున. వీరు కోరిన చిత్రం దేవతా చిత్రం నుంచి వెళ్ళువచ్చే గోదావరం గోదారమ్మ అనే పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు. ఇప్పుడు విందాం.

0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
2: తరువాత ఉత్తరం చూద్దాం. ఆయుధం చిత్రం నుంచి ఇదేమిటమ్మా అనే పాటను ప్రసారం చేయండి అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వ్రాస్తున్నారండి. ఇప్పుడు విందాం ఆయుధం చిత్రం నుంచి పాట.

శ్రోతలు, మీరు వింటున్నారు చిత్రలేఖ. శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతల కార్యక్రమం 103.2 మరియు 107.5 మెగాహెడ్స్పై తిరుపతి ఆకాశవాణి. ఇప్పుడు చూద్దాం తర్వాత లేఖ. ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి నమస్కారములు అంటూ జీవన తరంగాలు చిత్రంలో ఈ జీవన తరంగాలలో అనే పాటను వినిపించండి అంటూ తిరుపతి జిల్లా చిగురువాడ నార్త్ కన్రేగ నుంచి హరీష్, సాయి, సావిత్రి, లోకనాథం రాస్తున్నారండి. ఈ పాట ఆకాశవాణి శ్రోతలు అందరి కోసం వినిపించాలని కోరుతున్నారు. ఇప్పుడు విందాం జీవన తరంగాలు చిత్రం నుంచి పాట.

తరువాత ఉత్తరం చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి గంగాధర శ్రీనివాస్, లక్ష్మీప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ నరేష్, లావణ్య, మహాస్విన్, రేవంత్, శ్రీను, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయికుమార్, సుష్మ, విఘ్నేశ్వర్, వరలక్ష్మి, సంతోష్, దివ్య, శ్రీధన్య, వేదశ్రీ, విక్రమాదిత్య కోరుతున్న చిత్రం. శుభాకాంక్షలు చిత్రం నుంచి మనసా పలకవే అనే పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారండి. ఇప్పుడు విందాం.

0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
2: తర్వాత ఉత్తరం. నువ్వే కావాలి సినిమా నుండి ఎక్కడ ఉన్నా అనే పాటను వినిపించండి అంటూ మీ అభిమాన శ్రోతలు ఆర్ రఘుబీర్ సింగ్, ఆర్ సుగుణాబాయి, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజు, లీలాసింగ్ వ్రాస్తున్నారండి. ఇప్పుడు విందాం నువ్వే కావాలి చిత్రం నుంచి పాట.

0: మీరింతవరకు చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. నిలయంలో సమయం 10 గంటలు కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈనాటి కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి మండపాక శ్రీదేవి గారి వీణావాదనం వింటారు. శ్రీ మండపాక రవి మృదంగం. కార్యక్రమంలో ముందుగా వందే వాసుదేవం శ్రీరాగం, కండచాపతాళం, శ్రీ తాళ్లపాక అన్నమయ్య కీర్తన.

కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి మండపాక శ్రీదేవి గారి వీణావాదనం వింటున్నారు. శ్రీ మండపాక రవి మృదంగం కార్యక్రమంలో పరాకేల నను పాలింప కేదారగౌళ రాగం ఆదితాళం శ్రీ శ్యామశాస్త్రి కృతి.

0: ఈనాటి అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి మండపాక శ్రీదేవి గారి వీణావాదనం విన్నారు శ్రీ మండపాక రవి మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు. ఇంతటితో ఇవాల్టి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 నిమిషాలకు మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.